ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెడ్స్ పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948 ఆశ్వయుజ మాసం, ఇవాళ 5వ రోజు.

రెయిన్బో స్టూడియోలో సమయం 6 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ముందుగా హిందీలో, అనంతరం ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

0: FM Rainbow 101.9.
1: గుడ్ మార్నింగ్. మీరు వింటున్నది ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్. స్టూడియోలో టైం 6:11 దాటి 8 సెకండ్లు అవుతుంది బాస్. ఇవాళ సండే. ఇది ఎప్పటి నుండో అంటే మనం పుట్టిన దగ్గర నుంచి మనకి ఫన్ డేగా పరిచయమైంది కదా. పొడవు పొడవుగా రిలాక్స్ అయ్యే డే అండి ఇది. ఎంత పొడుగ్గా రిలాక్స్ అయినా ఏం కాదు. మీ డే మన డే ఇది. తెలియకుండానే మనలో కొంచెం లేజీనెస్ యాడ్ అవుతుంది ఈరోజంతా. దాన్ని కాదని అనాలని కూడా మన పెద్దవాళ్ళకి, అమ్మ నాన్నకి, ఇంకెవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి అనిపించదు కూడా. సర్లే రిలాక్స్ అవని అన్నట్టుగానే చూసి చూడనట్టుగా వదిలేస్తుంటారు. మనం కూడా మన పిల్లల్ని వదిలేస్తూ ఉంటాం.

అంటే ఫుల్ ఫ్రీడే అనమాట. బట్ యు నో వాట్, హెల్త్ కాన్షియస్లోకి వచ్చేసాం కాబట్టి మనం ఇంకొంచెం ఎక్కువగా ఎక్సర్సైజ్, యూనో, యోగా ధ్యానం వైపు కాన్సన్ట్రేట్ చేయడానికి కావలసినంత సమయం దొరికిన రోజు అక్కడ మాత్రం అస్సలు రిలాక్స్ అవ్వకండి. దాన్ని మాత్రం డెఫినెట్గా కంటిన్యూ చేయండి. మీ ఎనర్జీ లెవెల్స్ని ఎన్హాన్స్ చేయడానికి, యూనో, మీ ఉత్సాహాన్ని ఇంకా ఉత్తేజపరచడానికి మేము మంచి పాటలు, మంచి మాటలు, ఎవ్రీ టాప్ ఆఫ్ ద న్యూస్ హెడ్లైన్స్తో అప్డేట్ చేయడము, ఇంకా మంచి మంచి పరిచయ కార్యక్రమాలతో మిమ్మల్ని అలరిస్తూ ఉంటాం 24/7. సో మీరైతే వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఇప్పుడైతే క్షేత్రధరిషిని సమయం కాబట్టి మీ అందరినీ నేను అనంతపురం జిల్లాలోని గుంతకల్ పట్టణంలో గల కాసాపురం అనే గ్రామం దాకా తీసుకెళ్తున్నాను. ఎందుకనంటే అక్కడ నెట్టి కంటి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది కాబట్టి ఆ వాతావరణంలో కాసేపు తిరుగుద్దాం రండి. వింటూ ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్జ్ పై క్షేత్రదర్శిని, నాతో నేను మీ ఆర్జే మురళి.

మీరు వింటున్నారు క్షేత్రదర్శిని, ఆకాశవాణి 90.FM 101.9 పై. సో మనం ఇవాళ వెళ్ళాలనుకుంటున్న క్షేత్రదర్శిని ఏంటంటే అనంతపురం జిల్లాలో ఉంది, ఆంధ్రప్రదేశ్లో అనంతపురం జిల్లాలో ఉన్న నెట్టికంటి ఆంజనేయ స్వామి టెంపుల్ అండి. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఆంజనేయ స్వామి భక్తులకు సుపరిచితమైన పేరు శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవాలయం. ఈ ఆంజనేయ స్వామి ఆలయం అనంతపురం జిల్లాలోని గుంతకల్ పట్టణంలో గల కాసాపురం అనే గ్రామంలో ఉందండి. ఈ ఆంజనేయ స్వామిని దర్శించుకోవటానికి తెలుగు రాష్ట్ర ప్రజలే కాదు, పక్క రాష్ట్రమైన కర్ణాటక నుండి కూడా అధిక సంఖ్యలో వస్తుంటారు. అన్నట్టు ఈ ఆలయం మన రాష్ట్రంలో ఉన్న హనుమాన్ ఆలయాలన్నింటిలో కూడా అతి పెద్దదట, తెలుసా? ఇంకా సమాచారాన్ని తెలుసుకోవాలంటే కంటిన్యూస్గా వింటూ ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం 90.FM 101.9. ఇప్పుడు ఒక మంచి పాట అండి, హనుమాన్ పాట. ఇది మనో పాడిన పాట మీ అందరి కోసం.

భక్తులు మొదట నెట్టికంటి ఆంజనేయ స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఆలయానికి దగ్గరలోని గుట్టపై వెలిసిన బాల ఆంజనేయ స్వామిని దర్శించుకోవటం ఆనవాయితీ. ప్రధాన ఆలయం నుంచి కొద్ది దూరంలో ఒక గుట్టపై ఉన్న కాశీ విశ్వేశ్వర ఆలయాన్ని కూడా భక్తులు దర్శిస్తారు. ఇంకా కాసాపురం నుంచి తిరుగు ప్రయాణంలో గుంతకల్ వెళ్లే మార్గంలో శనీశ్వరుని ఆలయం కూడా ఉంటుంది, అయ్యప్ప స్వామి ఆలయం కూడా ఉంటుంది. సమయం కుదిరితే చాలామంది అటుపక్క కూడా వెళ్ళి అవన్నీ దర్శనం చేసుకుంటారు. అక్కడ నుంచి 14 కిలోమీటర్ల దూరంలో చిప్పగిరిలో శ్రీ భోగేశ్వర స్వామివారి ఆలయం కూడా ఉంటుంది, అది కూడా దర్శించుకుంటారు. సో ఈ ఆలయం దగ్గర ఉన్న రకరకాల ఆలయాలన్నింటినీ గురించి చెప్పాను కదా, ఇంకా ఈ ఆలయ విశిష్టత కూడా చెప్పబోతున్నాను. మీరు అందుకే వింటూ ఉండండి ఆకాశవాణి FM 101.9 MHz పై క్షేత్రదర్శిని.

నెట్టికంటి ఆంజనేయ స్వామి వారి దేవాలయం దగ్గర ఉన్నాం మనం. ఇది క్షేత్రదర్శిని, ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 పై వింటున్నారు మీరంతా. అనగనగనగనగా విజయనగర సామ్రాజ్య కాలమది, క్రీస్తు శకం 1521. అప్పుడు శ్రీ వ్యాసరాయల వారు తుంగభద్రా నది ఒడ్డున ధ్యానం చేసేవారు. వ్యాసరాయల వారు గొప్ప చిత్రకారుడు కూడా. ప్రతిరోజు తాను ధరించే గంధంతో ఎదురుగా ఉన్న ఒక రాయి మీద శ్రీ ఆంజనేయ స్వామి వారి రూపం చిత్రించేవాడు. అలా చిత్రించిన ప్రతిసారి హనుమంతుడు నిజరూపం ధరించి అక్కడి నుంచి వెళ్ళిపోయేవాట. ఇది గమనించిన వ్యాసరాయల వారు హనుమంతుని శక్తిని వేరొక చోటికి వెళ్లనీయకుండా స్వామివారి ద్వాదశ నామాల బీజాక్షరాలతో ఒక యంత్రం తయారు చేసి దానిలో శ్రీ ఆంజనేయ స్వామివారి నిజరూపాన్ని చిత్రించారట. దాంతో స్వామి ఆ యంత్రంలో బంధింపబడి అందులోనే ఉండిపోయారట. వింటూ ఉండండి క్షేత్రదర్శిని.

ఇప్పటి కర్నూలు జిల్లాలో ఉన్న చిప్పగిరి మండలంలో ఉన్న శ్రీ భోగేశ్వరి స్వామివారి ఆలయంలో ఒకరోజు వ్యాసరాయల వారు నిద్రిస్తుండగా ఆంజనేయ స్వామి కళ్ళలోకి వచ్చి, నేను ఫలానా ప్రాంతంలో ఉన్నాను, నాకు గుడి కట్టించు అని చెప్పాట. ఆ ప్రాంతం ఎక్కడుందో ఉపదేశించమని వ్యాసరాయలు వారు కోరగా స్వామివారు, దక్షిణం వైపు వెళితే ఒక ఎండిన వేప చెట్టు ఒకటి కనిపిస్తుంది, దానికి దగ్గరగా వెళితే అది చిగురిస్తుందని,

అక్కడ భూమిలో తాను ఉంటానని చెప్పాడట. ఆ తర్వాత వ్యాసరాయలు వారు అటువైపుగా ప్రయాణం చేశారు. వ్యాసరాయలు గారు ప్రయాణంతో పాటుగా మీ అందరికీ ప్రయాణం చేపించడానికి ఒక అద్భుతమైన పాటను వినిపించబోతున్నాను. వింటూ ఉండండి, ఇది క్షేత్రదర్శిని ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 పై.

మీరు వింటున్నారు ఆకాశవాణి 90.9 పై క్షేత్రదర్శిని. నెట్టికంటి ఆంజనేయ స్వామి వారి గుడి దగ్గర ఉన్న మనం అనంతపురం జిల్లాలో గుంతకల్ పట్టణంలో గల కాసాపురం అనే గ్రామంలో ఉంది. ఇది వ్యాసరాయల వారు హనుమంతుడు స్వామివారి ఆనతి మేరకు అక్కడి నుంచి ఉదయాన్నే నిద్ర లేచి దక్షిణం వైపు ప్రయాణం గావించి చివరకు ఎండిన వేప చెట్టును కనుక్కుంటాడు. రాయలవారు ఆ చెట్టు వద్దకు చేరుకోగానే స్వామివారు చెప్పినట్టుగా ఆ చెట్టు కాస్త ఆకుపచ్చగా చిగురిస్తుంది. ఆశ్చర్యచకితుడైన వ్యాసరాయల వారు వెంటనే అక్కడ భూమిని తవ్విస్తాడు. తవ్వకాల్లో ఒంటి కన్ను గల ఆంజనేయ స్వామివారి విగ్రహం కనిపిస్తోంది. రాయలవారు ఆ విగ్రహాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రతిష్ఠించి ఆలయాన్ని నిర్మిస్తాడు.

నెట్టికంటి అంటే ఒకే కన్ను గలవాడని అర్థం. స్వామికి కుడికన్ను మాత్రమే ఉంటుంది, భక్తులకు ఈయనే కల్పతరువు, ఇంకా వరప్రదాత కూడాను. ప్రతిరోజు వేలాది మంది దర్శించుకునే ఈ ఆలయం భూత ప్రేత దుష్ట గ్రహపీడ నివారణకు ప్రత్యేకమైన క్షేత్రంగా ఖ్యాతికెక్కింది. ఏటా నెట్టకంటి ఆంజనేయ స్వామి ఆలయంలో వేలాది మంది భక్తులు కాషాయ వస్త్రాలు ధరించి హనుమదీక్షలు తీసుకుంటారు. హనుమద్ వ్రతానికి పూజలకు కూడా ఈ ఆలయం ప్రసిద్ధి. ఇందులో బస చేయటానికి తగినన్ని సత్రాలు, కాటేజీలు కూడా అందుబాటులో ఉన్నాయి.

ఈ నెట్టికంటి ఆలయం మీద భక్తులకు దృఢమైన విశ్వాసం ఉందండి. ప్రతి ఏడాది ఒక చర్మకారుడు ఏకభుక్తం ఉంటూ బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఆంజనేయ స్వామి వారికి చెప్పుల జత తయారు చేసి స్వయంగా తయారు చేసి సమర్పిస్తాడట. మర్నాడు వచ్చి చూస్తే అది అరిగిపోయినట్టుగా చిరిగిపోయినట్లుగా కనిపించటం విశేషం. స్వామి ఆ చెప్పులు ధరించి రాత్రిపూట విహారానికి వెళ్లి వస్తుంటాడని భక్తుల నమ్మకం. స్వామివారి అనుగ్రహం ప్రతి ఏటా వైశాఖ శ్రావణ కార్తీక మాఘమాసాల్లో శనివారం నాడు అసంఖ్యాకంగా భక్తులు స్వామిని సందర్శించి తమ మనోభీష్టాలను నెరవేర్చుకుంటారు.

ఈ నెట్టకంటి ఆలయానికి వెళ్ళాలి అని అంటే కసాపురానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న బళ్ళారిలోని విమానాశ్రయాన్ని ఆశ్రయించాలి. అక్కడ దిగి ప్రభుత్వ బస్సుల్లో లేదా రైలు మార్గాల్లో ప్రయాణించి చేరుకోవచ్చు. క్యాబ్, ప్రైవేటు వాహనాలు కూడా అద్దెకి దొరుకుతాయి కాసాపురం చేరుకోవడానికి. ఒకవేళ రైలు మార్గంలో వచ్చేవారు కసాపురానికి సమీపంలో ఉన్న గుంతకల్ రైల్వే జంక్షన్లో దిగి ప్రభుత్వ బస్సుల్లో కానీ షేర్ ఆటోల్లో కానీ ఎక్కి చేరుకోవచ్చు. ఈ రైల్వే స్టేషన్ దేశంలో అన్ని పెద్ద నగరాలతో పట్టణాలతో అనుసంధానించబడి ఉంది, కనుక రైలు మార్గం ఉత్తమమైంది అని చెప్పొచ్చు. ఇక రోడ్డు మార్గం అయితే గుంతకల్ నుంచి ప్రభుత్వ ఆర్డినరీ బస్సుల్లో ప్రయాణించి చేరుకోవచ్చు. ఒకవేళ మీకు బస్సు తప్పిపోతే గుంతకల్ పాత బస్టాండ్ నుంచి ప్రతి 5 నిమిషాలకు ఒక ఆటో ఉంటుందండి. అది 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కాబట్టి చాలా హాయిగా ప్రశాంతంగా అక్కడికి చేరుకోవచ్చు. సో ఎప్పుడైనా సెలవు దొరికితే అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నించండి. వింటూ ఉండండి ఇటువంటి అద్భుతమైన ఆలయ విశేషాల కోసం క్షేత్రదర్శిని. ఇవాల్టి ఆలయం మనం నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించాం కదా, రేపు మరింత అద్భుతమైన ఆలయంతో మరింత అందంగా చిత్రీకరించబడి మీకు వివరించబడుతోంది. వింటూ ఉండండి ఇప్పుడు ఒక మంచి పాట అండి, శంకర్ మహాదేవన్ పాడిన పాట మీ అందరి కోసం శ్రీ ఆంజనేయం సినిమాలోంచి.

అదండి ఇవాళ మన క్షేత్ర దర్శిని ఈ పాటతో సమాప్తం. స్టూడియోలో సమయం 7 గంటలు కావస్తోంది. మరికొద్దిసేపట్లో మీకోసం హెల్తీ మార్నింగ్ సిద్ధంగా ఉన్నాయి. వింటూ ఉండండి, ఇది ఆకాశవాణి FM 101.9 MHz పై మంచి మంచి కార్యక్రమాలు.

0: ఎఫ్ఎం రెయిన్బో 101.9.
1: గుడ్ మార్నింగ్ డియర్ డియర్ ఫ్రెండ్స్, మీరు వింటున్నది మీ ఫేవరెట్ ఛానల్ ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9. స్టూడియోలో సమయం 7 గంటల 1 నిమిషం దాటి 20 సెకండ్లు అవుతుంది. అంటే మనం హెల్దీ మార్నింగ్స్లోకి వచ్చేసాం. హెల్దీ అనగానే నిజంగా అది మనకి చాలా ఇంపార్టెంట్ అని తెలుస్తుంది కదా. సో అసలు ఆదివారం అంటే మనకు అందరికీ ఎందుకంత ఇష్టం? ఎందుకు ఆదివారం ఉదయం లేవగానే మనసులో తెలియని హ్యాపీనెస్ ఉంటుంది చెప్పండి? వారం అంతా మనం ఉరుకులతో పరుగులతో ఉంటాం.

కదా, ఆఫీసు, ట్రాఫిక్, ఇంకా టార్గెట్సు, స్కూలు, కాలేజు బాధ్యతలు. ఉదయం లేవగానే టైం చూసుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి అని ఆలోచించాలి. కానీ ఆదివారం అలారం మోగినా లేవాలనిపించదు, ఎందుకంటే ఆ రోజు మనకు ఒక చిన్న స్వేచ్ఛ ఉంటుంది. ఒక కప్పు వేడి కాఫీ లేదా టీ నెమ్మదిగా ఆస్వాదించవచ్చు, ఇష్టమైన పాటని పదే పదే వినొచ్చు, కుటుంబంతో కలిపి టిఫిన్ చేయొచ్చు, పిల్లలతో కాసేపు ఆడుకోవచ్చు, లేదంటే ఏమీ చేయకుండా అలా కూర్చున్నా సరే మనసు హాయిగా ఉంటుంది. నిజానికి ఆదివారం మన శరీరానికే కాదు మనసుకు కూడా రెస్ట్ ఇస్తుంది కదా. అటువంటి ఆదివారంలో మనం ఉన్నాము, సో మిమ్మల్ని ఎంటర్టైన్ చేసేందుకు మంచి మంచి పాటలు, మాటలు అండ్ ఎవ్రీ టాప్ ఆఫ్ ద న్యూస్ హెడ్లైన్స్, పరిచయాలు, రకరకాల విందు కార్యక్రమాలతో మిమ్మల్ని అలరించేందుకు మేము ఉండనే ఉన్నాం. సో కనెక్ట్ అవుతూ వింటూ ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9ని. నేనైతే ఇప్పుడు మీ ఆర్జే మురళిని మీకోసం మంచి పాట అండి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సార్ అండ్ సుశీలమ్మ కలిపి పాడిన పాట, ఏదో తెలియని బంధం ఇది అంటూ పాడుతున్నారు. సో నాయకుడు సినిమాలోంచి ఈ పాట మీకోసం.

0: ఇరానీ చాయ్,
1: బన్ మస్కా,
0: హైదరాబాదీ బిర్యానీ,
1: టంగ్ ది కబాబ్,
0: కుర్బానీ కా మీఠా,
1: షహదూద్ మలాయ్.
0: హైదరాబాద్ ఇస్ ఎ గ్రాండ్ బఫే
1: అండ్ ఎవ్రీ డిష్ హ్యాస్ ఎ స్టోరీ వెయిటింగ్ టు బి టోల్డ్.
0: ఎగ్జాక్ట్లీ, దట్స్ వై జష్నే హైదరాబాద్ ఇస్ యువర్ ఆఫ్టర్నూన్ ట్రీట్
1: ఫ్రమ్ 2 to 3 PM ఎవ్రీ డే ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.
0: ఇట్స్ నాట్ జస్ట్ ఫుడ్,
1: ఇట్స్ కల్చర్, హిస్టరీ అండ్ ఫ్లేవర్ రోల్డ్ ఇన్ టు వన్.
0: జష్నే హైదరాబాద్.

0: 101.9.
1: శ్రోతలందరికీ నమస్కారం. ఒక చిన్న ప్రకటన అండి. ఈరోజు వరల్డ్ డెఫ్ డే సందర్భంగా ఇవాళ ఉదయం 9:30 నుంచి 10:30 వరకు రెయిన్బో ఎఫ్ఎంలో ప్రత్యేక లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహించబడుతోంది. ఈ కార్యక్రమంలో ప్రముఖ ఈఎన్టీ సర్జన్, కోక్లియర్ ఇంప్లాంట్ సర్జన్ డాక్టర్ మనుశ్రుత్ గారు పాల్గొంటారు. వినికిడి సమస్యలు, చెవులకు సంబంధించిన ఆరోగ్య సమస్యలపై శ్రోతలు నేరుగా డాక్టర్ గారితో మాట్లాడచ్చు, వాళ్ల సందేహాలకు నివృత్తి కోరుకోవచ్చు. అయితే మీరు కాల్ చేయాల్సిన నెంబర్స్ ఏంటంటే 040, ఇది ఈ కోడ్ యాడ్ చేసి 2323-0030 ఈ నెంబర్కి కానీ, 2323-4821 ఈ నెంబర్కి కానీ, 2970-4715 కాల్ చేసి డాక్టర్ గారితో నేరుగా మాట్లాడొచ్చు. మీ వినికిడి సమస్యలు ఏమైనా ఉంటే మాట్లాడి సలహాలు తెలుసుకోవచ్చు. సో వింటూ ఉండండి. ఇదైతే ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 పై మీరు ఇప్పుడు హెల్దీ మార్నింగ్స్లో మంచి మంచి పాటలు వింటున్నారు.

మీరంతా అద్భుతమైన ఆదివారంలోకి ఎప్పుడూ ల్యాండ్ అయిపోయారు కదా. వారమంతా మనం సంపాదించేది డబ్బు మాత్రమే కాదండి, అలసట కూడా. ఆ అలసటను కొంచెం దించేసుకొని మనకు నచ్చిన వాళ్ళతో, మనకి నచ్చిన పనులతో గడిపే రోజే ఆదివారం. అందుకే ఆదివారం ఉదయం సూర్యకాంతి కూడా కాస్త అందంగా కనిపిస్తోంది. టీ రుచి కూడా చూడండి, కాస్త ఎక్కువగా అనిపిస్తోంది. మన ఇంట్లో వాళ్ళ నవ్వులు కూడా కాస్త ప్రత్యేకంగా అనిపిస్తాయి. ఎందుకు? ఎందుకంటే ఆదివారం మనకు సమయాన్ని మాత్రమే ఇవ్వదు, మనసుకు స్వేచ్ఛ ఇస్తుంది, శరీరానికి విశ్రాంతి ఇస్తుంది, కుటుంబానికి సమయం ఇస్తుంది, జ్ఞాపకాలకి చోటిస్తుంది. ముఖ్యంగా మనల్ని మనం మళ్ళీ కలుసుకునే అవకాశాన్ని ఇస్తుంది ఈ ఆదివారం. అందుకే ఆదివారం పనులు ఎన్ని ఉన్నా కాసేపు పక్కన పెట్టేసేయండి, మీకు ఇష్టమైన వాళ్ళతో మాట్లాడండి, ఒక మంచి పాట వినండి, ఒక మంచి కాఫీ తాగండి, ఒక చిన్న నవ్వు నవ్వండి. ఎందుకంటే జీవితం అనేది మనం ఎప్పుడూ పరిగెత్తడానికి కాదు, అప్పుడప్పుడు ఆగి ఆస్వాదించడానికి కూడా. మీ ఆదివారం ఆనందంగా ఉండాలి, మీ ఇంట్లో నవ్వులు నిండాలి, మీ మనస్సు ప్రశాంతంగా ఉండాలని ఎప్పుడూ కోరుకుంటూనే ఉంటుంది ఈ ఛానల్. సో ఒక మంచి పాట వినమన్నాను కదా, ఒకటేంటండి, పాటలు వింటూనే ఉండండి, కనెక్ట్ అవుతూ మాతో. ఇది ఆకాశవాణి రెయిన్బో 101.9.

హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.

ఎస్ బాస్, మీరు వింటున్నది ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9. వింటూ ఉండండి రెయిన్బోతో జీవితం రంగులమయం. స్టూడియోలో టైం ఈస్ 7:24. మనం హెల్దీ మార్నింగ్స్లో ఉన్నాము. సెలవు రోజు అంటే చాలు, ఇంట్లో అందరూ కాస్త ఆలస్యంగా లేచి హాయిగా గడపాలని అనుకుంటారు. కానీ ఇంటి ఆడవాళ్ళకు మాత్రం సెలవు రోజైనా పనులు ఆగవు, ఆ రోజు ఇంకెక్కువగా పనులుంటాయి. అందుకే ఇలాంటి సెలవు రోజుల్లో కాస్త భిన్నంగా మార్చుకుంటే మంచిది. ఉదయం లేవగానే ఇంట్లోని మిగతా వాళ్ళంతా కలిసి వంటగదిలోకి వెళ్ళి ఆడవాళ్ళను మాత్రం హాయిగా కూర్చోబెట్టి, ఈరోజు మీరు ఏ పని చేయొద్దు, బ్రేక్ఫాస్ట్ కూడా మేమే తయారు చేస్తామని చెప్పి చూడండి. ఒక నవ్వునవుతారు. ఎవరో ఒకరు దోశలు వేస్తుంటే ఇంకొకరు చట్నీ తయారు చేసుకోవచ్చు, మరొకరు టీ లేదా కాఫీ కలపచ్చు. మొదట్లో వంటగదిలో కాస్త గందరగోళం అనిపించినా అందరూ కలిసి చేసే ఆ ప్రయత్నంలో ఎంతో సరదా ఉంటుంది. చివరికి తయారైన బ్రేక్ఫాస్ట్ రుచి కంటే అందరూ కలిసి చేసిన ఆ పని ఆ ఇంటి ఆడవాళ్లకు ఇచ్చే ఆనందం మరింత ప్రత్యేకంగా ఉంటుంది. ఎందుకంటే ఇంటిని చూసుకోవటం ఒక్కరి బాధ్యత కాదు కదా, ఇంట్లో ప్రతి ఒక్కరి బాధ్యత. కాబట్టి ఇలాంటి సెలవు రోజుల్లో మీరు కూడా ఇంట్లో పనుల్లో పాల్గొని ఆడవాళ్ళని కాసేపు విశ్రాంతి తీసుకోమని చెబితే, మీ చేతులతో ఒక మంచి బ్రేక్ఫాస్ట్ తయారు చేసి ఇస్తే వాళ్ళ ముఖంలో ఈ వారానికి సరిపడినంత ఆనందం దొరుకుతుంది. ఆ తర్వాత వారం అంతా మనకు కావలసిన అద్భుతమైన రుచులతో మంచి మంచి వంటకాలను అందించే అవకాశం ఉంటుంది. వై డోంట్ యు ట్రై చేసి చూడండి. దాంతోపాటు వింటూ ఉండండి. ఇంకాస్త రుచి యాడ్ అవ్వడానికి మంచి మంచి పాటల్ని, మంచి మ్యూజిక్ని, మంచి మాటల్ని ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 పై. ఇప్పుడు ఒక వండర్ఫుల్ ట్రాక్ మీకోసం. ఇది నిర్ణయం సినిమాలోంచి మను అండ్ జానకమ్మ కలిపి పాడిన యుగళగీతం.

ప్రతిరోజుకి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆ ప్రత్యేకత ఏంటో మనం తెలుసుకోవచ్చు. భారత స్వాతంత్రోద్యమ చరిత్రలో అనేక మంది నాయకులు ద్వేష స్వాతంత్రం కోసం తమ జీవితాలని అంకితం చేశారు. అందులో విఠల్భాయ్ పటేల్ కూడా ఒకరు. ఈరోజు ఆయన జయంతి. ఆయన స్వాతంత్ర సమరయోధుడిగా, న్యాయవాదిగా, రాజకీయ నాయకుడిగా, ఇంకా శాసనసభ వ్యవస్థలో విశిష్టమైన వ్యక్తిగా గుర్తింపు పొందారు. ఆయన భారతదేశ తొలి ప్రముఖ పార్లమెంటరీ నాయకుల్లో ఒకరు. సర్దార్ వల్లభాయ్ పటేల్కు స్వయంగా అన్నయ్య కూడా ఆయన. విఠల్భాయ్ పటేల్ గారు 1873 సెప్టెంబర్ 27 గుజరాత్లోని నడియాద్లో జన్మించారు. చిన్నప్పటి నుంచే ఆయనకు విద్యపై ఆసక్తి ఎక్కువగా ఉండేది. న్యాయశాస్త్రాన్ని అభ్యసించి న్యాయవాదిగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. ఉన్నత న్యాయ విద్య కోసం ఇంగ్లాండ్కి వెళ్లి బారిస్టర్గా అర్హత సాధించారు కూడా. భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత బొంబాయిలో న్యాయవాదిగా పనిచేశారు. విఠల్భాయ్ పటేల్ క్రమంగా ప్రజా జీవితంలోకి ప్రవేశించారు. ముంబై శాసన మండలిలో సభ్యుడిగా పనిచేశారు. తర్వాత కేంద్ర శాసనసభలో సభ్యుడిగా ఎన్నికయ్యారు. బ్రిటిష్ పాలనలోని శాసన వ్యవస్థను ఉపయోగించుకుని భారతీయ హక్కుల కోసం పోరాడారు ఆయన. ఆయన స్వరాజ్ పార్టీతో కూడా అనుబంధం కలిగి ఉంచుకున్నారు. విఠల్భాయ్ పటేల్ గారి గురించి మరికొంత సమాచారాన్ని తెలుసుకుందాం. వింటూ ఉండండి, ఇది ఆకాశవాణి FM 101.9 MHz పై హెల్దీ మార్నింగ్స్.

రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

మీరు వింటున్నారు ఆకాశవాణి 90.9 హెల్దీ మార్నింగ్స్. నాతో నేను మీ ఆర్జే మురళి. విఠల్భాయ్ పటేల్ జీవితంలో అత్యంత ముఖ్యమైన ఘట్టం 1925 ఆయన కేంద్ర శాసనసభ అధ్యక్షుడిగా ఎన్నిక కావటం. ఆయన సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి తొలి ఎన్నికైన భారతీయ అధ్యక్షుడు. సభను నిష్పాక్షికంగా నియమ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. శాసనసభ అధ్యక్షుడిగా ఆయన సభ్యుల హక్కులను గౌరవించారు. ప్రభుత్వం జోక్యం లేకుండా శాసనసభ తన విధులను నిర్వహించేందుకు కృషి చేశారు. సభా వ్యవహారాల్లో క్రమశిక్షణ, స్వతంత్రత, పార్లమెంటరీ సాంప్రదాయాలకు ఆయన ప్రాధాన్యం ఇచ్చారు. ఈ కారణంగా భారత పార్లమెంటరీ సాంప్రదాయాల అభివృద్ధిలో ఆయనకు ప్రత్యేక స్థానం ఉంది. విఠల్భాయ్ పటేల్ భారతదేశానికి స్వపరిపాలన, రాజకీయ హక్కులు కల్పించాలనే లక్ష్యంతో పనిచేశారు. బ్రిటిష్ ప్రభుత్వం అనుసరించిన విధానాలను శాసనసభలో ప్రశ్నిస్తూ భారతీయుల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రయత్నించారు. శాసనపరమైన మార్గాల ద్వారా స్వరాజ్య సాధనకు ఆయన ప్రాధాన్యతనిచ్చారు. తన రాజకీయ జీవితంలో భాగంగా విఠల్భాయ్ పటేల్ విదేశాల్లో కూడా పర్యటించారు. భారతదేశ స్వాతంత్రానికి మద్దతు కూడగట్టేందుకు ఆయన ప్రయత్నించారు. జీవితంలో చివరి దశలో ఆరోగ్యం క్షీణించడంతో విదేశాల్లో చికిత్స పొందారు. 1933 అక్టోబర్ 22 స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఆయన మరణించారు. విఠల్భాయ్ పటేల్ భారత స్వాతంత్రోద్యమంలోనే కాకుండా భారత శాసనసభ చరిత్రలో కూడా చిరస్మరణీయమైన వ్యక్తి. ప్రజాహక్కుల కోసం పోరాటం, శాసనసభ స్వతంత్రతను కాపాడటం, పార్లమెంటరీ సాంప్రదాయాలను బలోపేతం చేయడం ఆయన చేసిన ముఖ్యమైన సేవలు. అందువల్ల ఆయనను భారత పార్లమెంటరీ చరిత్రలో ఒక ముఖ్యమైన మార్గదర్శకుడిగా స్మరించుకుంటారు. ఇవాళ విఠల్భాయ్ పటేల్ గారి జయంతి ఉత్సవం.

ప్రియమైన మీ అందరికీ ఒక గమనిక. వరల్డ్ డెఫ్ డే, ఇవాళ వరల్డ్ డెఫ్ డే సందర్భంగా ఇవాళ ఉదయం 9:30 నుంచి 10:30 వరకు రెయిన్బో ఎఫ్ఎంలో ప్రత్యేక లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహించబడుతోంది. ఈ కార్యక్రమంలో ప్రముఖ ఈఎన్టీ సర్జన్, కోక్లియర్ ఇంప్లాంట్ సర్జన్ డాక్టర్ మనుశ్రుత్ గారు పాల్గొంటారు. వినికిడి సమస్యలు, చెవులకు సంబంధించిన ఆరోగ్య సమస్యలపై శ్రోతలు నేరుగా డాక్టర్ గారితో మాట్లాడి తమ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. మీరు కాల్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్స్ 0402323-0030, 2323-4821, మరో నెంబర్ 2970-4715.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్టిక్ట్లోని విప్రో సర్కిల్ వద్ద మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మన్మోహన్ సింగ్ పాత్రను గుర్తు చేసుకుంటూ ఆయన సేవలను స్మరించుకున్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్దరణ పనులను నవంబర్ 2వ వారంలో ప్రారంభించి 2027 వర్షాకాలానికి ముందే పూర్తి చేస్తామని నీటిపారుదల శాఖ మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. బేగంపేటలోని తన క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి భద్రత నాణ్యతలో రాజీ ఉండబోదని, జాతీయ సాంకేతిక సంస్థల సూచనల మేరకే పనులు జరుగుతాయని స్పష్టం చేశారు. అక్టోబర్ 5న సీడబ్ల్యూసీ సాంకేతిక పర్యవేక్షణ కమిటీ ముందు డిజైన్లను ఉంచనున్నట్లు వెల్లడించారు. యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలో రోజుకు 180 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తిని సాధించేందుకు ప్రణాళికను సిద్దం చేయాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆదేశాల మేరకు తెలంగాణ జెన్కో చర్యలు చేపట్టింది. బొగ్గు సరఫరా కోసం నైని, మహానది కోల్ఫీల్డ్స్ నుంచి రవాణాకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వినియోగదారుల సౌకర్యార్థం అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఈరోజు తెరిచి ఉంటాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ నెల 28 నుంచి 30 తేదీ వరకు బ్యాంకు ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ పిలుపునిచ్చిన 3 రోజుల దేశవ్యాప్త బ్యాంకు సమ్మె దృష్టిలో ఉంచుకుని ఈ చర్య తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రిత్వ

తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా సంఘర్షణలు కొనసాగుతున్న ఈ సమయంలో అన్ని పక్షాలు సంయమనం పాటించాలని, ఉద్రిక్తతను తగ్గించాలని, ఇంధన వాణిజ్య ప్రవాహాలకు అంతరాయం కలగకుండా చూడాలని భారత్ పిలుపునిచ్చింది. కేంద్ర పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందుకున్న అవార్డును తెలంగాణ ప్రజల సొమ్ము కేరళ ఎన్నికల ఫండ్గా సమర్పించినందుకు గాంధీ కుటుంబం ఇప్పించిన ఎలక్షన్ ఫండ్ నజరానా అని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్పీ సుభాష్ విమర్శించారు. గాంధీ పరివార్ వర్సెస్ సంఘ్ పరివార్తో పోలిక హాస్యాస్పదమని, సంఘ్ పరివార్ చరిత్రను ప్రస్తావించే అర్హత కాంగ్రెస్కు లేదని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశ విదేశీ ప్రజలతో తన ఆలోచనలు పంచుకోనున్నారు. కాగా నెలవారీగా ప్రసారమయ్యే ఈ రేడియో కార్యక్రమంలో ఇది 338వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్లో, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: రెయిన్బో 101.9.
1: ఎస్ బాస్, యువర్ రైట్లీ ట్యూన్ ఇన్ టు 23 రెయిన్బో ఎఫ్ఎం 101.9. స్టూడియోలో సమయం 8:04 దాటి 48 సెకండ్లు. డాట్ మీరంతా వైబ్రాంట్ హైదరాబాద్లోకి నాతో పాటు నడుచుకుంటూ వచ్చేసారు. నేను మీ ఆర్జే మురళి. ఇప్పటి వరకు మీరు మీ కాలకృత్యాలు, ఎక్సర్సైజ్లు అవన్నీ కంప్లీట్ చేసి ఉంటారని అనుకుంటున్నాను. లేకపోతే ఇంకొక 15 మినిట్స్ టైం ఇస్తున్నాను, కంప్లీట్ చేసుకోండి. తర్వాత యూనో వాట్, బ్రేక్ఫాస్ట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఆ పని చేస్తూ ఉండండి. ఈరోజుకున్న స్పెషాలిటీస్ ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ చెప్పబోతున్నాను. మీరు కంటిన్యూస్గా వింటూ ఉండండి. ఇది ఆకాశవాణి FM 101.9 MHz.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: when the drums beat at Bonalu, when the verses of Dasarathi echo. When the screen lights up with Telangana cinema, the soul of our state speaks. And every evening from 8 to 9, FM Rainbow 101.9 speaks Telanganam. This is Telanganam, your dedicated hour for Telangana's history, art, culture, literature and tourism. Celebrate the land, celebrate the people and celebrate the pride. Telanganam, where Telangana lives on radio.
1: వైబ్రాంట్ హైదరాబాద్లో సమయం 8:15 దాటి 16 వెళ్ళిపోయింది. ఎప్పుడో ఒకే చోట ఉండిపోవటం అనేది జీవితానికి ఎలాంటి అనుభూతిని ఇవ్వలేదండి, అందించలేదు. అసలు 4 ప్రదేశాలు తిరగాలి, 4 చోట్ల ఏం జరుగుతుందో చూడాలి, అక్కడ ప్రజల జీవన శైలి ఎలా ఉంటుందో చూడాలి, అలాగే ఆయా ప్రదేశాల ప్రకృతి రమణీయతను ఆస్వాదించగలగాలి. అప్పుడే మనిషికి కాస్తలో కాస్తైనా మార్పు వస్తుంది. మన చుట్టూ ఎన్నో ప్రదేశాలున్నాయి, ఒక్కసారి వాటిని పుట్టి బుద్ధెరిగినప్పటి నుంచి వినడం తప్ప కంటితో కూడా చూసే అవకాశం రాదు. అయితే అలాంటి ప్రదేశాలకి ఒకసారి వెళ్ళి వస్తే బాగుంటుంది కదా. ఇవాళ వరల్డ్ టూరిజం డే కాబట్టి ఓసారి చుట్టి రావడానికి ప్రయత్నిద్దాం. వింటూ ఉండండి, ఇది ఆకాశవాణి FM రెయిన్బో 101.9 పై వైబ్రాంట్ హైదరాబాద్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఎప్పుడూ ఒకే చోట ఉండిపోవటం అనేది జీవితానికి ఎలాంటి అనుభూతిని అందించలేదు. నాలుగు ప్రదేశాలు తిరగాలి, నాలుగు చోట్ల ఏం జరుగుతుందో తెలుసుకోవాలి, అక్కడి ప్రజల జీవనశైలి ఎలా ఉంటుందో చూడాలి కదా. సో అలా ఒకసారి మనం బయటికి వెళ్ళొచ్చామనుకోండి, మనసు ఎంత ప్రశాంతంగా మారుతుందో మనకే తెలియదు. ఇవాళ వరల్డ్ టూరిజం డే. మనకు ఎన్నో పర్యాటక ప్రదేశాలున్నాయి, వాటిని చూడటానికి ప్రస్తుతమైతే ఎన్నో మార్గాలు కూడా ఉన్నాయి. ప్రకృతిలో మమేకమైన ఎన్నో ప్రాంతాలను ఈ జీవితంలో ఒక్కసారైనా కల్లారా చూసి తనివి తీరా అక్కడి సంగతులను మనసుకు హత్తుకునేటట్టు చేసుకుంటే చాలా మంచిది. ఎన్నో మధురానుభూతులు మనకు సొంతం అవుతాయి, వాటిని జ్ఞాపకాలుగా పదిలపరుచుకొని మనసు కలత చెందినప్పుడు గుర్తు చేసుకొని ఆనందంగా ఆనందించవచ్చు. సో ట్రై ఫర్ దాట్. వింటూ ఉండండి, ఇది ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 పై వైబ్రాంట్ హైదరాబాద్.

0: ఒక మంచి పుస్తకం మనకు ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది,
1: ఒక కొత్త ఆలోచనను అందిస్తుంది,
0: ఒక కొత్త అనుభూతిని మనలో నింపుతుంది.
1: మరి మీకు నచ్చిన పుస్తకం మీకు ఇచ్చిన ఆ అందమైన అనుభూతిని మా శ్రోతలతో పంచుకోవాలనుకుంటున్నారా?
0: ఎఫ్ఎం రెయిన్బో మీకు అందిస్తున్న ప్రత్యేక అవకాశం రీడ్ విత్ రెయిన్బో.
1: 15 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న వారెవరైనా మీరు చదివిన పుస్తకం గురించి
0: మీ అనుభూతిని
1: మీ మాటల్లో
0: మా శ్రోతలతో పంచుకోండి.
1: మీ పేరు, మొబైల్ నంబర్ వివరాలను
0: readwithrainbow2026@gmail.com కు పంపండి.
1: మీ రీడింగ్ జర్నీ
0: మీ మాటల్లో మన శ్రోతల ముందుకు. పుస్తకంతో మీ ప్రయాణాన్ని
1: రెయిన్బోతో పంచుకోండి.
0: రీడ్ విత్ రెయిన్బో.
1: రీడ్ విత్ రెయిన్బో.
2: September 27 అంతర్జాతీయ పర్యాటక దినోత్సవం. 1970 ప్రాంతంలో UNWTO శిల్పాల పరిరక్షణ బాధ్యతను చేపట్టింది. గ్లోబల్ టూరిజంలో సువర్ణాక్షరాలతో లిఖించబడిన రోజది. ఆ తర్వాత 1980 యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ వారు ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని September 27 జరపాలని నిర్ణయించారు. అప్పటినుంచి ఒక్కో సంవత్సరం ఒక్కో కాన్సెప్ట్తో నిర్వహిస్తున్నారు. 1980 టూరిజం కాంట్రిబ్యూషన్ టు ద ప్రిజర్వేషన్ ఆఫ్ కల్చరల్ హెరిటేజ్ అండ్ టు పీస్ అండ్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ అని పేరు పెట్టారు. ఇలా ప్రతి ఏడాది ఒక్కో అంశాన్ని తీసుకుని టూరిజం పట్ల పర్యాటకుల్లో ఆసక్తిని కలిగించడమే కాకుండా ఆయా చారిత్రక విషయాలను పదిలపరుచుకోవటానికి ఒక అవకాశంగా తీసుకుంటున్నారు. ఇదే విధానంలో ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే డిజిటల్ ఎజెండా అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టు రీడిజైన్ టూరిజం అన్న థీమ్తోని అంతర్జాతీయ పర్యాటక దినోత్సవాన్ని ఈ సంవత్సరం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇంకా కొన్ని ఆకర్షణీయమైన విషయాలు దీని గురించి తెలుసుకుందాం. వింటూ ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

మీరు వింటున్నారు వైబ్రాంట్ హైదరాబాద్. 8:35 దాటి 52 సెకండ్లు. రెయిన్బో ఎఫ్ఎం 101.9 స్టూడియోలో పర్యాటకులను ఆకర్షించడానికి ప్రభుత్వాలు పర్యాటక శాఖను కూడా నిర్వహిస్తోంది. ఈ శాఖ జాతీయ స్థాయిలోనూ రాష్ట్ర స్థాయిలో కూడా పర్యాటకాన్ని పెంపొందించేలా కృషి చేస్తున్నాయి. ముఖ్యంగా మన దేశంలో ఎన్నో బౌద్ధారామాలు, మొఘల్ చక్రవర్తులు రాజపుత్ర వంశీయుల చరిత్ర సంపద, లెక్కనేనన్ని దేవాలయాలు, నదులు, కొండలు, గుట్టలు, అడవులు, సముద్ర తీరాలు ఒకట రెండా ఎన్నో ఎన్నెన్నో చారిత్రక ఆనవాళ్లకు ప్రసిద్ధిగా నిలిచింది మన భారతదేశం. ఇప్పటికీ అజంతా ఎల్లోరా గుహలు ఎంతో ప్రసిద్ధి. అలాగే రాజస్థాన్లో థారెడారి, తాజ్మహల్, ఢిల్లీ గేట్, గేట్వే ఆఫ్ ఇండియా ముంబైలో, విశాఖపట్నంలో ఆర్కే బీచ్, గోదావరి అందాలు, కృష్ణమ్మ హొయలు, అరకు లోయ, బొర్రా గుహలు, ఆర్స్లీ హిల్స్, మహానంది, బ్రహ్మంగారి మఠం, హైదరాబాద్లోకి వస్తే చార్మినార్, గోల్కొండ కోట, హుస్సేన్ సాగర్, అసెంబ్లీ హాలు, జూబ్లీ హాలు, ఎన్టీఆర్ గార్డెన్, ఇవన్నీ పర్యాటక ప్రదేశాలే. ఇక పుణ్యక్షేత్రాల విషయానికి వస్తే మాత్రం అష్టాదశ శక్తిపీఠాలు, ద్వాదశ జ్యోతిర్లింగాలు అన్నీ కూడా పర్యాటక ప్రాంతాలే. ఇవన్నీ ఒక ఎత్తైతే గోవా లాంటి బీచ్లు కూడా యువతను ఆకర్షిస్తూ ఉంటాయి. మీరు ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే అన్నట్టుగా ఉండిపోతే వీటన్నింటినీ ఈ జీవితంలో మిస్ అవుతారు. నెక్స్ట్ జన్మ, పూర్వజన్మ ఉందో లేదో తెలియదు, కానీ ఈ జీవితంలో పూర్తిగా జీవితాన్ని అనుభవించకపోతే ఎంత వృధానో ఇప్పటికే మీకు అర్థమయ్యి ఉంటే ఇప్పుడే ప్లాన్ చేసుకోండి, ఇప్పుడే బుక్ చేసుకోండి, అండ్ లైఫ్ని ఫుల్ టు ఎంజాయ్ చేయండి బాస్.

మన ప్రభుత్వాలు టూరిజం అభివృద్ధి కోసం ఎన్నో ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ప్రత్యేకించి విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు ఎన్నో రకాల ఆహ్వానం పలుకుతోంది. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ఆయా రాష్ట్రాల సంస్థలు కూడా పర్యాటకంపై ప్రత్యేక దృష్టిని సారిస్తున్నాయి. అయితే ఒక దేశానికి సంబంధించిన ఎన్నో చారిత్రక విశేషాలను మరో దేశానికి చెందినవారు స్వేచ్ఛగా వచ్చి చూసేలా వారికి ఎన్నో విధాలుగా మన ప్రభుత్వాలు సేవలందిస్తున్నాయి. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలంటే పర్యాటకం ఒక్కటే మార్గం అనే మాట బహుళ ప్రాచుర్యం పొందింది. దీన్ని బట్టి కనీసం ఈసారైనా మీ చుట్టూ ఉన్న ప్రదేశాన్ని ఒక్కసారైనా కుటుంబ సమేతంగా చూసి ఆస్వాదిస్తే అందులో కలిగే ఆనందం జీవితాంతం గుర్తుండిపోయే తీపి జ్ఞాపకంగా నిలిచిపోతుంది అనటంలో సందేహమే ఉంది బాస్. సో ట్రై ఫర్ దాట్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీ అందరికీ ఒక ప్రత్యేకమైన గమనిక అండి. ఈరోజు వరల్డ్ డెఫ్ డే సందర్భంగా ఉదయం 9:30 నుంచి 10:30 వరకు రెయిన్బో ఎఫ్ఎంలో, అంటే ఇక్కడే, ప్రత్యేక లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహించబడుతోంది. ఈ కార్యక్రమంలో ప్రముఖ ఈఎన్టీ సర్జన్, కోక్లియర్ ఇంప్లాంట్ సర్జన్ డాక్టర్ మనుశ్రుత్ గారు పాల్గొంటారు. వినికిడి సమస్యలు, చెవులకు సంబంధించిన ఆరోగ్య సమస్యలపై శ్రోతలు నేరుగా డాక్టర్ గారితో మాట్లాడి తమ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. మీరు మాకు కాల్ చేయాల్సిన నెంబర్స్ 0402323300, ఇంకొక నెంబర్ 2323482 1, మరో నెంబర్ 2970-4715. డోంట్ మిస్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. వింటూ ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 పై వైబ్రాంట్ హైదరాబాద్.

మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 పై వైబ్రెంట్ హైదరాబాద్. ఇవాళ నదుల దినోత్సవం కూడా అండి. నదులు మానవ నాగరికతకు జీవనాధారాలు. ప్రపంచంలోని అనేక ప్రాచీన నాగరికతలు నదీ తీరాల్లోనే అభివృద్ధి చెందుతాయి. తాగునీరు, సాగునీరు, విద్యుత్ ఉత్పత్తి, మత్స్య సంపద, రవాణా, ఇటువంటివి అనేక అవసరాలకు నదులు ఎంతో ముఖ్యమైనవి. నదుల ప్రాధాన్యతను గుర్తించి వాటి సంరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ చివరి ఆదివారం రోజు ప్రపంచ నదుల దినోత్సవం నిర్వహిస్తారు. ప్రపంచ నదుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ప్రపంచంలోని అనేక దేశాల్లో నిర్వహిస్తారు. నదుల విలువను ప్రజలకు తెలియజేయటం, నదులను కాలుష్యం నుంచి రక్షించడం, వాటి సహజ ప్రవాహాన్ని కాపాడటం ఈ దినోత్సవం ప్రధాన ఉద్దేశం. ఈ సందర్భంగా నదుల పరిరక్షణకు సంబంధించిన అవగాహన కార్యక్రమాలు, శుభ్రత కార్యక్రమాలు, చర్చలు, విద్యా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. నదులు మన జీవన వ్యవస్థలో కీలకమైన పాత్ర పోషిస్తాయి. వ్యవసాయానికి అవసరమైన నీటిని అందిస్తాయి. అనేక నగరాలు, గ్రామాలకు తాగునీరు వనరుగా ఉంటుంది. నదులపై నిర్మించిన ఆనకట్టల ద్వారా జలవిద్యుత్ ఉత్పత్తి చేయొచ్చు. నదులు చేపలు ఇంకా అనేక జలచరాలకు ఆవాసాలుగా ఉంటాయి. నదీ పరివాహక ప్రాంతాల్లో జీవన వైవిధ్యం కూడా అధికంగా ఉంటుంది. భారతదేశంలో గంగా, యమున, గోదావరి, కృష్ణా, నర్మదా, కావేరి వంటి నదులు ప్రజల జీవనంతో, వ్యవసాయంతో, సంస్కృతితో విడదీయరాని బంధాన్ని ఏర్పరచుకున్నాయి. ప్రస్తుతం అనేక నదులు కాలుష్యం, ప్లాస్టిక్ వ్యర్థాలు, పారిశ్రామిక వ్యర్థాలు, మురుగునీరు ఇటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నాయి. నదీ పరివాహక ప్రాంతాల్లో అధిక నిర్మాణాలు, ఇసుక తవ్వడాలు, అడవుల నరికివేత, నీటి అధిక వినియోగం కూడా నదుల సహజ పరిస్థితిని ప్రభావితం చేస్తున్నాయి. ఇవి కలుషితమైపోతే మనుషులతో పాటు చేపలు, పక్షులు, ఇతర జలచరాలు కూడా నష్టపోతాయి. నదుల సహజ ప్రభావం దెబ్బతింటే పర్యావరణ సమతుల్యతపై కూడా ప్రభావం ఉంటుంది. నదులను రక్షించడానికి ప్రభుత్వం మాత్రమే కాదు, ప్రతి పౌరుడు బాధ్యత తీసుకోవాలి. నదుల్లో చెత్త, ప్లాస్టిక్, మురుగునీటిని వేయకుండా చూసుకోవాలి. పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాలను శుద్ధి చేసిన తర్వాతే బయటకు విడుదల చేయాలి. నదీ తీరాల్లో చెట్లను పెంచాలి, ఇసుక తవ్వకాలను నియంత్రించాలి, నీటిని పొదుపుగా వినియోగించుకోవాలి. నదులను కాపాడితేనే భవిష్యత్తు తరాలను కాపాడగలుగుతాం. వింటూ ఉండండి ఇటువంటి మంచి సమాచారం కోసం ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9.

0: రెయిన్బో 101.9.
1: ఒక మంచి పుస్తకం మనకు ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది,
2: ఒక కొత్త ఆలోచనను అందిస్తుంది,
1: ఒక కొత్త అనుభూతిని మనలో నింపుతుంది.
2: మరి మీకు నచ్చిన పుస్తకం మీకు ఇచ్చిన ఆ అందమైన అనుభూతిని మా శ్రోతలతో పంచుకోవాలనుకుంటున్నారా?
1: ఎఫ్ఎం రెయిన్బో మీకు అందిస్తున్న ప్రత్యేక అవకాశం రీడ్ విత్ రెయిన్బో.
2: 15 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న వారెవరైనా మీరు చదివిన పుస్తకం గురించి
1: మీ అనుభూతిని
2: మీ మాటల్లో
1: మా శ్రోతలతో పంచుకోండి.
2: మీ పేరు, మొబైల్ నంబర్ వివరాలను

0: readwithrainbow2026@gmail.com కు పంపండి.
1: మీ రీడింగ్ జర్నీ
0: మీ మాటల్లో మన శ్రోతల ముందుకు. పుస్తకంతో మీ ప్రయాణాన్ని
1: రెయిన్బోతో పంచుకోండి.
0: రీడ్ విత్ రెయిన్బో.
1: రీడ్ విత్ రెయిన్బో.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: FM Rainbow 101.9.
1: మీరు వింటున్నారు ట్విన్ సిటీస్ రెయిన్బో ఎఫ్ఎం 101.9. మీరంతా వైబ్రెంట్ హైదరాబాద్లో ఉన్నారు. 9:04 దాటి 6 సెకండ్లు అవుతుంది. ఈరోజు వరల్డ్ డెఫ్ డే అండి. ప్రపంచంలో ప్రతి వ్యక్తికి సమానమైన గౌరవం, అవకాశాలు మరియు హక్కులు ఉండాలి కదా. వినికిడి లోపం ఉన్న వ్యక్తులు కూడా సమాజంలో అన్ని రంగాల్లో సమానంగా భాగస్వాములు కావడానికి అవసరమైన సహకారం ఉండాలి, విద్య ఉండాలి, అవకాశాలు కూడా పొందగలగాలి. ఈ విషయంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ చివరి ఆదివారం ప్రపంచ చెవిటివారి దినోత్సవం అంటే వరల్డ్ డెఫ్ డేగా పాటిస్తారు. దీన్నే ఇంటర్నేషనల్ డే ఆఫ్ ద డెఫ్ అని కూడా పిలుస్తారు. ఈ దినోత్సవం ప్రధాన ఉద్దేశ్యం వినికిడి లోపం ఉన్న వ్యక్తులు ఎదుర్కొంటున్న సమస్యలపై సమాజంలో అవగాహన పెంచడం, వారి విద్య, ఉపాధి, ఆరోగ్యం, సమాచార ప్రాప్తి ఇంకా సామాజిక భాగస్వామ్యానికి సమాన అవకాశాలు కల్పించాల్సిన అవసరాన్ని తెలియజేయడం కూడా ముఖ్య లక్ష్యంగా ఉంటుంది. వింటూ ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9లో. ఇప్పుడు సిరివెన్నెల సినిమా నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సార్ పాడిన ఈ అద్భుతమైన పాట.

0: ఏం మామా తిన్నాను పోదామంటే ఏ బిర్యానీయో మండియో అనుకుంటే ఈ అజీ ప్లేస్ కు పట్టుకొచ్చినావు.
1: వింటేజ్ బార్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కాట్ మస్త్ ఉంటది.
0: అదేంది మామా నేను ఎప్పుడు వినలేదు.
1: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
0: కిరాకుంది మామా, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలుస్తాయి మామా నీకు ఇవన్నీ?
1: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
2: వరల్డ్ ఆఫ్ డే ప్రధాన ఉద్దేశం వినికిడి లోపం ఉన్న వ్యక్తులు ఎదుర్కొంటున్న సమస్యలపై అవగాహన కల్పించడం. వాళ్ళు రోజువారీ జీవితంలో అనేక సవాళ్లను ఎదుర్కొంటూ ఉంటారు. ముఖ్యంగా విద్య, ఉద్యోగం, ప్రజాసేవలు, ఇతరులతో సమాచార మార్పిడిలో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అయితే సరైన విద్య, సాంకేతిక సహాయ పరికరాలు, సంకేత భాష, ఇంకా కుటుంబ సామాజిక మద్దతు అందితే వారిలో ఉండే ప్రతిభ బయటికి కనిపిస్తుంది, బయటకు వస్తుంది, ఈజీగా చెప్పుకోగలుగుతారు. వాళ్లపై జాలి చూపించడం కాకుండా సమాన హక్కులు అవకాశాలు కలిగిన వ్యక్తులుగా చూడటం మన బాధ్యత అండి. వినికిడి లోపం ఉన్న వాళ్లలో చాలామందికి సైన్ లాంగ్వేజ్ ముఖ్యమైన సమాచార మార్పిడి సాధనం. సంకేత భాషను ప్రోత్సహించడం ద్వారా విద్య, ఉద్యోగం, ఇంకా సామాజిక జీవితంలో వారి భాగస్వామ్యాన్ని పెంచొచ్చు మనం. వీళ్ళతో మనం చాలా ప్రేమగా మసలుకుంటేనే చాలా మంచిది. ఇవాళ వరల్డ్ డెఫ్ డే సందర్భంగా ఈరోజు ఇంకాసేపట్లో అంటే 9:30 నుంచి 10:30 వరకు రెయిన్బోలో ప్రత్యేక లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహించబడుతోంది. ఈ కార్యక్రమంలో ప్రముఖ ఈఎన్టీ సర్జన్, కోక్లియర్ ఇంప్లాంట్ సర్జన్ డాక్టర్ మనుశ్రుత్ గారు పాల్గొంటారు. వినికిడి సమస్యలు, చెవులకు సంబంధించిన ఆరోగ్య సమస్యలపై శ్రోతలు నేరుగా డాక్టర్ గారితో మాట్లాడి తమ సందేహాలకు సమాధానాలు పొందొచ్చు. మీరు కాల్ చేయాల్సిన మా నెంబర్స్ 0402323300, మరో నెంబర్ 2323484821, ఇంకో నెంబర్ కూడా ఉంది 2970-4715. వింటూ ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 పై వైబ్రాంట్ హైదరాబాద్.

0: బోనాల జాతర ఉత్సాహ
1: ఒగ్గు కథల మేళవింపు
0: పేరిని నిత్య వీరత్వం
1: పోచంపల్లి చేనేత నైపుణ్యం
0: నిర్మల్ కళల అందం
1: సకినాల రుచులు
0: సర్వపిండి సాంప్రదాయం
1: పల్లె జానపద సంస్కృతి నుంచి
0: హైదరాబాద్ అర్బన్ కల్చర్ వరకు
1: ప్రతి కథను
0: ప్రతి గాథను
1: ఒడిసిపట్టి
0: అచ్చమైన తెలంగాణ భాష పరిమళాలతో
1: మీకు అందిస్తుంది తెలంగాణ ప్రతిరోజు రాత్రి 8 గంటలకు ఎఫ్ఎం రెయిన్బోలో.
2: వరల్డ్ డెఫ్ డే సందర్భంగా ఇంకాసేపట్లో అంటే 9:30 నుంచి 10:30 వరకు రెయిన్బో ఎఫ్ఎంలో ప్రత్యేక ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహించబడుతోంది. ఈ కార్యక్రమంలో ప్రముఖ ఈఎన్టీ సర్జన్, కోక్లియర్ ఇంప్లాంట్ సర్జన్ డాక్టర్ మనుశ్రుత్ గారు పాల్గొంటారు. వినికిడి సమస్యలు, చెవులకు సంబంధించిన ఆరోగ్య సమస్యలపై శ్రోతలు నేరుగా డాక్టర్ గారితో మాట్లాడి తమ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. మీరు కాల్ చేయాల్సిన మా నెంబర్స్ 2323-0030, మరో నెంబర్ 2323-4821, ఇంకో నెంబర్ 2970-4715.

0: ఎందుకంటే ప్రేమంట సినిమా నుంచి పాట వింటున్నారు. ఇది ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9. టైమ్ ఇస్ మూవింగ్ టువర్డ్స్ 9:30. 9:30 కావస్తోంది కాబట్టి ప్రకటించిన కార్యక్రమం మీకోసం సిద్ధంగా ఉందండి. సో ఇవాళ వరల్డ్ డెఫ్ డే సందర్భంగా స్పెషల్ ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ని అరేంజ్ చేయడం జరిగింది. ముందు నుంచే మీకు తెలియజేయడం కూడా జరిగింది. అయితే ఈ సందర్భంగా డాక్టర్ మనుశ్రుత్ గారు మన స్టూడియోలో ఉన్నారు. సీనియర్ ఈఎన్టీ సర్జన్ అండ్ కోక్లియర్ ఇంప్లాంట్ స్పెషలిస్ట్. అయితే ఇవాళ వరల్డ్ డెఫ్ డే కాబట్టి ఈ రోజుకి ఒక ప్రత్యేకమైన థీమ్ ఉంది ఇయర్కి. అది ఫ్రమ్ కమ్యూనిటీస్ టు క్లాస్ రూమ్స్ హీరింగ్ కేర్ ఫర్ ఆల్ చిల్డ్రన్. సమాజం నుంచి తరగతి గదుల వరకు ప్రతి చిన్నారికి వినికిడి సంరక్షణ అనే థీమ్తో ఈ వరల్డ్ డెఫ్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. గుడ్ మార్నింగ్ సార్.
1: గుడ్ మార్నింగ్.
0: మీకు సాదర స్వాగతం రెయిన్బో ఎఫ్ఎంలోకి. సార్, ఇది వినికిడి సమస్య గురించి ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈరోజు ప్రత్యేకమైన రోజు కాబట్టి సార్, ఇయర్, నోస్ అండ్ థ్రోట్ ఇవి మూడు ప్రత్యేకమైన మార్గాలు కదా సార్ మన శరీరం డెవలప్ అవ్వడానికి.
1: కరెక్ట్, డెవలప్ అవ్వడానికి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మన శరీరానికి సెన్సెస్ కూడా ఇయర్, నోస్, థ్రోట్ రిలేటెడ్ ఉంటాయి.
0: అంటే ఆహారం అయితే నోటి ద్వారా తీసుకుంటాం, అది త్రోట్లోంచి ప్రవహిస్తుంది లోపలికి. అయితే ముఖ్యంగా గాలి మనకి చాలా ఇంపార్టెంట్, ప్రాణవాయువు, అది ముక్కు ద్వారా వెళ్తుంది. ఇంకేంటి, శబ్దం అనేది మనం వినాలి, మళ్ళీ దాన్ని ప్రకటించాలి కాబట్టి ఈ మూడు ద్వారాలు చాలా ఇంపార్టెంట్. ఈ మూడింటికి ఏంటి సార్ అనుసంధానం? ప్రతి ఒక్కొక్క అవయవంకి ఒక్కొక్క డాక్టర్ ఉంటాడు, కానీ ఏంటి అన్నది మూడింటికి కలిపి ఒకే డాక్టర్ ఉండడానికి కారణం?
1: అంటే ముక్కుకి ఇయర్కి కనెక్షన్ ఉంటుంది. ముక్కు ఇన్ఫెక్షన్స్ ఉన్న ఇయర్కి స్ప్రెడ్ కావచ్చు. అండ్ ముక్కుకి థ్రోట్ కి కనెక్షన్ ఉంటుంది. సో అట్లా ఈ మూడు ఆర్గన్స్ ఒకటే స్పెషాలిటీలో ఉన్నాయి.
0: అయితే వినికిడి సమస్యలు ఉన్నాయని చాలా మందికి వెంటనే తెలియదు, ఇది ఎలా తెలుస్తుంది సార్? అసలు ఎట్లా గుర్తించవచ్చు మనం అసలు వినికిడి లోపం ఉందనేది ఎట్లా తెలుస్తుంది?
1: సో వినికిడి లోపం ఉందంటే ఫస్ట్ మనకి రిపీటెడ్ గా అడగడం, వాళ్ళు ఏమన్నారు, రిపీటెడ్ గా క్వశ్చన్ చేయడం, అదొక సైన్ ఉంటుంది. సెకండ్లీ, మన ఇంట్లో ఉన్న వాళ్ళు ఒకవేళ టీవీ హై వాల్యూమ్ లో పెట్టుకున్నారు అండ్ మనకు చాలా లౌడ్ అనిపిస్తుంది అంటే మేబీ వాళ్ళకు హియరింగ్ లాస్.
0: అచ్చా, ఇది ప్రాబ్లం అన్నట్టు పెద్ద సౌండ్ పెట్టుకుని వినడం అంటే వినికిడి లోపం వస్తున్నట్టే లెక్క?
1: అది ఇనిషియల్ సైన్స్ ఇవే.
0: ఓకే, సో వినికిడి లోపం ఉండటం వల్ల ఇంకా మిగతా ఆరోగ్య సమస్యలు ఎలా రావచ్చు?
1: సో ఈ రోజుల్లో ఎందుకంటే హెల్త్ కేర్ చాలా అడ్వాన్స్ అయిపోయింది అండ్ లైఫ్ స్పాన్ ఎక్కువ అయిపోయింది, 60-70-80 ఇయర్స్ వరకు కూడా పేషెంట్స్ ఆర్ లివింగ్. సో మనకి వినికిడి లోపం ఉన్నప్పుడు, ఏజ్ రిలేటెడ్ హియరింగ్ లాస్ అయినప్పుడు మనకి హియరింగ్ లాస్ తో పాటు మన సోషలైజేషన్ కూడా తగ్గిపోతుంది. అండ్ దాని వల్ల మనకి సోషల్ ఇంటరాక్షన్, వేరే వాళ్ళతో ఎట్లా మాట్లాడడం, ఇవన్నిటితో మనకి ఎఫెక్ట్ అయ్యి డెమెన్షియా రావడం, మెమరీ లాస్ రావడం, ఇవన్నీ కూడా హియరింగ్ లాస్ తో అసోసియేటెడ్ ఉన్నాయి. సో ఈ రోజుల్లో చాలా సైన్స్ దీని మీద సైంటిఫిక్ డేటా పబ్లిష్ అయింది దట్ హియరింగ్ లాస్ ఉన్న వాళ్ళకి మెమరీ లాస్ తొందరగా వస్తుంది. సో హియరింగ్ లాస్ ఉన్న వాళ్ళకి అర్జెంట్ అటెన్షన్ ఇవ్వాలి, టెస్ట్ చేయించుకోవాలి అండ్ హియరింగ్ ఎయిడ్స్ కానీ వేరే ట్రీట్మెంట్స్ ఏమైనా ఉంటే.
0: అచ్చా, హియరింగ్ లాస్ ఉంటే మెమరీ లాస్ కూడా ఉంటుందా? అది అల్జమర్స్ కి దారి తీయొచ్చా?
1: అల్జమర్స్ రావచ్చు, లేదంటే రెగ్యులర్ డెమెన్షియా అంటాం.
0: ఓకే ఓకే.
1: సో ఇవన్నీ ఇంకా ఫాస్ట్ గా ప్రోగ్రెస్ అవ్వచ్చు హియరింగ్ లాస్ ఉన్నప్పుడు.
0: అంటే చాలా పెద్ద సమస్య సార్ వినిపించకపోవడం అనేది.
1: ఎందుకంటే వినిపించడం ఎట్లా అంటే అది ఒక ప్యాసివ్ ప్రాసెస్ అంటాం. సౌండ్ వస్తే మనకు వినపడాలి, ఐ సైట్ లాగా మనం కన్ను తెరిస్తే కనపడాలి. కానీ ఒకవేళ మనకి హియరింగ్ లాస్ ఉందంటే మనం ఏం వింటున్నాం దాని గురించి ఆలోచిస్తుంటాం, అంటే వాళ్ళు ఏం చెప్పారు,
0: ఓకే ఓకే,
1: మళ్ళీ అడగాల,
0: ఈ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది లోపల.
1: సో ఆ ప్రాసెస్ వల్ల బ్రెయిన్ మీద లోడ్ పెరిగి దాన్ని కాగ్నిటివ్ లోడ్ అంటాం.
0: ఓకే,
1: సో బ్రెయిన్ ఎనర్జీ అంతా మీది వినికిడిలోనే పోతుంది అండ్ దాని వల్ల మీకు డిమెన్షియా గానీ మెమరీ లాస్ ఇవన్నీ ప్రాబ్లమ్స్, మెంటల్ హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావచ్చు.
0: అంటే ఇప్పుడు పుట్టిన పిల్లల దగ్గర ఆలోచిస్తే వాళ్ళకి ఎప్పుడు మనం ఎట్లా ఐడెంటిఫై చేస్తాం వాళ్ళకి వినికిడి లోపం ఉందని చెప్పి?
1: సో పుట్టిన పిల్లలకి వినికిడి లోపం ఐడెంటిఫై చేయడానికి ఇప్పుడు కొన్ని రోబస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ ఉన్నాయి, ఓఐ అనమాట, అకౌస్టిక్ ఎమిషన్. సో ఇప్పుడు అది మ్యాండేటెడ్, అంటే కంపల్సరీ మన వ్యాక్సినేషన్ లాగా ఇది కూడా కంపల్సరీ న్యూ బోర్న్స్ లో చెక్ చేయాలి.
0: ఇప్పుడు చేస్తున్నారా సార్?
1: ఇప్పుడు చేస్తున్నాం, గవర్నమెంట్ మ్యాండేట్ లో కూడా ఉంది. సో న్యూ బోర్న్స్ పేషెంట్ డిశ్చార్జ్ అయ్యే ముందు, మదర్ డిశ్చార్జ్ అయ్యే ముందు ఫస్ట్ 4-5 డేస్ లోపల ఆ టెస్ట్ ఒక ఫ్యూ సెకండ్స్ తీసుకుంటే మనకి లోపల ఇన్నర్ ఇయర్ ఎట్లా ఉంది, హియరింగ్ బాగుందా లేదో తెలిసిపోతుంది. సో ఇది ఫస్ట్ స్టెప్. ఒకవేళ హియరింగ్ స్క్రీనింగ్ కాలేదు, సో పిల్లలు ఎట్లా పెద్దగా అవుతుంటారు, సిక్స్ మంత్స్ కి సెవెన్ మంత్స్ కి, అప్పుడు స్పీచ్ డెవలప్మెంట్ స్లో
0: ఉండొచ్చు.
1: సో స్పీచ్ డిలే ఇండైరెక్ట్ మనకి
0: ఇండికేషన్
1: హియరింగ్ లాస్ ది. ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నప్పుడు సిక్స్ మంత్స్ వన్ ఇయర్ లో పేరెంట్స్ ఐడెంటిఫికేషన్ కష్టమైతుంది. సో అది ఒక ఇంపార్టెంట్ సైన్ న్యూ బార్న్స్ లో చిన్నపిల్లలు.
0: అచ్చా, అయితే ఈ మదర్ అంటే జన్యు లోపం వల్ల వస్తుందా, ఇది ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడే ఈ ఎఫెక్ట్ ప్రారంభం అవుతుందా, ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది సార్ అది?
1: సో ఇప్పుడు హియరింగ్ అనేది ప్రెగ్నెన్సీ లోపల 28 weeks కి హియరింగ్ మనకి రెడీ అయిపోతుంది. బట్ ఒకవేళ జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉంటే మనకి హియరింగ్ లాస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి
0: జెనెటిక్ ప్రాబ్లమ్స్ వల్ల. అచ్చా, ఓకే. సో ప్రియమైన శ్రోతలారా, మీరంతా వింటున్నారు వరల్డ్ డెఫ్ డే సందర్భంగా. మనతో పాటు డాక్టర్ మనుశ్రుతి గారు లైవ్లో ఉన్నారు, సో స్టూడియోలో ఉన్నారు. మీరు మాట్లాడాలి, మీ చెవికి సంబంధించిన సమస్యలను, చెవికి సంబంధించిన ఆరోగ్య సమస్యలను తెలుసుకోవాలన్నా, మీకు ఏమైనా వాటి మీద అపోహలు ఉంటే వాటికి నివృత్తి చేసుకోవాలంటే మీరు కాల్ చేసి డైరెక్ట్గా డాక్టర్తో మాట్లాడి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోవచ్చు. మీరు కాల్ చేయాల్సిన మా నెంబర్స్ 2323 00 2323 48 21 2970 47 15. సార్, కొంతమంది పిల్లలు పుట్టుకతోనే వినికిడి లోపంతో పుడతారు కదా, దీనికి కారణం జన్యు పరంగా ప్రాబ్లం అయి ఉండొచ్చు, ఇంకా ఏమేమి కారణాలు అయి ఉంటాయి సార్?
1: అంటే యూజువల్ గా ఒకవేళ ప్రెగ్నెన్సీలో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే, సైటోమెగాలో వైరస్ ఇన్ఫెక్షన్స్ కానీ లేదంటే జెనెటిక్ ఇష్యూస్ ఉంటే అప్పుడు ఇవి చిన్నపిల్లల్లో బర్త్ రావచ్చు.
0: సో మనతో మాట్లాడడానికి ఒక కాలర్ కూడా ఉన్నట్టున్నాడు సార్. హలో
2: సార్, గుడ్ మార్నింగ్. సార్,
0: వెరీ గుడ్ మార్నింగ్. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: హరిదాస్ గౌడ్ కాజావడకర్ మాట్లాడుతున్నా సార్.
0: అచ్చా, డాక్టర్ గారు మనతో లైవ్ స్టూడియోలో ఉన్నారు, మాట్లాడతారా?
2: మాట్లాడుతాను సార్, మా అందరూ చేశాను.
0: మాట్లాడండి, మాట్లాడు
2: సార్. గుడ్ మార్నింగ్ సార్.
1: గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి.
2: నేను ఆటో డ్రైవర్ సార్.
1: ఓకే.
2: నాకు ఎప్పుడన్నా ఎక్కువ టెన్షన్, డ్రైవింగ్ లో ఎప్పుడన్నా స్ట్రెస్ తీసుకున్నప్పుడు చూడలకి వేడి కాలుస్తుంది సార్.
1: ఓకే.
2: వేడి వేడిగా వచ్చినట్టు అనిపిస్తుంది, దానికి ఏమైనా ట్రీట్మెంట్ ఉందా సార్?
1: అంటే మీరు ఇప్పుడు ఆర్టీసీ డ్రైవర్ ఉన్నారు కాబట్టి మీరు హియరింగ్ హెల్త్ హజార్డ్ లో ఫిట్ అవుతారు. ఎందుకంటే మీకు కంటిన్యూస్ గా ట్రాఫిక్ నాయిస్ ఉండడం అండ్ హార్న్ సౌండ్ ఉంటుంది. సో దీంతో మీ ఇయర్ నర్వ్ చాలా సెన్సిటివ్ అయిపోయి కూడా ఇట్లా ఫీలింగ్స్ రావచ్చు అండ్ మీకు హియరింగ్ లాస్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా హై ఉంటుంది. సో నాయిస్ ఇండ్యూస్డ్ హియరింగ్ లాస్ అంటాం. దానికి మీరు అడిక్వేట్ ఇయర్ ప్రొటెక్షన్ తీసుకోవాలి, అంటే ఇయర్ ప్లగ్స్ కానీ అవన్నీ పెట్టుకుంటే మీకు ఫ్యూచర్ లో హియరింగ్ లాస్
2: అంటే
1: ఇయర్ ప్లగ్స్ అంటే చెవికి చిన్న ఇట్లా ఫోమ్ లాగా దొరుకుతుంది, అది చెవిలో పెట్టుకుంటే మీకు నాయిస్ రిడక్షన్ ఉంటుంది.
2: కోటి హాస్పిటల్ పోతే చెప్తారా సార్?
1: సారీ,
0: కోటి ఈఎన్టి హాస్పిటల్ వెళ్తే చెప్తారా?
1: మీ ఏ ఈఎన్టి డాక్టర్ నైనా కన్సల్ట్ అవ్వచ్చు.
0: థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మీరు కూడా మీ సమస్యలను, చెవికి సంబంధించిన సమస్యలను ఎవరైనా డాక్టర్ గారిని అడిగి తెలుసుకోవాలన్నా, లేకపోతే మీకున్న అపోహలను క్లియర్ చేసుకోవాలనంటే మీరు నేరుగా డాక్టర్ గారితో మాట్లాడచ్చు. మా నెంబర్స్ 2323 00 2323 48 21 2970 47 15, ఇవి మా నెంబర్స్. కాల్ చేయండి, డాక్టర్ గారు మనతో పాటు 10:30 వరకు స్టూడియోలోనే ఉంటారు. సార్, ఇప్పుడు కొంతమంది చిన్నపిల్లలు ఉంటారు కదా, చిన్నపిల్లలకి వినికిడి లోపం ఉందని మనం ముందుగా గుర్తిస్తే మంచిదా, లేకపోతే కొంచెం ఏ టైంలో సార్ అసలు యాక్చువల్గా పిల్లలకి గుర్తించిన తర్వాత మనం చికిత్స చేయడానికి ఈ టైం నుంచి స్టార్ట్ అవుతుంది, ఇలాంటిది ఏమైనా ఉంటుందా?
1: సో యాక్చువల్గా హియరింగ్ లాస్ ఎంత తొందరగా గుర్తిస్తే అంత బెటర్. ఎందుకంటే చిన్నపిల్లల్లో మాట నేర్చుకోవడానికి స్పీచ్ రావాలంటే అది ఎంత అర్లీగా డిటెక్ట్ చేస్తే అంత క్లారిటీ వస్తుంది స్పీచ్ కి.
0: అచ్చా, అంటే మనకు తెలిసిన వెంటనే చికిత్స చేయించేసుకోవచ్చా, లేకపోతే దానికి పీరియడ్ ఉండాలి, స్టేజ్ తర్వాతే చేస్తారు, ఈ ఏజ్ రావాలి, ఇలాంటిది ఏమైనా ఉంటుందా?
1: మనకి తెలుసు, మనకి డౌట్ రాగానే ఇమీడియట్ గా టెస్టింగ్ కి పోవాలి. బేబీస్ ఏజ్ ఎంత అయినా ఉన్నది, డేస్ గానీ మంత్స్ గానీ దానికి అడిక్వేట్ టెస్టింగ్ అవైలబుల్ ఉంటుంది హియరింగ్ లాస్ ఉందా లేదా తెలుసుకోవడానికి. అండ్ ఒకవేళ హియరింగ్ లాస్ ఉంటే చిన్నపిల్లలకి కూడా హియరింగ్ ఎయిడ్స్ కానీ లేదంటే ఫుల్ డెఫినెస్ ఉన్న వాళ్ళకి, అంటే సివియర్ లాస్ ఉన్న వాళ్ళకి కాక్లియర్ ఇంప్లాంట్స్ కూడా మనం 7-8 months లో కూడా చేయవచ్చు.
0: సో కాక్లియర్ ఇంప్లాంట్స్, దీని గురించి తర్వాత తెలుసుకున్నాం సార్. సార్ ఇప్పుడు ఒక కాలర్ లైన్ లో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరు చెప్పండి సార్.
3: నా పేరు రాజు అండి, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను.
0: రాజు గారు డాక్టర్ తో మాట్లాడతారా?
3: అవునండి,
0: మాట్లాడండి.
3: ఏం లేదు డాక్టర్ గారు, మా పాపకి ఒక చెవులో ఇట్లా జీవి లాగా వస్తుంది సార్, ఒక 3 మంత్స్ అట్లా.
1: ఒకసారి మళ్ళీ చెప్తారా, 3 మంత్స్ నుంచి
3: అంటే? యాక్చువల్గా తను 14 ఇయర్స్. తనకి ఏంటంటే ఎవ్రీ 6 మంత్స్ కు ఒక చెవులో చాలా ఎక్కువ జూబిలీ ఉంటుంది.
0: అది వ్యాక్స్ వస్తుంది.
1: సో వ్యాక్స్ ఉండేది అది ఒక నాచురల్ ఫినామినా. కొంతమందికి డ్రై వ్యాక్స్ ఉంటుంది, అంటే జస్ట్ ఇట్లా పౌడర్ లాగా వచ్చేస్తుంది. కొంతమందికి వెట్ వ్యాక్స్ ఉంటుంది, అంటే ఎక్కువ కలెక్ట్ అయిపోయి చెవులోనే బ్లాక్ అయిపోతుంది. సో అట్లా అవుతుందంటే మీరు నియరెస్ట్ ENT కన్సల్ట్ అయితే వాళ్ళు దాన్ని క్లీన్ చేసేసి ఇయర్ డ్రమ్ ఎట్లా హెల్దీగా ఉందో లేదా చెక్ చేస్తారు. బట్ దీన్ని ఒక ప్రాబ్లం లాగా అనుకోము. ఒకటి ఏమంటే ప్రివెన్షన్, అంటే ఇయర్ లో వ్యాక్స్ ఎక్కువ బ్లాక్ అవ్వకుండా చూడాలంటే మనం ఇయర్ బడ్స్ వాడొద్దు, అండ్ ఇయర్ హెడ్ ఫోన్స్, చెవు లోపల ఉన్న ఇయర్ హెడ్ ఫోన్స్ ఎక్కువ రోజులు పెట్టుకోవద్దు. సో ఇవన్నీ ప్రికాషన్స్ తీసుకుంటే ఆ వ్యాక్స్ లోపల కలెక్ట్ కాకుండా స్లోగా అదే నాచురల్ గా బయటకు వచ్చేస్తుంది.
3: అయితే యాక్చువల్గా వేరే ఇక్కడ ఏ డాక్టర్ కి చూపెడితే డీ వ్యాక్స్ చేసి క్లియర్ అయిన తర్వాత చేస్తున్నారు సార్, మళ్ళీ ఒక 4-5 మంత్స్ తర్వాత మళ్ళీ వస్తుంది.
1: అంటే మీ డాక్టర్ ఏమైనా హెడ్ ఫోన్స్ ఎక్కువ వాడుతుందా లేదంటే ఇయర్ బడ్స్ ఏమైనా యూజ్ చేస్తుందా?
3: అంటే అదే క్లియర్ బాగానే ఉంటది, మనం ఏమేం పెట్టుకోమంటే ఒకటే చేస్తారు అది.
1: అంటే కొంతమందికి జెనెటిక్ గా అట్లా ఉండొచ్చు, ఎక్కువ వ్యాక్స్ ఫామ్ అవ్వడం లేదంటే అట్లా ఉంటే రెగ్యులర్ క్లీనింగ్ అంటే డ్రాప్స్ వేసుకోవాలి, అండ్ డాక్టర్ దగ్గర వెళ్ళి క్లీనింగ్ చేయించుకుంటే 6 మంత్స్ గానీ 1 ఇయర్ కి ఒకసారి క్లీనింగ్ చేయించుకుంటే అది బెస్ట్. అదే సో మీరు 6 మంత్స్ గానీ 1 ఇయర్ కి ఒకసారి కన్సల్ట్ అయ్యి క్లియర్ చేయించుకుంటే బెటర్.
0: అంటే రెగ్యులర్ గా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి క్లీన్ చేయించుకోవడం చాలా మంచిది అండి, దానికి రెగ్యులర్ సొల్యూషన్ అది ఒకటే డాక్టర్ గారు చెప్పినట్టు. ఎనీవేస్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. సో గాయస్ మీరు కూడా ఏమైనా సమస్యలు ఉంటే యూ కెన్ కాల్ 2323-00, 2323-482-1297-04715 కాల్ చేసి డాక్టర్ మనుశ్రుతి గారితో మాట్లాడి మీ చెవి సమస్యలకి పరిష్కారాన్ని కనుక్కోవచ్చు. సార్ ఇప్పుడైనా వ్యాక్స్ గురించి మాట్లాడుతున్నాడు కదా, ఇది ఏ సెటెన్ పీరియడ్ తర్వాత అది మొత్తం కూడుతుంది సార్? అది లోపల దానికి ఏమైనా పీరియడ్ ఉంటుందా, లేకపోతే అందరికి ఒకేలాగా ఉంటుందా?
1: ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏమంటే వ్యాక్స్ అసలు ఎందుకు ఉంది? వ్యాక్స్ ఎట్లా అంటే వ్యాక్స్ చెవుకి ప్రొటెక్షన్ చేయడానికి, అందుకే చెవులో వ్యాక్స్ ఉంది. ఇప్పుడు ఐ కన్నులో డస్ట్ పోతుంది అంటే మీరు కన్ను
0: మూసుకోలేము.
1: సో ఆ వ్యాక్స్ ఏం చేస్తుంది అంటే డస్ట్ ని ట్రాప్ చేస్తుంది, అండ్ ఇట్ యాక్ట్స్ లైక్ యాంటీబాక్టీరియల్, యాంటీఫంగల్ లాగా, అండ్ వాటర్ ప్రూఫ్ ప్రివెన్షన్ లాగా చెవులో ఉంది. సో వ్యాక్స్ రెగ్యులర్ గా నాచురల్ గా ఫామ్ అవుతుంటది, అండ్ అది నాచురల్ మెథడ్ లో బయటకు వస్తుంటది. అన్లెస్ మనం ఇయర్ బడ్స్ వాడతాం, హెడ్ ఫోన్స్ పెట్టుకుంటే బ్లాక్ అవుతుంది, అదర్వైజ్ అది నాచురల్ ఫినామినా, అండ్ మనం కేర్ తీసుకుంటే సరిపోతుంది.
0: సరే ఎందుకు పార్షాలిటీ ఉంటుంది వ్యాక్స్ కి, కొందరికి డ్రై ఉంటుంది కొందరికి వెట్ ఉంటుంది?
1: ఈ రోజుల్లో ఈ అన్నిటికి ఆన్సర్ ఒకటే, ఇస్ జెనెటిక్స్.
0: అంతేనా?
1: 50% ఆఫ్ ద పాపులేషన్ కి డ్రై వ్యాక్స్ ఉంటుంది, 50% పాపులేషన్ కి వెట్ వ్యాక్స్ ఉంటుంది. డ్రై వ్యాక్స్ ఉన్న వాళ్ళకి ఏం ఇష్యూస్ ఉండవు, వెట్ వ్యాక్స్ ఉన్న వాళ్ళకి ఇయర్ బ్లాక్ అవ్వడం లేదంటే రిపీటెడ్ గా చెకప్స్ కి పోవడం అవసరం.
0: మా మదర్ సాటర్డే సాటర్డే

0: తలస్నానం చేసిన తర్వాత ఆ బడ్స్ పెట్టుకుంటుంది, దాని నుంచి క్లీన్ చేసుకుంటుంది తనకు తానే. తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత చూస్తేనేమో నాకు చెవు సరిగ్గా వినిపించట్లేదు అని, అంటే మాకు కూడా తెలియక తీసుకెళ్ళాం హాస్పిటల్కి. లోపల మొత్తం దూది జమ అయిపోయి ఉంది సార్, అదంతా మూసుకుపోయింది. సో ఈ బర్డ్స్ యూజ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు?
1: సో ఇయర్ బర్డ్స్ అసలు ఇయర్ కి అడ్వైజబుల్ కానే కాదు. ఇయర్ బర్డ్స్ మనం వాడద్దు, దాంతో మీ ఇయర్ కెనాల్ గానీ ఇంజర్ కావచ్చు అండ్ ఇయర్ డ్రమ్ కూడా ఇంజర్ కావచ్చు, అండ్ ఉన్న వ్యాక్స్ అంతా లోపలికి వెళ్ళిపోతుంది కానీ బయటికి.
0: మరి ఎట్లా క్లీన్ చేసుకుంటాం సార్?
1: సో దానికే మేము ఉన్నాం, మీరు విజిట్ అవ్వాలి.
0: పిన్నీసులు పెడతారు సార్, ఇప్పుడు లేడీస్ పిన్నీసులు పెట్టుకుంటారు కదా, దాన్ని పీకి మంచిగా తీసుకుంటా ఉంటారు. మళ్ళీ దాన్ని ఇట్లా చూస్తారు బయటికి తీసి
1: కనిపించేది ఓన్లీ ఒక స్లైట్ కలర్ లాగా కనిపిస్తుంది.
0: అదే అదే
1: ఉన్న లోకల్ ఇంజరీ కాకుండా చూసుకోవడం బెటర్.
0: అచ్చా సార్, మనతో పాటు ఇంకో కాలర్ ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి.
2: గుడ్ మార్నింగ్ సార్.
0: సార్ డాక్టర్తో మాట్లాడడానికి కాల్ చేశారు మీరు, రైట్?
2: అవును సార్.
0: మీ పేరు చెప్పండి.
2: నా పేరు మోహన్ రాజ్ సార్.
0: ఎక్కడి నుంచి?
2: సీతాఫలమణి.
0: మాట్లాడండి మోహన్ గారు, రేడియోకి దూరంగా ఉండండి, ఈకో వస్తుంది, మాట్లాడండి.
2: సార్, సార్ నమస్కారం సార్. డాక్టర్ గారు
1: నమస్కారం, చెప్పండి.
2: సార్ నా పేరు మోహన్ రాజ్ సార్.
1: చెప్పండి.
2: 60 ఇయర్స్ ఉంటుంది సార్ నా ఏజ్. నాకు పెరాలిసిస్ కూడా ఉంది సార్, 25 ఇయర్స్ నుంచి. లెఫ్ట్ ఇయర్ వినపడలేదు సార్ చాలా రోజుల.
1: సో మీకు లెఫ్ట్ ఇయర్ ఎప్పటి నుంచి వినపడట్లేదు?
2: చాలా సంవత్సరాలు అవుతుంది సార్. అంటే తక్కువ వినికిడి ఉంది దాంట్లో.
1: మీరు ఎప్పుడైనా టెస్ట్ చేయించుకున్నారా వినికిడి?
2: సార్ టెస్ట్ చేయించుకోలేదు సార్.
1: సో మీకు ఎవరికైనా వినికిడి లోపం ఉందని డౌట్ ఉంటే ఫస్ట్ స్టెప్ ఏమంటే మీ ENT డాక్టర్ ని కన్సల్ట్ అయితే ఇయర్ లో ఫస్ట్ సింపుల్ ప్రాబ్లమ్స్ ఈ వ్యాక్స్ ఇవన్నీ ఉన్నాయా లేవా చెక్ చేస్తారు. ఇయర్ డ్రమ్ ఎట్లా ఉంది?
2: వ్యాక్స్ ఉండొచ్చు సార్, నేను ఎప్పుడు క్లీనింగ్ చేయించుకోలేదు.
1: సో ఉండొచ్చు. ఒకవేళ ఇయర్ అంతా హెల్తీగా ఉంటే అప్పుడు హియరింగ్ టెస్ట్ చేస్తే మనకి నర్వ్ వీక్నెస్ ఏమైనా ఉందా లేదా తెలుస్తుంది. అండ్ దాన్ని బట్టి మీరు ఎక్కడైనా ENT డాక్టర్ ని కన్సల్ట్ అయితే చేయించుకోవచ్చు.
0: థ్యాంక్ యూ మోహన్ గారు.
2: థ్యాంక్
0: యూ సో మచ్ సార్. మళ్ళీ మనం కంటిన్యూ చేసే ముందు ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ సార్. శ్రోతలకి మరోసారి ఫోన్ నెంబర్స్ అనౌన్స్ చేస్తున్నాను, రాసుకోండి. 2323003023238212970407115. మీ చెవికి సంబంధించిన సమస్యలను, మీకున్న అపోహలను క్లియర్ చేసుకోవడానికి డాక్టర్ మనుశృతి గారితో డైరెక్ట్గా ఫోన్ చేసి మాట్లాడచ్చు. వింటూ ఉండండి, ఇది ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9.
3: నేహా, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. LIC యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. LIC హర్పల్ ఆప్కే సాథ్.

0: ఎస్ బాస్, మీరు వింటున్నది రెయిన్బో ఎఫ్ఎం 101.9. డాక్టర్ మనుశృతి గారు ఈఎన్టీ స్పెషలిస్ట్ మనతో స్టూడియోలో ఉన్నారు. సార్, ఇంతకుముందు మోహన్ గారు మాట్లాడుతున్నప్పుడు ఒక చెవి అని మాట్లాడుతున్నారు. ఒక చెవికి రావడం అట్లా కూడా ఉంటుందా? రెండు చెవులు ఒకేసారి ప్రాబ్లం వస్తుందా?
1: సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగారు మీరు. ఒకటే సైడ్ హియరింగ్ లాస్ ఉందంటే, ఒకవేళ అది సడన్ గా వచ్చింది, సో సడన్ సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్ అని అంటాం. అంటే ఇది సడన్ గా మీకు ఒక ఓవర్ నైట్ మొత్తం లేవగానే ఒక చెవు ఇట్లా వింకిడి డౌన్ అయిపోవచ్చు. సో ఏమైనా వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కావచ్చు. ఒకవేళ మీకు సడన్ గా వన్ సైడ్ హియరింగ్ లాస్ అనిపిస్తే ఇమ్మీడియట్ గా ఈఎన్టి డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాలి. దానికి కొన్ని మెడికేషన్స్ ఉంటాయి, లేదంటే ఇయర్ లో ఇంజెక్షన్స్ కూడా ఇస్తాం. దానివల్ల ఆ హియరింగ్ లాస్ రివర్స్ చేసే అవకాశం ఉంటుంది. కానీ అదే మనం చాలా రోజుల తర్వాత పోతే దానికి ఇంకేం ట్రీట్మెంట్ చేయడం కష్టం ఉంటుంది.
0: అంటే ఒకసారి మనకు వినికిడి లోపం వచ్చిందని అంటే సౌండ్ సైజ్ పెంచొచ్చా? అంటే మళ్ళీ వినే శక్తి రావచ్చా దానికి?
1: సో కొన్ని కొన్ని ఆస్పెక్ట్స్ లో, అంటే ఒకవేళ మన ఇయర్ డ్రమ్ లో ఏమైనా ప్రాబ్లం ఉంది, లేదంటే ఇయర్ డ్రమ్ లో హోల్ ఉండడం, అంటే ఇయర్ లో చిన్న బోన్స్ ఉంటాయి హియరింగ్ కి, దానిలో ప్రాబ్లం ఉండడం, సో అవి మనం సర్జికల్ గా దాన్ని సెట్ చేసి హియరింగ్ రివర్స్ చేయవచ్చు.
0: వండర్ఫుల్.
1: సెకండ్ కేటగిరీ ఏముంటది అంటే నర్వ్ వీక్నెస్ రావడం.
0: ఓకే,
1: ఒకవేళ ఇయర్ డ్రమ్ హియరింగ్ బోన్స్ అంతా బాగున్నాయి కానీ నర్వ్ వీక్ ఉందండి, అప్పుడు ఆ వీక్నెస్ బట్టి హియరింగ్ ఎయిడ్ తప్ప వేరే ఆప్షన్ ఉండదు.
0: అచ్చా, ఇంట్రెస్టింగ్. హియరింగ్ ఎయిడ్ తప్ప. సార్, దీని గురించి మనం మాట్లాడదాము.

0: మనతో మాట్లాడడానికి లిసినర్ ఉన్నారండి. నమస్తే అండి.
1: హలో నమస్తే సార్, నేను హైదరాబాద్ నుంచి శుభ్రంగా మాట్లాడుతున్నాను సార్.
0: డాక్టర్ గారితో మాట్లాడండి డైరెక్ట్ గా. మీరు రేడియోకి దూరంగా ఉండాలి, మీ ఈకో వస్తుందండి.
1: నమస్తే సార్ డాక్టర్ గారు.
2: నమస్తే, చెప్పండి సార్.
1: మా అబ్బాయి మొన్న కేదార్నాథ్ వెళ్ళొచ్చారండి, కొంచెం అప్పటి నుంచి కొంచెం చెవుపోటుగా ఉందంటున్నాడు, దానికి ఏమన్నా రెమెడీ చెప్తారా అని చేశాను సార్.
2: అంటే చెవుపోటు ఎప్పటి నుంచి ఉంది?
0: కేదార్నాథ్ వెళ్ళిన దగ్గర నుంచట
1: ఒక 2-3 డేస్ నుంచి చెవుపోటు అంటున్నాడు. రాత్రిపూట లేచి ఒకటే చెవు నొప్పి బాగా ఏడుస్తున్నాడు. సరే మిమ్మల్ని అడిగి కన్సల్ట్ చేసి డ్రాప్ ఏమైనా వేద్దామని.
2: సో యూజువల్ గా ఒకవేళ ఇట్లా హై ఆల్టిట్యూడ్ కి పోయి వచ్చిండ్రు లేదంటే కోల్డ్ టెంపరేచర్ ఏరియా పోయి వచ్చిండ్రు అంటే మీకు ఇయర్ డ్రమ్ వెనుక ఫ్లూయిడ్ కలెక్ట్ అయ్యి ఆ పెయిన్, ఆ ప్రెషర్ వల్ల పెయిన్ రావచ్చు. బట్ ఇది ఒకసారి మీరు దగ్గరున్న ఈఎన్టి డాక్టర్ కి కన్సల్ట్ అవుతే బెటర్, ఎందుకంటే పిల్లలు కాబట్టి. అండ్ ఆ ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా? అండ్ మీరు ఒక క్వశ్చన్ అడిగారు, డ్రాప్స్ ఏమైనా చెప్తారా? సో ఇది చాలా ఇంపార్టెంట్, బికాస్ అన్ని చెవు ప్రాబ్లమ్స్ కి సమాధానం డ్రాప్స్ కాదు. అండ్ ఏదైనా పోయి మనం డ్రాప్స్ వేసుకోవద్దు, కానీ ఒకసారి చెకప్ చేయించుకుంటే బెటర్.
0: థ్యాంక్ యూ సో మచ్ సార్. సో సార్, మీరు ఇంతకుముందు కాలం మాట్లాడుతున్నప్పుడు పొద్దున్న మేము కూడా గాలిలో వస్తుంటే చెవులు, అంటే చలికాలంలో ఎక్కువగా చెవులు ఓపెన్ ఉంటే నొప్పి వస్తూ ఉంటుంది, దానికి రీజన్ అదేనా సార్? ఈ కాస్త దూరానికి కూడా అంతే ఉంటుందా, వెనకాల లిక్విడ్ ఫామ్ అవుతుందా?
2: లేదే, అది ఓన్లీ మీ ఇయర్ స్కిన్ ఏమైనా సెన్సిటివ్ ఉంటే అట్లా కావచ్చు.
0: అచ్చా,
2: ఇది కానీ ఇన్ఫెక్షన్స్ వల్ల కావచ్చు.
0: అచ్చా, నాది సెన్సిటివ్ ఇయర్ స్కిన్ అయితే. సార్ ఇంకో కాలర్ లైన్ లో ఉన్నారు. నమస్తే అండి.
3: నమస్కారం సార్, గుడ్ మార్నింగ్ సార్.
0: గుడ్ మార్నింగ్ అండి, డాక్టర్ గారితో మాట్లాడండి, మీ పేరు చెప్పండి.
3: నా పేరు రామాచార్ పరం విజయన్ సాక్షి మాట్లాడుతున్నాండి.
0: మాట్లాడండి డాక్టర్ గారితో.
3: నమస్కారం సార్.
2: నమస్తే.
3: అయితే ఇప్పుడు మనకు చెవి పోటే కానీ చెవి నొప్పి కానీ ఏమైనా వచ్చినప్పుడు లోప కర్ణబేరికి బ్రెయిన్ కి ఏమైనా లింక్ ఉంటారండి?
2: సో కర్ణబేరికి బ్రెయిన్ కి అయితే ఏం లింక్ ఉండదు, కానీ కర్ణబేరి వెనుక ఉన్న మన వెంకిడి కాక్లియా అంటాం, అంటే ఇన్నర్ ఇయర్ నుంచి పోయే నర్వ్ బ్రెయిన్ వరకు పోతుంది. సో కొన్ని రేర్ కేసెస్ లో హియరింగ్ లాస్ ఒకటే సైడ్ ఉంటే అప్పుడు బ్రెయిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్ కూడా ఉండొచ్చు. సో ఒకవేళ అట్లా ఏమైనా మీకు హియరింగ్ లాస్ ఉంటే మీ దగ్గర ఉన్న ఏంటిని కన్సల్ట్
3: అంటే ఒక్కొక్కసారి మనకు చెవులు వినబడవు కదా, ముక్కుని వినబడినప్పుడు మనం మెడిటేషన్ చేసే వల్ల కూడా ఏమైనా ఉపయోగం ఉందా?
2: సో మెడిటేషన్ చేస్తే మీకు హియరింగ్ లాస్ ఇంప్రూవ్ కాకపోవచ్చు, కానీ మీకు మిగతా మీ ఓవరాల్
0: డెవలప్మెంట్
2: చాలా బాగుంటుంది.
0: సో మీకు థాట్ రావడమే గ్రేట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సార్ ఇప్పుడు ఈ చెవులో ఎముక సైజ్ పెరిగితే ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా సార్? దాని గురించి చెప్పుకునే ముందు ఒక కాలర్ ఉన్నారు, కాలర్తో మాట్లాడు. హలో.
4: హలో,
0: నమస్తే అండి, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: సార్ నేను మోహన్, భాగ్యంపల్లి నుంచి మాట్లాడుతున్నాను సార్, హైదరాబాద్.
0: మోహన్ గారు డాక్టర్ గారితో డైరెక్ట్ గా మాట్లాడండి.
4: ఓకే సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్.
2: గుడ్ మార్నింగ్ మోహన్ గారు, చెప్పండి.
4: సార్ ఇది ఇప్పుడు జనరేషన్ లో చాలా మంది బ్లూటూత్ డివైస్ ఎక్కువసేపు చెవులలో పెట్టుకుంటారు కదా, వాటిని ప్రాపర్ గా ఎట్లా యూజ్ చేయాలి జరా చెప్తారా సార్?
2: సో ఇప్పుడు బ్లూటూత్ డివైస్ అంటే హెడ్ ఫోన్స్ హియరింగ్ కోసం వాడేది. సో దీనిలో 2 థింగ్స్ ఉన్నాయి. ఒకటైతే బ్లూటూత్ వల్ల డైరెక్ట్ ఏం ప్రాబ్లం ఉండదు, కానీ మనం హియరింగ్ డివైసెస్ పెట్టుకుంటే, ఎక్కువసేపు పెట్టుకుంటే, వాల్యూమ్ ఎక్కువ పెట్టుకుంటే మీకు హియరింగ్ లాస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మీ డివైస్ లో ఉన్న 60% కంటే ఎక్కువ వాల్యూమ్ పెట్టొద్దు, అండ్ 4-6 hours కంటే ఎక్కువ కంటిన్యూస్ గా వినొద్దు లౌడ్ వాల్యూమ్ లో. సో దీంతో మీకు నాయిస్ ఇండ్యూస్డ్ హియరింగ్ లాస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది.
4: ఓకే, నేను బ్లూటూత్ డివైస్ చాలా యూజ్ చేస్తుండే సార్, నేను ఒకసారి డాక్టర్ ని కన్సల్ట్ చేయొచ్చా సార్?
2: మీకు ఒకవేళ ఎవరైనా ఎక్కువ సేపు ఇవి హియరింగ్ డివైసెస్ వాడుతున్నారు, ఎస్పెషల్లీ కోవిడ్ తర్వాత చాలా మంది మీటింగ్స్ అండ్ రిక్రియేషనల్ పర్పస్ కోసం, సో డాక్టర్ ని కలవండి, ఒకసారి హియరింగ్ టెస్ట్ చేయించుకోండి. మీ ఐ చెకప్, ఐ సైట్ చెకప్ లాగా అందరికీ హియరింగ్ టెస్ట్ కూడా అడ్వైజబుల్, సో దాట్ మీకు హియరింగ్ లాస్ కొంచెం కూడా ఉందా లేదా స్టార్టింగ్ లో తెలిసిపోతుంది.
0: థ్యాంక్ యూ అండి. సార్ ఇంకో కాలర్ లైన్ లో ఉన్నారు. హలో.
5: హలో, నమస్కారం సార్.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
5: నా పేరు శ్యామ్ సుందర్ సార్, నేను రంగారెడ్డి జిల్లా నుంచి.
0: మాట్లాడండి డాక్టర్ గారితో.
5: ఓకే సార్. హలో డాక్టర్ గారికి నమస్కారం సార్.
2: నమస్కారం, చెప్పండి సార్.
5: సార్ ఇప్పుడు చెవు వినపడడం లేదు కంప్లీట్ గా, చెకప్ చేసిర్రు డాక్టర్లు. ఆ చెవు ఒకవేళ ఆపరేషన్ చేయాలంటే బ్రెయిన్ కు ఈ చెవుకు సంబంధం ఉంటుందా, ఏమైనా బ్రెయిన్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందా?
2: అంటే ఇప్పుడు ఇది చెవుకి బ్రెయిన్ కి సంబంధం

0: చాలా మందికి డౌట్ ఉంటుంది, చెవు సర్జరీ చేస్తే బ్రెయిన్ కి ఏమైనా ఎఫెక్ట్ అవుతుంది. సో చెవులో ఓన్లీ కొన్ని డిజీజెస్, చాలా సివియర్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడే అవి బ్రెయిన్ కి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, కానీ 99% చెవులో ఉన్న ప్రాబ్లమ్ కి బ్రెయిన్ కి లింక్ ఉండదు.
1: అదే చెవు నొప్పి అట్లా పట్టడం వల్ల దాని నుంచి నరాల ద్వారా ఏమైనా బ్రెయిన్ కు ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉంటుందని?
0: లే, అట్లేం ఉండదు.
2: అంటే ఈయన సర్జరీకి వెళ్ళొచ్చు అంటారు?
0: వెళ్ళొచ్చు.
2: మీరు డాక్టర్ని సంప్రదించి సర్జరీకి వెళ్ళొచ్చు సార్? అయితే
1: ఒక చెవు కంప్లీట్ వినడం పాడం లేదు, ఇంకొక చెవు కొంచెం తక్కువ లో వినపడుతుంది.
2: సో అది కూడా పూర్తిగా వినబడని స్థితికి వచ్చేలోగా మీరు డాక్టర్ని సంప్రదించి క్లియర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ
1: సార్.
2: సో గైస్, మీరు కూడా కాల్ చేసి మీ సమస్యలకు పరిష్కారాన్ని, మీ చెవి సమస్యలకు పరిష్కారాన్ని తెలుసుకోవాలి అని అంటే డైరెక్ట్గా డాక్టర్ మనుశ్రుతి గారితో మాట్లాడొచ్చు. మా నెంబర్స్ 2323-00300, 2323-48-219-70-4715. మా శ్రోతలు చాలామంది కాల్ చేస్తున్నారు సార్. హలో
3: సార్, నమస్తే అండి.
2: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారమ్మా?
3: తులసి మలకపేట నుండి.
2: మేడం, డాక్టర్ గారితో మాట్లాడండి.
3: సార్, మొదటిగా ధన్యవాదాలు సార్, మీరు మంచి ప్రోగ్రామ్ మా కోసం ఇస్తున్నందుకు.
2: థ్యాంక్ యూ సో మచ్ అండి.
3: సార్ సార్ నాకు రైట్ అదే ఎడమ చెవి సరిగా ఎప్పుడు నొప్పి ఉంటుంది, ఫోన్ మాట్లాడినా ఏది మాట్లాడినా ఎక్కువ మాట్లాడలేను, తల తిరిగినట్లు అట్లా అయితే ఉంటుంది. తర్వాత కుడిచేదేమో రంధ్రం అదే ఎముక ఎక్కువ ఉన్నట్లు అనిపిస్తుంది, లోపలికి పూర్తిగా ఏదైనా ఇట్లా గోళీ తీసుకోవడానికి అది పెట్టినా పోనట్లు అనిపిస్తూ ఉంటారు సార్, అట్లా ఉంటారా? ఎడమ ఎలా కుడిచేవు అందరికి అట్లనే ఉంటారా?
0: అంటే అట్లా లేదు, ఇప్పుడు కుడిచేవు మీరు ఎక్కువసేపు ఫోన్ మాట్లాడుతున్నారు, లేదంటే ఆ ప్రెషర్ వల్ల హీట్ వల్ల కూడా ఇట్లా సెన్సిటివిటీ ఇంకా పెయిన్ ఉండొచ్చు. అండ్ మీకు లెఫ్ట్ సైడ్ చెవులో ఒకవేళ మీరు చెకప్ చేయించిండ్రు, ఇంకా ఇయర్ డ్రమ్ లో చిన్న హోల్ ఉందని ఏమైనా డాక్టర్ గారు చెప్పారంటే దానికి సింపుల్ సర్జరీ ద్వారా రికవర్ చేసుకోవచ్చు.
2: థ్యాంక్ యూ మేడం. సార్, ఇప్పుడు ఈ హోల్ ఉండడం వల్ల మనకి తల తిరగడం అటువంటివి కూడా అవుతుందా సార్? చెవికి హోల్ ఉండడం వల్ల?
0: సో మనకి చెవులో ఇన్నర్ ఇయర్ అంటాం, దానిలో రెండు భాగాలు ఉంటాయి, ఒకటి హియరింగ్ అండ్ బ్యాలెన్స్ ఆర్గన్, లైక్ గైరోస్కోప్స్ అంటాం. సో అట్లా చెవులో గైరోస్కోప్స్ ఉంటాయి, దాన్ని వెస్టిబులర్ అపారటస్ అంటాం. సో ఒకవేళ చెవులో హోల్ ఉందంటే కోల్డ్ ఎయిర్ పోతే లేదంటే వాటర్ పోతే ఈ ఈ బ్యాలెన్స్ ఆర్గన్ స్టిమ్యులేట్ అయ్యి మనకి తల తిరగడం గిట రావచ్చు.
2: అచ్చా, అంటే ఆ హోల్ ఎట్లా కవర్ చేస్తారు సార్? మరి
0: దానికి ఎండోస్కోపిక్ ఇయర్ సర్జరీ ఉంటుంది. మనం చెవు ఇయర్ కెనాల్ నుంచి చిన్న టిష్యూ తీసుకొని నేచురల్ గా దాన్ని మనం గ్రాఫ్టింగ్ చేస్తే అది హోల్ క్లోజ్ అయిపోయి హియరింగ్ కూడా రికవర్ అయిపోయింది.
2: అచ్చా, మనతో మాట్లాడడానికి ఇంకో కాలర్ ఉన్నారు సార్. నమస్తే అండి. నమస్తే,
4: గుడ్ మార్నింగ్.
2: గుడ్ మార్నింగ్, ఎవరు మాట్లాడుతున్నారు?
4: నా పేరు అనూష.
2: అనూష గారు, డాక్టర్ తో మాట్లాడండి. మాట్లాడచ్చు.
4: గుడ్ మార్నింగ్ సార్.
0: చెప్పండి.
4: యాక్చువల్గా మా హస్బెండ్ గారికి లైక్ రైట్ ఇయర్ లైక్ రైనింగ్ సీజన్ ఆర్ వింటర్ సీజన్ లో ఇట్లా పెయిన్ వచ్చి పస్ వస్తూ ఉంటుంది. లైక్ డే అంతా ఏముండదు, లైక్ నైట్ పెయిన్ వచ్చి మార్నింగ్ వరకు ఇట్లా పస్ ఫామ్ అయిపోతుంది. సో దానికి ఏదన్నా సొల్యూషన్?
0: సో రైనీ సీజన్ లో ఇయర్ లో ఇన్ఫెక్షన్స్ రావడం అండ్ పెయిన్ రావడం, పస్ రావడం చాలా కామన్. దీన్ని మనం ఆటోమైకోసిస్ అంటాం, అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్. సో హ్యూమిడిటీ ఎక్కువ అయినప్పుడు కొంతమంది పేషెంట్స్ కి ఇయర్ లో ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు మీరు ENT దగ్గరికి వెళ్ళి ఒకసారి ఇయర్ క్లీనింగ్ చేయించుకోవాలి ఫస్ట్, అండ్ ఇయర్ డ్రమ్ హెల్త్ ఎట్లా ఉంది చెక్ చేయాలి. దాన్ని బట్టి మెడికేషన్, యూజువల్ గా యాంటీ ఫంగల్ డ్రాప్స్ వేసుకుంటే ఆ ప్రాబ్లం తగ్గిపోతుంది. అది కాకుండా ఇయర్ వాటర్ హైజీన్ మెయింటైన్ చేయాలి, అంటే మీరు స్నానం చేసినప్పుడు ఇయర్ ప్లగ్ కానీ కాటన్ పెట్టుకుంటే ఇయర్ డ్రై ఉంచుకుంటే ఆ ప్రాబ్లం రిపీటెడ్ గా రాకుండా ఉంటుంది.
2: థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మంచి డౌట్ అడిగారు మీరు. సార్, ఇంతకుముందు మనం ఆ ఎముక పెరగటం వల్ల వచ్చే నష్టాల గురించి మాట్లాడుకుందాం అనుకున్నాం.
0: సో ఈ ఎముక పెరగడం అంటే ఒక డిజీజ్, ఆటోస్క్లెరోసిస్ అంటాం దాన్ని. చెవు లోపల ఉన్న లాస్ట్ బోన్ దగ్గర ఎముక పెరిగి అది మూవ్మెంట్ తగ్గిపోయి, సో వైబ్రేషన్స్ ఇయర్ డ్రమ్ నుంచి వైబ్రేషన్స్ నర్వ్ వరకు రీచ్ కావు, అండ్ దాంతో హియరింగ్ లో స్టార్ట్ అయిపోతుంది. ఇది చాలా ఫీమేల్స్ లో కామన్. అండ్ దీనికి ఫస్ట్ మీరు హియరింగ్ టెస్ట్ చేయించుకోవాలి. ఈ పేషెంట్స్ లో ఇయర్ డ్రమ్ అంతా నార్మల్ ఉంటుంది, కానీ బోన్స్ లో ఫిక్సిటీ ఉంటాయి. సో దీన్ని మనం ఒక సింపుల్ సర్జరీ ద్వారా ఫిక్స్డ్ బోన్ ని తీసేసి లోపల ఒక ఆర్టిఫిషియల్ ప్రాసెసెస్ పెడతాం, అది పెడితే హియరింగ్ మళ్ళా రికవర్ అవుతుంది,
2: ఇంప్రూవ్ అవుతుంది సార్. అచ్చా, అయితే ఇప్పుడు ఇవి అన్నీ మనం మందులతో నయం చేసేవి కూడా

0: ఉంటాయా లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్లోనా?
1: సో మందులతో చేసేవి ఇయర్లో తక్కువ ఉంటాయి, బికాజ్ ఓన్లీ మీకు ఇయర్ కెనాల్లో ఏమైనా వ్యాక్స్ ఉంటే, బ్లాకేజ్, ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, అవి మందులతో తగ్గుతాయి. కానీ ఇయర్ డ్రమ్లో ఏమైనా మెకానికల్ ప్రాబ్లం ఉన్నా,
0: అచ్చా
1: సో అవన్నీ మనం సర్జికల్ ద్వారానే క్యూర్ చేయవచ్చు.
0: అచ్చా సరే, ఇప్పుడు కోక్లియర్ అంటే వాట్ ఇస్ దట్ ఎగ్జాక్ట్లీ?
1: సో కాక్లియర్ ఇంప్లాంట్ అది చాలా ఆధునిక అయిన డివైస్ హియరింగ్ హియరింగ్ లాస్ ని రికవర్ చేయడానికి. సో మామూలుగా ఎవరికైనా నర్వ్ వీక్నెస్ ఉంటే ఒక లెవెల్ వరకే హియరింగ్ ఎయిడ్స్ పనిచేస్తాయి. ఒక సివియర్ లాస్ ఉన్న వాళ్ళకి, అంటే 60-70 డెసిబుల్ కంటే ఎక్కువ హియరింగ్ లాస్ ఉన్న వాళ్ళకి కాక్లియర్ ఇంప్లాంట్స్ అని ఒక సర్జికల్ డివైస్ ఉంటుంది. సర్జరీ చేసి మనం ఆ డివైస్ ని పెడితే హియరింగ్ రిస్టోర్ అవుతుంది.
0: సో ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనుకుంటా సార్, మనం కంటిన్యూ చేద్దాము. ఇప్పుడు మాకు న్యూస్ బ్రేక్ ఉంది, వింటూ ఉండండి. ఇది ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9. స్టూడియోలో టైం 9:59 దాటి 38 సెకండ్లు అవుతుంది. మరికొద్ది క్షణాల్లో వార్తా ముఖ్యాంశాలు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. 2026 ఆసియా క్రీడల్లో విజయం సాధించిన భారత క్రీడాకారులను రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. స్వర్ణ పతకాన్ని నిలబెట్టుకున్న భారత పురుషుల కబడ్డీ జట్టుకు రాష్టపతి, ఉపరాష్టపతి శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న బెంగళూరులో జరిగిన ఐఐటి మద్రాస్ పూర్వ విద్యార్థుల సమావేశ సదస్సులో ఐఐటి మద్రాస్ యూనికార్న్ వెంచర్ ఫండ్ను ప్రారంభించారు. భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందడాన్ని మంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. సరళీకరణ, ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ పేరుతో అద్భుత సంస్కరణలను అమలు చేసి భారతదేశాన్ని ప్రపంచంలోనే గొప్ప ఆర్థిక శక్తిగా నిలబెట్టిన మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కు భారతరత్న ఇవ్వాలని, ఆయన ప్రవేశపెట్టిన చట్టాల ద్వారా దేశవ్యాప్తంగా సమకూరిన అభివృద్ది ఫలాల తీరును తెలిపే ఒక విజ్ఞాన కేంద్రాన్ని మన్మోహన్ గౌరవార్థం ఢిల్లీలో ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కోరారు. హైదరాబాద్లోని ఫైనాన్షియల్ డిస్టిక్ట్ విప్రో కోడలిలో ఏర్పాటు చేసిన 14 అడుగుల మన్మోహన్ సింగ్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. తెలంగాణలో పర్యాటక రంగ అభివృద్దికి రాష్ట ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మాదాపూర్లోని శిల్పారామంలో జరిగిన ప్రపంచ పర్యాటక దినోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, పర్యాటకులను ఆకట్టుకునేందుకు ఎకో టూరిజం, టెంపుల్, విలేజ్, హెల్త్ టూరిజం వంటి అనేక రంగాలు ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణ జైళ్లు దిద్దుబాటు సేవల శాఖకు ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డు 2026 లభించింది. నివృత్తి పేరిట జైళ్లలో వ్యసన విముక్తి కేంద్రాలను ఏర్పాటు చేసినందుకు ఈ పురస్కారం లభించింది. ఢిల్లీలోని ఇండియా హ్యాబిటేట్ సెంటర్లో నిర్వహించిన 109వ స్కోచ్ సమ్మిట్ ఇండియా ఎకనామిక్ ఫోరంలో జరిగిన కార్యక్రమంలో స్కోచ్ ప్రతినిధులు రోహన్ కొచ్చర్, సమీర్ కొచ్చర్ చేతుల మీదుగా తెలంగాణ జైళ్ల శాఖ డీజీ డాక్టర్ సౌమ్య మిశ్రా ఈ పురస్కారాన్ని స్వీకరించారు. తెలంగాణలో 3 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజలు మోసపోయారని, 100 రోజుల్లోనే తామిచ్చిన హామీలన్నీ అమలు చేస్తామని చెప్పిన వాళ్లు ఒక్కటి అమలు చేయలేదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు తారక రామారావు విమర్శించారు. మరో 2 ఏళ్లలో జరిగే ఎన్నికల్లో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశ విదేశీ ప్రజలతో తన ఆలోచనలను పంచుకోనున్నారు. నెలవారీగా ప్రసారమయ్యే ఈ రేడియో కార్యక్రమంలో ఇది 138వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్లో, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 10:50కు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 పై వరల్డ్ డెఫ్ డే సందర్భంగా లైవ్ ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ వింటున్నారు. డాక్టర్ మనుశృతి గారు, సీనియర్ ఈఎన్టీ సర్జన్ అండ్ కోక్లియర్ ఇంప్లాంట్ స్పెషలిస్ట్ మనతో ఉన్నారు. చెవికి సంబంధించిన మీ సమస్యలకు పరిష్కారం చెబుతున్నారు. మీరు కూడా మాట్లాడాలి అంటే 2323-00, 2323-48-21, 2970-4715 ఈ నెంబర్లకి కాల్ చేసి మీరు మాట్లాడచ్చు. డాక్టర్ గారు, మనము కాక్లియర్ గురించి మాట్లాడుతున్నాం. అది హియరింగ్ ఎయిడ్స్ డిఫరెంటా సార్? ఇది కూడా ఒక అటువంటిదేనా, సాధనమేనా?
1: సో హియరింగ్ ఎయిడ్ అంటే మన స్పెక్ట్స్ లాంటిది, అంటే ఇట్ ఇస్ జస్ట్ యాంప్లిఫికేషన్ డివైస్. వాల్యూమ్ పెంచి డెలివర్ చేస్తుంది. కానీ పేషెంట్స్ కి సివియర్ హియరింగ్ లాస్ ఉంటే, అండ్ చిన్నపిల్లలకి ఎవరు డెఫ్ బాండ్ డెఫ్ ఉంటారు, సివియర్ టు ప్రొఫౌండ్ లాస్ ఉంటుంది, వాళ్ళకి కాక్లియర్ ఇంప్లాంట్ అని ఒక సర్జికల్ డివైస్. కాక్లియర్ ఇంప్లాంట్ లో ఏముంటది అంటే, మనం చిన్న సర్జరీ ద్వారా స్కిన్ కింద ఒక డివైస్ పెడతాం, అండ్ దాని త్రూ ఒక ఎలక్ట్రోడ్, ఒక వైర్ లాంటిది మన ఇన్నర్ ఇయర్ లో పోతుంది. సో అండ్ బయట ఒక స్పీచ్ ప్రాసెసర్ ఉంటుంది. సో ఈ స్పీచ్ ప్రాసెసర్ ఇంటర్నల్ డివైస్ కి సిగ్నల్ ఇస్తుంది, అండ్ అది డైరెక్ట్ నర్వ్ కి ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్ ఇస్తుంది. సో అది మనకి హియరింగ్ లాగానే అనిపిస్తుంది, న్యాచురల్ హియరింగ్ లాగా, క్లోజ్ టు న్యాచురల్ హియరింగ్ లాగా ఉంటుంది. సో హియరింగ్ ఇస్ ద ఓన్లీ సెన్స్ మనకి ఇప్పుడు, అంటే ఓన్లీ సెన్స్ ఆర్గన్. కంప్లీట్ లాస్ ఉన్నా కూడా మనం కాక్లియర్ ఇంప్లాంట్ చేసి మీ హియరింగ్ ని రివర్స్ చేయవచ్చు.
0: అంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఈ ఎయిడ్స్ అన్నింటిని మనం అవాయిడ్ చేసి డైరెక్ట్ గా దానికి వెళ్ళడానికి ఏదైనా ఉంటుందా? అట్లా వెళ్ళడానికి లిమిట్స్ ఏమైనా ఉంటాయా?
1: అంటే ఇప్పుడు సివియర్ లాస్ ఉన్న వాళ్ళకి, అంటే 60 డెసిబెల్ కంటే ఎక్కువ లాస్ ఉంటేనే వాళ్ళు కాక్లియర్ ఇంప్లాంట్ కి ఎలిజిబుల్ అవుతారు.
0: ఇది ఇంప్లాంట్ చేసుకోవడానికి ఏజ్ లిమిట్స్ ఏమైనా ఉంటాయా?
1: సో ఏజ్ లిమిట్స్ ఏం లేవు. చిన్న పిల్లలకి మనం ఈవెన్ యాజ్ యంగ్ యాజ్ 6 మంత్స్ ఉన్న బాండ్ డెఫ్ పిల్లలకి, డయాగ్నోస్ అయిన వాళ్ళకి మనం ఇంప్లాంట్ చేయవచ్చు. అండ్ ఎల్డెస్ట్ వరల్డ్ లో ఓల్డెస్ట్ ఇంప్లాంట్ ఈస్ 101 ఇయర్స్. అంటే మీకు ఏజ్ వల్ల హియరింగ్ లాస్ వచ్చింది, అండ్ 60 ఇయర్స్ 70 ఇయర్స్ కి స్టార్ట్ అయింది, హియరింగ్ ఎయిడ్స్ వాడుతూనే ఉన్నారు, కానీ ఒక 5-6 ఇయర్స్ 10 ఇయర్స్ తర్వాత మీకు లాస్ పెరిగింది అండ్ హియరింగ్ ఎయిడ్స్ పనికి వస్తలేదు, అప్పుడు కాక్లియర్ ఇంప్లాంట్ చేస్తే మీ హియరింగ్ రిస్టోర్ అయిపోతుంది.
0: సో ఈ ఇంప్లాంట్ చేసేటప్పుడు, కాక్లియర్ ఇంప్లాంట్ చేసేటప్పుడు మిగిలిన జబ్బులు ఏమైనా పరిగణలోకి తీసుకుంటారా? వీళ్ళకి బీపీ ఉండకూడదు, షుగర్ ఉండకూడదు లాంటివి ఏమైనా ఉంటాయా, లేకపోతే ఎవరికైనా చేసుకోవచ్చా?
1: సో అటువంటి ఓన్లీ మనకి, ఎందుకంటే ఎనస్థీజియాలో చేస్తాం కాబట్టి ఎస్థెటిక్ రిస్క్ ని డిటర్మైన్ చేయడానికి అంతేగాని మనకి సర్జరీకి ఏం ప్రాబ్లం ఉండదు.
0: ఈ ఒకసారి ఇంప్లాంట్ చేసిన తర్వాత మళ్ళీ మనం డాక్టర్ ని రెగ్యులర్ గా సంప్రదిస్తూ ఉండాల్సిన అవసరం ఉంటుందా?
1: సో ఇంప్లాంట్ చేశాక ఓన్లీ మనం ఒకవేళ హియరింగ్ మనకి చేంజెస్ కావాలి, సెట్టింగ్స్ చేంజ్ చేయాలంటే ఆడియోలజిస్ట్ ని కలవచ్చు. దాని తప్ప రిపీటెడ్ గా డాక్టర్ ని విజిట్ చేసే అవసరం ఏముండదు.
0: అవసరం ఉండదు. సార్, మనతో మాట్లాడడానికి కాలర్ లైన్ లో ఉన్నారు. నమస్తే అండి.
2: నమస్కారం సార్.
0: నమస్తే సార్, ఎవరు మాట్లాడుతున్నారు?
2: నా పేరు పద్మనాభరావు, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను.
0: పద్మనాభ్ గారు మాట్లాడండి, డాక్టర్ గారు లైన్ లో ఉన్నారు, మాట్లాడండి.
2: ఓకే, నమస్కారం డాక్టర్ గారు.
1: నమస్కారం, చెప్పండి సార్.
2: నాకు ఒక చెవిలో ఈ క్రికెట్ ఉంటుంది కదా, చీమట పురుగు, సో అది అది సౌండ్ చేస్తున్నట్టుగా వినిపిస్తూ ఉంటుంది. అదే కదా, ఈ మధ్య కాన్సన్ట్రేట్ చేయడం, దానిపైన పరీక్ష కూడా వదిలేశాను, కాకపోతే చాలా ఒక ఇయర్ లో, లెఫ్ట్ ఇయర్ లో.
1: కరెక్ట్. సో ఈ ప్రాబ్లమ్ ని మనం టినిటస్ అంటాం, అంటే చెవులో ఇట్లా బజింగ్ సౌండ్ రావడం కానీ డిఫరెంట్ సౌండ్ రావడం ని టినిటస్ అంటాం. ఇది యూజువల్ గా మీ ఇయర్ నర్వ్ లో ఉన్న ప్రాబ్లమ్ కి ఇండికేట్ చేస్తుంది. సో ఒకవేళ ఎవరికైనా టినిటస్ సౌండ్ ఇట్లా వస్తుందంటే, వాళ్ళకి డే టు డే యాక్టివిటీస్ లో కొంచెం డిస్టర్బెన్స్ కావచ్చు, కొంతమంది పేషెంట్స్ కి ఎక్కువ ఉన్నప్పుడు స్లీప్ డిస్టర్బెన్స్ ఉంటుంది. సో మీరు ఈఎన్టీని కన్సల్ట్ అవ్వి ఫస్ట్ మనం ఒక హియరింగ్ టెస్ట్ చేసి చెక్ చేస్తాం ఇయర్ నర్వ్స్ ఎట్లా ఉంది, అండ్ దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది.
0: థ్యాంక్ యూ సార్. సార్, యాక్చువల్గా ఈ ప్రాబ్లం మా బ్రదర్కి కూడా ఉందండి. మామూలుగా ఉన్నప్పుడు మామూలుగానే ఉంటాడు, ఎవరైనా పక్కన కూర్చొని మాట్లాడినప్పుడు మాత్రం ఏదో రీసౌండ్ అయినట్టుగా చాలా ఇబ్బంది ఫీల్ అవుతాడు. ఏదో మళ్ళీ వస్తుందో సౌండ్ అన్నట్టు అంటాడు. అది ఎందుకు అట్లా వస్తుంది సార్? అప్పుడప్పుడే వస్తుంది.
1: సో ఇవన్నీ సింప్టమ్స్ మనకి నర్వ్ రిలేటెడ్ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది అని దానికి ఒక ఇండికేషన్. సో ఇమీడియట్ గా మనం హియరింగ్ టెస్ట్ చేయించుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇస్తాం.
0: సార్, ఈ వినికిడి తగ్గిన ప్రతి వాళ్ళకి ఎయిడ్ అవసరం ఉంటుందా?
1: సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగారు. హియరింగ్ ఎయిడ్ తగ్గిన వాళ్ళకి ప్రతి వాడికి హియరింగ్ ఎయిడ్ అవసరమా లేదా? ఇప్పుడు కొంతమంది అంటారు

అవసరం లేదు. కానీ మీ ప్రొఫెషనల్ లైఫ్ బట్టి అండ్ మీ ఏజ్ బట్టి హియరింగ్ ఎయిడ్స్ కంపల్సరీ పెట్టుకోవడం బెటర్. అప్పుడే మీకు హియరింగ్ తగ్గకుండా ఉంటుంది. ఇప్పుడు మనం స్పెక్స్ పెట్టకపోతే

0: స్టార్ట్ చేసినాం.
1: అచ్చా.
0: సో అట్లీస్ట్ 45 to 50 ఇయర్స్ ప్లస్ ఉన్న వాళ్ళు హియరింగ్ టెస్ట్ ఎవ్రీ ఇయర్ చేయించుకోవాలి. సో దట్ హియరింగ్ లాస్ మనం అర్లీగా డిటెక్ట్ చేసి
1: ఓకే
0: మనం ఇంటర్వెన్షన్ చేయాలి.
1: ముఖ్యంగా మనం డిమెన్షియా లాంటి ప్రాబ్లమ్స్ కి వెళ్లకుండా ఉంటుంది. సో మాతో మాట్లాడడానికి ఇంకో కాలర్ ఉన్నారు. నమస్తే అండి.
2: నమస్తే అండి.
1: మేడం డాక్టర్ గారితో మాట్లాడండి, మీ పేరు చెప్పండి.
2: లావణ్య, ఖైరతాబాద్ నుంచి.
1: లావణ్య గారు, డాక్టర్ గారితో మాట్లాడండి.
2: హలో.
0: హలో చెప్పండి.
2: నమస్తే సార్.
0: నమస్తే.
2: నాకు రైట్ షోలా పడుకున్నప్పుడు అని సౌండ్ వస్తుంది.
0: ఓన్లీ రైట్ సైడ్, రైట్ షోలోనే వస్తుంది?
2: ఓన్లీ లైట్, అది కూడా కొంచెంసేపు వస్తుంది మళ్ళీ ఆగిపోతుంది.
0: సో ఇప్పుడు మీ ప్రీవియస్ కాలర్ కూడా సిమిలర్ క్వశ్చన్ అడిగారు. సో ఈ దీన్ని టినిటస్ అంటాం మనం. కొంతమంది పేషెంట్స్ కి ఒకటే స్టోలో ఉండొచ్చు అండ్ ఏమైనా వాస్కులర్ రిలేటెడ్ కాజ్ ఉండొచ్చు. అంటే బ్లడ్ ఫ్లో మన బ్రెయిన్ దగ్గర ఇంపార్టెంట్ వెజల్స్ మన ఇయర్ నర్వ్ దగ్గర ఉన్నాయంటే ఆ బ్లడ్ ఫ్లో వల్ల కూడా మధ్య మధ్యలో ఇట్లా సౌండ్ రావచ్చు. సో ఇట్లా ఎవరికైనా ఇట్లా సౌండ్లు వినిపిస్తున్నాయి, డిఫరెంట్ బజింగ్ సౌండ్స్ ఉన్నాయంటే వెంటనే ఏంటిని కన్సల్ట్ అవ్వాలి. మీరు టెస్ట్ చేయించుకోవడం బెస్ట్ ఆప్షన్.
2: వంగినప్పుడు కూడా వస్తుంది ఒక్కోసారి.
0: కరెక్ట్. సో మోస్ట్లీ మీకు ఈ బ్లడ్ ఫ్లో రిలేటెడ్ వాస్కులర్ టినిటస్ ఉండొచ్చు. మీరు కన్సల్ట్ అయితే హియరింగ్ టెస్ట్ గిట్ట చేసి ఒకవేళ అవసరం ఉంటే ఏమైనా స్కాన్ చేసి కూడా డయాగ్నోస్ చేయగలుగుతారు.
1: థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం.
2: థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.
1: సో డాక్టర్ మనుశ్రుత్ గారితో మీరు ప్రత్యేకంగా మాట్లాడి మీ చెవికి సమస్యలుంటే దాన్ని క్లియర్ చేసుకోవాలన్నా, దాని మీద ఏమైనా అపోహలుంటే కూడా క్లియర్ చేసుకోవాలనంటే మీరు 2323003023234821970474715కి కాల్ చేసి మాట్లాడవచ్చు. సార్ ఇప్పుడు పిల్లలకి ఈ హియరింగ్ ఎయిడ్స్ మనం సెలెక్ట్ చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది?
0: సో పిల్లలకి హియరింగ్ ఎయిడ్స్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే వాళ్ళకి హియరింగ్ లాస్ ఉన్నప్పుడు వాళ్ళ స్కూల్లో వాళ్ళ అకాడమిక్ పర్ఫార్మెన్స్ ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే స్కూల్లో వాళ్ళు ఒకవేళ లాస్ట్ బెంచ్ లో కూర్చున్నారు, టీచర్ ఏం చెప్తుంది సగం వాళ్ళకి వినదు. సో ఇటువంటి కంప్లైంట్స్ ఒకవేళ వస్తున్నాయి అండ్ మీకు డౌట్ ఉంది మావాడు ఎందుకు సరిగ్గా రెస్పాండ్ అవుతున్నాడంటే హియరింగ్ టెస్ట్ చేయించుకోవాలి అండ్ హియరింగ్ ఎయిడ్ వెంటనే పెట్టేయాలి. సో పిల్లలకి మనం ఒక్క డే కూడా వేస్ట్ చేయవద్దు.
1: అచ్చా.
0: సో హియరింగ్ ఎయిడ్ ఎంత చిన్న ఏజ్ ఉన్నా కూడా హియరింగ్ ఎయిడ్ అవైలబుల్ ఉంటుంది అండ్ ఈజీగా యూజ్ చేయవచ్చు. దాంతో వాళ్ళ స్కూల్ పర్ఫార్మెన్స్ అండ్ వాళ్ళ డెవలప్మెంట్ గిట్ట అంతా బాగుంటుంది.
1: అంటే ఇప్పుడు చిన్నప్పుడు కళ్ళజోడు కొన్ని రోజులు పెట్టుకున్న తర్వాత మామూలు అయిపోతుంది అని చెప్పేటోళ్ళు మాకు, ఇట్లా హియరింగ్ ఎయిడ్ కూడా పెట్టుకుంటే కొన్ని రోజుల తర్వాత మళ్ళీ క్లియర్ అవుతుందా, లేకపోతే అది కంటిన్యూస్ ప్రాసెస్ ఏనా? యూ హ్యావ్ టు వీర్ ఇట్.
0: సో ఇఫ్ యూ హ్యావ్ నర్వ్, అంటే హియరింగ్ లాస్ నర్వ్ వీక్నెస్ వల్ల ఉందంటే కంపల్సరీ హియరింగ్ ఎయిడ్ పెట్టుకోవాల్సిందే. ఇట్స్ అ లైఫ్ లాంగ్ థింగ్. సో మనందరికీ తెలుసు స్పెక్స్ పెట్టుకుంటే హియరింగ్ విజన్ ఇంప్రూవ్ కాదు,
1: బట్ బేసికల్గా అట్లా చెప్పి డెవలప్ చేశారు మైండ్ దీనికి కూడా అటువంటిది ఏమైనా ఉంటుందేమో అని. సార్ ఒక కాలర్ లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి.
3: గుడ్ మార్నింగ్ సార్.
1: సార్ మీ పేరు చెప్పండి, డాక్టర్ గారితో డైరెక్ట్గా మాట్లాడండి.
3: ఓకే సార్, నా పేరు మురళి అండి.
1: మురళి గారు మాట్లాడండి.
0: చెప్పండి. చెప్పండి మురళి
3: గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ నాకు లెఫ్ట్ ఐలో ఈవినింగ్ అవర్స్ ఉన్నాయి, నైట్ అన్న వెళ్ళి అంటే 7 o'clock అట్లా ఆ టైమింగ్స్లో అంటే వీక్లీ ట్వైస్ అట్లా లెఫ్ట్ ఇయర్ లో ఇంకా విజిల్ వస్తుందండి. ఆ విజిల్ వచ్చిన సేపు నాకు లెఫ్ట్ ఐలో కొంచెం మిలికిడి ఎట్లా అంటే మొత్తం ఇట్లా సైలెంట్నెస్ అవుతుంది. ఆ విజిల్ వచ్చినంతసేపు ఎంతసేపు వస్తుందో అంత, అంటే అది నేను అనుకుంటాను ఒక 30 seconds ఇంచుమించు 1 minute దాకా వస్తుంది అనుకుంటానండి. 1 minute లోపే వస్తుంది.
1: ఇంతకుముందు కవర్ చేశారు కదా సార్ పాయింట్.
0: మీకు తల తిరగడం అట్లా ఏమైనా ఉంటుందా దీంతో పాటు?
3: నాకు లేదు సార్, నాకు లేదు. నాకు యాక్చువల్ గా ఐఎమ్ ఆర్పీ పేషెంట్ అండి. రెటినైటిస్ పిగ్మెంటోసా నాకు.
0: ఓకే. సో రెటినైటిస్ పిగ్మెంటోసా ఉందంటే దాంతో అసోసియేటెడ్ హియరింగ్ లాస్ ఉండే ఛాన్స్ ఉంటుంది, జెనెటిక్ కండిషన్ అది. సో ఒకవేళ మీకు ఇట్లా బజింగ్ సౌండ్ వస్తుందంటే మీరు వెంటనే హియరింగ్ టెస్ట్ చేపించుకోవడం బెటర్.
3: ఓకే ఓకే.
1: మురళి గారు ట్రై చేయండి, హియరింగ్ టెస్ట్ చేయించుకోండి. థ్యాంక్ యూ సో మచ్.
3: ఓకే ఓకే.
1: సో ఎవరైనా మాట్లాడాలి అంటే మీ సమస్యలకు పరిష్కారం, చెవి సమస్యలకు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే, మీకేమైనా అపోహలు ఉంటే వాటికి పరిష్కారం కావాలి అని అంటే డాక్టర్ మనుశ్రుత్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. 2323003023234821297047155కి కాల్ చేసి మాట్లాడండి. సార్ ఇప్పుడు మనం బ్లూటూత్ మొబైల్ ఫోన్ కనెక్టివిటీ ఇవన్నీ చేస్తుంటాం కదా సార్, యాక్చువల్గా దీంట్లో నాయిస్ రిడక్షన్ లాంటివి ఏమైనా యాడ్ చేసి కంటిన్యూస్గా వినడానికి ఏమైనా అవకాశం ఉంటుందా?
0: సో నాయిస్ రిడక్షన్ హెడ్ఫోన్స్ చాలా మంది వాడతారు, ఎస్పెషలీ ఫ్లైట్లో.

0: ఉన్నప్పుడు. సో నాయిస్ రిడక్షన్ హెడ్ ఫోన్స్ తో మీకు ఇయర్ ప్రొటెక్ట్ అవుతుంది. బట్ మీరు ఏ హెడ్ ఫోన్స్ వాడినా కూడా ఇట్స్ అ నాయిస్ ఓన్లీ ఫర్ యువర్ ఇయర్. సో లో వాల్యూమ్ పెట్టుకోవాలి అండ్ కంటిన్యూస్ గా మనం వినకూడదు. నాయిస్ ఇండ్యూస్డ్ హియరింగ్ లాస్ చాలా కామన్. ఇప్పుడు మేము చాలా యంగ్స్టర్స్, పిల్లలు, టీనేజర్స్ అండ్ ఈవెన్ ఐటీ ప్రొఫెషనల్స్ ఎవరు ఎక్కువ మీటింగ్స్ లో ఉంటారు వాళ్ళకి మేము హియరింగ్ టెస్ట్ చేస్తే స్పెసిఫిక్ గా 4 kHz అంటే ఒక ఫ్రీక్వెన్సీలోనే వాళ్ళకి హియరింగ్ డ్రాప్ కనిపిస్తుంది. సో దాన్ని నాయిస్ ఇండ్యూస్డ్ హియరింగ్ లాస్
1: అంటాం.
0: సో హెడ్ ఫోన్స్ ఎక్కువ సేపు వాడొద్దు అండ్ ఎక్కువ లౌడ్ వాల్యూమ్ లో పెట్టుకోవద్దు.
1: అంటే ఈ బిఫోర్ ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ డెవలప్ అవ్వడానికి ముందు డెవలప్ అయిన తర్వాత ఎట్లా ఉంది సార్ మీకు వచ్చే పేషెంట్ సంఖ్య?
0: అంటే ఇప్పుడు ఈ రిక్రియేషనల్ హియరింగ్ అంటే మనం మ్యూజిక్, ఎయిర్ పాడ్స్, ఎప్పుడు మనం ఎక్కడ చూసినా హెడ్ ఫోన్స్ ఉంటాయి, ఇంకా ఫోన్ చూస్తుంటాం
1: అంతే.
0: సో ఈ ఇప్పుడు మేము లాస్ట్ ఒక 5-6 ఇయర్స్ లో ఎస్పెషలీ కోవిడ్ తర్వాత ఈ ఇన్సిడెంట్స్ చాలా ఎక్కువైంది, ఎస్పెషలీ పిల్లల్లో కానీ టీనేజర్స్, ఐటీ ప్రొఫెషనల్స్ లో నాయిస్ ఇండ్యూస్ హియరింగ్ లాస్ చాలా కామన్ ఉంది. సో దీనికి మనం ప్రివెన్షన్ ఇస్ ద ఓన్లీ ఆప్షన్.
1: అచ్చా, వీ హ్యావ్ టు అవాయిడ్ దట్. అంటే తప్పని పరిస్థితుల్లో పెట్టుకోండి, కానీ ఇంతకుముందు ఇవి లేకుండానే నడిచింది, మళ్ళీ ఆ ప్రపంచంలోకి వెళ్ళిపోతే ఇవన్నీ ప్రాబ్లమ్స్ మనం రిడ్యూస్ చేయొచ్చు అనుకుంటాం.
0: అండ్ యూజువల్ గా మేము అడ్వైస్ చేస్తామంటే ఓవర్ ద ఇయర్ హెడ్ ఫోన్స్ సేఫర్, ఇన్ ద ఇయర్ కాకుండా.
1: అచ్చా,
0: సో ఇన్ ద ఇయర్ తో
1: ఓవర్ ద ఇయర్?
0: ఓవర్ ద
1: ఇయర్ అంటే ఎట్లా సార్?
0: ఇప్పుడు మనం పెట్టుకున్నది కొంచెం కవర్ చేస్తుంది బయట,
1: ఓకే,
0: ఇయర్ కెనాల్ లో చిన్న ఇయర్ పాడ్స్ లాగా డైరెక్ట్ లోపల్ ఇయర్ బడ్స్ లాగా ఉన్నవి ఎక్కువ హార్మ్ఫుల్ ఉండొచ్చు.
1: కొంతమంది రాత్రి కూడా పెట్టుకొని పడుకుంటున్నారు, మరి కలలో మాట్లాడే వాళ్ళు డైరెక్ట్ గా కనెక్ట్ అవుతారేమో, మరి ఎక్కువైపోయింది సార్ అది. సార్, ఒక చెవికి వినికిడి లోపం ఉన్న వాళ్ళకి, రెండు చెవులకి వినికిడి లోపం ఉన్న వాళ్ళకి చికిత్స విధానంలో ఏమైనా తేడా ఉంటుందా?
0: సో ఒక సైడ్ వినికిడి లోపం ఉన్న వాళ్ళకి కొంచెం మనం ఇమీడియట్ గా టెస్టింగ్ చేపియాలి అండ్ రేర్ గా ఒక 5% పేషెంట్స్ కి ఒక చిన్న ట్యూమర్ కూడా ఉండే ఛాన్స్ ఉండొచ్చు. అంటే నర్వ్ అండ్ బ్రెయిన్ మధ్యలో ఉన్న జంక్షన్ దగ్గర హియరింగ్ నర్వ్ మీద ట్యూమర్ ఉండొచ్చు, దాన్ని వెస్టిబులర్ షోనోమా అంటాం. ఇటువంటి పేషెంట్స్ లో ఒకటే సైడ్ హియరింగ్ లాస్ ఉంటుంది. సో ఏ పేషెంట్ కైనా స్లోగా ఒకటే చెవులో హియరింగ్ లాస్ డెవలప్ అవుతుంది అండ్ చాలా ఇయర్స్ నుంచి స్లోగా పెరుగుతుంది అంటే ఇమీడియట్ గా కన్సల్ట్ అయ్యి టెస్ట్ చేయించుకొని అండ్ ఒకవేళ అవసరం ఉంటే డాక్టర్ మీకు MRI స్కాన్ కూడా ప్రిస్క్రైబ్ చేయొచ్చు ఆ ట్యూమర్ ఉందా లేదా చెక్ చేయండి.
1: అంటే ఈ ట్యూమర్ అనగానే అది క్యాన్సర్ అంటే మాకు ఒకటి లింక్ ఉంటుంది సార్, దానికి ఏమైనా ఉంటుంది అట్లా?
0: అంటే సో క్యాన్సర్ కానీ ట్యూమర్ అంటే ఒక చిన్న స్వెల్లింగ్ లాంటిది అండ్ ఉన్న ప్లేస్ లోనే అది గ్రో అయ్యే ఛాన్స్ ఉంటుంది.
1: రిమూవబుల్ సార్ ఆ ట్యూమర్?
0: సో దానికి మనకి సర్జికల్ ఆప్షన్స్ ఉంటాయి ప్లస్ స్టీరోటాక్టిక్ రేడియేషన్ అంటాం, అంటే జస్ట్ ఫోకస్డ్ బీమ్ ఆఫ్ రేడియేషన్ ఇస్తే ఆ ట్యూమర్ గ్రోత్ ని అరెస్ట్ చేయవచ్చు.
1: అచ్చా సార్, ఇప్పుడు ఈ కోక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్స ఉంది కదా సార్, ఇది అసలు ఎట్లా చేస్తారు, దానికి ఎంత ఇంత టైం పీరియడ్ ఉంటుందా?
0: సో కోక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ చెవు వెనుక నుంచి చిన్న ఒక 3 cm ఇన్సిజన్ నుంచి ఆ డివైస్ లోపల ప్లేస్ చేస్తాం. సర్జరీ యూజువల్గా 1.5 to 2 hours లాస్ట్ అవుతుంది, పేషెంట్ ఒక రోజే ఉండాలి హాస్పిటల్లో అండ్ ఒక 2 to 3 weeks తర్వాత మనం బయట సౌండ్ ప్రాసెసర్ పెట్టి అది మ్యాగ్నెట్ తో లోపల ఉన్న డివైస్ కి అతుక్కుంటుంది అండ్ సౌండ్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాం. ఇది మనం రెండు చెవుకి కూడా చేయవచ్చు సేమ్ టైం, బయలాటరల్ కాక్లియర్ ఇంప్లాంట్ అంటాం.
1: అచ్చా, అంటే సైమల్టేనియస్ గా చేయొచ్చు?
0: సైమల్టేనియస్ బయలాటరల్ యూజువల్ గా మనం చిన్న పిల్లల్లో ఎవరు బాండ్ డెఫ్ ఉంటారు వాళ్ళకి సైమల్టేనియస్ బయలాటరల్ ఇంప్లాంట్ చేస్తాం.
1: అంటే సేమ్ టైం ఉంటుందా సార్ ఈ రెండింటికి చేసేటప్పుడు కూడా?
0: యా, సేమ్ టైం ఉంటుంది.
1: అంటే
0: ఒక 1.5 hours plus 1.5 to 3 to 4 hours సర్జికల్ టైం.
1: ఓకే ఓకే సార్, ఇప్పుడు చిన్న పిల్లలకి మనం ఈ కోక్లియర్ ఇంప్లాంట్ చేసిన తర్వాత పిల్లలు వినడం మాట్లాడడం నేర్చుకోవడానికి మాట్లాడతారా? అంతకుముందు ఇంకా మాటలు ఉండవు కదా సార్, ఇది వింటేనే అది మనం మాట్లాడగలుగుతాం అన్నది ఒక కనెక్టివిటీ ఉంటుంది.
0: సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగారు మీరు. సో పిల్లలకి మనం ఎంత అర్లీగా ఇంప్లాంట్ చేస్తే వాళ్ళంతా అర్లీగా మాట్లాడతారు అండ్ వాళ్ళ క్లారిటీ, స్పీచ్ క్లారిటీ బెటర్ ఉంటుంది. ఎందుకంటే మన బ్రెయిన్ కి ఒక న్యూరల్ ప్లాస్టిసిటీ ఉంటుంది, అంటే నేర్చుకునే కెపాసిటీ, అది చిన్న ఏజ్ లో ఎక్కువ ఉంటుంది, 5 years ఏజ్ వరకు అది మాక్సిమం ఉంటుంది. సో ఎంత అర్లీగా మనం ఇంప్లాంట్ చేస్తే అంత అర్లీగా సౌండ్ ఇవ్వడం జరుగుతుంది అండ్ కొంచెం ట్రైనింగ్ తో ఆడిటరీ వర్బల్ థెరపీ అంటాం, స్పీచ్ థెరపీతో పిల్లలు మళ్ళీ నార్మల్ లాగా మాట్లాడవచ్చు.
1: సో అయితే మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. సో దీని గురించి పెద్ద అవగాహన లేనట్టుంది చాలా మందికి, ఎందుకంటే నాకే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ కోక్లియర్ ఇంప్లాంటేషన్ గురించి. ఇటువంటి వాటికి ఆప్ట్ చేయటం వల్ల పిల్లల్లో అతి పెద్ద సమస్య నుంచి బయటకు రావచ్చు కదా, చిన్నతనంలోనే మనం ఇంప్లాంట్ చేసుకోవటం వల్ల.
0: సో ఎర్లీ ఇంటర్వెన్షన్ తో అంటే పిల్లల లైఫ్ చేంజ్ అయిపోతుంది. నార్మల్

0: నార్మల్ మెయిన్ స్ట్రీమ్ స్కూల్లో ఇంటిగ్రేట్ అయిపోతారు అండ్ నార్మల్ సొసైటీలో ఇంటిగ్రేట్ అయిపోతారు.
1: లిజనర్స్ వింటున్నారా, వింటే ఏదైనా సమస్య ఉంటే, ఇటువంటి సమస్యల గురించి మీకు పరిష్కారం కావాలి అని అంటే మీరు కాల్ చేయాల్సిన మా నెంబర్స్ 2323482123230300297047415. ఇంకా మన దగ్గర 10-15 నిమిషాలు మాత్రమే గ్యాప్ ఉంది. మీరు డాక్టర్ గారితో, డాక్టర్ మన్శ్రుత్ గారితో డైరెక్ట్గా మాట్లాడి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోవచ్చు. సార్, ఇప్పుడు వయసు పెరుగుతున్న కొద్దీ వినికిడి ఎందుకు తగ్గుతుంది సార్?
0: సో బాడీలో ఏ ఆర్గన్ అయినా దానికి ఒక సర్వీస్ లైఫ్ ఉంటుంది. సో వయసు పెరుగుతుంటే అన్ని వీక్ అవుతాయి, విజన్ వీక్ అవుతుంది, హియరింగ్ వీక్ అవుతుంది. సో మన విజన్ కి ఎట్లా స్పెక్స్ పెట్టుకుంటాం అట్లా హియరింగ్ లాస్ మనకి యూజువల్ గా 50-60 ఇయర్స్ ఏజ్ లో స్టార్ట్ అవుతుంది. కొంతమందికి జెనెటిక్ గా అర్లీగా కూడా స్టార్ట్ కావచ్చు. సో అందుకే 50 ఇయర్స్ ప్లస్ ఉన్న వాళ్ళు ఇయర్లీ హియరింగ్ టెస్ట్ చేయించుకుంటే బెటర్.
1: ఈ వ్యాక్స్ క్లీన్ కి సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైంలో ఎప్పుడైనా మనం క్లీన్ చేసుకోవాలి, మనం పర్సనల్ గా క్లీన్ చేసుకోవాలంటే అందులో ఏమైనా డ్రాప్స్ వేస్తే అది మెత్తబడి బయటికి రావడం ఏమైనా ఉంటుందా సార్? అంటే పూర్వం నూనె వేసేవాళ్ళు కదా, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు?
0: అంటే ఇప్పుడు పాత కాలంలో ఆయిల్ వేసేవారు అండ్ డిఫరెంట్ డిఫరెంట్ హోమ్ రెమెడీస్ ఉండే, బట్ ఇప్పుడు మనం అడ్వైజ్ చేయం, ఎందుకంటే ఇంజురీ అయ్యే ఛాన్స్ ఉంటుంది.
1: ఓకే,
0: సో నార్మల్ గా ఇయర్ వ్యాక్స్ డిజాల్వేబుల్ డ్రాప్స్ ఉంటాయి, అవి వాడచ్చు. ఒకవేళ చాలా వ్యాక్స్ ఉందంటే అండ్ సాఫ్ట్ కాటన్ టవల్ తో బయట బయట పార్ట్ లో క్లియర్ చేయొచ్చు.
1: సరే, అకస్మాత్తుగా ఒక చెవిలో వినికిడి తగ్గితే మనం వెంటనే ఏం చేయాలి?
0: సో దీన్ని మీరు సడన్ హియరింగ్ లాస్ అంటాం మనం, మనం చెప్పాను. సో సడన్ హియరింగ్ లాస్ అంటే ఓవర్
1: ఏ సందర్భాల్లో వస్తుంది సార్ ఈ సడన్ హియరింగ్ లాస్?
0: సో ఈవెన్ మామూలు జలుబు తర్వాత కూడా రావచ్చు, కామన్ కోల్డ్ తర్వాత కూడా వైరల్ ఇన్ఫెక్షన్ అయ్యి ఇయర్ నర్వ్ ఎఫెక్ట్ అయ్యి మనకి హియరింగ్ లాస్ రావచ్చు. సో సడన్ హియరింగ్ లాస్ ఉన్న వాళ్ళకి ఇమ్మీడియట్ గా డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాలి, ఎందుకంటే ఆ నర్వ్ లాస్ ని రివర్స్ చేయడానికి మనకి చాలా గోల్డెన్ పీరియడ్, షార్ట్ విండో పీరియడ్
1: ఉంటుంది.
0: ఎంత ఎర్లీగా మనం ఇంటర్వెన్షన్ ఇస్తే మెడికేషన్ అండ్ ఇంజెక్షన్స్ ద్వారా హియరింగ్ ని రివర్స్ చేయడానికి కుదురుతుంది.
1: సార్, ఇప్పుడు చాలా మార్కెట్లో రకరకాల హియరింగ్ ఎయిడ్స్ వచ్చాయి, దేని మనం ప్రిఫర్ చేయాలి, అందులో అడ్వాన్స్డ్ ఏమైనా ఉంటాయా?
0: సో ఇప్పుడు మనకి హియరింగ్ ఎయిడ్స్ మెయిన్లీ 2 కేటగిరీస్ ఉంటాయి. ఒకటి అయితే ఇన్ ద ఇయర్ అంటే చెవు లోపల పెట్టుకునేది, ఒకటి చెవు వెనుక ఉండేది. సో ఇప్పుడు ఇన్ ద ఇయర్ యూజువల్ గా కాస్మెటిక్ పర్పస్ కోసం ప్రొఫెషనల్స్ గానీ లేదంటే యంగ్ ఇండివిజువల్స్ ప్రిఫర్ చేస్తారు, బట్ ఎవరైనా ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మనం ఆర్ఐసి హియరింగ్ ఎయిడ్ అంటాం, అంటే రిసీవర్ ఇన్ ద కెనాల్ బిహైండ్ ద ఇయర్, ఇయర్ వెనుక చిన్న డివైస్ ఉంటుంది అండ్ ఒక వైర్ ద్వారా ఆ మైక్రోఫోన్ ఏమో, ఐ మీన్ స్పీకర్ ఏమో మన చెవు లోపల ఉంటుంది. సో అండ్ ఇప్పుడు మనకి లేటెస్ట్ గా రీఛార్జబుల్స్ హియరింగ్ ఎయిడ్స్ వచ్చాయి. సో ఎవ్రీడే మనం వీక్లీ బ్యాటరీ చేంజ్ చేయడం అదంతా అవసరం లేదు, మన హెడ్ ఫోన్స్ లాగా ఇయర్ పాడ్స్ లాగా అది బాక్స్ లో పెట్టేస్తే
1: రీఛార్జ్ అవుతుంది.
0: సో ఎవరికైనా ఇప్పుడు మేము రీఛార్జబుల్ అడ్వైజ్ చేస్తాం.
1: అంటే మనకి ఇప్పుడు యాక్చువల్ గా బాడీలో ఇంకేదైనా పార్ట్ ఆపరేషన్ అవుతున్నా గానీ, ఏదైనా మేజర్ యాక్సిడెంట్ అయినప్పుడు గానీ, అటువంటి సందర్భాల్లో వేరే పార్ట్కి మనం ఆపరేట్ చేస్తున్నప్పుడు ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాని నుంచి చెవికి ఏదైనా లింక్ ఉంటుందా, చెవులు వినబడకపోవడానికి ఏదైనా రీజన్ ఉంటుందా?
0: అంటే మనకి ఆఫ్ కోర్స్ ఏమైనా మనకి మేజర్ ఇంజరీ అయితే, ట్రామా అయితే, ఇయర్ కి ట్రామా అయితే కూడా హియరింగ్ లాస్ రావచ్చు. సెకండ్ థింగ్, ఒకవేళ మనం సివియర్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా అయితే, సో ఆ ఇన్ఫెక్షన్స్ లో కొన్ని యాంటీబయాటిక్స్ వాడడం వల్ల లైక్ అమికేసిన్, జెంటమైసిన్, ఇవన్నీ యాంటీబయాటిక్స్ తో మనకి హియరింగ్ మీద సైడ్ ఎఫెక్ట్ పడుతుంది, సో అప్పుడు హియరింగ్ లాస్ వచ్చే ఛాన్స్ ఉండొచ్చు.
1: అచ్చా, అటువంటి సందర్భాల్లో మనం సార్ ప్రతి చెవికి సంబంధించిన ప్రతి సమస్యని పరిష్కరించుకోవటం కోసం మనం డెఫినెట్ గా డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం ఉంటుందా? ఇంటి దగ్గర ఏమన్నా తగిన జాగ్రత్తలు తీసుకుంటే దాన్ని క్లియర్ చేయడానికి అవకాశం ఉంటుందా?
0: అంటే ఈ రోజుల్లో ఓన్లీ మనం జాగ్రత్త తీసుకునేది నాయిస్ ప్రివెన్షన్, అదే మెయిన్ హార్మ్ఫుల్ ప్రాబ్లం మనకి. మిగతా ఏమైనా ఇట్లా బజింగ్ రావడం, టినిటస్ రావడం, ఇయర్ పెయిన్ ఉండటం, డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అండ్ హోమ్ రెమెడీస్ ఏముండవు,
1: అవాయిడ్ చేయడం బెస్ట్ అంటారు. అచ్చా, ఈ చిన్నపిల్లల్లో మనకి చిన్నప్పుడే మనం ఐడెంటిఫై చేసి వాళ్ళకి డివైస్ పెట్టేస్తాం కదా సార్, వాళ్ళు దాన్ని మనం పర్టికులర్గా అంత చిన్న వయసులో దాన్ని మేనేజ్ చేయలేరు కదా, వాళ్ళు ఏదో ఉంది అన్న ఫీలింగ్లో ఉంటారు. సో దాని నుంచి మనకి తల్లిదండ్రులకి ఏం సలహా ఇస్తారు ఇటువంటి సందర్భాల్లో పిల్లల్ని ఎట్లా కాపాడుకోవాలని?
0: సో ఇటువంటి సిచ్యువేషన్స్ లో యంగ్ ఏజ్ లో మనం ఇంప్లాంట్ చేస్తే డివైస్ కి మనకి కొన్ని యాక్సెసరీస్ ఉంటాయి, చెవు మీద పెట్టకుండా వాళ్ళ డ్రెస్ మీద అటాచ్ చేసేవచ్చు, క్లిప్ చేసేవచ్చు. ఒక సర్టన్ ఏజ్ తర్వాత 1 ఇయర్ 1.5 ఇయర్ 2 ఇయర్స్ లో పిల్లలకే తెలుస్తుంది ఈ డివైస్ వల్ల నాకు హియరింగ్ ఉంది. సో అది దాన్ని వాళ్ళే కాపాడుతుంది.

0: అది ఉంటే వాళ్ళకి వినిపిస్తుంది, అది లేదంటే వినపడదు.
1: ఇప్పుడు మనకి పిల్లల్లో అది అదే ఎముక పెరగటం వల్ల వచ్చే ప్రాబ్లం గురించి మాట్లాడారు కదా, అది చిన్నప్పటి నుంచి మనం పుట్టుకతోనే ఎముక పెరగడానికి అవకాశం ఉంటుందా, మనం పెరుగుతున్న కొద్దీ ఆ ఎదుగుదలతో ఎముక పెరుగుతుందా?
0: సో ఈ హియరింగ్ బోన్స్ ఆసికల్స్ అనేది ఈ ఎముక, మనకి కొంతమంది పిల్లలకి బై బర్త్ కొన్ని హియరింగ్ బోన్స్ లో డిఫెక్ట్ ఉండొచ్చు, సో దాంతో హియరింగ్ లాస్ ఉంటుంది. అండ్ అదర్వైజ్ ఇది 30 to 40 ఇయర్స్ లో యూజువల్ గా స్లోగా బోన్ గ్రో అయ్యి అట్లా అవుతుంది. చాలా మంది పేషెంట్స్ కరెక్ట్ గా కన్సల్ట్ కాక డైరెక్ట్ హియరింగ్ ఎయిడ్స్ యూజ్ చేస్తారు ఈ ప్రాబ్లమ్ కి. సో ఆటోస్క్లెరోసిస్ అంటాం. సో ఆటోస్క్లెరోసిస్ కి స్టెపిడాటమీ అని సర్జరీ ఉంటుంది. ఆ సర్జరీ చేసి మనం హియరింగ్ ని రివర్స్ చేయవచ్చు వితౌట్ యూజింగ్ ఎనీ హియరింగ్ ఎయిడ్స్. సో అన్ని హియరింగ్ లాస్ కి హియరింగ్ ఎయిడ్స్ వాడే అవసరం ఉండదు. అండ్ ప్రతి హియరింగ్ లాస్ కి మనం మెడికేషన్ గానీ సర్జరీ గానీతో రివర్స్ చేయలేం, బట్ మెజారిటీ ఆఫ్ ద హియరింగ్ లాస్ ని సర్జికల్ ప్రొసీజర్ ద్వారా మనం రివర్స్ చేయవచ్చు.
1: అది ఐడెంటిఫై చేసేది డిఫరెన్షియేట్ చేసేది ఎవరు సార్, డాక్టరే చెప్తారా లేకపోతే మనకి మనమే చూసుకోవచ్చా?
0: సో డాక్టరే చెప్తారు, ప్లస్ హియరింగ్ టెస్ట్ అండ్ డాక్టర్ కన్సల్టేషన్ ఈ రెండింటితోనే మనకి ప్రాపర్ అడ్వైస్ అండ్ సొల్యూషన్ దొరుకుతుంది.
1: అంటే ఇప్పుడు స్కూల్లో పిల్లలకి చెంప మీద గట్టిగా కొడితే కూడా ఇయర్ కి ప్రాబ్లం అవుతుంది అంటారు, అది కరెక్టేనా సార్?
0: కరెక్ట్. స్కూల్లో పిల్లలు కాదు, ఎవరికైనా మనం చెవు మీద దెబ్బ కొడితే, అంటే ఈవెన్ డైరెక్ట్ స్లాప్ గానీ హిట్ గానీ బ్లంట్ ట్రామా ఉంటే దాంతో మన ఇయర్ డ్రమ్ లో చిన్న హోల్ పడే ఛాన్స్ ఉంటుంది, దాన్ని ట్రామాటిక్ ఇయర్ పర్ఫరేషన్ అంటాం. అంటే ఒకవేళ మనం చెవు మీద పడ్డా కూడా ఆ ఇంపాక్ట్ వల్ల, ఆ సౌండ్ ప్రెషర్ వేవ్ వల్ల ఇయర్ డ్రమ్ లో చిన్న రప్చర్ అయ్యి హియరింగ్ లాస్ రావచ్చు.
1: అచ్చా సార్, ఫైనల్గా ఇప్పుడు యాక్చువల్గా ఈరోజు వరల్డ్ డెఫ్ డే, ఈ సందర్భంగా మొత్తం అంతా కొంచెం క్లియర్గా మేము ఎంత జాగ్రత్తగా ఉండాలి, ముఖ్యంగా మా శ్రోతలు జాగ్రత్తగా ఉంటే మేము కంటిన్యూ అవుతూ ఉంటాం. సో వినడం అన్నది ఎంత ఇంపార్టెంట్, ఆ వినడాన్ని కాపాడుకోవడం కోసం మనం చేయాల్సిన పనులు ఏంటి, వినికిడి శక్తిని ఎప్పుడు గుర్తించి మనం దానికి తగిన చికిత్స తీసుకోవాలన్న దాని గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్.
0: సో వరల్డ్ డెఫ్ డే కాబట్టి డెఫ్నెస్ ఒక సైలెంట్ డిజీజ్, మన పక్క వాళ్ళకి డెఫినెస్ ఉందా లేదా మనకు అసలు ఐడియా ఉండదు. సో ఈ ఈ ప్రాబ్లమ్ని మనం అర్లీగా ఐడెంటిఫై చేయాలి. మనకు కొంచెం కూడా సెల్ఫ్ డౌట్ ఉంటే, మనం హియరింగ్ లాస్ వస్తుందేమో లేదంటే ఇట్లా సౌండ్లు వస్తున్నాయంటే వెంటనే మనం టెస్ట్ చేయించుకోవాలి. అండ్ ప్రివెన్షన్ ఇస్ ద బెస్ట్ క్యూర్ అంటాం. దానికి ఈ రోజుల్లో ఎస్పెషలీ టుడేస్ డే అండ్ ఏజ్లో ఇంత హైటెక్ దాంట్లో మనం నాయిస్ అవాయిడ్ చేయడం చాలా అప్రాప్రియేట్, ఎందుకంటే నాయిస్ ఇండ్యూస్ హియరింగ్ లాస్ ఒకవేళ వస్తే దాన్ని మనం రివర్స్.
1: అచ్చా సార్, థ్యాంక్ యూ సో మచ్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. బిఫోర్ వైండింగ్ అప్ నాకు ఒక క్వశ్చన్ సార్, మా ఫాదర్ది యాక్చువల్గా అసలు వినిపించదు సార్, మేము గట్టిగా అరుస్తాము కానీ మా మదర్ మాట్లాడేటప్పుడు వినిపిస్తుంది. అంటే కొన్నిసార్లు స్లో వర్డ్స్ వినిపిస్తాయి, కొన్నిసార్లు చాలా గట్టిగా అరిస్తేనే వినిపిస్తుంది. అదేమైనా ఉంటుందా లేకపోతే వాళ్ళు క్యాచ్ చేయడంలో ఏమైనా మిస్టేక్ ఉంటుందా?
0: అది ఇంకా ఫోకస్డ్ హియరింగ్, అది దాన్ని మనం ఏం
1: చేయలేము. థ్యాంక్ యూ సో మచ్, మీ వాల్యుబుల్ టైం ఇచ్చి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ చెవికి సంబంధించి ఇచ్చారు. ఇంకా మాట్లాడడానికి చాలా ఉంది కానీ మన టైం ఇస్ రన్నింగ్ అవుట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ సార్, హ్యావ్ ఎ వండర్ఫుల్ డే హెడ్. థ్యాంక్ యూ. సో గైజ్, అది మనకి ఇప్పటి వరకు డాక్టర్ మనుశ్రుత్ గారు, సీనియర్ ఈఎన్టీ సర్జన్ అండ్ కోక్లియర్ ఇంప్లాంట్ స్పెషలిస్ట్ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మీరు కూడా మంచి మంచి డౌట్స్ అడిగి మీ డౌట్స్ని క్లియర్ చేసుకున్నారు. సో ఇటువంటి అద్భుతమైన కార్యక్రమాల కోసం వింటూ ఉండండి రెయిన్బో ఎఫ్ఎం 101.9 కంటిన్యూస్గా. స్టూడియోలో టైం 10:28 డాట్ 10:30 20th ఎడిషన్ ఆఫ్ ఏషియన్ గేమ్స్ 2026 బీయింగ్ హెల్డ్ ఇన్ జాపాన్. పీరియాడిక్ ఎఫ్ఎం అప్డేట్స్ ఉంటాయి, ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం అవుతాయి. వింటూ ఉండండి, ఇది ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9.

గుడ్ మార్నింగ్ బ్యూటిఫుల్ పీపుల్, దిస్ ఇస్ ఆకాశవాణి ఎఫ్ యూ రెయిన్బో 101.9. రెయిన్బో కి సాత్ లైఫ్ రంగీన్ టైమ్. ద స్టూడియో క్లాక్ ఇస్ 10:36 ఆర్ శురూ హో చుకా హై. నమస్తే, హలో, అదాబ్, ఆర్ కేసే హై ఆప్. ఆజ్ కా దిన్ బహుత్ ఖాస్ హై, బహుత్ హీ ఖాస్ హై. శురూ సే హమ్ సున్ రహే థే డాక్టర్ మనుశ్రుత్ ENT అండ్ కాక్లియర్ ఇంప్లాంట్ స్పెషలిస్ట్. ఉన్నోనే కితనీ సారీ బాతే బతాయా కి హియరింగ్ ఇనబిలిటీస్ క్యా హోతా హై, ఉస్కో హమ్ కేసే రోక్ సక్తే హై, ఉస్కే ఉపచార్ క్యా హై, ఆర్ ఉస్కే బాద్ హమ్ న్యూస్ మే సున్ రహే థే ఏషియన్ గేమ్ కే బారే మే. ఆర్ యే హై ఆప్కా నమస్తే హలో అదాబ్ కా సమయ, జహాన్ పే ఢేర్ సారీ బాతే హోంగీ, మ్యూజిక్ హోగా ఆర్ ఎంటర్టైన్మెంట్ హోగా. సో అగలే 3 ఘంటే హోనే వాలే హై 3 కా తడకా. మౌసమ్ కా కోయి భరోసా నహీ, కభీ ధూప్ కభీ గర్మీ కభీ బర్సాత్ కభీ ఛాయా, బట్ యహీ హై ఈశ్వర్ కీ మాయా. లేకిన్ జో అగలే 3 ఘంటే హమారా యే మ్యూజికల్ సఫర్ హోతా హై, ఢేర్ సారే గానో కీ జుగల్బందీ హోతీ హై, ఔర్ సబ్సే లాస్ట్ మే ఆతా హమారా హియర్ రెయిన్బో ప్రోగ్రామ్ కా, జిస్మే హమ్ ఆప్కే దిల్ కీ బాత్ సునతే హై ఔర్ అప్నే దిల్ కీ బాత్ బతాతే హై. ఔర్ దిల్ కీ బాత్ సే యాద్ ఆయా కీ ఆజ్ హమారా మన్ కీ బాత్ ప్రోగ్రామ్ హై, జో హమ్ అప్నే ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ కో భీ సునేంగే 11 o'clock సే. సో చలియే డియర్ లిసనర్స్, అప్నీ కుర్సీ కీ పేటీ బాంధ్ లే, క్యోంకీ రెయిన్బో ఎక్స్ప్రెస్ చల్నే వాలీ హై ఏక మ్యూజికల్ సఫర్ కీ ఓర్. టేక్ ఇట్ అవే.

చేస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మాదాపూర్లోని శిల్పారామంలో జరిగిన ప్రపంచ పర్యాటక దినోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, పర్యాటకులను ఆకట్టుకునేందుకు ఎకో టూరిజం, టెంపుల్, విలేజ్, హెల్త్ టూరిజం వంటి అనేక విభాగాలు ఏర్పాటు చేశామన్నారు. ఆసియా క్రీడల పురుషుల బ్యాడ్మింటన్లో కాంస్య పతకం సాధించిన తెలంగాణ క్రీడాకారుడు తరుణ్ మానేపల్లిని తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ వైస్ చైర్పర్సన్ ఎండీ డాక్టర్ ఎం సోనీ బాలదేవి ఘనంగా సన్మానించారు. సరూర్ నగర్ స్టేడియంలో ప్రస్థానం ప్రారంభించిన తరుణ్ అంతర్జాతీయ స్థాయిలో రాణించడం గర్వకారణమని ఆమె కొనియాడారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఉత్తరాఖండ్లోని చార్ధామ్ యాత్రను ఈరోజు వరకు నిలిపివేశారు. యాత్రికుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు విపత్తు నిర్వహణ శాఖ కార్యదర్శి వినోద్ కుమార్ సుమన్ తెలిపారు. అంతర్జాతీయ పర్యాటక దినోత్సవాన్ని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ప్రజల మధ్య సంబంధాలను పెంపొందిస్తూ సంస్కృతి, ఆర్థిక అభివృద్దిలో పర్యాటక రంగం ప్రాధాన్యతను ఈ ఉత్సవాలు తెలియజేస్తాయి. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.

0: సుప్రభాత వేళ భక్తిభావం శివోహం
1: కర్షక జనావళికి తారక మంత్రం
0: మహిళా లోకానికి ప్రియనేస్తం
1: యువజనులకై ఉత్తుంగ తరంగం
0: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం కొంతకాలం
1: కొంతకాలం సంగీతంతో సెద తీర్చే సరాగాల సారం
0: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం
2: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
1: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం
2: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
0: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం
1: అన్ని తానై
0: అన్నింటా తానై వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
1: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
0: ఆకాశవాణి
1: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి.

ఆకాశవాణి సమయం 10:55 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలనుద్దేశించి చేసే మన్ కీ బాత్ ప్రసంగం 138వ సంచిక ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

0: आगे बढ़ती रहे। आने वाले त्योहारों को आप अपने परिजनों और दोस्तों के साथ पूरे आनंद और उल्लास से मनाएं। मैं आप सभी को एक बार फिर शुभकामनाएं देता हूं। बहुत बहुत धन्यवाद। नमस्कार।
1: मन की बात आकाशवाणी के माध्यम से माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी अपने मन की बातें साझा कर रहे थे। हम आपको बता दें कि माननीय प्रधानमंत्री के इस प्रसारण के बाद मन की बात के क्षेत्रीय भाषा में अनुवाद का प्रसारण आकाशवाणी और दूरदर्शन के संबद्ध प्रादेशिक केंद्रों से तथा संस्कृत भाषा में अनुवाद का प्रसारण आकाशवाणी दिल्ली के इंद्रप्रस्थ चैनल मीडियम वेव 366.3 मीटर अर्थात 819 किलोहर्ट्ज और FM गोल्ड 100.1 मेगाहर्ट्ज पर अभी किया जाएगा। मन की बात के क्षेत्रीय भाषाओं का पुनः प्रसारण आज रात 8 बजे आकाशवाणी के संबद्ध प्रादेशिक केंद्रों से और अंग्रेजी अनुवाद का प्रसारण FM रेनबो 102.6 मेगाहर्ट्ज पर किया जाएगा।
2: क्या आप परेशानियों से घिरे हैं? मन भारी है और कोई रास्ता नजर नहीं आ रहा? याद रखें, समाधान आपके पास है। टेलीमानस के निशुल्क नंबर 14416 पर कॉल करें। कहीं से भी कभी भी 24 घंटे यह सुविधा उपलब्ध है। यहाँ आपकी बात सुनी जाती है, समझी जाती है और आपको सही दिशा दी जाती है। आप अकेले नहीं है, मदद बस एक कॉल दूर है।
1: ये कार्यक्रम आकाशवाणी के दिल्ली केंद्र से प्रसारित किया गया।
3: आकाशवाणी ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం వింటారు.
4: ప్రియమైన దేశవాసులారా, నమస్కారం. మిమ్మల్ని మరోసారి కలుసుకునే అవకాశం సెప్టెంబర్ నెలలో ఈ మన్ కీ బాత్ కార్యక్రమంలో లభించింది. దేశ ప్రజలందరికీ స్వాగతం. మన్ కీ బాత్ కార్యక్రమంలో మన ప్రజల సానుకూల ప్రయత్నాలకు ఒక వేదికను అందిస్తాం. దేశం సాధించిన విజయాల గురించి చర్చిస్తాం. భారతదేశానికి చెందిన ఒక ముఖ్యమైన చారిత్రక ఘనతకు రేపటితో 10 సంవత్సరాలు నిండుతూ ఉన్నాయి. ఆ ఘనతే సర్జికల్ స్ట్రైక్. 10 ఏళ్ల కిందట 2016 సెప్టెంబర్ 28-29 తేదీల్లో భారత సైన్యం పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై సర్జికల్ స్ట్రైక్ నిర్వహించింది. నియంత్రణ రేఖను దాటి మన ధైర్యవంతులైన సైనికులు ఉగ్రవాదం మీద చర్య తీసుకున్న తీరు చూసి యావత్ ప్రపంచం ఆశ్చర్యపోయింది. సర్జికల్ స్ట్రైక్ మొత్తం ప్రపంచానికి భారతదేశ ఉగ్రవాద వ్యతిరేక విధానంలో ఒక కొత్త ఉదాహరణను ధైర్యంగా అందించింది. ఉగ్రవాద దాడుల కారణంగా భారతదేశం దీర్ఘకాలంగా అనుభవిస్తున్న బాధకు సర్జికల్ స్ట్రైక్ మన నిర్ణయాత్మక ప్రతిస్పందన. ఉగ్రవాదులు భారతదేశానికి వ్యతిరేకంగా కన్నెత్తి చూడటానికి సాహసిస్తే వారికి తగిన జవాబు ఇస్తాము అని గత దశాబ్ద కాలంలో బాలాకోట్ వైమానిక దాడి నుండి ఆపరేషన్ సింధూర్ దాకా భారతదేశం పదే పదే స్పష్టమైన సందేశాలిచ్చింది. మిత్రులారా, ఉగ్రవాద దాడులు భారతదేశాన్ని చాలా కాలంగా గాయపరుస్తూ ఉన్నాయి. భారతదేశంలో వరుస పేలుళ్ళు, సర్వసాధారణమైపోయిన సమయం ఒకటుండేది. ఈ సెప్టెంబర్ నెలలోనే 2008 సెప్టెంబర్ 13వ తేదీన ఢిల్లీలో జరిగిన వరుస పేలుళ్లలో ఎంతోమంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత కొన్ని వారాలకే ముంబైలో భారీ స్థాయిలో 26/11 దాడి జరిగింది. మిత్రులారా, ప్రతి ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్పై చర్య తీసుకోవాలి అన్న డిమాండ్ అంతకుముందు కూడా వచ్చేది. కానీ అప్పట్లో ఆ డిమాండ్కు పెద్దగా ప్రాధాన్యత లభించేది కాదు. సమయం కోసం వేచి చూడటమే జరిగేది. ఇప్పుడు నేటి భారతదేశం ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ విధానాన్ని అనుసరిస్తున్నది. మనం దాని ఫలితాల్ని చూస్తూ ఉన్నాం. మిత్రులారా, 9/11 అంటే 9/11 ఉగ్రవాద దాడులు జరిగి ఈ ఏడాదికి 25 ఏళ్లు గడిచాయి. అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్లో ప్రాణాలు కోల్పోయిన అమాయకుల్లో అమెరికా తర్వాత అత్యధిక సంఖ్యలో భారతదేశానికి చెందినవారే ఉన్నారు. 2014లో ప్రధానమంత్రి అయిన తర్వాత నేను అమెరికా పర్యటనకు వెళ్ళినప్పుడు ఈ అమాయక ప్రజలకు నివాళులు అర్పించేందుకు న్యూయార్క్ వెళ్లిన విషయం నాకు

గుర్తుంది. ఈరోజు మరోసారి కోట్లాది భారత ప్రజల తరఫున బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఈ రోజుల్లో దేశానికి సంబంధించిన ఒక బృహత్ చిత్రం ఆవిష్కృతం అవుతోంది. ఈ చిత్రంలో మీరున్నారు, మీ కుటుంబం కూడా ఉంది, మీ చుట్టుపక్కల ప్రజలు కూడా ఉన్నారు. నేను మాట్లాడుతున్నది భారతదేశ జనాభా లెక్కల కార్యక్రమాన్ని గురించి. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో జనగణన మొదటి దశ దాదాపుగా పూర్తయింది. 32 కోట్లకు పైగా కుటుంబాల సమాచారం నమోదైంది. ఈ రోజుల్లో లడఖ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్లోని మారుమూల మంచుతో కూడిన ప్రాంతాల్లో కూడా ఈ పని కొనసాగుతోంది. అక్కడి నుంచి ఎన్నో స్ఫూర్తిదాయకమైన అనుభవాలు మన ముందుకొచ్చాయి. ఉత్తరాఖండ్లో జనాభా లెక్కల ప్రక్రియ చమోలీలోని మాణా గ్రామం నుంచి ఆరంభమైంది. దేశంలోనే మాణా మొదటి గ్రామం అని చెబుతారు. మాణాలో 83 ఏళ్ల పూర్ణిమా రావత్ దీన్ని మొదట ప్రారంభించారు. ఉత్తర కాశీలోని బగోరి గ్రామంలో హోంస్టే నడుపుతోన్న హర్దేవ్ సింగ్ రాణా తన సమాచారాన్ని డిజిటల్ మాధ్యమం సహాయంతో నమోదు చేశారు. మిత్రులారా, జనగణన మనందరి జాతీయ బాధ్యత. దీనికోసం సమయం కేటాయించాలి అని నేను 15వ తేదీన దేశ ప్రజల్ని కోరాను. జనగణన కోసం ఈ స్వీయ నమోదు సౌకర్యం చాలా సులభం. మీరు మీ మొబైల్ ఫోన్ నుంచి మీతో పాటు మీ కుటుంబ సభ్యుల సమాచారాన్ని కూడా నమోదు చేసుకోవచ్చు. ఈ సౌకర్యం హిందీతో సహా 16 భాషల్లో అందుబాటులో ఉంది. మిత్రులారా, దీనికోసం మీరు ఆన్లైన్ సెన్సస్ పోర్టల్ను సందర్శించాలి. ఈ పోర్టల్ చిరునామా sc.census.gov.in sc.census.gov.in. ఈ పోర్టల్కు వెళ్ళి మీ మొబైల్ నంబర్తో లాగిన్ అవ్వండి. మీ లొకేషన్ను నమోదు చేయండి. మీ కుటుంబ సభ్యుల సమాచారాన్ని నింపి సమర్పించండి. ఈ మొత్తం ప్రక్రియకు 15 నుంచి 20 నిమిషాలే పడుతుంది. దీనికోసం మీరు ఎలాంటి పత్రాల్ని అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. వివరాలు సమర్పించిన తర్వాత మీకు ప్రత్యేక ఐడి లభిస్తుంది. గణన అధికారులు మీ ఇంటికొచ్చినప్పుడు మీరు వారికి ఈ ఐడిని చూపించవచ్చు. మీరందించిన సమాచారం ధృవీకరణ జరిగిన తర్వాత అది జనగణనలో భాగంగా మారుతుంది. మిత్రులారా, ఇప్పటి వరకు 2 కోట్ల 60 లక్షలకు పైగా ప్రజలు తమ మొబైల్ ఫోన్లను ఉపయోగించి జనగణన పోర్టల్లో తమ సమాచారాన్ని నమోదు చేశారు, స్వీయ గణనను పూర్తి చేశారు. దీనికి మీ సమయం కొంత అవసరం. ఇది దేశానికి ఎంతో ముఖ్యం. ఎందుకంటే మీ సరైన సమాచారం, మీ కుటుంబం గురించిన సరైన సమాచారం దేశ భవిష్యత్తు వాస్తవ చిత్రాన్ని రూపొందించడంలో ఎంతో సహాయకారిగా ఉంటాయి. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఈరోజు 27వ తేదీ ఒక ప్రత్యేక కారణం వల్ల మరింత ప్రత్యేకంగా మారింది. సంస్కృతి, సమాజం, దేశం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ఒక మహనీయుని 100వ జయంతి ఈరోజు. నేను మాట్లాడుతోంది విశ్వ హిందూ పరిషత్ మాజీ అంతర్జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు, పూజ్యులైన దివంగత అశోక్ సింఘాల్ గారి గురించి. ఆయన 1926 సెప్టెంబర్ 27వ తేదీన ఆగ్రాలో జన్మించారు. ఆయన ఈ సమాజంలో ఉంటూనే తపస్వి లాంటి జీవితాన్ని గడిపారు. రామ జన్మభూమి ఉద్యమానికి అశోక్ సింఘాల్ గారు అందించిన దిశానిర్దేశం శక్తి ఫలితంగానే ఈరోజు మనం అయోధ్యలో ఈ భవ్య ఆలయాన్ని చూస్తూ ఉన్నాం. నేను చాలా అదృష్టవంతుణ్ణి. నేను ఆయన జీవితాన్ని దగ్గరగా చూడటమే కాకుండా ఈ ఉద్యమంలో ఆయనతో పాలు పంచుకునే అవకాశం కూడా పొందాను. రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొంటున్నప్పుడు కూడా నాకు అశోక్ గారు పదే పదే గుర్తుకు రావటం సహజంగా జరిగింది. మిత్రులారా, అశోక్ గారి గురించి ఎక్కువగా చర్చ జరగని విషయాలు ఎన్నో ఉన్నాయి. రామ మందిర ఉద్యమంతో పాటు ఆయన సామాజిక వివక్ష,
అసమానతలకు వ్యతిరేకంగా కూడా పెద్ద పోరాటం చేశారు. ఆయన చాలా సంపన్న కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి సివిల్ సర్వీస్ అధికారి. అశోక్ సింఘాల్ గారి తోబుట్టువుల్లో చాలామంది కూడా ఉన్నత పదవుల్ని నిర్వహించారు. ఆయన స్వయంగా ఐఐటి బిహెచ్యు నుంచి పట్టభద్రులయ్యారు. ఇన్ని ఉన్నప్పటికీ ఆయన తన జీవితాన్ని సమాజానికి, సంస్కృతికి అంకితం చేశారు. ఇదే మహనీయుల్లోని గొప్ప సుగుణం. ఈరోజు ఆయన శత జయంతి సందర్భంగా కోట్లాది మంది అభిమానుల తరఫున వందనం చేస్తున్నాను. నా హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నాను. నా ప్రియమైన దేశ ప్రజలారా, మనం ఈ సంవత్సరాన్ని ఒక గొప్ప ఆత్మగౌరవ ఉత్సవంతో ఆరంభించాం. ఈ ఉత్సవమే సోమనాథ ఆత్మగౌరవ ఉత్సవం. 1000 ఏళ్ల క్రితం 1026లో మహమ్మద్ గజనీ మొదటిసారిగా సోమనాథ ఆలయాన్ని ధ్వంసం చేశాడు. అయితే సోమనాథుణ్ణి ధ్వంసం చేసి భారతదేశ గుర్తింపును తుడిచివేసేందుకు వచ్చిన వారు ఈనాడు ఉనికిలో కూడా లేరు. సోమనాథ దేవాలయం తన పూర్తి వైభవంతో విశాల సముద్ర తీరంలో భారతదేశానికి అమరత్వ ఆశీర్వాదాన్ని ప్రసాదిస్తోంది. అందుకే ఈ సంవత్సరం మనం సోమనాథ ఆత్మగౌరవ ఉత్సవాన్ని ఎంతో గర్వంగా జరుపుకున్నాం. మిత్రులారా, ఈరోజు మన్ కీ బాత్లో నేను ఈ అంశాన్ని మళ్లీ ప్రస్తావించేందుకు ఒక ప్రత్యేక కారణం ఉంది. క్రీస్తు శకం 1026లో సోమనాథ దేవాలయాన్ని గజనీ ధ్వంసం చేసినప్పుడు అదే సంవత్సరం గుజరాత్లోని మోఢేరాలో ఉన్న ప్రసిద్ధ సూర్య దేవాలయంపై కూడా దాడి చేసి ధ్వంసం చేశారు. అంటే ఈ సంవత్సరంతో మోఢేరా ఆలయ విధ్వంసం జరిగి 1000 ఏళ్లు పూర్తవుతున్నాయి. అయితే ఆ ఆలయాన్ని నిర్మించి అప్పటికి కేవలం 1 సంవత్సరం మాత్రమే అయ్యింది. ఆ ఆలయాన్ని 1025లో భీమదేవరాజు నిర్మించారు. మిత్రులారా, ఒక్కసారి ఆ కాలం గురించి ఆలోచించండి. అంతటి భారీ దాడి జరిగి సోమనాథ ఆలయంలాంటి ఒక ప్రధాన విశ్వాస కేంద్రం ధ్వంసమైంది. ఇంకా అనేక ఇతర ప్రదేశాలపై దాడి జరిగింది. అది ఏ సమాజం లేదా ప్రభుత్వం మనోధైర్యాన్నైనా దెబ్బతీసుండేది. అయినప్పటికీ మొదటి భీమదేవరాజు గజనీతో పోరాటమే కాకుండా తక్కువ సమయంలోనే మోఢేరా సూర్య దేవాలయాన్ని పునర్నిర్మాణం చేశారు. ఈ దృఢ సంకల్పం కారణంగా పదే పదే విధ్వంసానికి గురైనప్పటికీ సోమనాథ ఆలయ పునర్నిర్మాణం జరుగుతూనే వచ్చింది. మిత్రులారా, ఆ తర్వాతి కాలంలో కూడా మోఢేరా సూర్య దేవాలయం మీద దాడులు ఆగలేదు. ఆ తర్వాత అల్లావుద్దీన్ ఖిల్జీ ఈ అద్భుతమైన వాస్తు నిర్మాణ ఆలయాన్ని మరోసారి ధ్వంసం చేశాడు. కానీ మిత్రులారా, మనం భారతీయులం. సూర్యుణ్ణి కేవలం వాస్తుశిల్పం, ఆలయాల ద్వారా మాత్రమే ఆరాధించం. మన సూర్యారాధన అంటే కాంతి, శక్తి, విజ్ఞానం, నిర్విరామాలకు ప్రేరణ కూడా. అందువల్ల మోఢేరా కేవలం సూర్య దేవాలయానికి మాత్రమే ప్రసిద్ధి చెందలేదు. గుజరాత్లోని ఈ గ్రామం దేశంలోనే మొట్టమొదటి సౌరశక్తి గ్రామంగా మారింది. నేడు మోఢేరా పూర్తిగా సౌరశక్తితో నడుస్తూ సుస్థిరతకు ఒక ఉదాహరణగా నిలుస్తోంది. మోఢేరా అనేక పర్యాటక ఆకర్షణల్ని, సౌకర్యాల్ని కూడా ప్రవేశపెట్టింది. మకర సంక్రాంతి తర్వాత జనవరిలో మోఢేరా నృత్యోత్సవం జరుగుతుంది. ఇందులో భారతీయ సాంస్కృతిక శాస్త్రీయ నృత్యాల అద్భుత ప్రదర్శన ఉంటుంది. మీరందరూ మోఢేరాను సందర్శించండి. భారతదేశ ఘనమైన వారసత్వంలో భాగంగా దీన్ని వీక్షించాలి అని నేను కోరుతున్నాను. మిత్రులారా, గతంతో మనకున్న అనుబంధం ఇప్పటికీ చాలా బలంగా ఉంది. దీన్ని మరింత బలపరుస్తున్న వారి అంకితభావం, కృషి, ఇలాంటివెన్నో ఉన్నాయి దాని వెనక. తమిళనాడు తిరుచిరాపల్లిలోని మనప్పారైలో ఇలాంటి ఒక విశిష్టమైన కార్యక్రమం జరుగుతున్నది. కళాశాలలోని తమిళ అధ్యయన విభాగంతో అనుబంధం ఉన్న ఏ సెల్వరాజు గారు ఈ కార్యక్రమానికి నాయకత్వం వహిస్తున్నారు. ఒక ఉపన్యాసం సందర్భంగా ఆయన ఒక విద్యార్థి నుంచి కొన్ని పురాతన విగ్రహాల గురించి తెలుసుకున్నారు. ఆ అంశం మీద చర్చించిన తర్వాత ఆయన ఒక క్షేత్ర పర్యటనని ఏర్పాటు చేశారు.
ఈ పర్యటనలో వాళ్ళు వివిధ ప్రదేశాల్లో అనేక విగ్రహాల్ని, ఎన్నో పురాతన దేవాలయాల్ని కనుగొన్నారు. గతంతో మమేకం కావటానికి ఇది ఒక ఆసక్తిదాయకమైన ప్రయత్నం. ఈ విధంగా మనం మన వారసత్వాన్ని మరింత బాగా అర్థం చేసుకోవచ్చు కదా. దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఇలాంటి ప్రయత్నాలు చేయవచ్చు. ఇది మన చరిత్రను నిశితంగా పరిశీలించి అర్థం చేసుకోవటానికి మనకు ఒక అద్భుత అవకాశం. నా ప్రియమైన దేశవాసులారా, పూజ్య బాపూజీ జయంతి అయిన అక్టోబర్ 2వ తేదీ మరికొన్ని రోజుల్లో రాబోతున్నది. బాపూజీ మనకు ఎన్నో జీవన సూత్రాల్ని అందించారు. పరిశుభ్రత అందులో ముఖ్యమైంది. మన చుట్టూ పరిశుభ్రతకు సంబంధించిన ఎన్నో ప్రయత్నాల్ని మనం తరచుగా చూస్తూ ఉంటాం. ఈ ప్రయత్నాలు ఎంతో స్ఫూర్తిదాయకంగా, ప్రోత్సాహకరంగా ఉంటాయి. సామాజిక మాధ్యమాల్లోని ఇటువంటి చిత్రాలు, వీడియోలు, రీల్స్ కూడా మన దృష్టిని పదే పదే ఆకర్షిస్తాయి. ఇటీవలి కాలంలో నేను ఇటువంటి ఎన్నో ప్రయత్నాలను చూశాను. మధ్యప్రదేశ్లో ఒకచోట కొంతమంది యువకులు ఒక నదిని శుభ్రం చేస్తున్నారు. వారి ఈ చిన్న ప్రయత్నంలో యావత్ సమాజం పాల్పంచుకుంటోంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో యువకులు పాత మెట్ల బావుల్ని, ఇతర బావుల్ని శుభ్రం చేస్తున్నారు. ఇది మన ప్రాచీన వారసత్వాన్ని పునరుద్ధరించేందుకు ఎంతో సహాయకారిగా ఉంటుంది. ముంబైలో కొంతమంది యువకులు బీచ్లను శుభ్రంగా ఉంచేందుకు చొరవ తీసుకుంటున్నారు. ప్రతి వారము వందలాది మంది యువమిత్రులు ఏదో ఒక బీచ్ దగ్గర గుమికూడి పరిశుభ్రతా సేవలో పాల్గొంటున్నారు. ఢిల్లీలో పిల్లలు, యువత చెత్తను వేరు చేయటం, తమ పరిసరాల్ని శుభ్రంగా ఉంచుకోవటం గురించి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో స్థానిక ప్రజలతో కలిసి యువకులు, విద్యార్థులు పిక్నిక్ ప్రదేశాల్లోని మార్కెట్లను శుభ్రం చేస్తున్నారు. మిత్రులారా, ఈ ప్రయత్నాలన్నింటిలో ఒక విషయం స్పష్టంగా కనిపిస్తోంది. కొన్నిసార్లు ఒక వ్యక్తి మొదలు పెడితే మరికొందరు అతనితో చేరతారు. అలా ఆ యాత్ర పెరుగుతూ పోతుంది. ఇదే ప్రజాభాగస్వామ్యం. బాపూజీకి మనం అర్పించే అత్యంత సుందరమైన నివాళి పరిశుభ్రత మాత్రమే. ప్రియమైన నా దేశ ప్రజలారా, మనం పర్యావరణాన్ని పరిరక్షించినప్పుడు మొక్కలు, జంతువుల్ని మాత్రమే కాపాడడం కాకుండా మొత్తం జీవ వ్యవస్థను బలోపేతం చేస్తాం. దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న కొన్ని ప్రయత్నాలు ఈ స్ఫూర్తిని చాలా అందమైన రీతిలో ముందుకు తీసుకువస్తున్నాయి. అస్సాంలో సోనాయి రూపాయి వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఉంది. ఒకప్పుడు ఇక్కడ ఏనుగులు నివసించేవి, కానీ క్రమంగా అటవీ భూముల మీద మానవ ఆక్రమణలు పెరగటం వల్ల ఏనుగులు ఈ ప్రాంతానికి దూరంగా ఉండిపోయాయి. 3 సంవత్సరాల కిందట ఈ భూమికి ఆక్రమణల నుండి విముక్తి లభించింది. ఇప్పుడు అది అద్భుతమైన ఫలితాలను ఇచ్చింది. ఏనుగులు మళ్లీ తిరిగొచ్చాయి. సంవత్సరాలుగా కనిపించని ప్రాంతంలో ఇప్పుడు ఏనుగులు గుంపులు గుంపులుగా కనిపిస్తున్నాయి. మిత్రులారా, అస్సాంలోనే మరో అందమైన ప్రయత్నం కూడా జరిగింది. ఈ ప్రయత్నం పిగ్మీ హాగ్ అనే చాలా చిన్న జీవి, దాన్ని కాపాడేందుకు సంబంధించిన ప్రయత్నం. ఒకానొక సమయంలో దాని మనుగడ ప్రమాదంలో పడింది. అయితే వాటి జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నందువల్ల కేవలం 6 పిగ్మీ హాగ్లతో ఒక సంరక్షణ కార్యక్రమాన్ని ఆరంభించి వాటిని మళ్లీ అడవిలోకి ప్రవేశపెట్టారు. వాటి కోసం గడ్డి మైదానాల్ని కూడా అభివృద్ధి చేశారు. నేడు ఈ కార్యక్రమం ఫలితంగా పిగ్మీ హాగ్ల జనాభా 6 నుంచి ఇప్పుడు 190కి చేరింది. మిత్రులారా, ప్రకృతితో మనకున్న సంబంధం కేవలం దాన్ని పరిరక్షించేందుకే పరిమితం కాదు. కొన్నిసార్లు మనం ప్రకృతిని పోషించినప్పుడు అదే ప్రకృతి మన జీవితాలకు ఆసరాగా మారుతుంది. పశ్చిమ బెంగాల్లోని సుందర్బన్లో కొందరు మహిళలు ఈ సంబంధానికి స్ఫూర్తిదాయకమైన ఉదాహరణగా నిలుస్తూ ఉన్నారు. జార్ఖాళీకి చెందిన ఈ మహిళలు మడ అడవుల్ని అభివృద్ధి చేస్తున్నారు. వీళ్లలో చాలామంది పులుల దాడిలో భర్తల్ని కోల్పోయిన వారే. భర్తల్ని కోల్పోయిన తర్వాత వారికి ఒక ఆసరాగా నిలబడి సుందర్బన్ జీవనోపాధినిస్తున్నది. వారు నాటిన మడ మొక్కలు
నేడు గ్రామాలకు సహజ రక్షణ కవచాలుగా మారుతూ ఉన్నాయి. వాటిని నాటడం ద్వారా ఈ మహిళలు ఆదాయం కూడా సంపాదిస్తున్నారు. మిత్రులారా, మనం పర్యావరణాన్ని కాపాడుకుందాం, ప్రకృతి సమతుల్యతను గౌరవిద్దాం, ప్రకృతిలోని వైవిధ్యాన్ని సంరక్షిద్దాం. మనం చేసే ఇటువంటి ప్రతి ప్రయత్నం భవిష్యత్ తరాల పట్ల మన బాధ్యత. నా ప్రియమైన దేశవాసులారా, ఇటీవల దేశంలోని లక్షలాది మంది యువత మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా చాలా ముఖ్యమైన ప్రతిజ్ఞ చేశారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటాం అని ప్రతిజ్ఞ చేయటంతో పాటు ఈ సందేశాన్ని ఇతరులకు కూడా వ్యాప్తి చేసే బాధ్యతను తీసుకున్నారు. ఇదంతా మాదక ద్రవ్యరహిత యువజన ఉద్యమం కింద జరుగుతున్నది. ఈ ఉద్యమం 100 వారాల పాటు కొనసాగుతుంది. మై భారత్ వాలంటీర్లు ఇందులో పాల్పంచుకుంటున్నారు. ఎన్ఎస్ఎస్తో అనుబంధం ఉన్న మన యువత కూడా అందులో భాగమే. పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, అనేక సామాజిక ఆధ్యాత్మిక సంస్థలు కూడా ఇందులో చేరాయి. గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా వేలాది ప్రతిజ్ఞా కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలు జరిగాయి. మిత్రులారా, ఈ ప్రచారంలో నాకు ప్రత్యేకంగా నచ్చిన విషయం నిషా విముక్తి సందేశం. మన యువత ఈ సందేశాన్ని వారి సొంత భాషలో, సొంత పద్ధతిలో వ్యాప్తి చేస్తూనే ఉన్నారు. మన్ కీ బాత్లో నా యువ మిత్రుల్ని వారి సృజనాత్మకత ద్వారా ఈ ప్రచారంలో చేరండి అని నేను కూడా కోరాను. ఆ పిలుపుకి వేలాది మంది యువత స్పందించారు, ముందుకొచ్చారు. నాకెంతో సంతోషంగా ఉంది. మై భారత్లో గీతం, నినాదాల రచన, వీధి నాటకాలు ఇలాంటి అనేక పోటీలు జరిగాయి. అదేవిధంగా మన యువత తమ సృజనాత్మక కంటెంటును హ్యాష్ట్యాగ్ డ్రగ్ ఫ్రీ యూత్ అనే నినాదంతో సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు. అంటే సందేశం యువతది, మాధ్యమం యువతది, దాన్ని ముందుకు తీసుకువెళ్లే శక్తి కూడా యువతదే. రాబోయే రోజుల్లో ఈ ప్రచారంలో భాగంగా ఆరోగ్య పరీక్షలు, ధ్యాన శిబిరాలు లాంటి కార్యక్రమాలు కూడా జరుగుతాయి. మిత్రులారా, మన పండుగలు, వేడుకలు ఎన్నో రాబోతున్నాయి త్వరలో. ఈ పండుగల ఆనందం నడుమ మన చుట్టూ ఉన్నవాటిని కూడా ఒక్కసారి పరిశీలిద్దాం. ఏ యువత అయినా ఏదైనా చెడు అలవాటు వైపు వెళుతూ ఉంటే వాళ్లతో మాట్లాడాలి. ఎవరైనా వ్యసనాన్ని అధిగమించేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటే వాళ్లకు సహకరించాలి. మాదక ద్రవ్యరహిత యువత, అభివృద్ధి చెందిన భారతదేశం అనే ఈ సంకల్పంలో మనమందరం కలిసి ముందుకు నడుద్దాం. నా ప్రియమైన దేశ ప్రజలారా, క్రీడల కోసం ఒక ప్రతిభాన్వేషణ ప్రచారాన్ని ఎర్రకోట నుంచి ఈసారి నేను ప్రకటించాను. భారతదేశం నిరంతరం ఉత్తమంగా రాణించాలి అంటే గ్రామాలు, పట్టణాలకు చేరుకొని క్రీడా ప్రతిభను కనుగొనటం చాలా అవసరం. ఈ పనికి తమను తాము అంకితం చేసుకున్న వారు చాలామంది ఉన్నారు. ప్రతిభను కనుగొనటం, పోషించటం, అదే వారి ఏకైక అభిరుచి. మన పంజాబ్లో రాజేందర్ సింగ్ గారు ఇదే పని చేస్తున్నారు. సీనియర్ అనే పదం కూడా పేరులో మిళితమైన వారు రాజేందర్ సింగ్ గారు. 1980 ఒలింపిక్స్లో హాకీలో స్వర్ణ పతకం గెలిచిన జట్టులో ఆయన సభ్యులు. 1982 ప్రపంచకప్లో ఆయన ఒక స్టార్. 2001లో భారతదేశం మొదటిసారిగా పురుషుల జూనియర్ ప్రపంచకప్ టైటిల్ను గెలుచుకుంది. 2003లో దేశం సీనియర్ ఆసియా కప్ టైటిల్ను కైవసం చేసుకుంది. 2003లో మన దేశం సీనియర్ ఆసియా కప్ టైటిల్ను కైవసం చేసుకుంది. ఈ 2 టోర్నమెంట్లలో కూడా రాజేందర్ సింగ్ గారు కోచ్గా వ్యవహరించారు. ఇప్పుడు ఆయన రౌండ్ గ్లాస్ హాకీ అకాడమీ ద్వారా తన అభిరుచిని ముందుకు తీసుకెళ్తున్నారు. ఆయన కృషి ఫలితంగా గ్రామాల్లో కొత్త హాకీ ఆస్ట్రోటర్ఫ్ రూపకల్పన జరుగుతున్నది. రాజేందర్ గారి దృష్టి చాలా స్పష్టంగా ఉంది. మంచి కోచింగ్ సౌకర్యాలు పరిమితంగా ఉన్న గ్రామాల్లో పిల్లల్ని గుర్తిస్తున్నారు. ఇలాంటి ప్రయత్నాల వల్ల భారతదేశంలో జూనియర్, సీనియర్ స్థాయిలో చాలామంది క్రీడాకారులు తమ స్థానాన్ని సంపాదించుకుంటున్నారు కూడా. రాజేందర్ సింగ్ గారి ఈ అంకిత భావాన్ని ఎంత పొగిడినా తక్కువే కదా.

ప్రియమైన దేశవాసులారా, ఉసిరికాయ మనందరికీ బాగా తెలుసు. ఉసిరికాయతో చేసిన ఊరగాయలు, ఉసిరికాయ జామ్ లాంటి మురబ్బాలు చాలా ఇళ్లలో ఎంతో ఇష్టంగా ఉపయోగిస్తారు కూడా. చాలామంది ఉసిరికాయ రసాన్ని కూడా ఇష్టపడతారు. చలికాలంలో చ్యవన్ప్రాష మన దినచర్యలో ఒక ముఖ్యమైన భాగంగా మారుతుంది. మన పెద్దలు తరతరాలుగా ఉసిరికాయ గుణాల గురించి మనకు చెబుతూనే ఉన్నారు. మిత్రులారా, ఉత్తరప్రదేశ్లోని ప్రతాప్గఢ్లో ఈ ఉసిరికాయ నేడు కొత్త అవకాశాలకు మాధ్యమంగా మారుతోంది. ప్రతాప్గఢ్కు ఉసిరికాయకు మధ్య సంబంధం చాలా పురాతనమైంది. ఇక్కడి రైతులు తరతరాలుగా ఉసిరికాయను సాగు చేస్తూ ఉన్నారు. ఉసిరికాయ ప్రతాప్గఢ్కు ఒక బలమైన గుర్తింపు. ఇప్పుడు ఈ పాత గుర్తింపు ఇక్కడి రైతులకు, మహిళలకు కొత్త అవకాశాల తలుపులు తెరుస్తోంది. ఒక జిల్లా ఒక ఉత్పత్తి, లేదా ODOP, అంటే వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్. ఈ ODOP పథకం ద్వారా స్థానిక ఉసిరికాయ సంబంధిత పరిశ్రమల్ని ప్రోత్సహించింది ప్రభుత్వం. నేడు ప్రతాప్గఢ్లో ఉసిరికాయ ప్రాసెసింగ్కు సంబంధించిన దాదాపు 100 యూనిట్లు పనిచేస్తూ ఉన్నాయి. స్వయం సహాయక బృందాలతో సంబంధం ఉన్న మహిళలు కూడా ఇందులో పెద్ద పాత్ర పోషిస్తున్నారు. అటువంటి బృందాల్లో ఒకటి దేవగఢ్ కమాసీ గ్రామానికి చెందిన సావిత్రి ఫూలే స్వయం సహాయక బృందం. దీంతో సంబంధం ఉన్న మహిళలు ఉసిరికాయతో క్యాండీ, జామ్ లాంటి మురబ్బ, జ్యూస్లను తయారు చేస్తూ ఉన్నారు. ODOP కింద కొత్త మార్కెట్లు అందుబాటులోకి రావటం, అవి పెరగటం వల్ల వారి ఆదాయం కూడా పెరిగింది. ఒక గ్రామంలో వింధ్యవాసిని స్వయం సహాయక బృందం ఉంది. ఈ బృందంలోని మహిళలు ఉసిరికాయ పచ్చడి, డైజెస్టివ్ పౌడర్, అనేక ఇతర వస్తువుల్ని తయారు చేస్తున్నారు. ఈ మహిళలు ప్రాసెసింగ్ కోసం యంత్రాలు, రుణ సౌకర్యాల్ని కూడా పొందారు. వారికి స్థానిక వాణిజ్య ప్రదర్శనలో పాల్గొనే అవకాశం కూడా వచ్చింది. తక్కువ సమయంలో వారి ఆదాయం గణనీయంగా పెరిగింది. మిత్రులారా, మన దేశంలోని ప్రతి ప్రాంతానికి తనకంటూ ప్రత్యేకత ఉంది. ఒకచోట ఒక ప్రత్యేకమైన పండు, మరో చోట ఒక సంప్రదాయ కళ, ఇంకో చోట ఇంకో విశిష్టమైన నైపుణ్యం. ఇలా ఈ ప్రత్యేకతల్ని ప్రోత్సహించేందుకే ఒక జిల్లా ఒక ఉత్పత్తి, వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్, ODOP అనే ప్రచారం మొదలైంది. మన గ్రామాలు, చిన్న పట్టణాల గుర్తింపు స్థానిక మార్కెట్కే పరిమితం కాకుండా దేశంలోని ఇతర ప్రాంతాలకు, చివరికి ప్రపంచానికి కూడా చేరేలా చూడటమే మనందరి బాధ్యత, మన ప్రయత్నం కావాలి. ఇది వోకల్ ఫర్ లోకల్ ప్రచారాన్ని మరింత బలోపేతం చేస్తుంది. అంతేకాదు, దేశం స్వయం సమృద్ధి సాధించేందుకు స్ఫూర్తిగా నిలుస్తుంది. రాబోయే పండుగల సమయంలో కూడా మనం వోకల్ ఫర్ లోకల్ మంత్రాన్ని ఎన్నటికీ మర్చిపోకూడదు. ప్రియమైన దేశ ప్రజలారా, ఈ సెప్టెంబర్ మాసం పోషకాహార లోపంపై పోరాటానికి అంకితమైంది. పోషకాహార మాసం సందర్భంగా వివిధ రంగాలకు చెందిన ప్రజలు, సంస్థలు ఈ గొప్ప పని కోసం ఏకమవుతారు. పోషకాహార లోపాన్ని ఎదుర్కొనేందుకు ఈ సంవత్సరం అనేక ప్రశంసనీయమైన కార్యక్రమాలు జరిగాయి. ఛత్తీస్గఢ్ హర్ ఘర్ మునగ ఘర్ ఘర్ మునగ, అంటే ప్రతి ఇంట్లో మునగ, ఇంటింటా మునగ అనే ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ ప్రచారం ప్రజల్ని తమ ఆహారంలో పోషక పదార్థమైన మునగను తప్పకుండా చేర్చుకునేలా ప్రోత్సహిస్తుంది. గుజరాత్ కూడా చిరుధాన్యాలతో చేసిన వంటకాలతో వాంగీ స్పర్ధ అనే పోటీని ఆరంభించింది. ఈ కార్యక్రమం సరసమైన, పౌష్టికత ఉన్న స్థానిక ఆహారాన్ని ప్రోత్సహిస్తుంది. ఇప్పటి వరకు 2 లక్షల మందికి పైగా ఈ పోటీలో పాల్గొన్నారు. ఈ దిశగా మహారాష్ట్ర కూడా ప్రశంసనీయమైన ప్రయత్నాలు చేస్తూ ఉంది. అక్కడ ఉపాధ్యాయులు, అంగన్వాడీ కార్యకర్తలు, తల్లిదండ్రులు ఈ అవగాహన ప్రచారంలో చురుగ్గా పాలు పంచుకుంటున్నారు. మిజోరంలో ఈ సంవత్సరం పోషకాహార తోటల్ని నిర్వహించేందుకు ప్రజలు ఏకమయ్యారు, ప్రచారాన్ని ఆరంభించారు కూడా. ఇది తలో మడియనా అనే మిజో సంప్రదాయానికి అనుగుణంగా ఉంది. తలో మడియనా

0: అర్థం నిస్వార్థ సేవ. ఇతరులకు సహాయం చేయటంలో ఎల్లప్పుడూ ముందు ఉండటం. ఇటువంటి పవిత్ర ప్రయత్నాలు ఎంతో ప్రశంసనీయం. ఇటువంటి కార్యక్రమాల్లో భాగమైన అంగన్వాడీ కేంద్రాలతో సంబంధం ఉన్న వారందరి పట్ల నేను కూడా ఎంతో గర్వంగా అనుభూతి చెందుతూ ఉన్నాను. ఈ అంగన్వాడీ కేంద్రాలు ఇప్పుడు పోషణ్ ట్రాకర్కు డిజిటల్గా అనుసంధానమయ్యాయి. 9 కోట్ల మంది లబ్ధిదారులు నమోదయ్యారు. ఇది పిల్లలు, గర్భిణులు, పాలిచ్చే తల్లులకు మెరుగైన సంరక్షణ అందించే వీలు కల్పించింది. పోషకాహార లోపం మీద ఈ పోరాటాన్ని మనం ఇదే విధంగా కొనసాగించాలి కూడా. మన సమాజాన్ని పోషకాహార లోపం నుంచి పూర్తిగా విముక్తి చేయాలి. మిత్రులారా, ఈ నెలలో మనమందరం గణేష్ ఉత్సవాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో ఉత్సాహంతో జరుపుకున్నాం. దేశవ్యాప్తంగా గణపతి బాపాకు అత్యంత భక్తి శ్రద్ధలతో స్వాగతం పలికారు అందరూ. ఈ శుభ సందర్భం మొత్తం వాతావరణాన్ని ఆనందం, ఉత్సాహంతో నింపుతుంది. మిత్రులారా, విఘ్నాలను తొలగించే గణేశుడు జ్ఞానం, వివేకం, శుభకార్యాల ప్రారంభానికి ప్రతీక. ఆయనపై ఉన్న అపారమైన భక్తి భారతదేశానికే పరిమితం కాదు. ఉదాహరణకు థాయిలాండ్కు చెందిన పాంథన్ థీర్ ఖానోన్ గారిని కనుక్కోండి. థాయిలాండ్లోని గణేశుణ్ణి ఫ్రా ఫికానెత్ అనే పేరుతో పూజిస్తారు. పాంథన్ థీర్ ఖానోన్ గారు 19 ఏళ్ల వయస్సున్నప్పుడు ఆయన తండ్రి గణేశుడి ఫోటోను బహుమతిగా ఇచ్చాడు. అప్పుడే ఆయనలో ప్రగాఢ భక్తి మేల్కొంది. ఆయన 4 దశాబ్దాలకు పైగా గణేశుడికి సంబంధించిన సంప్రదాయాల్ని అధ్యయనం చేయటంలో గడిపారు సమయమంతా. ఆయన భారతదేశం, నేపాల్ సహా ఆసియా దేశాలకు ప్రయాణం కట్టారు. ఆయనకు మహారాష్ట్ర అంటే ఓ ప్రత్యేక అనుబంధం. అష్ట వినాయక సంప్రదాయం గురించి తెలుసుకున్నప్పటి నుండి ఆయన ఇక్కడికి చాలాసార్లు వచ్చారు. ఆయన కృషి వల్ల థాయిలాండ్లోని భక్తుల్లో కూడా అష్ట వినాయక యాత్ర ప్రాచుర్యం పొందింది. ఆయన ఉత్తర థాయిలాండ్లోని చియాంగ్ మాయిలో 2002 సంవత్సరంలో గణేష్ హిమాల్ మ్యూజియాన్ని స్థాపించారు. ఈరోజు అక్కడ 10,000కు పైగా గణేష్ విగ్రహాలు ఉన్నాయి. భారతదేశానికి రాలేని భక్తుల కోసం ఆ మ్యూజియంలో అష్ట వినాయక విగ్రహాలు కూడా ఉన్నాయి. అక్కడ ప్రతి ఆదివారం దాదాపు 10 గంటలకు గణేశుడి పూజ నిర్వహిస్తారు. గణేశుడికి సంబంధించిన ప్రత్యేక సందర్భాల్లో కూడా పూజలు చేస్తారు. భారతదేశపు విశ్వాసం, కళ, సాంస్కృతిక సంప్రదాయాలు ఇతర దేశాల్లో ఎలా ప్రాచుర్యం పొందుతున్నాయి అనేందుకు ఇదో ఉదాహరణ. గణపతి బప్ప ఆశీస్సులు అందరిపైన ఎల్లప్పుడూ ఉండాలని నేను కోరుకుంటున్నాను. మిత్రులారా, మన్ కీ బాత్ ప్రతి ఎపిసోడ్ తర్వాత నేను వివిధ అంశాల మీద మీ సందేశాల్ని అందుకుంటున్నాను. దయచేసి ఇలాంటి స్ఫూర్తిదాయక గాథల్ని పంపడం కొనసాగించండి. మీ చుట్టూ జరుగుతున్న ఇటువంటి ప్రయత్నాల్ని మీరు అభినందించండి. వారి ఉత్సాహం మరింత పెరుగుతుంది. మన్ కీ బాత్ ద్వారా వాటి గురించి తెలుసుకోవటం వల్ల దేశంలోని ఇతర ప్రాంతాల ప్రజలు కూడా స్ఫూర్తి పొందుతూనే ఉన్నారు. మీ సహకారంతో ఈ ప్రయాణం నిరంతరం ముందుకు సాగాలి అని ఆశిస్తున్నాను. రాబోయే పండుగల్ని మీ కుటుంబం, స్నేహితులతో పూర్తి ఆనందోత్సాహాలతో జరుపుకోండి. మీ అందరికీ మరోసారి శుభాకాంక్షలు. చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం.
1: మీరింతవరకు ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం విన్నారు. అనువాదం డాక్టర్ రాయారావు సూర్యప్రకాశరావు. అనువాద పఠనం శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

0: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: జాగ్తే రహో, జాగ్తే రహో.
2: సిర్ఫ్ జాగ్తే నహీ, సజగ్ రహో.
1: సిర్ఫ్ రాతో మే నహీ, జిందగీ కే హర్ మోడ్ పర్ సజగ్ రహనా హై.
2: అఫ్వాహో సే,
1: ధోకా ధడీ సే
2: జాగరూక్ హోనా హై అప్నే అధికారో కే ప్రతి,
1: అప్నే జిమ్మేదారియో కే ప్రతి.
2: హర్ సహీ ఫైసలే కి శురువాత్ హోతీ హై జాగరూకతా సే, ఔర్ జాగరూకతా కి శురువాత్ హోతీ హై సజగ్ భారత్ సే.
1: సజగ్ భారత్,
2: జాగరూక్ భారత్,
1: సశక్త్ భారత్.
2: సునియే సజగ్ భారత్
1: సోమవార్ సుబహ 11:30 పర్ సిర్ఫ్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 పర్. సజగ్ భారత్,
2: జాగరూక్ బనియే,
1: సజగ్ రహియే.

0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పేర్కొన్నారు. ఆకాశవాణిలో తన మన్ కీ బాత్ కార్యక్రమంలో జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ రేపు సర్జికల్ స్ట్రైక్ 10వ వార్షికోత్సవాన్ని జరుపుకోనున్నామని మోదీ తెలిపారు. ఉగ్రవాద దాడుల కారణంగా దేశం దీర్ఘకాలంగా అనుభవిస్తున్న బాధకు భారతదేశం ఇచ్చిన నిర్ణయాత్మక ప్రతిస్పందనే ఈ సర్జికల్ స్ట్రైక్ అని ప్రధానమంత్రి మోదీ అన్నారు. గత దశాబ్ద కాలంలో బాలాకోట్ వైమానిక దాడి నుండి ఆపరేషన్ సింధూర్ వరకు ఉగ్రవాద దాడులకు తగిన ప్రతిస్పందన ఉంటుందనే సందేశాన్ని భారతదేశం పదే పదే పంపిందని ఆయన పేర్కొన్నారు.
1: बीते एक दशक में बालाकोट की एयर स्ट्राइक से लेकर ऑपरेशन सिंदूर तक भारत ने बार बार ये स्पष्ट संदेश दिया है कि अगर आतंकवादी भारत पर आंख उठाएंगे तो उसका करारा जवाब दिया जाएगा.
0: ప్రస్తుతం జరుగుతున్న జనాభా గణన గురించి ప్రస్తావిస్తూ దేశంలోని అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలలో ఈ ప్రక్రియ మొదటి దశ దాదాపు పూర్తయిందని మోదీ తెలిపారు. జనాభా గణన అనేది ప్రజలందరి జాతీయ బాధ్యత అని మోదీ చెప్పారు. గణన వివరాలను స్వయంగా నమోదు చేసుకునే సదుపాయం ఎంతో సౌకర్యంగా ఉందని, ప్రజలు తమ మొబైల్ ఫోన్ల ద్వారా తమతో పాటు కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేసుకోవచ్చని ప్రధాని తెలిపారు. హిందీతో పాటు ఈ సదుపాయం మరో 16 భాషల్లో అందుబాటులో ఉంది. ప్రజలు జనాభా గణన ఆన్లైన్ పోర్టల్ను సందర్శించి తమ మొబైల్ ఫోన్తో లాగిన్ అవ్వాలని, తమ ప్రాంత వివరాలను, కుటుంబానికి సంబంధించిన సమాచారాన్ని నమోదు చేసి సమర్పించాలని ప్రధానమంత్రి కోరారు.
1: राष्ट्रीय दायित्व है. मैंने 15 अगस्त को भी देशवासियों से आग्रह किया था कि इसके लिए अपना समय जरूर निकालें. जनगणना के लिए अपनी जानकारी स्वयं दर्ज करने की ये सुविधा बहुत आसान है.
0: నషాముక్త్ యువ అభియాన్ కింద దేశవ్యాప్తంగా లక్షలాది మంది యువత ఇటీవల మాదక ద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా ఒక ముఖ్యమైన సంకల్పం తీసుకున్నారని
2: రికర్వ్ టీమ్ క్వార్టర్ ఫైనల్ ధీరజ్ నీరజ్ అండ్ యష్దీప్ డిఫీటెడ్ చైనా 5-2 టు బుక్ దర్ ప్లేస్ ఇన్ ది సెమీఫైనల్స్. ద ఉమెన్స్ రికర్వ్ టీమ్ ఆఫ్ అంకిత కుంకుమ అండ్ కీర్తి వర్ ఈవెన్ మోర్ డామినెంట్ డిఫీటింగ్ చైనీస్ తైపీ 6-0 ఇన్ దేర్ క్వార్టర్ ఫైనల్ అండ్ ద మిక్స్ రికర్వ్ టీమ్ ఆల్సో మేడ్ ఇట్ త్రూ విత్ ధీరజ్ అండ్ కుంకుమ డిఫీటింగ్ వియత్నాం 6-0. So here are the recurve semi-final lineups. The men's team event, India will face Iran. The women's team event, India will take on China. And the mixed team event, India will face Japan. But the good news from archery continues, with India also reaching the semi-finals in all three compound team events. The men's compound team will face Korea. The women's compound team will take on Korea as well, while the mixed compound team will face Thailand. That means India has now secured 6 teams semi-final final birds across recurve and compound archery, all set scheduled for October 2nd. All in all, it has been an amazing day for Indian archery.
3: విదుషి, డెకథలాన్ మే భీ ఆహ్ ఔర్ వాహ్ కా దౌర్ జారీ హై. డెకథలాన్ మే స్పర్ధా మే జో ముకాబలే ఖేలే జా రహే, స్పర్ధాయే ఖేలే జా రహీ, ఉస్మే తేజస్విన్ శంకర్ 8 స్పర్ధాఓ కే బాద్ 6571 అంకో కే సాథ్ తీసరే స్థాన్ పే బనే హువే హై. జాపాన్ కే యుమా మారుయామా 6855 అంక కే సాథ్ పహలే ఔర్ చీన్ కే చెన్ షింగ్హువా 6709 అంక కే సాథ్ దూసరే స్థాన్ పర్. తేజస్విన్ కీ బాత్ కరే తో అబ్ లాంగ్ జంప్ మే 7.53 మీటర్ ఔర్ హై జంప్ మే 2.18 మీటర్ शानदार प्रदर्शन किया, जबकि 110 मीटर हर्डल्स में उन्होंने 14.33 सेकंड का समय निकाला, जबकि पोल वॉल्ट में कुछ बहुत अच्छा नहीं रहा, 4.30 मीटर की छलांग लगाकर 702 अंक हासिल किए. यहां पर उम्मीद की जा रही थी तेजस्वी शंकर शानदार कुछ करेंगे, लेकिन यहां पर वो अपना चूक गए. लेकिन डेक्थलॉन की दो स्पर्धाएं अभी बाकी हैं. तेजस्वी की नजरें अब इन स्पर्धाओं में बेहतर प्रदर्शन कर पदक की स्थिति मजबूत करने पर होगी.
2: A quick update on shooting as well, where the Indian women have completed the precision qualification in the 25-meter pistol event. Isha Singh leads the Indian challenge at this stage, finishing the precision qualification with 290 points to sit 6th. Rahi and Manu Bakar are next, both on 287 points, currently placed 15th and 16th respectively. There is still more shooting action to come, so the Indian trio will be looking to build on these scores as the event progresses.
3: Badminton ki baat kar lete, Vidushi. Badminton mein aaj भारत को 4 मुकाबले खेलने थे, चारों मुकाबलों में हार का सामना करना पड़ा. इसके साथ ही आज महिला एकल, महिला युगल, मिश्रित युगल और इसके साथ साथ बात करें तो तमाम जो मुकाबले महिला युगल के सभी मुकाबलों में हार का सामना करना पड़ा। महिला एकल में पीवी सिंधु को चीन की वर्ल्ड नंबर 4 और ओलंपिक चैंपियन चेन यूफेई ने 11-21, 21-18, 10-21 से हराया। वहीं उन्नति हुड्डा ने 3 बार के विश्व चैंपियन जापान के अकाने यामागुची को कड़ी टक्कर दी। उन्नति ने दूसरा गेम जीतकर मुकाबला बराबरी पर ला दिया था, लेकिन निर्णायक गेम में उन्हें शिकस्त का सामना करना पड़ा। स्कोर की बात करें तो उन्नति को जो स्कोर हासिल हुआ, जो स्कोर किया 16-21, 21-14 और 17-21 से वहां उन्हें हार का सामना करना पड़ा। इसी तरह महिला युगल में टिसा जॉली और गायत्री गोपीचंद की जोड़ी को मलेशिया की पोलिटैन और थीना मुरलीधरन से 18-21, 9-21 से हार मिली। जबकि मिश्रित युगल में ध्रुव कपिला और तनिषा क्रिस्टो ने चीन की फेंग झोंग और डोंग पिंग के खिलाफ संघर्ष जरूर किया, लेकिन उन्हें 14-21, 21-18, 18-21 से शिकस्त का सामना करना पड़ा। चलते चलते एक और खबर आपको दे देते हैं। एशियन गेम्स के जो मुकाबले चल रहे हैं, महिला भारोत्तोलन यानी वेट लिफ्टिंग के 69 किलोग्राम भार वर्ग में भारत की हरजिंदर कौर 9वें स्थान पर रही। हरजिंदर कौर ने स्नैच में 94 किलोग्राम और क्लीन एंड जर्क में 110 किलोग्राम वजन उठाया। इस तरह उन्होंने कुल 204 किलोग्राम वजन उठाकर प्रतियोगिता की अपना जो अभियान था वो समाप्त किया। हरजिंदर कौर इसी के साथ ही पदक की दौड़ से बाहर हो गई और 9वें स्थान से उन्हें संतोष करना पड़ा। दोस्तों अगले घंटे में फिर आपसे मुलाकात होगी, लेकिन हाँ उठा पटक जापान में जरूर जा रही है, कुछ अच्छी खबरें भी आएंगी। शाम तक जरूर बने रहें आकाशवाणी के साथ। फिलहाल मुझे मोहम्मद शाहिद आजमी और रिदुषी वस को इजाजत दीजिए। धन्यवाद।
4: एशियन गेम्स 2026 आईची नगोया।
5: ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
6: ఇరానీ చాయ్,
7: బన్ మస్కా,
6: హైదరాబాదీ బిర్యానీ,
7: టంగ్ ది కబాబ్,
6: కుర్బానీ కా మీఠా,
7: షహదూద్ మలై.
6: హైదరాబాద్ ఇస్ అ గ్రాండ్ బఫే
7: అండ్ ఎవ్రీ డిష్ హ్యాస్ అ స్టోరీ వెయిటింగ్ టు బి టోల్డ్.
6: ఎగ్జాక్ట్లీ, దట్స్ వై జష్నే హైదరాబాద్ ఇస్ యువర్ ఆఫ్టర్నూన్ ట్రీట్
7: ఫ్రమ్ 2 to 3 PM ఎవ్రీ డే ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.
6: ఇట్స్ నాట్ జస్ట్ ఫుడ్,
7: it's culture, history and flavor rolled into one.
6: Jashne Hyderabad.

0: హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.
1: LIC.

0: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: హలో లిసనర్స్, ఆర్ యూ సమ్వన్ హూ లవ్స్ గెటింగ్ లాస్ట్ ఇన్ ద పేజెస్ ఆఫ్ అ గుడ్ బుక్ అండ్ విషెస్ అదర్స్ కుడ్ ఎక్స్పీరియన్స్ ద సేమ్ జాయ్ దట్ యూ ఫౌండ్ బిట్వీన్ దోస్ పేజెస్? Have you ever found yourself recommending a book to your friends just because you simply felt that this is a must read? What if we told you that you could now share that experience not just with one person but with thousands of listeners? If the thought of your voice bringing a story to life excites you, then this one is for you. FM Rainbow is thrilled to present Read with Rainbow, a brand new initiative that celebrates the joy of reading through the voices of young readers. If you're between 15 to 25 years of age and have a passion to share a good read with listeners across the airwaves, then share us your name and mobile number to our mailing address readwithrainbow2026@gmail.com. So dear listeners, what are you waiting for? Don't just read a great book. Be the voice that shares it. Read with Rainbow, where every page finds a voice and every voice inspires a reader.

0: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
2: ఏది మామా, తిన్నాను పోదామంటే ఏ బిర్యానీ మండియో అనుకుంటే ఈ అజీబ్ ప్లేస్ కు పట్టుకొచ్చినావు.
3: వింటేజ్ బార్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా. ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కాట్ మస్తు ఉంటది.
2: అదేంది మామా, నేను ఎప్పుడు వినలేదు.
3: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
2: కిరాకుంది మామా, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలుస్తాయి మామా నీకు? ఇవన్నీ
3: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.

0: ఇరానీ చాయ్,
1: బన్ మస్కా,
0: హైదరాబాదీ బిర్యానీ,
1: టంగ్ ది కబాబ్,
0: కుర్బానీ కా మీఠా,
1: షహదూద్ మలాయ్.
0: హైదరాబాద్ ఇస్ ఎ గ్రాండ్ బఫే
1: అండ్ ఎవ్రీ డిష్ హ్యాస్ ఎ స్టోరీ వెయిటింగ్ టు బి టోల్డ్.
0: ఎగ్జాక్ట్లీ, దట్స్ వై జష్నె హైదరాబాద్ ఇస్ యువర్ ఆఫ్టర్నూన్ ట్రీట్
1: ఫ్రమ్ 2 to 3 PM ఎవ్రీ డే ఆన్ FM రెయిన్బో 101.9.
0: ఇట్స్ నాట్ జస్ట్ ఫుడ్,
1: ఇట్స్ కల్చర్, హిస్టరీ అండ్ ఫ్లేవర్ రోల్డ్ ఇన్ టు వన్.
0: జష్నె హైదరాబాద్.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: వెల్కమ్ బ్యాక్ లిస్నర్, దిస్ ఇస్ ఆకాశవాణి FM రెయిన్బో 101.9. రెయిన్బో కే సాత్ లైఫ్ హై రంగీన్ ఔర్ షురూ హో చుకా హై హమారా లైవ్ ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ హెలో రెయిన్బో. సో దేఖతే హై అభీ కాల్ పే కౌన్ హై. హెలో రెయిన్బో.
4: हेलो रेम्बो, गुड आफ्टरनून आदाब जी. जी
3: गुड आफ्टरनून आदाब, आप अपना नाम बता दीजिए और कहाँ से फोन कर रहे हैं.
4: जी शेर खान बोल रहा हूँ, तालाब कट्टा अमन नगर से.
3: जी शेर खान जी,
4: खैरियत से जी आप मैडम?
3: हाँ मैं ठीक हूँ, आप कैसे हैं?
4: बस अल्हम्दुलिल्लाह, अल्लाह का शुक्र है. आप भी ऐसे ही खुश रहिए, आबाद रहिए, अल्लाह से दुआ है. और सभी सुनने वाले भाई बहनों को, दोस्तों को भी प्यार भरा सलाम आदाब. अल्लाह आप सबको हमेशा खुश रखे, आबाद रखे, सेहतमंद रखे, यही दुआएं मेरी.
3: जी आज के टॉपिक के बारे में आप क्या बताना चाहेंगे?
4: जी मैं आपको बता दूं, मैं ब्लाइंड हूँ. तो आज से बहुत वक्त पहले, ज्यादा तो कोई हमको लेके नहीं जाते कहीं पर, लेकिन एक बार पूरे फैमिली के साथ, हमारे मम्मी पापा भाई बहनों के साथ, हमको अजमेर जाना हुआ था. अजमेर को गए थे, राजस्थान में अजमेर शहर जो है ना.
3: जी जी
4: जी हाँ, तो उस अजमेर शहर में भी गए थे और आना सागर जो तालाब है वहाँ पे, उसमें भी नहाए थे, उसके किनारे पे बैठ के एंजॉय भी कर रहे थे. और फिर बाद में वहाँ पे ऊपर जो तारागढ़ का जो पहाड़ है जो, उस पे भी चढ़ रहे थे. तो उसमें क्या हुआ था, मेरे पापा मुझे नहीं ले जाना चाह रहे थे, दिखता नहीं बोल के.
3: हाँ.
4: बाकी सारे हमारे पूरे फैमिली वाले थे, चचा ये वो, 32-33 मेंबर थे कम से कम वो पूरे.
3: हाँ.
4: तो मैं जबरदस्ती चला गया था उनके साथ, और छोटे बच्चों के हाथ पकड़ के मैं चल रहा था. उनको किसी को भी जाने तक और आने तक कोई भी तकलीफ नहीं दिया. तो उस पहाड़ पे चढ़ते वक्त में क्या हुआ, जितने भी चढ़ रहे थे ऊपर उस दरगाह पे जाने के लिए, तो सारे फैमिली मेंबर वो पहाड़ को, जब सीढ़ियां नहीं थी तो उसमें से फिसल फिसल के हर कोई, जितने मेंबर थे उतने गिर गए. मतलब हर किसी को ठहर ठहर के, कोई चढ़ते चढ़ते कभी एक गिरा, कभी दो, गिरते गिरते सबकी बारी आ गई. लेकिन मैं ना चढ़ते हो ऊपर जाते वक्त गिरा, ना नीचे आते वक्त गिरा. तो वो सब हैरान हो गए कि देखो हमको दिखता है फिर भी हम गिरे, इसको इसको जरा

0: कुछ भी खरो, चोट भी नहीं आई। तो मैं बोला हाँ आप लोग मेरे को नहीं लाना चाह रहे थे ना, नहीं दिखता बोल के। हाँ तो वो समझ गए कि हाँ बिल्कुल किसी को कम नहीं समझना चाहिए बोल के, तब उनको एहसास हुआ।
1: बिल्कुल, आपकी हिम्मत की दास देनी पड़ेगी वैसे।
0: जी जी और एक मैडम जी एक गाना रिक्वेस्ट है प्लीज कर
1: जी
0: सकते हैं।
1: बिल्कुल, हम ढूंढने की कोशिश करेंगे अगर हमारे सिस्टम में सॉन्ग
0: हाँ
1: है तो
0: हाँ
1: जरूर।
0: बिल्कुल, मैं समझता हूँ ढूंढते हैं आप लोग, नहीं मिला तो प्ले नहीं होता, मैं समझता हूँ।
1: जी,
0: तो फिल्म का नाम है पत्थर के सनम,
1: पत्थर के सनम, और गाना क्या है सर?
0: महबूब मेरे तू है तो दुनिया कितनी हसीन है, लता मंगेशकर और मुकेश की आवाज में।
1: महबूब मेरे, मैं लिख लेती हूँ।
0: शुक्रिया मैडम, आप मुझे वक्त दिए, आपका बहुत बहुत शुक्रिया।
1: बहुत बहुत धन्यवाद हेलो रेनबो में कॉल करने के लिए। ये थे शेर खान सर, इनकी हिम्मत की दास देनी पड़ेगी। जो इन्होंने स्टोरी बताई, आपने सुना होगा कि कैसे इन्होंने वो पहाड़ चढ़ा। ऐसे ही बहुत सारे बातें सुनेंगे और देखते हैं अगले कॉलर्स कौन हैं।
2: हेलो, गुड आफ्टरनून अम्मा।
1: हेलो रेनबो, गुड आफ्टरनून।
2: गुड आफ्टरनून, मेरा नाम रमनैया।
1: जी आप कहाँ से बात कर रहे हैं?
2: मैं फिर बिरला शहर को कुल्लूर के कुल्लूर से बात करती हूँ।
1: ओके, तो आज के टॉपिक के बारे में आप क्या बताना चाहेंगे?
2: क्या मैं तीर्थयात्रा,
1: टॉपिक ये है कि आपका जो लास्ट टूरिस्ट प्लेस था उसका एक्सपीरियंस क्या है, आप कहीं घूमने गए थे तो उसका एक्सपीरियंस क्या है, क्योंकि आज हम वर्ल्ड टूरिस्ट डे सेलिब्रेट कर रहे हैं।
2: यात्रा यात्रा का टूरिस्ट का,
1: हाँ टूरिस्ट प्लेस, टूरिज्म डे। या
2: चलो चलो तुम बोलने का नहीं।
1: हाँ आप बोलिए, हम समझ जाएंगे।
2: మేము మైసూర్ మైసూర్ యాత్ర పెట్టినాము 69లో। హలో,
1: హా హా మై సున్ రీ హూ, ఆప్ బోలియే।
2: మైసూర్ మైసూరు కర్ణాటక మైసూరు యాత్ర పెట్టినాము, బృందావన్ గార్డెన్, చాముండేశ్వరి హిల్స్ అని చూసుకుని వచ్చి వచ్చేటప్పుడు హెవీ రైన్స్, ఇష్టం వచ్చి ఎంత రైన్స్ బయట కదేదానికే లేదు, అటువంటి పరిస్థితుల్లో ఒక మా బంధువుల ఇంట్లో మదనపల్లి వచ్చి ఇరుక్కున్నాము। ఆ 3 రోజులు వాళ్ళతోనే ఫుడ్ వాళ్ళతో తిని వాళ్ళతో పెట్టి వాళ్ళు బయటికి పోకుండా అట్లా ఉన్నాం 10 రోజులు। 10 రోజులు టూరిస్టులు తిరిగి అట్లా వచ్చేసాం, బాగా జరిగిపోయింది అప్పుడు అది అదేమా బాగా జరిగిపోయిందమ్మా।
1: హా జీ బాద్ బాద్
2: అమ్మా
1: బాద్ బాద్ ధన్యవాద్ హలో రెయిన్బో మే కాల్ కర్నే కే లియే।
2: అచ్చా అచ్చా, మా జాగ్రవి తీర్థ వనం జాగ్రవి,
1: హా జాగృతి జీ
2: జాగృతి, జాగృతి తెలుగు బాగా వస్తుంది కదా నీకు,
1: కొంచెం కొంచెం నేర్చుకుంటున్నాను,
2: బాగా వస్తాను ఇంటి మాట్లాడాను నీతో జాగృతితో మాట్లాడు నేను। అచ్చమ్మా
1: థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్
2: యూ సో మచ్ తల్లి,
1: థ్యాంక్ యూ। कितनी सारी बातें करते हैं और हमें बता के भी जाते हैं कि थोड़ा मुझे भी कुछ सीखना चाहिए, बहुत कुछ सीखने को है अभी इस जीवन में। जी हाँ, एक एक चीज़ एक एक सीढ़ी पे सीख चढ़ रही हूँ अभी जीवन के, और ऐसे ही गाने सुनते रहेंगे और बातें करते रहेंगे। और चलिए सुनते हैं अगला गाना, यूं ही चला।

0: జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: హలో డియర్ లిసనర్స్, మన లైఫ్ లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు. మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు. ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి, ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.

0: ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది,
1: ఒక కొత్త ఆలోచనను అందిస్తుంది,
0: ఒక కొత్త అనుభూతిని మనలో నింపుతుంది.
1: మరి మీకు నచ్చిన పుస్తకం, మీకు ఇచ్చిన ఆ అందమైన అనుభూతిని మా శ్రోతలతో పంచుకోవాలనుకుంటున్నారా?
0: ఎఫ్ఎం రెయిన్బో మీకందిస్తున్న ప్రత్యేక అవకాశం రీడ్ విత్ రెయిన్బో.
1: 15 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న వారెవరైనా మీరు చదివిన పుస్తకం గురించి
0: మీ అనుభూతిని
1: మీ మాటల్లో
0: మా శ్రోతలతో పంచుకోండి.
1: మీ పేరు, మొబైల్ నంబర్ వివరాలను
0: రీడ్ విత్ రెయిన్బో 2026@gmail.com కు పంపండి.
1: మీ రీడింగ్ జర్నీ
0: మీ మాటల్లో మన శ్రోతల ముందుకు. పుస్తకంతో మీ ప్రయాణాన్ని
1: రెయిన్బోతో పంచుకోండి.
0: రీడ్ విత్ రెయిన్బో.
1: రీడ్ విత్ రెయిన్బో.

0: वेलकम बैक लिसनर, दिस इज आकाशवाणी एफ एम रेनबो 101.9, रेनबो के साथ लाइफ है रंगीन। दिस इज आशा जागृति। और ये जो सफर था, म्यूजिकल सफर था, हमने कितनी बातें किया। मतलब मैं शुरू से वर्ल्ड टूरिज्म डे के बारे में, वर्ल्ड रिवर्स डे के बारे में, एंड देन हमने टफ वीक के बारे में बात किया। और सबसे जो खास आज की थी वो है एशियन गेम के बारे में। जी हाँ, अपनी टीम को आप सपोर्ट कर रहे हैं ना, आप उनको टैग कर रहे हैं, उनके बारे में लिख रहे हैं, उनकी अपडेट्स ले रहे हैं। अपनी फेवरेट टीम, अपने फेवरेट गेम को फॉलो करिए। और समय आ जाता है आपसे विदा लेने का, क्योंकि जो नेक्स्ट आरजे है वो ऑलरेडी हमारे स्टूडियो में आ चुके हैं।
1: Yes, thank you so much, Jagruti. You can tell my name, right, with your
0: या
1: sweet voice.
0: यस, आरजे अलीश।
1: Yeah, I'm Yelesh, my dear friends. 2 o'clock నుంచి 6 o'clock వరకు మీతో పాటు మ్యూజికల్ జర్నీ చేయడానికి మీ స్నేహితుడు ఆత్మీయుడు రెడీగా ఉన్నాడు స్టూడియోలో. అండ్ జాగృతి, మంచి సాంగ్స్ అండ్ రిట్రో సాంగ్స్, బాలీవుడ్ సాంగ్స్తో పాటు మీరు బాగా ఎంజాయ్ చేశారని నేను అనుకుంటున్నాను ఈ సూపర్ సండే నాడు.
0: ధన్యవాదములు,
1: రైట్, థ్యాంక్ యూ
0: ధన్య
1: సో మచ్ జాగృతి.
0: యా చాలా ధన్యవాదములు। సో జీ హా, హమ్ జో అగలే ఆజే హై స్టూడియో మే ఆ చుకే హై, ఔర్ సమయ ఆతా హై ఆకాశవాణి మే అప్నే మేరీ వాణి కో విరామ్ దేనే కా ఔర్ ఆప్సే విదా లేనే కా, టాటా బాయ్ బాయ్ కర్నే కా యే సమయ హోతా హై। ఆజ మే థోడీ సీ భావుక హో జాతీ హూం, కి సోచతీ హూం కి థోడా ఔర్ బాతే కర్నా చాహియే థా నా, థోడా ఔర్ సమయ మిల్నా చాహియే థా, థోడా న్యూస్ కో ఐసా, థోడా తాజా తాజా న్యూస్ కో జల్దీ జల్దీ కర్నా చాహియే థా, సో దట్ మే ఆప్సే ఔర్ భీ బాతే కర్ లూం।

రైట్ మై డియర్ ఫ్రెండ్స్, స్టూడియో టైం 2:05:39 ఎగ్జాక్ట్గా. ప్రపంచంలోనే తెలుగు వాళ్ళందరికీ కూడా చాలా ఇష్టమైనటువంటి ఒకే ఒక రేడియో ఛానల్ మీరు వింటున్నారు, ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఫెంటాస్టిక్. రైట్ మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికోసం నేను ముందుగానే వచ్చేసాను మీ అందరికీ హాయ్ చెప్పడానికి. మరి 27th September 2026 జసినియే హైదరాబాద్ అంటూ మీకు హాయ్ చెప్పడానికి వచ్చాడు మీ స్నేహితుడు ఆత్మీయుడు యల్లేష్. మరి ఈరోజు మనం ఏం మాట్లాడుకోబోతున్నాం అంటే చాలా ఇంట్రెస్ట్.

అనేటువంటి ఒక వంటకం గురించి మాట్లాడుకోబోతున్నాం. అది వినగానే కొంతమందికి అయితే అర్థం కాదు, ఏంటి వంట అనేటట్టుగా అనిపిస్తుంది. నాకు కూడా అలా అనిపించింది. మరి అది ఎక్కువగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో వాడుతుంటారు. సో సాధారణంగా దూరంగా ప్రయాణం చేసేటప్పుడు కూడా ఆ ఫుడ్ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటారు. అది ఏంటి అనే విషయాన్ని నేను చెప్తాను. చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. అలాగే తర్వాత మీకోసం 3 గంటలకి న్యూస్ హెడ్లైన్స్ ఉంది. ఆ తర్వాత 3 to 4 మీ అందరి కోసం చాలా ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ కూడా తీసుకొచ్చాను. దాంతోపాటు మనందరికీ ఇష్టమైనటువంటి మెలోడీ సాంగ్స్, ఎవర్ గ్రీన్, ఎవర్ లాస్టింగ్, టైమ్లెస్ సాంగ్స్ నా దగ్గర క్యూఅప్ అయి ఉన్నాయి. మరి వన్ బై వన్ సాంగ్స్ ప్లే చేసుకుందాం. ఆ తర్వాత తాజా ట్యూన్స్లో కూడా లేటెస్ట్ సాంగ్స్ కూడా ప్లే చేస్తాను. రైట్, మరి ఇప్పుడైతే రిమో ఫెర్నాండెజ్ పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ మనం విందాం. దాని తర్వాత మనం మాట్లాడుకుందాం ఒక ఇంట్రెస్టింగ్ అండ్ చాలా టేస్టీ అండ్ హెల్తీ బెనిఫిట్స్ ఉన్నటువంటి ఒక వంటకం గురించి. వింటూ ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9. రైట్, అల్లారక రెహమాన్ మ్యూజిక్ కాంపోజిషన్ అండ్ రిమో ఫెర్నాండెజ్ పాడినటువంటి సూపర్ డూపర్ హిట్ సాంగ్లో డాన్స్ చేసినటువంటి వ్యక్తి పేరు ఎవరైనా చెప్పగలిగితే మాత్రం నాకు 2323-4822 వాట్సాప్ చేయండి. మరి అందులో ఉన్న అమ్మాయి అయితే సోనాలి బింద్రే అని అందరికీ తెలుసు. మరి ఇందులో యాక్ట్ చేసినటువంటి డాన్స్ చేసినటువంటి అబ్బాయి ఎవరు అనే విషయం నాకు 0402323-4822 వాట్సాప్ చేయండి. మీరు ఎక్కడున్నా కూడా, కార్లో ఉన్నా, బస్సులో ఉన్నా, ట్రైన్లో ఉన్నా, అక్కడికి ఇంట్లో లంచ్ చేస్తున్నా కూడా

అరే వాట్ ఎ బ్యూటిఫుల్ సాంగ్ అండి. రెమో ఫెర్నాండెజ్ పాడినటువంటి ఈ పాట, అంతకుముందు ఆయనకి కొన్ని ప్రైవేట్ ఆల్బమ్ రిలీజ్ చేశారు ఆ రోజుల్లో. మరి ఆ టైంలో ఆయన వాయిస్ విని ఈ మూవీలో తీసుకున్నారు రెహమాన్ గారు. ఫెంటాస్టిక్. మరి ఇంతకుముందు నేను అడిగాను ఈ మూవీలో అంటే ఈ పాటలో డాన్స్ చేసినటువంటి వ్యక్తి ఎవరని, చాలామంది అల్లు అర్జున్ అని మెసేజ్ పంపించారు. దట్స్ నాట్ రైట్. ఓకే, మరి ఈ మూవీ యాక్చువల్గా బొంబాయి మూవీ అండ్ మణిరత్నం గారు మ్యూజిక్ కాంపోజిషన్ చేశారు. మణిరత్నం గారు ఈ మూవీకి డైరెక్షన్ చేశారు అండ్ రెహమాన్ గారు మ్యూజిక్ కాంపోజిషన్ చేశారు. 1995లో రిలీజ్ అయినటువంటి ఈ మూవీ సెన్సేషనల్ హిట్ అయింది. మరి యాక్చువల్గా మీ అందరికీ తెలుసా, ఇందులో అరవింద్ స్వామి కాకుండా హీరో రోల్కి అయితే మాత్రం ఒక హీరోని అనుకున్నారు. అంటే అరవింద స్వామి ఫైనల్గా హీరో అయ్యారు. మరి అంతకన్నా ముందు చాయిస్ ఎవరంటే విక్రమ్. రైట్, విక్రమ్ అనుకున్నారు. ఆల్రెడీ విక్రమ్ అండ్ మనీషా కొయిరాలా అయితే ఫైనల్ హీరోయిన్గా, వీళ్ళిద్దరి మీద కూడా కొన్ని షార్ట్స్ అంటే తీయడం జరిగింది. బట్ ఏమైందంటే విక్రమ్ ఆ టైంలో వేరే మూవీలో బిజీగా ఉండడం, ఆయనకి గెడ్డం హెయిర్ ఎక్కువగా ఉండడం వల్ల మణిరత్నం గారు నాకెందుకు సాటిస్ఫాక్షన్ అనిపించట్లేదు, మరి ఈ మూవీలో శేఖర్గా మనం అంతకుముందే మనకి రోజా మూవీలో యాక్ట్ చేసినటువంటి అరవింద్ స్వామి అయితే షూట్ అవుతారు అనిపిస్తుంది అని చెప్పి వెంటనే ఆయన హీరోగా తీసుకున్నారు. మరి ఆ తర్వాత అది ఎంత సెన్సేషనల్ హిట్ అయిందో మనం వేరేగా చెప్పక్కర్లేదు. బట్ బొంబాయి అనే పేరు పెట్టినప్పటికీ కూడా ఆ మూవీలో అంటే బొంబాయిలో 3 రోజులు మాత్రమే షూట్ చేశారు, మిగతా అంతా చెన్నైలో అండ్ కొన్ని స్టూడియోస్లో ఆ మూవీ అంతా కూడా షూట్ చేయడం జరిగింది. ఫెంటాస్టిక్. రైట్, మరి మనం మాట్లాడుకుంటున్నాం ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీ గురించి. మరి ఉదయం బ్రేక్ఫాస్ట్ అనగానే మా అందరికీ కూడా ఏం గుర్తుకొస్తుంది, ఇమీడియట్గా టిఫిన్ విషయానికి వస్తే దోశ, ఆనియన్ దోశ, డబల్ దోశ, ఉప్మా దోశ, మసాలా దోశ, ఎగ్ దోశ, హబ్బా, పూరి, వడ, ఇడ్లీ. నాకైతే టిఫిన్ సెంటర్కి వెళ్ళేటప్పుడు అన్ని టిఫిన్లో తిరగాలనిపిస్తుంది, ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసుకొని. కానీ పాత రోజుల్లో ఈ టిఫిన్లు ఇన్నోటి దొరికేవి కాదు. మరి ఒక ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి ట్రావెల్ చేసేటప్పుడు ఒక సాంప్రదాయకరమైనటువంటి పలహారం ఉండేది. మరి దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఈరోజు మన జషన్ ఏ హైదరాబాద్లో. మరి దాని గురించి నేను చెప్తాను. మీకు ఎవరికైనా తెలుసా రైలు పలారం అనే పదం విన్నారా మీరు? రైలు పలారం లేదా రైలు పలహారం అంటారు. మరి పాత రోజుల్లో మనకి తాతయ్య, నాన్నమ్మ, అమ్మమ్మ ఉండేటప్పుడు వాళ్ళు ఒక ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళేటప్పుడు మనకి ఇన్ని షాపులు స్టాప్కి స్టాప్కి ఉండేవి కాదు, మంచి టిఫిన్ కానీ భోజనం కానీ దొరికేది కాదు. అలాంటప్పుడు ఇంట్లోనే ప్రిపేర్ చేసేవారు ఈ పలహారాన్ని. దీనికే రైలు పలారం అని కూడా పేరు వచ్చింది. మరి మీలో ఎవరైనా నా షో విన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ రైలు పలారం రుచి చూసారా? చూస్తే నాకు 0402323482కి వాట్సాప్ చేయండి. మరి బొంబాయిలో యాక్ట్ చేసినటువంటి అంటే సోనాలి బింద్రతో యాక్ట్ చేసినటువంటి అబ్బాయి ఎవరు అనే విషయాన్ని ఎవరు కరెక్ట్గా చెప్పలేదు కాబట్టి మళ్ళీ అడుగుతున్నారు. ఎవరైనా చెప్పగలిగితే హమ్మ హమ్మ పాటలు యాక్ట్ చేసినటువంటి సోనాలి బింద్రతో ఉన్నటువంటి డాన్స్ చేసిన అబ్బాయి పేరు ఏంటి అనే విషయాన్ని నాకు 0402323482కి వాట్సాప్ చేయండి. ఇప్పుడు ఒక మరొక స్వీట్ సాంగ్ మీకోసం క్యూ అప్ అయింది. ఎస్, వెరీ కూల్ సాంగ్. మరి ఈ మధ్యాహ్నం వేళ హరిహరన్ అండ్ మహాలక్ష్మి పాడిన ఈ స్వీట్ సాంగ్ గెస్ట్ చేయగలిగితే ఇది కూడా 0402323482కి వాట్సాప్ చేయండి.

2:30 మీరు వింటారు 20th ఎడిషన్ ఆఫ్ ఏషియన్ గేమ్స్ 2026 బీయింగ్ హెల్డ్ ఇన్ జపాన్. అలాగే 3 గంటలకి మీరు న్యూస్ హెడ్లైన్స్ వింటారు. 3:05 నుంచి 4 గంటల వరకు డబుల్ కమేటా ఈరోజు స్పెషల్ అనే విషయాన్ని నేను చెప్తాను. ఏంటి స్పెషల్ ఈరోజు, ఈరోజు డేట్కి ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటి అనే విషయాన్ని నేను చెప్తాను, రైట్. అలాగే 4 గంటలకు న్యూస్ హెడ్లైన్స్ వింటారు. ఆ తర్వాత 4:30 20th ఎడిషన్ ఆఫ్ ఏషియన్ గేమ్స్ 2026 బీయింగ్ హెల్డ్ ఇన్ జపాన్. అలాగే 5 గంటలకి న్యూస్ హెడ్లైన్స్ వింటారు. 5:45 నుంచి 6 గంటల వరకు ఆరోగ్య జీవనం కార్యక్రమం వింటారు. పిల్లల్లో జ్వరాలు ప్రముఖ పీడియాట్రిషియన్ డాక్టర్ ప్రదీప్ రాథోడ్ గారితో పరిచయం, పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: రెయిన్బో కౌంటింగ్ స్టార్ట్స్ అమ్మా. 1, 2, 3 చెప్పు పాత పాట కొత్త పాట రెండు కదా, అయితే వేసుకుందాం ఒక ఎవర్ గ్రీన్ సాంగ్.
1: రెయిన్బో ఎవర్ గ్రీన్.

0: FM Rainbow 101.9.
1: స్టూడియో టైం రెండు గంటల 39 సెకండ్ అయింది. ప్రపంచంలోనే తెలుగు వాళ్ళందరూ కూడా చాలా ఇష్టమైనటువంటి ఒకే ఒక రేడియో ఛానల్ మీరు వింటున్నారు, స్టేషన్ ఆఫ్ ది నేషన్, ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో. ఫైన్. రైట్, ఏంటి రోజు ఉప్మాయన? ఫ్యామిలీలు ఉప్మాతోనే బతికేస్తారా అంటారు పోకిరిలో మన ప్రిన్స్ మహేష్ బాబు. ఇక బ్రేక్ఫాస్ట్ విషయానికి వస్తే, మన తెలుగు మూవీస్లో బ్రేక్ఫాస్ట్ టైంలో మీరు గమనించినట్లయితే టేబుల్ మీద కూర్చున్నటువంటి హీరో కానీ హీరోయిన్ కానీ కమెడియన్ కానీ ఎవరైనా సరే, వాళ్ళు బ్రేక్ఫాస్ట్ ఆర్ లంచ్ టైం కానీ ఇంకా డిన్నర్ టైంలో కానీ మనకి ఆ సీన్ కనిపించినప్పుడు తెరపైన కంపల్సరిగా గుర్తుపెట్టుకోండి, ఉప్మా గురించి ఒక డైలాగ్ ఉంటుంది. అవునా? మరి రోజు ఉప్మా ఏంటి శ్రీమతి గారు, బోర్ వస్తుంది అంటారు హస్బెండ్ గారు. అలాగే పిల్లల విషయానికి వస్తే, అమ్మ బ్రేక్ఫాస్ట్ రోజు ఉప్మా అని అన్న ఒళ్ళు కావట్లేదు ప్లీజ్ అంటూ

పిల్లలు కూడా మనకి ఇంట్లో నుంచి ఈ డైలాగ్స్ వినిపిస్తూ ఉంటాయి, ప్రతి ఇంట్లో కూడా. మరి మనం మాట్లాడుకుంటున్నాం, ఈ బ్రేక్ఫాస్ట్ వినడానికి వింతగానే ఉంటుంది అని అనుకున్నాం, కానీ చాలా టేస్టీగా ఉంటుంది, ప్లస్ హెల్తీ కూడా అంటున్నారు ఎక్స్పర్ట్స్. మరి నేను చెప్పాను, రైలు పలారం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఎక్కువగా మనకి ఈ తెలంగాణ రాష్ట్రంలో, ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో పుట్టినటువంటి ఒక సాంప్రదాయక ఉదయం అల్పాహారం, ఒక ప్రసిద్ధ స్నాక్ వంటకం అని దీన్ని అంటారు. మరి పాత రోజుల్లో మనం అనుకున్నట్టుగా పెద్దవాళ్ళు దూరం ప్రయాణాలు చేసేటప్పుడు కొన్ని చోట్ల మనకి పులిహోర తయారు చేస్తుంటారు, కొంతమంది చపాతీ కర్రీ, మరి బయట తినడానికి ఇష్టం లేని వాళ్ళు. కానీ పాత రోజుల్లో ఏ ఇంటి విన్నా కూడా మనకి ఈ రైలు పలారం ఎక్కడైనా తయారు చేస్తూ ఉండేవారం. మరి చూడటానికి ఆల్మోస్ట్ ఇడ్లీ లాగే ఉంటుంది. ఇప్పుడు బటన్ ఇడ్లీ అని వచ్చింది చూసారా, సేమ్ బటన్ ఇడ్లీ లాగే, కాకపోతే ఇది గోలి ఇడ్లీ అనమాట. గోలి ఇడ్లీలా ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ ఇది మనం ఇంతకుముందు ట్రైన్లో ట్రావెల్ చేసేటప్పుడు, పాత రోజుల్లో బ్లాక్ అండ్ వైట్ ఆర్ ఈస్ట్మన్ కలర్ టైంలో ట్రావెల్ చేసేటప్పుడు మనకి పెరుగు, సాంబారు, పచ్చడి, పాపడు అండ్ ఫ్రై కర్రీ ఇవన్నీ పట్టుకొని వెళ్ళాలి లేనప్పుడు ఈ యొక్క తయారు, ఈ రైలు పలారం అనేది ప్రిపేర్ చేసేవారు. 1 or 2 days వరకు కూడా ట్రావెల్ చేసినా కూడా చక్కగా ఈ ఫుడ్ అనేది పాడయ్యేది కాదు. సో దానికోసమే ఈ రైలు పలారం అనేది దీనికి ప్రత్యేకంగా పేరు వచ్చింది. ట్రైన్లో ట్రావెల్ చేస్తూ తినే పలహారాన్ని రైలు పలారం అంటారు. మరి ఇది ఎలా తయారు చేస్తారు అనే విషయాన్ని నేను చెప్తాను ఒక సూపర్ హిట్ సాంగ్ తర్వాత. మరి ఇంతకుముందు నేను అడిగాను చాలామందిని, బొంబాయి సినిమాలో డ్యాన్స్ చేసినటువంటి, సోనాలి బిందెతో డ్యాన్స్ చేసినటువంటి వ్యక్తి ఎవరు అనగానే మనకి భాను అనే ఒకరు మెసేజ్ పంపించారు. బట్ ఆయన జైదీప్ అని చెప్తున్నారు, ఆ జైదీప్ ఎవరనేది నాకు కూడా తెలీదు, బట్ రాజు సుందరం అని చెప్పారు, కొంతవరకు కరెక్టే. మరి నెక్స్ట్ ఇంకొకరు ఆన్సర్ ఇచ్చారు, అనిత ఫ్రమ్ గజ్వాల్, రైట్. ఆమె కరెక్ట్గా చెప్పారు, సుందరం మాస్టర్ గారి కొడుకు, ఆయన పేరు నాగేంద్ర ప్రసాద్ అని కరెక్ట్గా చెప్పారండి. ఆయన పేరు నాగేంద్ర ప్రసాద్, మరి రాజు సుందరం సుందరం మాస్టర్ గారు అబ్బాయిలు రాజు సుందరం, తర్వాత ప్రభుదేవ, ఆ తర్వాత నాగేంద్ర ప్రసాద్ గారు. ఈయన యాక్చువల్గా మనకి మన తెలుగులో ఒక్క పాటలోని కనిపించారు, కానీ కన్నడలో చాలా సినిమాల్లో హీరోగా కూడా యాక్ట్ చేశారు. మనకి ఇక్కడ మనసంతా నువ్వే అనే మూవీలో, మనకి ఇక్కడ మనసంతా మూవీలో ఉదయ కిరణ్ అయితే ఆయన కన్నడ మూవీలో యాక్ట్ చేశారు హీరోగా, రైట్. ఎవరు అడుగుతున్నారు, ఎల్లేష్ గారు మీరు లంచ్ చేసి వచ్చారా, వంటలతో బాగా ఊరిస్తున్నారని. నేను లంచ్ చేసి వచ్చాను, థ్యాంక్ యూ సో మచ్, నా కడుపు మార్చుకోకుండా వచ్చాను. మరి నేను వంటల గురించి చెప్పేటప్పుడు మీకు చెబుతుంటే నాకు కూడా నోరు ఊరుతుంటుంది, కాబట్టి నేను ముందుగానే సుష్టిగా భోజనం చేసి వచ్చాను, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ రైట్ మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఒక సూపర్ హిట్ సాంగ్ ప్లే చేసుకుందాం, ఆ తర్వాత 3 గంటలకు మీ న్యూస్ హెడ్లైన్స్ వింటారు. అలాగే 3 నుంచి 4 గంటల వరకు మనం మాట్లాడుకుంటాం ప్రపంచ పర్యాటక దినోత్సవం, కాబట్టి ఈరోజు దాని గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడైతే ఒక సూపర్ హిట్ సాంగ్ మీ అందరి కోసం. ఒకటి గుర్తు పెట్టుకో, జీవితంలో కష్టపడింది ఏదీ రాదు, కష్టపడకుండా వచ్చేది ఏదీ ఉండదు. బెటర్ డోంట్ కమ్ ఇన్ బై వే.

0: FM Rainbow 101.9. స్టూడియోలో టైం 2:50:38 ఎగ్జాక్ట్గా మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ యూ ఫ్రెండ్ ఇలేష్. వావ్, మనం మాట్లాడుకుంటున్నాం రైలు ప్రయాణాల్లో తినే పలహారం. దీనికి రైలు పలహారం అని పేరు వచ్చింది అని అనుకున్నాం కదా. మరి ఇది ఎలా తయారు చేస్తారంటే, బియ్యం పిండిని ముందుగా తీసుకొని మొదట నీటిలో మరిగించి అందులో కొద్దిగా ఉప్పు వేసి బియ్యం పిండిని బాగా కలిపి ముద్దగా చేస్తారు. ఆ తర్వాత ఆ పిండి చల్లారిన తర్వాత చిన్న చిన్న గోళీల్లాగా ఉండల్లాగా ఉంచుతారు. ఆ పైన ఆవిరిపైన ఉడికించి తయారు చేస్తారు. తర్వాత ఒక బాణీలో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, నానబెట్టిన పచ్చి శనగపప్పు లేదా పెసరపప్పు, కొద్దిగా నాలాంటి ఉల్లిపాయలు ఫేవరెట్ ఉన్న వారికి కొద్దిగా ఉల్లిపాయలు ఎక్కువ వేసి వేయిస్తారు. దానివలన చివరిగా ఆవిరిపైన ఉడికించిన బియ్యం పిండిని ఉండలను ఈ తాలింపులో వేసి పచ్చి కొబ్బరి తురుము లేదా కొబ్బరి పొడి చల్లి కలుపుతారు. దీన్ని చట్నీతో తినొచ్చు లేదా నేరుగా కూడా తినొచ్చు. ఇది చాలా తేలికగా డైజెస్ట్ అవుతుంది, అలాగే ఆరోగ్యకరంగా ఉంటుంది. ఇది చాలా సంప్రదాయమైనటువంటి పురాతన వంటకం అన్నమాట. మరి వంటకానికి కావాల్సినటువంటి కొలతలు బాగా తెలిసిన వాళ్ళైతే మాత్రం పిల్లలు అమ్మ మళ్ళీ మళ్ళీ చేయవా అని అడుగుతారు. అలాగే భార్యమణి గారు, మొన్న చేశారు కదా ఏదో పలహారమా పలహారమా, మరోసారి చేస్తారా, మా ఆఫీసులు అందరూ అడుగుతున్నారు అని అంటూ కూడా భార్యమణి చేత కొద్దిగా ఎప్రిషియేషన్ కూడా చెప్తూ మళ్ళీ మళ్ళీ వండించుకుంటారు అన్నమాట. రైట్, మరి నేను అడిగాను రైలు పలహారం ఎవరైనా ప్రిపేర్ చేశారా ఇంట్లో, అది టేస్ట్ చేశారా. ఈ మధ్య గణపతి మండపాల దగ్గర కూడా గణపతికి కూడా ఈ రైలు పలహారం కుడుముల్లాగా తయారు చేసి గణపతి కూడా వడ్డించారు చాలామంది మహిళమ్మలు. రైట్, ఓకే. మరి 3 గంటలకి న్యూస్ హెడ్లైన్స్ మీరు వింటారు మై డియర్ ఫ్రెండ్స్. తర్వాత 3:30 20th ఎడిషన్ ఏషియన్ గేమ్స్ 2026 బీయింగ్ హెల్డ్ ఇన్ జపాన్ నుంచి న్యూస్ ఈ ఎఫ్ఎం అప్డేట్స్ వింటారు. తర్వాత 4:30 సేమ్ 20th ఎడిషన్ ఆఫ్ ఏషియన్ గేమ్స్ 2026 బీయింగ్ హెల్డ్ ఇన్ జపాన్. అండ్ ఆ తర్వాత ఆరోగ్య జీవనం, పిల్లల్లో జ్వరాలు, ప్రముఖ పీడియాట్రిషియన్ డాక్టర్ ప్రదీప్ రాథోడ్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. 5:45 నుంచి 6 గంటల వరకు. ఇప్పుడైతే ఒక సూపర్ హిట్ సాంగ్ విందాం. ఫ్రమ్ గెస్ట్ చేయండి.
1: వాడికి నా మీద ప్రేమే లేదు. హి డజంట్ లవ్ మీ, యు నో.
2: నో, హి లవ్స్ యు. హి లవ్స్ యు సో మచ్.
1: అవునా? ఎంత?
2: ఎంత అంటే, మొదటిసారి నువ్వు నన్ను చూసినప్పుడు కలిగినట్టు కోపమంతా, మొదటిసారి నేను మాట్లాడినప్పుడు పెరిగినట్టు ద్వేషమంతా, మొదటిసారి నీకు ముద్దు పెట్టినప్పుడు జరిగినట్టు దోషమంతా, చివరిసారి నీకు నిజం చెప్పినప్పుడు తీరినట్టు భారమంతా.
1: ఓ, ఇంకా?

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. మన్ కీ బాత్ 138వ సంచికలో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రసంగించారు. ఆకాశవాణి ద్వారా ప్రసారమైన ఈ కార్యక్రమంలో దేశభద్రత, జనగణన, స్వచ్ఛతా పర్యావరణం, పోషకాహార ప్రాధాన్యత, వారసత్వ పరిరక్షణ వంటి పలు కీలక అంశాలను ప్రధానమంత్రి ప్రస్తావించారు. ఉగ్రవాదాన్ని జాతీయ భద్రతకు పెనుముప్పుగా పరిగణిస్తూ ఉగ్రవాదుల విషయంలో కఠిన వైఖరి అవలంబిస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 2016 సెప్టెంబర్ 28-29 తేదీల్లో నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్ విషయాన్ని ప్రధానమంత్రి ఈరోజు మన్ కీ బాత్ ప్రసంగంలో గుర్తుచేశారు. దేశ భవిష్యత్తు కోసం సమగ్ర ప్రణాళికలు రూపొందించడానికి సరైన గణాంకాలు ఉపకరిస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. జనగణనను ప్రభుత్వ కార్యక్రమంగా భావించకుండా ప్రతి కుటుంబం భాగస్వామ్యం కావలసిన జాతీయ బాధ్యతగా ఆయన అభివర్ణించారు. చారిత్రక కట్టడాలను కేవలం గతానికి సంబంధించిన అవశేషాలుగా కాకుండా భారతీయ కళ, సంస్కృతి, శాస్త్ర విజ్ఞానం వారసత్వ చిహ్నాలుగా భావించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గుజరాత్లోని సోమనాథ్, మొధేరా ఆలయాల ప్రత్యేకత

ప్రాధాన్యతను ఆయన ప్రస్తావించారు. ఎలక్షన్ కమిషన్ వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖండించారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారని, ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారంటూ విమర్శించారు. ఈరోజు ప్రపంచ పర్యాటక దినోత్సవం. పర్యాటకం వల్ల సమాజంలో ఆర్థిక వృద్ది ఏర్పడి ఎంతో మందికి ఉపాధి లభిస్తుంది. వేరువేరు దేశాల సంస్కృతులు, సాంప్రదాయాల గురించి అవగాహన పెంచుకోవడానికి ఇది ఉపకరిస్తుంది. ఐక్యరాజ్యసమితి ప్రపంచ పర్యాటక సంస్థ చేసిన తీర్మానం ద్వారా 1980వ సంవత్సరం నుంచి ఏటా సెప్టెంబర్ 27న ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నారు. ఆసియా క్రీడల్లో భారత స్క్వాష్ ప్లేయర్ అభయ్ సింగ్ రజక పతకాన్ని సాధించారు. పురుషుల సింగిల్స్ విభాగంలో జరిగిన ఫైనల్ పోటీలో మలేషియాకు చెందిన క్రీడాకారుడి చేతిలో ఆయన ఓడిపోయి సిల్వర్ మెడల్ దక్కించుకున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి సాయంత్రం 4 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

స్టూడియోలో టైం 3:03 అయింది. మై డియర్ ఫ్రెండ్స్, మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 వింటున్నారు. నేను మీ స్నేహితుడిని ఆత్మీయుని ఎల్లేష్ని ఇక్కడే ఉన్నాను మీతో పాటు 5:45 వరకు కూడా మ్యూజికల్ జర్నీ చేస్తాను. ఫైన్, మళ్ళీ 4 మీరు న్యూస్ హెడ్లైన్స్ వింటారు. అలాగే 3:30 20th edition ఆఫ్ ఏషియన్ గేమ్స్ 2026 బీయింగ్ హెల్డ్ ఇన్ జపాన్ నుంచి మీరు లైవ్ కామెంటరీ వింటారు. సూపర్. అలాగే 4 న్యూస్ హెడ్లైన్స్, తర్వాత 5:45 నుంచి 6 ఆరోగ్య జీవనం కార్యక్రమంలో పిల్లల్లో జ్వరాలు ప్రముఖ పీడియాట్రిషియన్ డాక్టర్ ప్రదీప్ రాథోడ్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. రైట్, మరి డబల్ కమిటాకి స్వాగతం, సుస్వాగతం. మనందరికి కూడా లీవ్స్ వచ్చాయంటే వెంటనే పిల్లలకు కానీ పెద్దవాళ్ళు మనకైనా సరే లీవ్స్ రాగానే మనం ప్లాన్ చేస్తాం సరికొత్త ప్రాంతాలకి వెళ్ళాలని, కొత్త కొత్త ప్లేసెస్లో విజిట్ చేయాలని, అక్కడ ఉన్న ప్రకృతిని, అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క ఆచార వ్యవహారాలని తెలుసుకోవాలని ఒక రకమైనటువంటి జిజ్ఞాస, ఉత్సుకత ఉంటుంది. మరి ఫ్యామిలీ మెంబర్స్తో, ఫ్రెండ్స్తో అలాగా ప్రయాణం చేయడం అనేది ఒక స్వీట్ మెమోరీ, తెలుగులో మధుర అనుభూతి. అయితే అక్కడ ప్రాంతాన్ని, స్థానికులను, జంతువులను, పక్షులను డిస్టర్బ్ చేయకుండా పర్యావరణ రహిత పర్యాటకాన్ని అందరూ కూడా పర్యావరణ హిత పర్యాటకాన్ని అందరూ కూడా ప్రోత్సహించాలని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఎందుకంటే ఈరోజు ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా చాలా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలియజేశారు ఎక్స్పర్ట్స్. మన పర్యావరణాన్ని మనం ఎంతలాగా కాపాడుకోవాలనే విషయాన్ని గురించి చెప్పారు. కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు నేను చెప్తాను. మరి అంతకన్నా ముందు హరిహరన్ అండ్ రీటా పాడినటువంటి ఒక సూపర్ హిట్ సాంగ్ మీ అందరి కోసం వెయిట్ చేస్తుంది. మరి ఈ పాట చాలా చాలా సెన్సేషనల్ అయింది. యాక్చువల్గా ఆ మూవీలో, ఆ మూవీ ఆల్బమ్ పాటలన్నీ చాలా బాగుంటాయి. ప్రత్యేకంగా నాకైతే ఈ పాట చాలా బాగా నచ్చుతుంది. రైట్, మరి ఈ పాట ఎవరిపైన చిత్రీకరించబడింది అనే విషయాన్ని నాకు 0402323484 వాట్సాప్ చేయొచ్చు. మీరు ఎక్కడున్నా సరే, ట్రైన్లో ఉన్నా, బస్సులో ఉన్నా, ఇంట్లో ఉన్నా, భోంచేస్తున్నా, కాఫీ తాగుతున్నా, టీ తాగుతున్నా, ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నా, ఎక్కడున్నా సరే మీరు హాయిగా ఫోన్ తీసుకొని 040ని ప్రిఫిక్స్ చేసి మీ ఫోన్లో 2323482 వాట్సాప్ చేయండి. ఈ సినిమాలో, అంటే ఈ పాట ప్లే చేస్తున్నాను, ఆ పాటలో యాక్ట్ చేసినటువంటి హీరో హీరోయిన్స్ ఎవరు?

0: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: నువ్వడిగితే పాత పాట, నేను వేస్తే కొత్త పాట. రెయిన్బో కౌంటింగ్ స్టార్ట్స్ అమ్మా. 1, 2, 3 చెప్పు పాత పాట కొత్త పాట. 2 కదా, అయితే వేసుకున్నా ఒక ఎవర్ గ్రీన్ సాంగ్.
2: రెయిన్బో ఎవర్ గ్రీన్.

వారు వాట్ ఏ మెస్మరైజింగ్ సాంగ్ అండి, ఎవర్ గ్రీన్ సాంగ్, సూపర్బ్. మరి నరసింహ మూవీ తమిళ్లో పడయప్ప, సూపర్బ్. మరి ఇందులో రమ్య అండ్ రజనీ నువ్వా నేనా అంటూ పోటాపోటీగా నటించారు. మరి తెలుగులో దీనికి నాగూర్ బాబు గారు మను వాయిస్ ఇవ్వడం జరిగింది. మరి ఆల్మోస్ట్ రజనీ గారి యాటిట్యూడ్ అండ్ స్టైల్కి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోయింది. మరి ఈ మూవీలో ఒక ఇంట్రెస్టింగ్ విషయం నేను చెప్తానన్నాను, అదేంటంటే ఈ శృంగార వీర పాటకి యాక్చువల్గా రజనీ అండ్ ఏఆర్ రెహమాన్ గారు ఏమనుకున్నారంటే ఈ పాటని హరిహరన్ గారి చేత పాడిద్దాం, ట్రాక్ సాంగ్ని శ్రీనివాస్ గారి చేత పాడిద్దాం అనుకున్నారు. సో ముందుగా ట్రయల్ వెర్షన్ ట్రాక్ పాడించారు శ్రీనివాస్ గారితో. సో అందరూ కూర్చున్నారు, సిట్టింగ్లో కూర్చొని ఆ సాంగ్ వింటున్నారు. వినగానే ఒకసారి వినండి అని ప్రొడ్యూసర్స్ రజనీకాంత్ గారికి చెప్పగానే రజనీకాంత్ గారు మీరెవరి చేత పాడిద్దాం అనుకున్నారు ఈ పాటని అని అన్నారు. అనగానే అది హరిహరన్ గారు అనుకున్నానండి అని మన రెహమాన్ గారు ఆన్సర్ ఇచ్చారు. ఇవ్వగానే నాకెందుకో కానీ ఈ శ్రీనివాస్ గారు పాడిందే ఉంచేయండి, ఇంకా నాట్ రిక్వైర్ అని చెప్పారు. చెప్పగానే రెహమాన్ గారు మనసులో మాత్రం హరిహరన్ గారి చేత పాడించాలని గట్టిగా అనుకున్నారు. కానీ రజనీ గారు జడ్జ్మెంట్ ప్రకారం మార్చితే బాగోదని చెప్పి రైట్ ఇదే ఉంచుదాం అనుకొని ఆ పాట ఉంచడం జరిగింది. మరి ఆ పాట ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో నేను వేరేగా చెప్పక్కర్లేదు, సూపర్బ్ హిట్ అండి. మరి నిత్యశ్రీ అండ్ శ్రీనివాస్ గారు అదర కొట్టేశారు నిజంగా. స్క్రీన్ పైన రజనీ రమ్య ఎంత పోటాపోటీగా నటించారో ఈ పాటలో శ్రీనివాస్ నిత్య అంత సూపర్బ్గా పాడారు, సూపర్. మరి నరసింహగారి గురించి చెప్పిన తర్వాత నేను ఆ డైలాగ్ చెప్పగానే ఉండగలనా? బేబీ నా 5 రూపాయలు చూశారన్నావు కదా, నాకు ఇంకో రూపం ఉంది, 6వ రూపం, ఈ నరసింహుడి ఉగ్ర స్వరూపం. అది నువ్వు చూసావో తట్టుకోలేవు, అల్లాడిపోతావు. నా గురించి నీకు తెలీదు, నా దారి రహదారి. రజనీకాంత్ గారి సాంగ్ కానీ రజనీకాంత్ గారి పాట ప్లే చేసిన సో మనకి రజనీకాంత్ గారు అవాహ్యామి అయిపోతుంటారు. ఆల్ రైట్, మనం ఉన్నాం సూపర్ హిట్ షోలో ఉన్నాం, మై డియర్ ఫ్రెండ్స్ అండ్ డబుల్ కమీటా అనే షోలో ఉన్నాం. మనం మాట్లాడుకుంటున్నాం ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు వాటి యొక్క సంస్కృతులు, సంప్రదాయాలు, చారిత్రక వారసత్వ సంపదను ఒకరినొకరు అర్థం చేసుకొని గౌరవించడంతో పాటు ఇంటర్నేషనల్గా శాంతి, సమగ్రత, స్థానిక ఉపాధి కల్పన ఇలాంటివన్నీ కూడా పర్యాటక రంగం పోషిస్తున్నటువంటి కీలకమైనటువంటి పాత్రపై గ్లోబల్ అవగాహన కల్పించాలనే సెప్టెంబర్ 27 ప్రపంచ పర్యాటక దినోత్సవం జరుపుకుంటున్నారు. చాలా ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఐక్యరాజ్య సమితి పర్యటన సంస్థ అయినటువంటి యుఎన్ టూరిజం, అంతకుముందు దాని పేరు UNWTO, అండ్ క్రీస్తు శకం 1970 సెప్టెంబర్ 27 అఫీషియల్గా ఆమోదించారు. చారిత్రక మైలురాల్ని పురస్కరించుకొని 1980 సెప్టెంబర్ 27 నుంచి ఈ ప్రపంచ పర్యాటక దినోత్సవం అంది ప్రతి ఏటా నిర్వహిస్తున్నారు. మరి ఇందులో ప్రత్యేకత ఏమిటి? విహారయాత్ర అయినా ఎక్కడికైనా వెళ్ళి విజిట్ చేయడమేనా ఇందులో ప్రత్యేకత ఏంటి అనే విషయాన్ని నేను చెప్తాను ఒక సూపర్ హిట్ సాంగ్ తర్వాత. వింటూనే ఉండండి FM రెయిన్బో 101.9 విత్ మీ యువర్ ఫ్రెండ్ యలేష్. ఎస్పి గారు సూపర్గా పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్, ఏ మూవీలో చెప్పగలిగిన వాళ్ళు 0402323 4822కి వాట్సాప్ చేయండి.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

రైట్, 3:36 అయింది. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్, ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. నేను మీ స్నేహితుడిని ఆత్మీయుని ఎల్లేషన్ మాట్లాడుతున్నాను. మీకు మళ్ళీ 3:30 నుంచి 3:35 వరకు కూడా లైవ్ అప్డేట్స్ వింటారు. 20th ఎడిషన్ ఆఫ్ ఏషియన్ గేమ్స్ 2026 బీయింగ్ హెల్డ్ ఇన్ జపాన్. అండ్ 4:00 న్యూస్ హెడ్లైన్స్ వింటారు. తర్వాత 4:03 నుంచి 5:00 వరకు స్నాక్ టైంతో మీతో సూపర్ హిట్ సాంగ్స్ ప్లే చేయడానికి మీ స్నేహితుడు ఎల్లేష్ ఇక్కడే ఉంటాడు, అక్కడికి వెళ్ళడం. అండ్ 5:45 నుంచి 6:00 వరకు ఆరోగ్య జీవనం కార్యక్రమంలో పిల్లల్లో జ్వరాలు ప్రముఖ పీడియాట్రిషియన్ డాక్టర్ ప్రదీప్ రాథోడ్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ రమేష్ సుగ్గసారి. రైట్, మరి మనం మాట్లాడుకుంటున్నాం ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా అందులో ఉన్నటువంటి విషయాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. 27 ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా అంతర్జాతీయంగా చాలా చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుంటారు. మరి ఇందులో ముఖ్యంగా ఈరోజు ఏంటంటే స్మారక కట్టడాల్లో ఫ్రీ ఎంట్రీ ఉంటుంది. భారత పురావస్తు శాఖ ఆధ్వర్యంలో తాజ్మహల్, ఎర్రకోట, చార్మినార్, గోల్కొండ వంటి చారిత్రక ప్రదేశాల్లో పర్యాటకులకు ప్రత్యేకంగా ఉచిత ప్రవేశాన్ని కల్పిస్తుంటారు. అలాగే జాతీయ అండ్ రాష్ట్ర టూరిజం అవార్డులు కూడా ఇస్తారు. అందులో ముఖ్యంగా ఉత్తమ హోటల్స్, మంచిగా సర్వీస్ చేసినటువంటి హోటల్స్, ఎక్కడా కూడా బ్యాడ్ నేమ్ లేకుండా మంచి ఫుడ్ని సర్వీస్ చేసినటువంటి, అంటే అంబియన్స్ సర్వీస్ చేసినటువంటి, హాస్పిటాలిటీ ఇచ్చినటువంటి హోటల్స్కి బెస్ట్ హోటల్స్ అవార్డ్స్, అలాగే ఉత్తమ పర్యాటక ఆపరేటర్లు, గైడ్లు మరియు క్లీనెస్ట్ టూరిస్ట్ డెస్టినేషన్కి ప్రభుత్వం అవార్డ్స్ కూడా ఇస్తుంది. మరి అలాగే పర్యాటక శాఖ ఆధ్వర్యంలో విదేశీ దేశీయ ప్రయాణికులకు కూడా పూలమాలలు తిలకంతో సాంప్రదాయ రీతిలో స్వాగతం పలుకుతుంటారు. విద్యార్థులకు మన ఊరి చారిత్రక ప్రాశస్త్యం, పర్యాటక రక్షణ అనే అంశాలపై స్కూల్లో, కాలేజీలో కూడా క్విజ్లు, పోటీలు కూడా నిర్వహిస్తుంటారు. మరి సోషల్ మీడియాలో ఈరోజు వరల్డ్ టూరిజం డే అంటే షార్ట్కట్లో WTD అండ్ UN టూరిజం, ఇంక్రెడిబుల్ ఇండియా అంటే దేకో అప్నా దేశ్ మరియు సస్టైనబుల్ టూరిజం ఇలాంటి హ్యాష్ ట్యాగ్ల ద్వారా కూడా చాలామంది కూడా ఈరోజు ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నారు. రైట్, మరి టూరిజం వల్ల చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి. మరి దానివల్ల ఇన్కమ్ సోర్స్ కూడా ఉంది. సో అక్కడ ఉన్నటువంటి గైడ్స్కి కానీ లేదా అక్కడ ఉన్నటువంటి హోటల్స్ కానీ ఇలాంటి వాటి అందరికీ కూడా ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. అలాగే విదేశీ మార్గ ద్రవ్యం, ఫారెన్ ఎక్స్చేంజ్ ఎర్నింగ్ కూడా అవుతుంది. రైట్, కల్చర్ కూడా ఎక్స్చేంజ్ అవుతుంది. వివిధ దేశాల ప్రజలు ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్ళడం వల్ల అక్కడ ఉన్నటువంటి ఫుడ్ హ్యాబిట్ కానీ, అక్కడ ఉన్నటువంటి భాషను తెలుసుకోవడం, ఒకరి నుంచి ఒకరు తెలుసుకోవడం, అలాంటి అంతర్జాతీయ శాంతి స్నేహం కూడా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. అలాగే చారిత్రక కట్టడాలు, కోటలు, పురాతన ఆలయాల ద్వారా ఇన్కమ్ రీసోర్స్ పెరిగి భవిష్యత్ తరాలకు దాన్ని భద్రపరిచే విషయం కూడా, అంటే వారసత్వ సంపద కూడా డెవలప్ అవుతుంది. చాలా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు. దాంతోపాటు ఈ పర్యాటక దినోత్సవం సందర్భంగా చాలామంది అంటే సెలవుల్లో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రకృతిని ఆస్వాదించడమే కాకుండా కొన్ని డిస్టర్బ్డ్ పనులు చేస్తున్నారు. అవేంటంటే మనం తాగిపడేసినటువంటి వాటర్ బాటిల్స్, అలాగే తిన్నటువంటి ప్లేట్స్, అవన్నీ ఎక్కడ తిని అక్కడే వదిలేయడం. దానివల్ల కూడా పర్యావరణం కూడా హాని జరుగుతుంది. ఇక్కడ ఈ మధ్య కాలంలో మారేడుమిల్లి అనే అడవిలో అక్కడ గుడిస అనే ఒక చిన్న ఊరుంది. మరి అక్కడ ఏంటంటే చాలామంది కూడా సెలవుల్లో అక్కడికి వెళ్తుంటారు. అక్కడ కొండ ఎక్కి చూస్తే ఆ ప్రాంతం అంతా కూడా మంచుతో కప్పేసి మేఘాలతో నిండిపోయి చాలా అత్యద్భుతంగా, ప్రకృతి రమణీయంగా అనిపిస్తుంటుంది. మరి అక్కడ సూర్యోదయం చూడటానికి జాబ్ చేసిన వాళ్ళు, కాలేజ్ స్టూడెంట్స్, వీళ్ళందరూ కూడా ఫ్యామిలీ మెంబర్స్ అక్కడ వెళ్తారు. వెళ్ళిన వాళ్ళు వెళ్లకుండా అక్కడ ఉన్నటువంటి ఎక్కడ పెడితే అక్కడ తినేసి పడేసి దాన్ని గార్బేజ్తో నింపేస్తున్నారు. దానివల్ల కొన్ని రోజులు ఆ యొక్క విజిటింగ్ ప్లేస్ను కూడా క్లోజ్ చేయడం జరిగింది గవర్నమెంట్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎక్కడికైనా మనం వెళ్ళినట్లయితే ఆ ప్రదేశాన్ని మన ఇల్లులాగే భావించాలే తప్ప, సో మన పని అయిపోయింది, మనం ఎంజాయ్ చేసాం, ఇంటికి వచ్చామని మాత్రం అనుకోవద్దు. రైట్, ఓకే, ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం మన డబుల్ కమిటీ అనే కార్యక్రమంలో. ఇప్పుడైతే సూపర్ హిట్ సాంగ్ మనం ప్లే చేసుకుందాం. ఇదేదో బాగుంది అంటున్నారు ఎవరో.

0: హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు. మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు. ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: హలో లిసనర్స్, ఆర్ యూ సమ్వన్ హూ లవ్స్ గెటింగ్ లాస్ట్ ఇన్ ద పేజెస్ ఆఫ్ అ గుడ్ బుక్ అండ్ విషెస్ అదర్స్ కుడ్ ఎక్స్పీరియన్స్ ది సేమ్ జాయ్ దట్ యూ ఫౌండ్ బిట్వీన్ దోస్ పేజెస్? హ్యావ్ యూ ఎవర్ ఫౌండ్ యువర్ సెల్ఫ్ రికమెండింగ్ అ బుక్ టు యువర్ ఫ్రెండ్స్ జస్ట్ బికాస్ యూ సింప్లీ ఫెల్ట్ దట్ దిస్ ఇస్ అ మస్ట్ రీడ్? వాట్ ఇఫ్ వీ టోల్డ్ యూ దట్ యూ కుడ్ నౌ షేర్ దట్ ఎక్స్పీరియన్స్ not just with one person but with thousands of listeners? If the thought of your voice bringing a story to life excites you, then this one is for you. FM Rainbow is thrilled to present Read with Rainbow, a brand new initiative that celebrates the joy of reading through the voices of young readers. If you're between 15 to 25 years of age and have a passion to share a good read with listeners across the airwaves, then share us your name and mobile number to our mailing address readwithrainbow2026@gmail.com. So dear listeners, what are you waiting for? Don't just read a great book, be the voice that shares it. Read with Rainbow, where every page finds a voice and every voice inspires a reader.
2: స్టూడియో టైం 3:52. ఆర్సెకండ్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్, ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. నేను మీ స్నేహితుడిని ఎల్లేష్ మాట్లాడుతున్నాను. మనం నామ్ డబల్ కమీటా. వావ్, మనం మాట్లాడుకుంటున్నాం ప్రపంచ పర్యాటక దినోత్సవం గురించి మనం మాట్లాడుకుంటున్నాం, రైట్? నాలుగంటలకు మీరు న్యూస్ హెడ్లైన్స్ వింటారు. ఫైనల్గా ప్రపంచాన్ని కళ్ళతో చూడటం, అనుభవాలతో నింపుకోవడం మానవ జీవితంలో చాలా ఇంపార్టెంట్ థింగ్. అది పర్యాటకం అనేది సరిహద్దులను చెరిపివేసి మానవాళ్ళని ఏకం చేసే ఒక దివ్య వారధి. ఒక కొత్త ప్రాంతానికి మనం ట్రావెల్ చేసినప్పుడు మనం కేవలం ప్రకృతిని చూడటమే కాదు, మన అంతరంగాన్ని మనం కొత్తగా ఆవిష్కరించుకుంటాం. స్థానిక పర్యావరణానికి అక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా, అక్కడ ఉన్నటువంటి కట్టడాలను అపరిశుభ్రం చేయకుండా రెస్పాన్సిబిలిటీగా మనం ట్రావెల్ చేసినప్పుడు మాత్రమే పర్యాటక సంపద మన నెక్స్ట్ జనరేషన్స్కి సజీవంగా అందుతుంది. ప్రపంచ పర్యాటక దినోత్సవం మన చుట్టూ ఉన్న చారిత్రక ప్రకృతి సంపదలను పరిరక్షించుకోవాలని, అతిథి దేవోభవ అనే స్ఫూర్తితో పర్యాటకులను ఆదరించాలనే మహోన్నతమైనటువంటి సందేశాన్ని అందిస్తుంది ప్రపంచ పర్యాటక దినోత్సవం. మరి ప్రపంచాన్ని అన్వేషిస్తూ ముందుకు సాగుదాం. ప్రపంచవ్యాప్తంగా పర్యాటక రంగానికి సేవలు అందిస్తున్నటువంటి ఎంతోమంది ఆపరేటర్స్, గైడ్స్, అలాగే అందులో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు, అలాగే ప్రయాణ ప్రేమికులందరికీ కూడా నా హృదయపూర్వక ప్రపంచ పర్యాటక దినోత్సవ శుభాకాంక్షలు సూపర్బ్. ఇప్పుడు ఒక సూపర్ హిట్ సాంగ్ విందాం, ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం స్నాక్ టైంలో. రైట్, 1, 2, 3, 4. ఇప్పుడు ఒక సూపర్ హిట్ సాంగ్ ప్లే చేస్తున్నాను. మరి ఈ పాట ఏ సినిమాలో ఉంది మీరు చెప్పగలరా? 0402323485222కి వాట్సాప్ చేయండి. ఈ సూపర్ హిట్ సాంగ్ మీ అందరి కోసం నేను ప్రత్యేకంగా ప్లే చేస్తున్నాను.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. మన్ కీ బాత్ 138వ సంచికలో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రసంగించారు. ఆకాశవాణి ద్వారా ప్రసారమైన ఈ కార్యక్రమంలో స్థానికంగా అందుబాటులో ఉన్న చౌకైన పోషక విలువలు ఉన్న ఆహార పదార్థాలను వినియోగించడం ద్వారా పోషకాహార లోపాన్ని తగ్గించవచ్చని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. జాతీయ భద్రతా విషయంలో భారత్ ఎప్పుడూ రాజీపడదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. భారత్ శాంతినే కోరుకుంటుందని, అయితే మన శాంతియుత ధోరణిని బలహీనంగా భావిస్తే తగిన రీతిలో బదులిస్తామంటూ ఆయన స్పష్టం చేశారు. రాష్టంలో అధికారంలోకి వస్తే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిందని, ఇప్పుడు ఆ హామీని విస్మరించి నిరుద్యోగులను మోసం చేసిందని బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. రాష్టంలో 25,000 పోలీసు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వెంటనే వాటిని భర్తీ చేయాలంటూ ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. వినాయక విగ్రహాల నిమజ్జనం పూర్తయిన నేపథ్యంలో జంట నగరాల వ్యాప్తంగా 15,000 మంది సిబ్బందితో శానిటేషన్ డ్రైవ్ కొనసాగుతోంది. నిమజ్జనం పాయింట్లు, ఊరేగింపు మార్గాల్లో వ్యర్థాల తొలగింపు అధికారులు వేగవంతం చేశారు. దేశవ్యాప్తంగా యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ పిలుపు మేరకు ప్రభుత్వ రంగ, ప్రాంతీయ, గ్రామీణ బ్యాంకులు సెప్టెంబర్ 28 నుంచి 30వ తేదీ వరకు 3 రోజుల పాటు సమ్మె చేస్తున్నాయి. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య తిరువనంతపురంలో జరుగుతున్న తొలి వన్డేలో వెస్టిండీస్ 1 వికెట్ నష్టానికి 157 పరుగులు చేసింది. ఈరోజు ప్రపంచ నదుల దినోత్సవం. నదులు కేవలం నీటి వనరులు కావు, సకల ప్రాణికోటికి జీవనాధారం, మానవ నాగరికతకు ఆనవాళ్లు. అయితే కాలుష్యం వ్యర్థాలతో నదులు తమ సహజత్వాన్ని కోల్పోతున్నాయి. నదుల ప్రాముఖ్యతను చాటి చెబుతూ వాటి పరిరక్షణ పట్ల అవగాహన కల్పించడానికి ప్రతి సెప్టెంబర్ 4వ ఆదివారాన్ని ప్రపంచ నదుల దినోత్సవంగా నిర్వహించుకుంటున్నారు. ప్రధానమంత్రి మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం ఈ రాత్రి 8 గంటలకు పునఃప్రసారమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి సాయంత్రం 5 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

స్టూడియో టైం 4:56 అయింది. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. నేను మీ స్నేహితుడిని ఆత్మీయుని ఎల్లేష్ మాట్లాడుతున్నాను. నేను ఇక్కడే ఉన్నాను మీతో పాటు 5:45 వరకు కూడా మ్యూజికల్ జర్నీ చేస్తాను. 4:30 20th ఎడిషన్ ఆఫ్ ఏషియన్ గేమ్స్ 2026 బీయింగ్ హెల్డ్ ఇన్ జపాన్ ఎఫ్ఎం అప్డేట్స్ వింటారు. అలాగే 5:00 నుంచి 5:03 న్యూస్ హెడ్లైన్స్ వింటారు. 5:45 నుంచి 6:00 వరకు ఆరోగ్య జీవనం కార్యక్రమంలో పిల్లల్లో జ్వరాలు ప్రముఖ పీడియాట్రిషియన్ డాక్టర్ ప్రదీప్ రాథోడ్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. రైట్, మరి మనం ఉన్నాం స్నాక్ టైంలో. సూపర్ హిట్ సాంగ్స్ ప్లే చేసుకుందాం. మరి బాలరామాయణంలో రాముడుగా యాక్ట్ చేసి మెప్పించినటువంటి ఆ బాలరాముడు తర్వాత నిన్ను చూడాలనే హీరో ఆ మూవీతో హీరోగా మారిపోయారు. ఆ తర్వాత స్టూడెంట్ నెంబర్ వన్గా మన ముందుకు వచ్చి మనందరూ మనసుల్ని దోచుకున్నారు ఆయన. అలాగే అన్ని జనరేషన్ వాళ్ళందరి యొక్క ఆదర అభిమానులను కూడా సొంతం చేసుకున్నారు. 2021 సెప్టెంబర్ 28 రిలీజ్ అయినటువంటి స్టూడెంట్ నెంబర్ 1 మూవీ నేటికి 25 ఏళ్ళు పూర్తి చేసుకుంది. సిల్వర్ జూబ్లీ అయింది. మరి ఈ మూవీలో ప్రముఖ దర్శకుడు కె రాఘవేంద్రరావు గారు సీనియర్ NTRతో బ్లాక్ బస్టర్ తీశారు ఆ రోజుల్లో, పాత రోజుల్లో. మరి NTRతో తనకున్న అనుబంధంతో తన మనవడైనటువంటి ఈ చిన్న NTRని కూడా హీరోగా ఓ సినిమా చెయ్యాలి అని నిర్మాత అశ్వినీదత్ గారు చెప్పారు. ఆయన చెప్పగానే అతని శిష్యుడు అప్పటికే ఒక సీరియల్తో ప్రతిభను చూపించుకుంటున్నారు ఒక ఛానల్లో. మరి ఆయన పిలిచి, రాజమౌళి గారు మీరు ఈ మూవీకి డైరెక్ట్ చేయండి, నేను పర్యవేక్షణ ఉంటాను, మీకేం భయం లేదు, చేయండి అని అన్నారంట. మరి రాజమౌళి గారు NTRని చూసి, ఇతరు హీరోగా సూట్ అవుతారా, కొద్దిగా బొద్దుగా ముద్దుగా ఉన్నారు అని అనుకున్నారంట. ఆ తర్వాత మొదటైతే కొద్దిగా నిరుత్సాహపడ్డారంట. తర్వాత 1 వీక్ అయిన తర్వాత NTR గారిలో ఉన్నటువంటి నటన స్థాయి ఏంటో ఆయనకు అర్థమైపోయి, బాబోయ్ ఈయన మామూలు వ్యక్తి కాదు అని అనుకున్నారంట. మరి నందమూరి అభిమానులతో పాటు మాస్ ఆడియన్స్తో ఈలలో వేయించే సీన్లతో మరి ఈ మూవీలో

రాజమౌళి గారు తన యొక్క టాలెంటెడ్ చూపించుకున్నారు. మరి ఎన్టీఆర్ గారు కూడా ఫైట్లు, డ్యాన్సులు, పరిగెట్టడం, సో ఇవన్నీ కూడా నేను కూడా సూపర్ సూటబుల్ ఇండస్ట్రీకి అని ఆయన కూడా ప్రూవ్ చేసుకున్నారు. మరి సూపర్గా చెప్పినటువంటి డైలాగ్స్ డెలివరీ అవ్వచ్చు, లేకపోతే డ్యాన్స్ అవ్వచ్చు, అన్నిట్లో కూడా శభాష్ అనిపించుకున్నారు అన్ని జానర్స్. వాళ్ళందరూ కూడా అన్ని జనరేషన్ వాళ్ళందరూ కూడా సూపర్ అని అనిపించుకున్నారు. అన్ని జానర్స్లో కూడా ఈయన సూటబుల్ అవుతారని కూడా అనుకున్నారంట. రైట్, ఓన్లీ నటనే కాదు నాట్యంలో కూడా ప్రతిభావంతుడే అని అనిపించుకున్నారు. మరి ఇందులో పాటలన్నీ కూడా మాస్టర్ పీస్గా నిలబడిపోయాయి. మరి 25 ఇయర్స్ అయినప్పటికీ కూడా ఇందులో పాటలు ఒక్కొక్కటి ఒక ఆనిమత్యం అని చెప్పాలి. మరి ముఖ్యంగా ఈ పాట అయితే మాత్రం మనందరికీ బాగా నచ్చుతుంది. ముందుగా ఈ పాటతో మనం స్టార్ట్ చేసుకుందాం మన స్నాక్ టైం. ఇంటి నుండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ యువర్ ఫ్రెండ్ యలేష్. ఏమిటి చేశాడో ఆ బ్రహ్మ.

స్టూడియో టైం 4:18:48 అయింది ఎగ్జాక్ట్ గా. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. మనం ఉన్నాం స్నాక్ టైంలో. మరి ఫిల్మీ అప్డేట్స్తో పాటు సూపర్ హిట్ సాంగ్స్, అందరికీ నచ్చినటువంటి ఎవర్ గ్రీన్ సాంగ్స్, మీకు నాకు మనందరికీ నచ్చినటువంటి పాటలు మనం ప్లే చేసుకుంటున్నాం మైనర్ ఫ్రెండ్స్. మరి ఈరోజు ఆదివారం, మరి 27th, మరి పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇంట్లోనే ఉన్నారని అనుకుంటున్నాను. ఓకే, మరి అందరూ కూడా చక్కగా ఛాయ్, బిస్కెట్స్, సమోసా కూడా తింటూ హాయిగా నా షోని ఆస్వాదిస్తున్నటువంటి నా స్నేహితులందరికి కూడా మంచి మంచి పాటలు ప్లే చేస్తానని ప్రామిస్ చేస్తున్నాను. ఇంకా చాలా మంచి పాటలు ఉన్నాయి, క్యూ అప్ ఉన్నాయి. మరి ఒక బ్లాక్ బస్టర్ మూవీ గురించి అక్కడ ఉన్నటువంటి టీం అందరూ కూడా డిస్కస్ చేస్తున్నారంట. ఈ మూవీ చాలా బాగుండాలి, మరి అందులో ఈ టైటిల్ వినగానే అందరికి కూడా నచ్చేయాలి వెంటనే అని అక్కడ ఉన్నటువంటి మూవీ టీం అందరూ కూడా కూర్చొని డిస్కస్ చేస్తున్నారట. అది 1998 రిలీజ్ అయినటువంటి మూవీ. మరి అలాగే అది బాక్సాఫీస్ వద్ద విజయాన్ని కూడా నమోదు చేసుకుంది. మరి ఇందులో మణి శర్మ గారి మ్యూజిక్ కాంపోజిషన్ చాలా చాలా స్పెషల్ అని చెప్పాలి. మరి ఇందులో ఒక టైటిల్ కావాలి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఆ దర్శక విభాగంలో పనిచేసినటువంటి విఎన్ ఆదిత్య గారికి చెప్పారంట. మంచి టైటిల్ ఉండాలి, చాలా బాగుండాలి అని చెప్పారంట డైరెక్టర్ గారు. ఆ డైరెక్టర్ గారి పేరు జయంత్ సి పరాంజీ. మరి ఆయన తీసినటువంటి సినిమాలన్నింటిలో కూడా చివరిలో రా అని ఉంటుంది, ప్రేమించుకుందాంరా, పెళ్లి చేసుకుందాంరా, అంటే ప్రేమించుకుందాంరా అనే టైటిల్ ఉంటుంది, పెళ్లి చేసుకుందాంరా అనేది ఇంకొకరు. సో ప్రేమించుకుందాంరా అనే టైటిల్తో ఆయన హిట్ అవ్వడం వల్ల ఈ రా అనే టైటిల్తోనే మనకి సినిమా రావాలి అని అందరూ అనుకున్నారు. ఆయన మాత్రం అనుకోలేదు, ఆయనకి అలాంటి పట్టింపు ఏమీ లేదు. ఏ టైటిల్ అయితే బాగుంటుందో అదే టైటిల్ పెడదాం, టైటిల్ మంచిది చూడండి అని చెప్పి తన యొక్క అసిస్టెంట్స్ అందరూ కూడా చెప్పారంట. సో అందులో చాలామందికి ఆ యొక్క అవకాశాన్ని ఇస్తే అక్కడ ఉన్నటువంటి అసోసియేట్స్ అందరూ కూడా ఆల్మోస్ట్ 96 టైటిల్స్ పెట్టారంట ఆ కథ చూసి. సో వాళ్ళు అనుకున్నారంట, ఇది చిరంజీవి గారి ఇమేజ్కి తగినటువంటి మాస్ సినిమా కాదు, ఒక క్లాస్ ఫ్యామిలీ మూవీ, మరి మంచి ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి కాబట్టి కొద్దిగా స్టైలిష్గా ఉండాలి అని చెప్పారంట. అనగానే విఎన్ ఆదిత్య గారు, సార్ ఒక 96 టైటిల్స్ రాశాను నేను, మనతో పాటు మన టీం కూడా రాశారు, ఒక్కసారి చూడండి అని చెప్పారంట. అయితే మనం కాదు, మనందరం కూడా చిరంజీవి గారి ఆఫీస్కి వెళ్దాం, అక్కడికి వెళ్ళి ఆ టైటిల్ని ఫైనల్ చేద్దాం, నేను కాదని చెప్పి ఆ డైరెక్షన్ టీం అండ్ అసోసియేట్స్ అందరు కూడా వెళ్ళారంట చిరంజీవి గారింటికి. వెళ్ళగానే, సార్ మీ గురుండి ఒక టైటిల్, ఈ మూవీ గురించి ఒక టైటిల్ అనుకున్నాం, సో ఒకసారి చూడండి సార్ అనగానే చిరంజీవి గారు ఆ ఫైల్ ఓపెన్ చేసి చూడగానే అందులో బావగారు బాగున్నారా, చిరంజీవి గారి మాస్టర్ మూవీలోని సాంగ్ అని రాసిచ్చారంట. ఈ టైటిల్ చూస్తే ఎందుకో చాలా బాగుందనిపిస్తుంది, పాట కూడా బాగా కనెక్ట్ అయింది కాబట్టి ఈ టైటిల్ పెడితే బాగుంటుంది అనిపిస్తుంది నాకు అని అన్నారు చిరంజీవి గారు. మరి కానివ్వండి సార్, ఇంకెందుకు, మరి అదే టైటిల్ పెడదాం, ఆ పాట కూడా హిట్ అయింది కాబట్టి అని జయంత్ సి పరంజీ గారు అండ్ ఏన ఆదిత్య వీళ్ళందరూ కూడా అనుకున్నారంట. మరి కట్ చేస్తే ఆ మూవీ ఎంత హిట్ అయిందో నేను వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి రైట్, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ చిత్ర పాడినటువంటి ఈ ఆంటీ కూతురా అమ్మో అప్సరా అనే పాటను ప్లే చేసుకుందాం. దాంతోపాటు బోనస్గా బాగున్నారా బాగున్నారా బామ్మగారు బాగున్నారా అనే పాటను కూడా ప్లే చేసుకుందాం. వింటూ ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ యువర్ ఫ్రెండ్ యలేష్.

ఎస్ ఫ్రెండ్స్, మీరు వింటున్నారు స్నాక్ టైమ్ విత్ మీ యువర్ ఫ్రెండ్ యలేష్. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర

స్టూడియోలో టైం 4:43 అయింది. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్, ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. నేను మీ స్నేహితుడిని ఆత్మీయుని యలేష్ని మాట్లాడుతున్నా. మనం ఉన్నాం స్నాక్ టైంలో. ఫెంటాస్టిక్ సాంగ్స్ అన్ని కూడా మనం ప్లే చేసుకుంటున్నాం మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, మరి ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ విషయం మీకు చెప్పాలి. అదేంటంటే, చూస్తుండగానే మన పండుగడికి 20 ఏళ్ళు నిండిపోయాయి. అప్పటికీ ఇప్పటికీ వాడే మారలేదు. వాడిని ఎన్నిసార్లు చూసినా తనివి కూడా తీరట్లేదు. ఎందుకంటే పండుగ ఆడే పాత్ర అలాంటిది. ఇప్పటికే మీకు అర్థమయ్యేటుంది. మరి మన పండు పరిగెడుతూ ఆ కూరగాయల మార్కెట్ నుంచి పరిగెట్టుకుంటూ రాగానే మనందరం కూడా సో విజిల్స్ వేసేసి వా సూపర్రా సూపర్రా. అలాగే అందులో వచ్చినటువంటి డైలాగ్స్ కూడా మనం డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారికి కూడాను వెంటనే క్లాప్స్ కొట్టేసాం, పూరి సూపర్ అంటూ. సో సెడ్ బాగుంది, కొట్టుకోవడానికి ఏమాత్రం ఉండాలి అని అంటుంటే ఏంట్రా యాటిట్యూడ్, ఏంటి స్టైల్ అని సూపర్గా అనిపిస్తాయి. అంతే ఇంకో డైలాగ్ ఉంటుంది అందులో, ఏం పేరు చెబితే కానీ తన్నులు తినవా అంటుంటే, అరే కృష్ణ గారే చెప్తున్నారా డైలాగులు అని మన ముందు జనరేషన్ మన ఫాదర్ జనరేషన్ వాళ్ళు కూడా సూపర్. అలాగే ఎవడ కొడితే దెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడేరా పండుగాడు అంటూ, ఆ తర్వాత ఈ ఏఐ జనరేషన్ వారు కూడా ఈ కృష్ణ గారి ముఖ్యంగా ఈ కృష్ణగారి డైలాగ్స్ని అంటే కృష్ణగారే ఆ డైలాగ్లో కనిపిస్తే ఎలా ఉంటుంది అనే విషయం కూడా వాళ్ళు క్రియేట్ చేశారన్నమాట, రీక్రియేట్ చేశారు. సో అది కూడా మనం అందరం కూడా చూసి ఎంజాయ్ చేస్తాం. ఫెంటాస్టిక్, రైట్? మరి అలాగే ఈ మూవీ చూస్తూ చూస్తుండగానే 20 ఇయర్స్ అయిపోయింది. బాప్రే, నిజంగా చాలా కాలం అయిపోయింది. 21 ఇయర్ కూడా నడిచిపోతుంది అలాంటి మూవీ.

ఎప్పటికీ మర్చిపోలేం మనం మన పండుగని కానీ అందులో ఉన్నటువంటి శృతిని కూడా మర్చిపోలేం కదా. అలాగే అందులో ఎస్ఐ పశుపతిని కూడా మర్చిపోలేం. మరి అందులో ఒకటేంటి, వాట్ నాట్, అందులో ఉన్నటువంటి మ్యూజిక్ కానీ అలాగే డైలాగ్ డెలివరీ కానీ, ముఖ్యంగా మన మహేష్ బాబు గారి యొక్క యాటిట్యూడ్ స్టైల్ మర్చిపోలేం. అలాగే అందులో ఉన్నటువంటి మ్యూజిక్ మనల్ని మ్యాజిక్ చేసేసింది. అలాంటి పాటలు అందులో ఉన్నాయి, మరి సూపర్. ప్రతి డైలాగ్ ప్రతి ఫ్రేమ్ ఎన్నిసార్లు చూసినా కూడా మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ చూడాలనిపించినటువంటి మూవీ పోకిరి. 20 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది, ఫెంటాస్టిక్, రైట్? మరి ఇప్పుడొక సూపర్ హిట్ సాంగ్ మనం ప్లే చేసుకుందాం. మరి పండుగాడి గురించి చెప్పాం కాబట్టి పండుగాడి రెండు పాటలు ప్లే చేసుకుందాం. 1 2 3 4 సెడ్ బాగుంది.

వారేవా రైట్ స్టూడియోలో టైం 4:53 అయింది. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. నేను మీ స్నేహితుడిని ఆత్మీయుని యల్లేష్ని ఇక్కడే ఉన్నాను. ఫైన్, మరి మహేష్ బాబు గారి గురించి మనం మాట్లాడుకున్నాం. పోఖ్రీ మూవీ, సో 20 ఇయర్స్ అయిపోయింది. మరి ఆ తర్వాత కౌబాయ్ రోల్ విషయానికి వస్తే, మెగాస్టార్ చిరంజీవి గారి తర్వాత కౌబాయ్ రోల్ చేసింది ఒకే ఒక్కరు, ప్రిన్స్ మహేష్ బాబు. సో ఆ టైం అంత చిన్న వయసులోనే ఆయనకు ఉన్నటువంటి డేరింగ్ కానీ, అందులో ఉన్నటువంటి మ్యూజిక్, సో మ్యాజిక్ చేసింది మనందరినీ అని చెప్పొచ్చు. మరి మహేష్ అండ్ మణిశర్మ కాంబినేషన్ అంటే సూపర్ డూపర్ హిట్ అనే చెప్పాలి, రైట్? మరి ఈ మూవీలో టక్కర దొంగలో ఒక ఇంట్రెస్టింగ్ డైలాగ్ ఉంటుంది. అదేంటంటే, లాస్ట్లో ఆ మూవీ ఆల్మోస్ట్ అయిపోయిన తర్వాత, అన్ని చేంజింగ్లు చేసిన తర్వాత, సడన్గా కృష్ణ గారు వస్తాను. రాగానే అమ్మాయి అడుగుతుందన్నమాట బిపాస బసు, ఎవరితను? అనగానే అతను మోసగాళ్ళకే మోసగాడు అని చెప్తారు. అనగానే కృష్ణ గారు ఏమంటారంటే, పిల్లాడు అనుకున్నాను, టక్కర దొంగలా ఉన్నావే అంటారు. ఇక్కడ స్టేజ్ థియేటర్లో ఉన్నటువంటి అందరం కూడా చప్పట్లు క్లాపులు కొట్టేశాం. అందులో నేను కూడా ఒకడిని ఉన్నాను. మరి కృష్ణ గారు మహేష్ బాబు ఫ్యాన్లో నేను కూడా ముందు వరుసలో కూర్చొని ఏలలు కొట్టి డ్యాన్సులు కూడా చేసేసాను, రైట్? మరి మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. టక్కరి దొంగ నుంచి చుక్కల్లో చంద్రుడు మీ అందరి కోసం.

మై డియర్ ఫ్రెండ్స్, స్టూడియోలో టైం 4:59. ఇరవై సెకండ్లైని మరి 5 గంటలకి న్యూస్ హెడ్లైన్స్ వింటారు. అలాగే 5:45కి ఆరోగ్య జీవనం కార్యక్రమంలో పిల్లల్లో జ్వరాలు ప్రముఖ పీడియాట్రిషియన్ డాక్టర్ ప్రదీప్ రాథోడ్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ ఇంకోసారి. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్, ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. నేను మీ స్నేహితుడిని ఆత్మీయ ఎల్లేష్ మాట్లాడుతున్నాను. మనం 5 గంటలకి తాజా ట్యూన్స్ వింటారు. 5:03 నుంచి 5:45 మధ్యలో

ఉగ్రవాదానికి సరిహద్దులు లేవని, దాని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అందుకే ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో అంతర్జాతీయ సహకారం అవసరమనే విస్తృత సందేశానికి ప్రపంచవ్యాప్తంగా మద్దతు లభిస్తుందని ప్రధాని పేర్కొన్నారు. చారిత్రక కట్టడాలను కేవలం గతానికి సంబంధించిన అవశేషాలుగా కాకుండా భారతీయ కళ, సంస్కృతి, శాస్త్ర విజ్ఞానం వారసత్వ చిహ్నాలుగా భావించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఇతర దేశాలతో భారత్ నిర్వహించే ఈ సైనిక చర్యలు, సహకారం ఎల్లప్పుడూ జాతీయ ప్రయోజనాలు ఆధారంగానే ఉంటాయని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని తమ ప్రభుత్వం విధానంగా కొనసాగించినంతకాలం భారత్ ఎలాంటి దాడినైనా చేయడానికి సిద్దంగా ఉంటుందని హెచ్చరించారు. యూపీఐ లావాదేవీలపై ఎన్టీఆర్ విధించాల్సిన కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై సుప్రీంకోర్టులో రేపు విచారణ జరగనుంది. ఈ పిల్ను భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఆధ్వర్యంలో బెంచ్ విచారించనుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై 3 సంవత్సరాలు గడుస్తున్నా ఇచ్చిన 420 హామీల్లో ఒక్కటి కూడా పూర్తిగా అమలు కాలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు అన్నారు. బతుకమ్మ చీరల పథకాన్ని పునరుద్దరించాలని, చేనేత కార్మికులకు 60 కోట్ల రూపాయల బకాయిలు వెంటనే చెల్లించాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈరోజు ప్రపంచ పర్యాటక దినోత్సవం. పర్యాటకం వల్ల సమాజంలో ఆర్థిక వృద్ది ఏర్పడి ఎంతో మందికి ఉపాధి లభిస్తుంది. వేరువేరు దేశాల సంస్కృతులు, సాంప్రదాయాల గురించి అవగాహన పెంచుకోవడానికి ఇది ఉపకరిస్తుంది. ఐక్యరాజ్యసమితి ప్రపంచ పర్యాటక సంస్థ చేసిన తీర్మానం ద్వారా 1980 సంవత్సరం నుంచి ప్రతి ఏటా సెప్టెంబర్ 27న ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నారు. ఈరోజు ప్రపంచ నదుల దినోత్సవం. నదులు కేవలం నీటి వనరులు కావు, సకల ప్రాణకోటికి జీవనాధారం. అయితే కాలుష్యం, వ్యర్థాలతో నదులు తమ సహజత్వాన్ని కోల్పోతున్నాయి. నదుల ప్రాముఖ్యతను చాటిచెబుతూ వాటి పరిరక్షణ పట్ల అవగాహన కల్పించడానికి ప్రతి సెప్టెంబర్ 4వ ఆదివారాన్ని ప్రపంచ నదుల దినోత్సవంగా నిర్వహించుకుంటున్నారు. ప్రధానమంత్రి మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం ఈరోజు రాత్రి 8 గంటలకు పునః ప్రసారమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AINews_HYDని ఫాలో అవ్వండి. AINews_HYD యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: రెయిన్బో 101.9.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జైవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: ఒక మంచి పుస్తకం మనకు కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది,
3: ఒక కొత్త ఆలోచనను అందిస్తుంది,
2: ఒక కొత్త అనుభూతిని మనలో నింపుతుంది.
3: మరి మీకు నచ్చిన పుస్తకం మీకు ఇచ్చిన ఆ అందమైన అనుభూతిని మా శ్రోతలతో పంచుకోవాలనుకుంటున్నారా?
2: ఎఫ్ఎం రెయిన్బో మీకందిస్తున్న ప్రత్యేక అవకాశం రీడ్ విత్ రెయిన్బో.
3: 15 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న వారెవరైనా మీరు చదివిన పుస్తకం గురించి
2: మీ అనుభూతిని
3: మీ మాటల్లో
2: మా శ్రోతలతో పంచుకోండి.
3: మీ పేరు, మొబైల్ నంబర్ వివరాలను
2: readwithrainbow2026@gmail.com కు పంపండి.
3: మీ రీడింగ్ జర్నీ
2: మీ మాటల్లో మన శ్రోతల ముందుకు. పుస్తకంతో మీ ప్రయాణాన్ని
3: రెయిన్బోతో పంచుకోండి.
2: రీడ్ విత్ రెయిన్బో.
3: రీడ్ విత్ రెయిన్బో.
4: మై డియర్ ఫ్రెండ్స్, స్టూడియోలో టైం 5:36:36 అయింది. ఎగ్జాక్ట్గా మీరు వింటున్నారు ప్రపంచంలోని తెలుగు వాళ్ళందరూ కూడా చాలా ఇష్టమైనటువంటి ఒకే ఒక రేడియో ఛానల్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 పై వింటున్నారు. మరి రేడియోని న్యూస్ ఆన్ ఎయిర్ అనే యాప్ ద్వారా కూడా మీరు వినొచ్చు. ప్రపంచంలో ఎక్కడున్నా కూడా న్యూస్ ఆన్ ఎయిర్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని గూగుల్ ప్లేస్టోర్లో అందులో సెర్చ్ బార్లో ఎఫ్ఎం రెయిన్బో హైదరాబాద్ అని టైప్ చేయగానే మన ఎఫ్ఎం రెయిన్బో ఓపెన్ అవుతుంది. అందులో ప్లే బటన్ క్లిక్ చేయగానే మన ఎఫ్ఎం రెయిన్బో ఉన్నటువంటి పాటలు మాటలు అన్నీ కూడా మీ మనసుకు హత్తుకుపోయే అన్ని విషయాలు కూడా మందరంగా వినిపిస్తాయి. ఆల్రైట్, మరి 5:45 నుంచి 6 గంటల వరకు కూడా ఆరోగ్య జీవనం కార్యక్రమంలో పిల్లల్లో జ్వరాలు ప్రముఖ పీడియాట్రిషియన్ డాక్టర్ ప్రదీప్ రాథోడ్ గారితో పరిచయం వింటారు. పరిచయం చేస్తున్నటువంటి పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. మరి 5:45 వరకు కూడా తాజా ట్యూన్స్లో మనం సూపర్ హిట్ సాంగ్స్తో పాటు లేటెస్ట్ సాంగ్స్ కూడా మనం ప్లే చేసుకుంటున్నాం. మరి అడ్డుల జంగిరెడ్డి గారు అండ్ ప్రభా పాడినటువంటి ఇప్పుడు సెన్సేషనల్ అయినటువంటి ఈ పాట పారాడైజ్ మూవీ నుంచి. మరి ఈ మూవీ నుంచి ఈ సూపర్ హిట్ సాంగ్ ఫస్ట్ అయితే విందాం, ఆ తర్వాత సూపర్ హిట్ సాంగ్సే విందాం. అన్నీ కూడా వింటూ ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ ఫ్రెండ్ యల్లేష్.

0: సర్దిగట్టుకొని రాదు
1: ఎక్కడికో.
2: దేశ నగుల దేశ నగుల దేశ నగుల దేశ దేశ దేశ దేశ.

చాలు దించు, ఫోటో ఇల్లుత ఫోటో ఆల్బమ్ లో అంటించు, మరి నాతో దిగిన బొమ్మని బాబు లాకర్ లో దాచుచ్చు. సుక్కున్న ఈ కిసుక్కులు బయటికి వచ్చాయో, దెబ్బలు పడతాయి రోజా, దెబ్బలు పడతాయి రో దెబ్బ దెబ్బ దెబ్బ.

0: when the drums beat at Bonalu, when the verses of Dasarathi echo. When the screen lights up with Telangana cinema, the soul of our state speaks. And every evening from 8 to 9, FM Rainbow 101.9 speaks Telangana. This is Telangana, your dedicated hour for Telangana's history, art, culture, literature and tourism. Celebrate the land, celebrate the people and celebrate the pride. Telangana, where Telangana lives on radio.
1: FM Rainbow 101.9.
2: ఎస్ ఫ్రెండ్స్, మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ద నేషన్, ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. తాజా ట్యూన్స్ వింటున్నారు.

0: when the drums beat at Bonaloo, when the verses of Dasarathi echo. When the screen lights up with Telangana cinema, the soul of our state speaks. And every evening from 8 to 9, FM Rainbow 101.9 speaks Telangana. This is Telangana, your dedicated hour for Telangana's history, art, culture, literature and tourism. Celebrate the land, celebrate the people and celebrate the pride. Telangana, where Telangana lives on radio.
1: మార్నింగ్ శుభారంభం చేద్దాం,
2: మనసులో ఆనందరాగం ముగిద్దాం.
3: ప్రాబ్లమ్స్ టెన్షన్ కు గోళీ మారో,
4: ఉదయం ఉత్సాహంగా చెలోయారో.
5: రెయిన్బో చౌరస్తా ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.
6: చార్ గంటీ మస్తీ.

స్టూడియోలో టైం 5:28:03 ఎగ్జాక్ట్గా. ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా చాలా ఇష్టమైనటువంటి ఒకే ఒక రేడియో ఛానల్ ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మీరు వింటున్నారు. ఇందులో వచ్చే మాటలు పాటలు మన మనసుకి చాలా హత్తుకుపోతాయి. చాలామంది ఫ్రెండ్స్ మెసేజ్ చేస్తూ ఉన్నారు, రైట్ మనం ఉన్నాం తాజా ట్యూన్స్లో సూపర్ హిట్ సాంగ్స్ అని కూడా ప్లే చేసుకుంటున్నాం, ఎవర్ గ్రీన్ అండ్ టైమ్లెస్ సాంగ్స్ అని కూడా. రైట్, మన తెలుగులో 2015లో ఒక మూవీ వచ్చింది, అంటే యాక్చువల్గా ఇది డబ్బింగ్ మూవీ. మరి అందులో విజయ్ అండ్ మోహన్ లాల్ కలిసి యాక్ట్ చేశారు. మరి ఇందులో యాక్చువల్గా ఒక పాటని కంపోజ్ చేశారు మ్యూజిక్ డైరెక్టర్ డి ఇమాన్. మరి ఈ పాటని పాడింది ఎవరంటే మను అండ్ సాయి చరణ్. ఈ పాటని ఎలా కంపోజ్ చేశారంటే దళపతి

తిరుపతి మూవీలో పాట ఉంది కదండి యేసుదాస్ గారి ఎస్పీబి సాంగు, ఆ పాటకి దగ్గరగా ఉండాలి, అదే స్టైల్లో ఉండాలి అనే ఉద్దేశంతో ఈ పాటని కంపోజ్ చేయడం జరిగింది. మరి ఈ పాట కూడా చాలా బాగుంటుంది. తమిళనాడు తెలుగులో కూడా బాగా హిట్ అయినటువంటి ఈ పాటని మీకోసం నేను ప్లే చేస్తున్నాను. తాజా ట్యూన్స్లో వింటూ ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ యువర్ ఫ్రెండ్ ఇలేష్.

స్టూడియోలో టైం 5:40 19 సెకండ్ అయింది. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఆరోగ్య జీవనం కార్యక్రమంలో పిల్లల్లో జ్వరాలు ప్రముఖ పీడియాట్రిషియన్ డాక్టర్ ప్రదీప్ రాథోడ్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఆరోగ్య జీవనం శీర్షికన చిన్నపిల్లల్లో టీకాలు వ్యాక్సినేషన్ గురించి తెలియజేయడానికి ప్రముఖ పీడియాట్రిషియన్ డాక్టర్ ప్రదీప్ రాథోడ్ గారు మన ఆకాశవాణి స్టూడియోస్ ఇచ్చేశారు. నమస్కారం అండి డాక్టర్ ప్రదీప్ రాథోడ్ గారు.
1: నమస్కారం రమేష్ గారు.
0: ముఖ్యంగా ఒక ఇంట్లో పిల్లలు రావడము గొప్ప శుభ సూచకంగా ఆనందదాయకంగా గొప్ప భాగ్యంగా భావిస్తుంటారు.
1: అవును.
0: అయితే మారుతున్న పరిస్థితుల్లో రకరకాల వ్యాధులు ప్రబలుతున్నాయి కాబట్టి ఈ వ్యాధుల పట్ల ముందు జాగ్రత్తగా టీకాలు ఇవ్వడం అంటూ జరుగుతుంటుంది ప్రివెన్షన్ కోసం. సో ఈ వ్యాక్సినేషన్ పద్ధతిని పిల్లలు పుట్టినప్పటి నుంచి ఏ స్థాయి వరకు ఏ దశలో ఎలా పాటించాలి అన్న విషయం తెలియజేయండి.
1: మనం ఇప్పుడు ప్రెగ్నెన్సీలో కూడా తల్లి గర్భంతో ఉన్నప్పుడు కూడా రెండు వ్యాక్సిన్స్ ఇస్తున్నాము. ఫ్లూ వ్యాక్సిన్ ఒకటి, లంగ్స్కి నిమ్ము రాకుండా, దాంతోపాటు టెటనస్ కాకుండా డీపీటీ వ్యాక్సిన్ ఇచ్చేస్తున్నాము మదర్స్కి. దానివల్ల బేబీకి కూడా ఫ్యూచర్లో ఈ డీపీటీ ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది. సో తల్లులు కూడా వ్యాక్సిన్ ఉంటుంది గర్భంతో ఉన్నప్పుడు, అది గుర్తుపెట్టుకోవాలి.
0: తల్లి గర్భంలో నుంచే మనం వ్యాక్సినేషన్ మొదలవుతుంది.
1: అయితే పిల్లలు పుట్టంగానే మనము పుట్టినరోజు ఇచ్చే వ్యాక్సిన్స్ దగ్గర నుంచి దగ్గర దగ్గర 5 సంవత్సరాల వరకు ఇస్తాము. దాని తర్వాత 10వ సంవత్సరంలో ప్లస్ 15వ సంవత్సరంలో వ్యాక్సిన్స్ ఇస్తాం.
0: అంటే సాధారణంగా ఏ వయసులో ఏ వ్యాధి బారిన పడి పిల్లలు తీవ్ర నష్టానికి గురవుతుంటారో ఆయా సందర్భాలను దృష్టిలో ఉంచుకొని ఆయా సమయానుకూలంగా వ్యాక్సిన్ ఇచ్చి వాళ్ళని వాటికి ప్రిపేర్ చేసి సన్నద్ధంగా ఎదుర్కొనే విధంగా చేస్తారు.
1: అయితే ఒక కాలంలో మనకి ఇప్పుడు పోలియో చూడండి, ప్రతి 3-4లో ఒకరికి పోలియో వచ్చి కాలు వీక్గా ఉండడము అలా ఉండేది. కానీ గవర్నమెంట్ ఏం చేసింది, కొన్ని కోట్ల బేబీస్కి, అంటే 5 సంవత్సరాల కింద ఉన్న కోట్ల బేబీస్కి పల్స్ పోలియో ఇవ్వడం వల్ల ఆ వ్యాధిని మనము కంప్లీట్గా నిర్మూలించగలిగినాం. ఇండియాలో అసలు 2011 నుంచి పోలియో కేసులు లేనే లేవు. సో వ్యాక్సిన్ ఇంపార్టెన్స్ అదనమాట. ఒక వ్యాక్సిన్ ఇచ్చామంటే ఆ డిసీజ్ ఆ బేబీకి రాకుండా ఉంటుందని మనం వ్యాక్సిన్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, ఇప్పుడు పుట్టినప్పుడు మనము పోలియో చుక్కలతో పాటు బీసీజీ అంటే బాసిలస్ క్యాల్మెట్ గ్వెరిన్, ఇది ట్యూబర్క్లోసిస్ అంటే క్షయవ్యాధికి అగెన్స్ట్గా ఇస్తామన్నమాట.

0: ఈ క్షయవ్యాధి మనకి బ్రెయిన్లో వస్తుంది, లంగ్స్లో వస్తుంది, కడుపులో వస్తుంది, ప్లస్ లింఫ్ నోడ్స్లో వస్తుంది. కానీ మనం ఇచ్చే వ్యాక్సిన్స్ బ్రెయిన్కి లంగ్స్కి మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి ఆ దాన్ని అరికట్టడానికి హెల్ప్ చేస్తుంది అన్నమాట. సో నంబర్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ తగ్గడం వల్ల ఆ డిసీజ్ మన దగ్గర ఉండకుండా తగ్గిపోతుంది. దాంతోపాటు హెపటైటిస్ బి, ఇది ప్రాణాంతకమైన హెపటైటిస్ బి, లివర్ని ఇన్ఫెక్ట్ చేసే రోగము. ఇది ఎఫెక్ట్ అయిన తర్వాత మనిషి కోలుకునే ఛాన్స్ ఉండదు, స్లోగా లివర్ పాడైపోవడము, దాని తర్వాత సిరోసిస్లోకి వెళ్ళిపోయి ఫెయిల్యూర్లోకి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి మనం పుట్టినప్పుడు మూడు చాలా ఇంపార్టెంట్ వ్యాక్సిన్స్ ఇస్తాము, అందులో పోలియో, హెపటైటిస్ బి అండ్ బీసీజీ ట్యూబర్క్లోసిస్ అగేన్స్ట్గా ఇస్తాం సార్.
1: ఎదుగుదల దశలో ఏ స్థాయిలో ఏ వ్యాక్సిన్స్ ఇవ్వాలంటారు?
0: అయితే ఇప్పుడు అన్ని వ్యాక్సిన్స్ దగ్గర దగ్గర గవర్నమెంట్లోనే దొరుకుతున్నాయి. బీసీజీ, పోలియో, హెపటైటిస్ బి అయిన తర్వాత 6 వారాలకి మళ్ళీ ఆశా వర్కరే మిమ్మల్ని పిలుస్తుంది, లేకపోతే వాళ్ళే మీకు ఇంటికొచ్చి వ్యాక్సిన్స్ ఇస్తారు. అందులో మళ్ళీ ఓకే డిపిటి, డిఫ్తీరియా, పర్టుసిస్, టెటనస్. డిఫ్తీరియా అంటే బాగా దగ్గి దగ్గర దగ్గర లంగ్స్ ఇన్ఫెక్ట్ అయిపోయే రోగం అన్నమాట. పర్టుసిస్ కూడా సేమ్. దాంతోపాటు టెటనస్, మనం యూజువల్గా మూలగుచ్చుకుంటే టెటనస్ ఇంజెక్షన్ వేసుకున్నారా, లేకపోతే ఎక్కడన్నా దెబ్బలు తగిలితే టెటనస్ ఇంజెక్షన్ వేసుకున్నారా అంటారు కదా,
1: ధనుర్వాతం రాకుండా.
0: ఎస్, సో దానికి అగేన్స్ట్ వ్యాక్సిన్ ఇస్తామన్నమాట. కానీ రీసెంట్గా లాస్ట్ 10 ఇయర్స్ నుంచి ఈ డిపిటితో పాటు కొన్ని ఎక్స్ట్రా వ్యాక్సిన్స్ కూడా ఇంక్లూడ్ చేశారు. దాన్ని మనం కాంబినేషన్ వ్యాక్సిన్ అంటాము. సో ఒకటే ఇంజెక్షన్లో 5 వ్యాక్సిన్స్ ఇంక్లూడ్ చేస్తారు. అందులో ఎక్స్ట్రా మనకి హీమోఫిలస్ ఇన్ఫ్లుయెంజా అనే వ్యాక్సిన్ వస్తుంది. నెక్స్ట్ హెపటైటిస్ బి, ఇందాక చెప్పాం కదా. సో దాని బూస్టర్ పుట్టిన దానికి ఇచ్చిన తర్వాత మళ్ళీ మనము సెకండ్ టైం 6 వీక్స్కి ఇచ్చినప్పుడు దాని స్ట్రెంగ్త్ పెరుగుతుంది, అంటే బాడీలో ఫైట్ చేసే కెపాసిటీ పెంచడానికి బూస్టర్ ఇస్తాం. దీంతోపాటు మళ్ళీ పోలియో చుక్కలు ఇస్తాం. 4 ఇయర్స్ కింద నుంచి గవర్నమెంట్ నీమోకోకల్ వ్యాక్సిన్ అనేది కూడా ఇంట్రడ్యూస్ చేసింది. నీమోకోకల్ వ్యాక్సిన్ ప్రాణాంతకమైన నిమోనియాల నుంచి, ప్లస్ చెవి ఇన్ఫెక్షన్, చెవిలో పస్సు వస్తుంది కదండి, చాలామందికి విన్నాం మనం పుట్టినప్పటి నుంచి 6 నెలల్లో చెవిలో పస్సు వస్తుందని, దాని నుంచి అవాయిడ్ చేస్తుంది, ప్లస్ చిన్న చిన్న జలుబులు దగ్గులు రాకుండా కూడా అవాయిడ్ చేస్తుంది. దాన్ని నీమోకోకల్ వ్యాక్సిన్ అంటారు. సో అది కూడా ఇప్పుడు గవర్నమెంట్లో ఇంక్లూడ్ చేశారు. దీంతోపాటు లూజ్ మోషన్స్కి కారణమైన రోటా వైరస్, దీనికి అగేన్స్ట్గా చుక్కలేస్తారు. సో రోటా వైరస్ డయేరియా ఏంటి అంటే చాలా సీరియస్ ఫామ్ ఆఫ్ డయేరియా.
1: చాలా సందర్భాల్లో డాక్టర్ గారు ఈ డయేరియాని కనుక నియంత్రించలేకపోతే ప్రాణాంతకమయ్యే ప్రమాదం కూడా ఉందంటారు కదా.
0: ఎస్, డయేరియా ఏంటంటే మన బాడీలోంచి లవణాలన్నీ మోషన్లో వెళ్ళిపోతాయి. మనము ఆ లవణాలు మళ్ళీ రిటర్న్గా ఓరల్గా ఇవ్వలేకపోయినా, లేకపోతే ఆ బేబీ తను ఫీడ్ తీసుకోలేకపోయినా, ఓఆర్ఎస్ తీసుకోలేకపోయినా వీక్ అయిపోవడము, దగ్గర దగ్గర కిడ్నీస్, లంగ్స్ అండ్ లివర్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో డిహైడ్రేషన్ ఈజ్ వెరీ సీరియస్. మనము లూజ్ మోషన్స్ అయినప్పుడు ఓఆర్ఎస్ కానీ ఫీడింగ్ కానీ కంటిన్యూ చేయాలి.
1: ఈ రోటా వైరస్ అనేది తీవ్ర స్థాయిలో నష్టం చేస్తుంది.
0: తీవ్ర స్థాయిలో నష్టం చేసి బిడ్డ దగ్గర దగ్గర ఒక 30% 20% వెయిట్ తగ్గిపోతారు. సో చాలా సీరియస్ కైండ్ కాబట్టి గవర్నమెంట్ అది ఇంపార్టెంట్గా తీసుకొని ఇది కూడా రోటా వైరస్ ఇంక్లూడ్ చేశారు. 6 వారాల వరకు మనం వచ్చాం కదా, 10వ వారము 14వ వారం సేమ్ వ్యాక్సిన్స్ ఉంటాయి. ఓకే, ఇందాక మనం ఏదైతే అనుకున్నామో 5 వ్యాక్సిన్స్ ఒకదానిలో డిపిటి, హెచ్ఐవి, హెపటైటిస్ బి, దాంతోపాటు ఒక న్యూమోకోకల్ వ్యాక్సిన్, దాంతోపాటు ఒక రోటా వైరస్ వ్యాక్సిన్. సో 6 వారాలు 10 వారాలు 14 వారాలు సేమ్ ఉంటాయి. 10వ వారంలో ఒక పీసీవి వేయరు, అంటే న్యూమోకోకల్ వ్యాక్సిన్ మళ్ళీ 9వ నెలకు వేస్తారు. సో ఇది గవర్నమెంట్ షెడ్యూల్. దాని తర్వాత చాలా ఇంపార్టెంట్ వ్యాక్సిన్ ఇది, 6 నెలలకి ఫ్లూ వ్యాక్సిన్ అనేది వేస్తామన్నమాట. ఇన్ఫ్లుయెంజా అనేది ఒక లంగ్స్ని ఇన్ఫెక్ట్ చేసే డిసీజ్, సివియర్ కైండ్ ఆఫ్ నిమోనియా కాజ్ చేస్తుంది. ఇది 5 ఇయర్స్లో పిల్లలకి చాలా ఇంపార్టెంట్ అనమాట, ఎందుకంటే 5 ఇయర్స్లో పిల్లలే బాగా ఎఫెక్ట్ అవుతారు. దగ్గర దగ్గర ఐసీయూలో జాయిన్ అవ్వడము, వెంటిలేటర్ మీదకి వెళ్ళే ఛాన్స్ కూడా ఉంటుంది. దాంతోపాటు మిగతా ఆర్గన్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి ఇన్ఫ్లుయెంజా వచ్చినప్పుడు. సో దానికోసమని మనం ప్రైవేట్లో, గవర్నమెంట్లో కాదు, ప్రైవేట్లో మనం ఫ్లూ వ్యాక్సిన్ 6వ నెలకి 7వ నెలకి వేస్తాము. ఓకే, ఇది ఫ్లూ గురించి. నెక్స్ట్ 9వ నెలకి ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా ఎక్కడైనా మనము మమ్స్, మీజిల్స్, రుబెల్లా వ్యాక్సిన్ వేస్తామన్నమాట. పాతకాలంలో చిన్నమ్మవారు అని ఉండేది, పెద్దమ్మవారు ఉండేది. చిన్నమ్మవారు అంటే మీజిల్స్, దాన్ని హిందీలో గోబ్రి అంటారు. అది ఏంటి అంటే జ్వరం వచ్చిన తర్వాత పిల్లవాడికి చర్మం అంతా ర్యాష్ వస్తుంది, ఎర్రగా మచ్చలు వస్తాయి అన్నమాట, అవి నోట్లో గొంతులో కూడా వస్తాయి. అండ్ ఈ డిసీజ్ వల్ల ఏంటంటే సేమ్ మళ్ళీ లంగ్స్లో, బ్రెయిన్లో, ప్లస్ మన స్టమక్లో, కొన్ని కొన్నిసార్లు టెస్టికల్స్లో కూడా ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది కూడా ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత పిల్లవాడు చాలా వీక్ అయిపోయి తన ఇమ్యూనిటీ తగ్గిపోయి మల్టిపుల్ ఇన్ఫెక్షన్స్ ఆ నెక్స్ట్ ఇయర్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ ఎంఎంఆర్ వ్యాక్సిన్ని ఇస్తారు 9 మంత్స్కి.
1: మమ్స్, మీజిల్స్ అండ్ రుబెల్లా.
0: ఎస్, దాంతోపాటు జేఈ వ్యాక్సిన్ అని ఇస్తారు.

0: ఇప్పుడు జాపనీస్ ఎన్సెఫలైటిస్ అని. ఈ జేఈ ఏంటి అంటే ఎక్కువ అడవుల్లో కొండల ప్రాంతాల్లో ఉంటుంది, అండ్ దాని ఎండమిక్ ఏరియా రోజు రోజుకి పెరుగుతుంది అనమాట. ఒక టైంలో కొండల్లో అడవుల్లో ఉండేది, ఇప్పుడు అక్కడ పాపులేషన్ ఎక్కువ అయిపోయి ఆ ట్రాన్స్ఫర్స్ ఎక్కువ అవడం వల్ల ఆ దగ్గు జలుబు మనకు కూడా స్ప్రెడ్ అవుతుంది. అండ్ దీనికి ట్రీట్మెంట్ ఉండదు. ఒకసారి బ్రెయిన్కి ఇన్ఫెక్షన్ వచ్చింది, జాపనీస్ ఎన్సెఫలైటిస్ అంటే బ్రెయిన్కి వచ్చే ఇన్ఫెక్షన్, సో దీనికి ట్రీట్మెంట్ ఉండదు ఇంకా. సో దానికి అగెన్స్ట్గా ఇప్పుడు మనం వ్యాక్సిన్ కూడా ఇస్తున్నాము.
1: ఇది 10 నెలల వరకు వచ్చాం.
0: ఎస్.
1: ఆ తర్వాత
0: 12వ నెలలో మనం మళ్ళీ ప్రైవేట్లో తీసుకుంటే హెపటైటిస్ ఏ అండ్ టైఫాయిడ్ ఇస్తాం అన్నమాట. హెపటైటిస్ ఏ అనేది లివర్కి సంబంధించిన ఇన్ఫెక్షన్. మనం పాతకాలంలో పసకలైనా తినకి అని చెప్తాం కదా, పచ్చకామెర్లు అంటే ఇది హెపటైటిస్ ఏ. ఈ ఇన్ఫెక్షన్ వల్ల పచ్చకామెర్లు వస్తాయి. అండ్ నెక్స్ట్ వ్యాక్సిన్ టైఫాయిడ్ అన్నమాట. టైఫాయిడ్ మనం ఎంతో కాలం నుంచి చూస్తున్నాము. టైఫాయిడ్ జ్వరాలు అసలు ఊరు ఊరినే వణికిస్తాయి. యూజువల్గా వాటర్ నుంచి వస్తుంది, కానీ తర్వాత ఒకరి నుంచి ఒకరికి తుమ్ముల ద్వారా దగ్గుల ద్వారా స్ప్రెడ్ అయ్యి అది కంటేజియస్గా అవుతుంది అన్నమాట. సో అందుకే టైఫాయిడ్ వ్యాక్సిన్ ఇస్తాం. ఇది 1 ఇయర్ వరకు ఉన్న వ్యాక్సిన్స్ అండి. సో ఈ వ్యాక్సిన్స్ రెగ్యులర్గా తీసుకున్న వాళ్ళకి దగ్గర దగ్గర మనకి 90% ఆఫ్ ద డిసీజ్ ప్రివెంట్ చేయొచ్చు.
1: ఈ షెడ్యూల్ని స్థిరంగా డాక్టర్ గారు చెప్పినట్టుగా పద్ధతి ప్రకారం సంవత్సరం పాటు పిల్లల్ని కాపాడుతూ ఈ వ్యాక్సిన్ ఇచ్చినట్లయితే 90% వరకు జీవితంలో ఈ సమస్యలు వాళ్ళకి
0: రాకుండా ఉంటాయి. వచ్చినా కానీ చాలా మైల్డ్గా వెళ్ళిపోతుంది. 1 ఇయర్ తర్వాత ప్రైమరీ షెడ్యూల్ అయిపోయింది కదా, 1 ఇయర్ తర్వాత బూస్టర్ షెడ్యూల్స్ అంటాము. అందులో మళ్ళీ మనం ఏదైతే ఇనీషియల్గా వ్యాక్సిన్స్ ఇచ్చామో వాటికి ఒక్కొక్క డోస్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము 15 మంత్స్కి వచ్చాము. ఇందాక ఏదైతే MMR వ్యాక్సిన్ గురించి మాట్లాడుకున్నామో అది మనం 15 నెలల్లో ఇస్తాము. ఇంకో ఎక్స్ట్రా వ్యాక్సిన్ చికెన్ పాక్స్ అని ఉంటుంది, అది చికెన్ పాక్స్ అంటే అమ్మవారు, దానికి వ్యాక్సిన్ ఉంది, అది మనం 15 నెలలప్పుడు తీసుకుంటాం. మళ్ళీ 18 నెలలప్పుడు ఈ 6, 10, 14 వారాల్లో ఇచ్చాం కదా DPT, నిమోకోకల్ వ్యాక్సిన్, HIV, అవి మనం బూస్టర్స్ లాగిస్తాం. 15 నెలల తర్వాత మనం 18 మంత్స్కి వచ్చేసరికి ఒక సెకండ్ చికెన్ పాక్స్ డోసు ప్లస్ సెకండ్ హెపటైటిస్ ఏ బూస్టర్ డోస్ ఇస్తాము. దీంతో మన సెకండ్ ఇయర్ వ్యాక్సిన్స్ కూడా అయిపోతాయి. అండ్ లాస్ట్కి మనము మెల్లగా 5th ఇయర్కి వచ్చేసరికి మళ్ళీ ఈ DPT ఏదైతే ముందు పుట్టినప్పుడు 16-14 వీక్స్కి ఇచ్చామో అది, దాంతోపాటు ఒక MMR డోస్ బూస్టర్ లాగా ఇస్తాము. అండ్ కొన్ని స్పెషల్ కేసెస్లో, ఇప్పుడు మీ ఇంట్లో డాగ్ ఉందనుకోండి, లేకపోతే మీ ఇంట్లో చాలా డాగ్స్ ఉన్నాయి, మీరు రేబీస్ వ్యాక్సిన్ తీసుకోవాలి. ఒకవేళ మీరు ట్రావెల్ చేస్తున్నారు అవుట్ ఆఫ్ ద కంట్రీ, బ్రెయిన్ ఇన్ఫెక్షన్కి సంబంధించిన మెనక్ట్రా అనే MCV అని వ్యాక్సిన్ ఉంటుంది, మెనింగోకోకల్ వ్యాక్సిన్ అని, అది తీసుకోవాలి. సో అవి స్పెషల్ కేసెస్ వ్యాక్సిన్స్ అనమాట, అది మేము పేరెంట్స్తో డిస్కస్ చేసేస్తాము. బట్ బేసిక్ వ్యాక్సిన్స్ మాత్రం ఇవి కవర్ చేసుకోవాలి.
1: ఇది కాకుండా మీరు 10 సంవత్సరాలకు 15 సంవత్సరాలకు అన్నారు కదా డాక్టర్ గారు, అది ఏంటి?
0: 10 సంవత్సరాలకి ఇప్పుడు DPTలోంచి ఒక పర్టుసిస్ తీసేసి DT వ్యాక్సిన్ ఇస్తాం అన్నమాట. సో డిఫ్తీరియాకి టెటనస్కి ఇంకా వచ్చే అవకాశం ఉందేమో అని చెప్పి DTaP అనే వ్యాక్సిన్ ఇస్తాం.
1: సింగిల్ డోస్.
0: ఓకే. దీంతోపాటు ఇప్పుడు రీసెంట్గా గవర్నమెంట్ 9 ఇయర్స్ బాలికలకి సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ అంటే యూట్రస్లో సర్విక్స్ అనే పార్ట్ ఉంటుంది, సో దాన్ని ఒక వైరస్ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనేది ఎఫెక్ట్ చేసినాక అది ఓవర్ ది ఇయర్స్ తను పెద్దగా అయ్యేసరికి అది క్యాన్సర్లోకి మారే ఛాన్స్ ఉంటుందని చెప్పి ఈ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్కి అగెయిన్స్ట్గా సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ తయారు చేశారు. సో మన ఇండియన్ గవర్నమెంట్ గ్రేట్, అసలు ఇది చెప్పాలంటే చాలా గ్రేట్ థింగ్, ఇండియన్ గవర్నమెంట్ కూడా ఆ బాలికలకి సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ ఇస్తున్నారు. ఇప్పుడు పైలట్ ప్రాజెక్ట్ లాగా స్టార్ట్ అయింది, ఇప్పుడు చాలామందికి వస్తుంది. 9 to 14 ఇయర్స్ లోపు ఎవరైనా ఉన్నారంటే గర్ల్స్, వాళ్ళకి మీరు సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ దగ్గరున్న PHC కానీ CHC కి వెళ్ళి తీసుకోవచ్చు.
1: పెద్ద ప్రమాదాన్ని తప్పించిన వాళ్ళం అవుతాం.
0: అది తీసుకోవడం వల్ల ఇప్పుడు రీసెంట్ స్టడీస్ ఏంటంటే క్యాన్సర్ని దగ్గర దగ్గర మనము 70-80% తగ్గించవచ్చు ఆ సర్వైకల్ క్యాన్సర్ రేట్స్ని. 15 సంవత్సరాల్లో ఓన్లీ TT ఇంజెక్షన్ ఉంటుందండి.
1: డాక్టర్ గారు, మనము ఈ వ్యాక్సిన్ షెడ్యూల్ ఒక చార్ట్ లాగా పెట్టుకొని ఈ నెల ఈ రోజు, ఈ నెల ఈ రోజు, ఈ వారంలో తీసుకోవాలి, ఈ వారంలో తీసుకొని డాక్టర్ గారు మనకు రాసిస్తారు, అది ఎంత పనున్నా ఏమున్నా వాళ్ళ బంగారు భవిష్యత్తు మనం కాపాడాలంటే ఖచ్చితంగా వ్యాక్సినేషన్ తీసుకోవాలి. ఏదైనా కారణం చేత ఒక డోసు మిస్ అయినట్లయితే భయపడాల్సిన అవసరం అని ఉంటుంది అంటారా?
0: ఇప్పుడు మనం ఈ షెడ్యూల్ ఏదైతే రాసినామో దానికి ఆ షెడ్యూల్ను మనకి ఏం ఇండికేట్ చేస్తుందంటే కరెక్ట్ టైంకి తీసుకోవడం వల్ల బేబీకి ఆ ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుందని మనము గ్యారంటీగా చెప్తాము. అండ్ ఇన్ఫెక్షన్ వచ్చినా చాలా లైట్గా వస్తుందని చెప్తాం. ఒకవేళ వాళ్ళు ప్రైమరీ సిరీస్ అంటే 6 వారంలో తీసుకొని మొత్తానికి మానేశారు, ఆ డిసీజ్ వచ్చే ఛాన్స్ పెరిగిపోతుంది వాళ్ళకి. సో అందుకని డేట్కి తీసుకోవాలి. లేదా

0: 4 నెలలు మిస్ అయిపోయాం, అసలు మర్చిపోయాం, ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి తీసుకోలేదంటే డాక్టర్ గారి దగ్గరకు వస్తే, లేకపోతే గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఆశ వర్కర్ దగ్గరికి వెళ్తే, సరే అమ్మ నేను క్యాచప్ షెడ్యూల్ అంటారు. క్యాచప్ అంటే మీరు మిస్ అయిపోయారు కానీ మీరు బ్యాక్వర్డ్ ఉన్నారు, మిమ్మల్ని క్యాచప్ చేస్తాం, ఆ ఏజ్కి ఏ వ్యాక్సిన్ ఇవ్వాలో అక్కడ వరకు తీసుకొస్తామని చెప్పి నెల నెల ఇచ్చేలాగా ఒక షెడ్యూల్ పెట్టి వాళ్ళకి ఆ వ్యాక్సిన్స్ కవర్ చేసేస్తాం.
1: అంటే ఏదైనా తెలిసో తెలియకనో, ఏదైనా విధిలేని పరిస్థితుల్లో కొంత మిస్ అయినప్పటికీ కూడా డాక్టర్ గారి సలహా మేరకు ఈ క్యాచప్ షెడ్యూల్ని ఒకటి డిసైడ్ చేసి దాని డోసు కూడా నిర్ణయించి తిరిగి వాళ్ళు వ్యాక్సినేషన్ సరైన విధంగా అంది భవిష్యత్తులో ఇలాంటి సమస్యల బారిన పడకుండా చేసే అవకాశం ఉందంట. కాబట్టి సరైన సమయంలో డాక్టర్ గారు నిర్దేశించిన మేరకు టీకాలు తీసుకున్నట్లయితే పిల్లలకి వ్యాధి బారి నుండి ఒక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసి వాళ్ళ ఆరోగ్యంగా ఆనందంగా ఉండడానికి సహకరించిన వాళ్ళమవుతాం. అది ప్రతి తల్లిదండ్రుల బాధ్యత. చాలా మంచి విషయాలు తెలియజేశారు డాక్టర్ గారు. నమస్కారం.
0: థ్యాంక్ యూ అండి.

ఇంతవరకు మీరు ఆరోగ్య జీవనం కార్యక్రమంలో పిల్లల్లో జ్వరాలు ప్రముఖ పీడియాట్రిషియన్ డాక్టర్ ప్రదీప్ రాథోడ్ గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసినటువంటి పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ త్రిషన్ ఆకాశవాణి 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మాయం. సో ఫ్రెండ్స్, మనం వచ్చేసాము మరి కలర్స్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్ లోకి. నేను మీ ఆర్జే అనుష. సో ఫ్రెండ్స్, మరి హ్యాపీ సూపర్ సండే రోజు సరదా సరదాగా ఎంజాయ్ చేసేయాలి అంటే కనుక సూపర్ సాంగ్ తో స్టార్ట్ చేసేయాలి కదా. సో మరి మీ అందరికి నమస్కారం, స్వాగతం, సుస్వాగతం, అనుస్వాగతం. సరదా సరదాగా బోల్డ్ అని విశేషాలు మాట్లాడుకుంటూ సాంగ్స్ వింటూ అలా అలా ఎంజాయ్ చేసేద్దాం 6 to 7 దాకా. సో మరి 7 గంటలకే అణువంత కార్యక్రమాన్ని అలా విన్నాక హెలో రెయిన్బో కార్యక్రమంలో ఒక్క 15 నిమిషాలు ముచ్చటించుకుందాం. ఆ తర్వాత మరి ఫార్మ్ టు సిటీ అనే స్పాన్సర్ ప్రోగ్రాం ప్రసారం అవుతుంది. దెన్ మరి 8 గంటలకి ఈరోజు మనందరికీ తెలుసు ఆఖరి ఆదివారం కాబట్టి సెప్టెంబర్ నెలలో మరి మన దేశ ప్రధానమంత్రి గారు గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం పునః ప్రసారం జరుగుతుంది 8 గంటలకి. ఆ తర్వాత తెలంగాణలో మంచి టూరిస్ట్ ప్లేస్ గురించి విశేషాలన్నీ మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేసేద్దాం. మరి ఇవన్నీ చేయాలంటే మంచి పాటతో స్టార్ట్ చేయాలి కదా. వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ చింతకాయల రవి నుంచి వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మాయం.

శంకర్ దాదా ఎంబీబీఎస్ చిత్రం నుంచి సూపర్ హిట్ సాంగ్ విన్నారు. సో ఫ్రెండ్స్, మనము నమ్ము కాలర్స్ ఆఫ్ ఇండియాలో అండ్ నేను మీ ఆర్జే అనుష. సో ఫ్రెండ్స్,

ఆఫ్ ఇండియాలో డెఫినెట్గా మనం యూనో లేటెస్ట్ ట్రెండ్ గురించి అండ్ అసలు ప్రస్తుతం జనరేషన్ ఏమనుకుంటున్నారు, కొత్త కొత్త

మనకు దాహం వేసినప్పుడు తాగేవని అండ్ మనం బ్రతకుండడానికి ఎంతో అవసరం అని మాత్రమే గుర్తొస్తుంటుంది కదా. ఇది జనరల్గా అందరికీ గుర్తొచ్చేదే. అయితే ఇప్పుడు మామూలుగా మనం బయట ట్రావెల్ చేస్తున్నప్పుడు వాటర్ కొనుక్కోవాలనుకున్నాం అనుకోండి, వెళ్తాము షాప్కి, వాటర్ అని అడిగితే ఒకటే ఒక మాట అడుగుతారు, చిల్డా నార్మల్ రూమ్ టెంపరేచర్ అని చెప్పేసి. సో అంతవరకు అయితే ఓకే, కానీ ఇప్పుడంతా ట్రెండ్ వేరేగా ఉందమ్మా. ఎందుకు అంటే యూనో వాటరు మామూలుగా వాటర్ కాదు, అదొక డిఫరెంట్ స్టేట్మెంట్ లా కూడా తయారైపోయిందనమాట. ఏంటి ఆ స్టేట్మెంట్ అంటే, చాలా చాలా ప్రత్యేకమైన ఫ్లేవర్స్ కూడా దొరుకుతున్నాయంట ఈ వాటర్లో. అండ్ అంతేకాకుండా ఎక్కడికి వెళ్ళినా, ముఖ్యంగా పార్టీస్, ఫంక్షన్స్ అండ్ పెళ్ళిళ్ళలో అయితే కనుక వాటర్కి, జస్ట్ వాటర్కే స్పెసిఫిక్గా కౌంటర్స్ కూడా పెడుతున్నారంట. ఎందుకు అంటే కనుక యూనో దీంట్లో టైప్స్ అని అనుకున్నాం కదా, ఓన్లీ ఫ్లేవర్సే, యాడెడ్ ఫ్లేవర్స్ ఉన్న వాటర్సే కాకుండా మినరల్ ఇన్ఫ్యూజ్డ్ వాటర్స్ దొరుకుతూ ఉంటాయి, గ్లేషియల్ వాటర్స్ దొరుకుతూ ఉంటాయి. సో నిజంగా గ్లేషియల్ వాటర్ అంటే ఆ గ్లేషియర్ నుంచి తీసుకొచ్చిన వాటర్ ఏనంట. అంతేకాకుండా యూనో మనం చాలా వాటిల్లో ఇంపోర్టెడ్ వింటూ ఉంటాం. సో వాటర్లో కూడా ఇంపోర్టెడ్ వాటర్ ఉన్నాయన్నమాట. అండ్ కొన్ని కొన్ని కొండలు కొనల్లోంచి తీసుకొచ్చిన, కొన్ని కొన్ని రివర్స్లోంచి తీసుకొచ్చిన, ఇలా రకరకాల వాటర్స్ దొరుకుతున్నాయంట. అందులోనూ మళ్ళీ ఒక్కోదానికి ఒక్కో రుచి ఉంటుంది కాబట్టి, నిజమే కదా, జీవకో రుచి అన్నట్టు ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా మరి టేస్ట్లు కావాల్సి వస్తూ ఉంటాయి. కాబట్టి వీటినే వాటర్ బార్స్ అంటూ ఉంటారనమాట. సో రకరకాల బార్లు అయితే మనం వింటూ వచ్చామనుకోండి, వాటర్ స్పెసిఫిక్గా ఇన్ని టైప్స్ దొరుకుతూ ఉంటాయి కాబట్టి వీటిని వాటర్ బార్స్ అంటూ ఉంటారంట. సో ఫారెన్లో ఎక్కువగా ఉండేది కల్చర్ ఈ మధ్య ఇండియాలో బాగానే స్టార్ట్ అయింది అండ్ ప్రివలెంట్గానే కనిపిస్తూ ఉంది, ఇంకా బాగా ఎక్కువైపోతుందని చెప్తూ ఉన్నారు ఎక్స్పర్ట్స్ కదా. నిజమే, ఏదైనా కానీ ఇప్పటి జనరేషన్లో ఏ చేసినా చాలా డిఫరెంట్గా చేస్తారు. ఆల్రైట్ సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే లైన్ మూవీ నుంచి సూపర్ హిట్ సాంగ్ సిద్ధంగా ఉంది మీ అందరి కోసం. వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బో జీవితం, రంగుల మాయా.

హైదరాబాద్స్ హార్ట్ బీట్, సికింద్రాబాద్స్ వైబ్, ఎఫ్ఎం రెయిన్బో బ్రింగ్స్ ఇట్ అలైవ్. దట్స్ రైట్, వైబ్రెంట్ హైదరాబాద్ ఈజ్ యువర్ ఇంటర్టైన్మెంట్ గేట్వే టు ఎవ్రీథింగ్ హ్యాపెనింగ్ అరౌండ్ టౌన్. మ్యూజిక్, కల్చర్, స్పోర్ట్స్ అండ్ సర్ప్రైజెస్ ఆల్ ప్యాక్డ్ ఇన్ వన్ వైబ్రెంట్ షో. సో whether you are chilling at Tank Bund or shopping at Charminar, stay tuned, stay bright. Vibrant Hyderabad on FM Rainbow 101.9.

0: दमदार प्रदर्शन करते हुए नरेंद्र ने यह मुकाबला आरएससी यानी रेफरी स्टॉप कॉन्टेस्ट के जरिए अपने नाम कर लिया, यानी बेहद जबरदस्त तरीके से जीत दर्ज की। इस जीत के साथ नरेंद्र ने सेमीफाइनल में जगह बना ली और भारत के लिए तीसरा पदक पक्का कर लिया है।
1: Absolutely, as we said, this was some very spectacular last 90 minutes. Now moving across some more athletics results from the events that have taken place today. In the men's 800 meters, Mohammad Afzal finished third in round one, heat two, clocking 1 minute 47.37 seconds and advanced to the final. In heat three, Krishan Kumar also finished third, recording a timing of 1 minute 50.338 seconds. Moving to the women's 100 meters hurdles final, Nandini finished sixth for India, clocking 13.45 seconds. There was no medal for India in this event.
0: विदुषी चलते चलते हॉकी की खबर दे देते। एशियन गेम्स में भारतीय महिला हॉकी टीम ने शानदार प्रदर्शन करते हुए सिंगापुर को 7-0 से हराकर सेमीफाइनल में जगह पक्की कर ली। अगले एक घंटे में अब क्या घटेगा जरूर आज की अंतिम अपडेट में 7:30 पर बताएंगे। फिलहाल मुझे शाहिद आजमी और मेरे दोस्त विदुषी वत्स को इजाजत दीजिए। धन्यवाद।
2: एशियन गेम्स 2026 आईची नगोया।
3: ఇంతవరకు 20th ఎడిషన్ ఆఫ్ ఏషియన్ గేమ్స్ 2026 బీయింగ్ హెల్డ్ ఇన్ జపాన్ కి సంబంధించి మరి అప్డేట్స్ విన్నారు. సో ఫ్రెండ్స్, బ్యాక్ టు మన కలర్స్ ఆఫ్ ఇండియాకి వెళ్ళిపోదాం. అయితే యూనో జనరల్గా అందరూ చేసే పనులు రెగ్యులర్గా చేయటం అనేది వెరీ వెరీ కామన్ అనుకోండి. సి అందరూ పొద్దున్నే లేసి పళ్ళు తోముకోవడం, స్నానం చేయటం, తినటం, బయటకు వెళ్ళటం, ఆఫీస్కి వెళ్ళటం, లేదు చదువుకునే వాళ్ళు చదువుకోవడం, ఇదంతా ఓకే. అయితే వీటన్నిటిలో స్నానం అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో, యూనో ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటారు. అండ్ అందులోనూ యూనో కొంతమంది నార్మల్గా స్నానం చేస్తే, కొంతమంది షవర్ బాత్ చేస్తారు, కొంతమంది టబ్ బాత్ చేస్తారు, అండ్ కొంతమంది రకరకాల మినరల్ సాల్ట్స్ వేసుకుని చేస్తూ ఉంటారు. యూనో ఎవరి టేస్ట్కి తగ్గట్టుగా వాళ్ళు చేస్తూ ఉంటారు, బాగానే ఉంది. ఇది అందరూ చేసేదే పెద్ద విషయమే లేదు. అయితే ఇది మనకు తెలుసు, ఎవరినైనా అడిగితే స్నానం ఎంతో చేస్తారబ్బా అంటే నీళ్లతో చేస్తారు, దానికే ఉంది, అది కూడా పెద్ద అడిగే విషయమా అంటూ ఉంటారు. నిజమే, కానీ గడ్డితో స్నానం చేయటం మీరు ఎప్పుడైనా విన్నారా? నిజమే, ఇది చాలా చాలా సంథింగ్ స్పెషల్ అనిపిస్తుంది అనమాట ఎవరికైనా విన్నప్పుడు. ఎందుకంటే మనం మామూలుగా గడ్డికి సంబంధించి ఏమైనా చేస్తాము అంటే కనుక యా అందం కోసం పెంచుకుంటూ ఉంటాము, అంతేకాకుండా గడ్డి మీద నడుస్తూ ఉంటాము అండ్ దాని మీద రకరకాల ఎక్సర్సైజెస్ అవి చేస్తూ ఉంటాము. ఇంతవరకు ఓకే, కానీ ఇప్పుడు మాత్రం ఇది లేటెస్ట్ ట్రెండ్ అనమాట. సో గడ్డితో స్నానం అంటే ఎలా చేస్తారు అని కూడా అందరికీ డౌట్ వస్తూ ఉంటుంది అనమాట. సో నిజమే, ఏంటి అంటే కనుక జనరల్గానే మరి బాత్ టబ్లో వాటర్ వేసుకుని చేసినట్టుగా గడ్డ వేసుకుని చేస్తారంట. అంటే గడ్డి పరుచుకుని దాంట్లో దూరేస్తారన్నమాట. వింటానికి కొంచెం విచిత్రంగా ఉన్నా కూడా లేటెస్ట్ ట్రెండ్ అని చెప్తూ ఉన్నారు ఇప్పుడు. అండ్ అంతేకాకుండా యూనో చాలామందికి యూనో శరీరంలో రకరకాల ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. ఏదైనా నడు నొప్పి కానీ, నరాలకి సంబంధించి నొప్పులు కానీ, నిద్రలేమితో కూడా చాలామంది బాధపడుతూ ఉన్నారు కదా. సో అలాంటి వాళ్ళకి ఇది చాలా చాలా బాగా పనిచేస్తుందంట. సో దాన్ని ఒక చేపలా చుట్టేసుకుంటారంట మొత్తం వాళ్ళ చుట్టూ కూడా. సో వాళ్ళలో ఉన్న ఈ నెగిటివిటీ ఏదైతే ఉందో, మరి ఈ రకరకాల నొప్పులు రావడానికి కారణం ఏదైతే ఉందో అవన్నీ కూడా తీసేసుకుంటుందని చెప్తూ ఉన్నారనమాట. ఏదో కాకపోతే ఇది మామూలు గడ్డి కాదనమాట, చాలా ప్రత్యేకమైన ప్రాంతాల్లో పెరిగేదాన్ని వాడుతారు, సువాసన వెదజల్లుతూ ఉంటుందంట. అంతేకాకుండా మరి కొన్ని డిఫరెంట్ ప్రక్రియలు ఉంటాయన్నమాట వాడుతూ ఉంటారు. సో వాటిని వాడి మూలికలు కలిపి చేస్తారట మరి ఈ గడ్డి స్నానం. సో గడ్డితో స్నానం చేయటం అనేది నిజంగా చాలా విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది వింటే కదా. సో గ్రాస్ బాత్ అంట. నిజంగా జనరల్గా యూనో ప్రతి జనరేషన్ మారే కొద్దీ రకరకాల లేటెస్ట్ డెవలప్మెంట్స్ వస్తూ ఉంటాయి, బాగానే ఉంటుంది. కానీ ఇలాంటి లేటెస్ట్ డెవలప్మెంట్స్ అనేది మాత్రం కాస్త తక్కువనే వింటూ ఉంటాం కదా. ఆల్రైట్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మున్న సినిమా నుంచి సూపర్ సాంగ్ సిద్ధంగా ఉంది మీ అందరి కోసం. వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బో తో జీవితం రంగులమయం.

0: ఒక మంచి పుస్తకం మనకు ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది,
1: ఒక కొత్త ఆలోచనను అందిస్తుంది,
0: ఒక కొత్త అనుభూతిని మనలో నింపుతుంది.
1: మరి మీకు నచ్చిన పుస్తకం, మీకు ఇచ్చిన ఆ అందమైన అనుభూతిని మా శ్రోతలతో పంచుకోవాలనుకుంటున్నారా?
0: ఎఫ్ఎం రెయిన్బో మీకందిస్తున్న ప్రత్యేక అవకాశం రీడ్ విత్ రెయిన్బో.
1: 15 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న వారెవరైనా మీరు చదివిన పుస్తకం గురించి
0: మీ అనుభూతిని
1: మీ మాటల్లో
0: మా శ్రోతలతో పంచుకోండి.
1: మీ పేరు, మొబైల్ నంబర్ వివరాలను
0: readwithrainbow2026@gmail.com కు పంపండి.
1: మీ రీడింగ్ జర్నీ
0: మీ మాటల్లో మన శ్రోతల ముందుకు. పుస్తకంతో మీ ప్రయాణాన్ని
1: రెయిన్బోతో పంచుకోండి.
0: రీడ్ విత్ రెయిన్బో.
1: రీడ్ విత్ రెయిన్బో. FM Rainbow 101.9.

పోకరి సినిమా నుంచి సూపర్ హిట్ సాంగ్ విన్నారు. సో ఫ్రెండ్స్, మనము నము కలర్స్ ఆఫ్ ఇండియాలో అండ్ నేను మీ ఆర్జే అనుష. సో ఫ్రెండ్స్, మనమేమో లేటెస్ట్ ట్రెండ్స్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. సో ఆ విశేషాల్లోకి వెళ్ళిపోదాం. అయితే యూనో, అప్పుడు ఇప్పుడు అని కాకుండా ఏ యుగమైనా, ఏ సంవత్సరమైనా, ఏ దశాబ్దమైనా, ఎప్పుడూ కూడా ట్రెండింగ్లో ఉండేది డెఫినెట్గా బంగారం అని చెప్పుకోవాలి కదా. సో నిజంగా ఆ కాస్ట్ ఎంతున్నా, ఏం చేసినా దాని మీద ఉన్న ప్రేమ మాత్రం డెఫినెట్గా మనకైతే అస్సలు పోనే పోదు. ఎక్కువ కాకుండా కాస్త తక్కువైనా కొంటామేమో, కానీ కొనకుండా మాత్రం అసలు ఎవ్వరూ ఉండవు కదా. నిజంగా బంగారం అంటే అంత ఇష్టం అందరికీ కూడా. అందులోనూ యూనో అది ఇష్టపడని అమ్మాయిలైతే డెఫినెట్గా ఉండరు. కానీ మరి ఇందాక అనుకున్నట్టుగా ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా చాలా కష్టమే. కానీ కావాలి జ్యువెలరీ, ఎలా అంటే సింపుల్గా వేసుకుంటే సరిపోతుంది కదా అని మరి ఐడియా వచ్చిందనమాట అందరికీ కూడా. అంటే సింపుల్గా, అందంగా, ట్రెండీగా కూడా ఉండాలి కాబట్టి సరికొత్త జ్యువెలరీ డిజైన్ చేయడం జరిగిందనమాట, మినిమలిస్ట్ జ్యువెలరీ. అయితే యూనో ఇవి ఎలాంటి సందర్భాలకైనా సరిపోతూ ఉంటాయి అండ్ ఏ వయసు వారైనా వేసుకోవచ్చు. సో ఓన్లీ ఇప్పుడు జనరేషన్ వాళ్ళే కాకుండా ఎవరైనా వేసుకోవచ్చు. వీటికి యూనో సంప్రదాయబద్ధమైనవి కానీ అండ్ మోడర్న్ డిజైన్స్ కానీ, కంటెంపరీ డిజైన్స్, రకరకాల థీమ్స్తో చాలా చాలా బాగుంటాయి అన్నమాట. యూనో ఒకప్పుడు అయితే కనుక నగలంటే చాలా చాలా భారీగా ఉండేవి, పెద్ద పెద్ద డిజైన్స్తో చాలా ఆర్భాటంగా ఉంటూ ఉండేవి. కానీ ఇప్పుడు మాత్రం ఎంత సింపుల్గా ఉంటే అంత అందంగా ఉంటామనేది ప్రెసెంట్ నడుస్తున్న ట్రెండ్ అన్నమాట. సో నిజంగా మినిమలిస్ట్ జ్యువెలరీతో ఇప్పుడు ఉన్న వాళ్ళు మాత్రం మంచి ట్రెండ్నే సెట్ చేస్తూ ఉన్నారు. సో ఎప్పుడైనా కానీ వేసుకోవచ్చు, ఫలానా టైంలోనే వేసుకోవాలన్న రూల్ ఏమీ లేదు. కాబట్టి యూనో ట్రెడిషనల్ జ్యువెలరీ, టెంపుల్ జ్యువెలరీ ఇలాంటివన్నీ అనుకోండి స్పెసిఫిక్ అకేషన్స్లోనే వేసుకోవాలి. కానీ మినిమలిస్ట్ జ్యువెలరీ మాత్రం సింపుల్గా ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా వేసుకోవచ్చు, ఏ సందర్భంలో అయినా వేసుకోవచ్చు కదా. ఆల్రైట్ సో ఫ్రెండ్స్, మరి ప్రతి మంచి పాట సిద్ధంగా ఉంది. ఫ్రమ్ ద మూవీ క్యూ హో గయా నుంచి వచ్చేస్తుంది హిందీ పాట. వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బో జీవితం రంగులమయం.

0: హైదరాబాద్, a city that never stops surprising us. Hyderabad wakes up with a new story every day. And if you want to stay connected to the real heartbeat of the city, then there's only one place to be. Vibrant Hyderabad. Your daily infotainment companion that brings to you the latest happenings across the Twin Cities. Vibrant Hyderabad. Every day at 8 a.m. only on Rainbow FM 101.9. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మాయం. సో ఫ్రెండ్స్, మన రెయిన్బో క్లాక్ లో 7 గంటలైంది. మరి అణువంత కార్యక్రమానికి సమయం అయింది కాబట్టి వింటూనే ఉండండి 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మాయం.
1: హలో డియర్ లిసనర్స్, వెల్కమ్ టు మన ఇవాల్టి ఎపిసోడ్ ఆఫ్ అణువంత. మన లైఫ్లో ప్రతి రిలేషన్షిప్కి ఒక డెఫినేషన్ ఉంటుంది. లైక్ అమ్మ అంటే కంఫర్ట్, నాన్న అంటే సెక్యూరిటీ, ఫ్రెండ్స్ అంటే మనం చూస్ చేసుకునే ఫ్యామిలీ, అండ్ లైఫ్ పార్ట్నర్ అంటే మన జర్నీలో మనతో నడిచే ఒక కంపానియన్. కానీ సిబ్లింగ్స్ అంటే వాళ్ళతో మనకి ఉన్న ఒక యూనిక్ డెఫినేషన్ ఏంటి అసలు? ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పడం అంత ఈజీ కాదు. ఎందుకంటే సిబ్లింగ్స్ ఏమి మనకి అడ్వైజ్ ఇవ్వరు, ప్రతిసారి మన ఫీలింగ్స్ని సీరియస్గా తీసుకోరు, అండ్ మన ప్రాబ్లమ్స్ని కూడా ఏమీ సాల్వ్ చేయరు. ఇన్ఫ్యాక్ట్ చాలాసార్లు మనకి ప్రాబ్లమ్స్కి రీజన్ వాళ్ళే. మన హెయిర్ స్టైల్ మీద కమెంట్ చేసేది, మన డ్రెస్సింగ్ మీద కామెడీ చేసేది, మన చాక్లెట్స్ని మన పర్మిషన్ లేకుండా తినేసేది, అండ్ నాట్ టు ఫర్గెట్ అమ్మ దగ్గర మన సీక్రెట్స్ చెప్పి మనల్ని ఇరికిచ్చేది కూడా వాళ్ళే. సిబ్లింగ్స్ మధ్యలో అయ్యే ఫైట్స్ అంతా ఇంత కాదు. రిమోట్ కోసం ఫైట్, కార్లో ఫ్రంట్ సీట్ కోసం ఫైట్, రూమ్ కోసం ఫైట్, క్లోత్స్ కోసం ఫైట్, మన ప్లేట్లో ఉన్న ఫుడ్ కోసం కూడా ఫైటే. ఆర్యన్, నా చాక్లెట్స్ మళ్ళీ తినేసావా? నీ చాక్లెటా? నేనే నీ చాక్లెట్ తినలేదు, ఫ్రిడ్జ్లో ఒక చాక్లెట్ ఉండే అది తిన్నా. ఆ చాక్లెట్ నాదే, అది నీకు కూడా తెలుసు. నాకెలా తెలుస్తుందక్క? ఫ్రిడ్జ్లో పెట్టావు, నీ పేరేమైనా రాసావా ఏంటి దాని మీద? ఆర్యన్, పిచ్చి పిచ్చిగా మాట్లాడకు, చూడమ్మా వీడు నా చాక్లెట్ మళ్ళీ తినేశాడు. వైషు, నువ్వు అలా అరవకు. రే ఆర్యన్, ఎందుకురా ప్రతిసారి అక్కవి అన్ని తినేస్తావు? అమ్మా, అది అక్కదని నాకు తెలియదమ్మా, అయినా నేనే మొత్తం తినేలేదు, పెట్టా కొంచెం. అమ్మా, అంతా అబద్ధం, చూడండి ఇక్కడ ఓన్లీ వ్రాపర్ ఉంది అంతే. ఇలా చిన్నప్పుడు స్టార్ట్ అయిన గొడవలు వాళ్ళు పెద్దయ్యాక కూడా కంటిన్యూ అవుతూనే ఉంటాయి. వాళ్ళ ఏజ్ పెరిగే కొద్దీ వాళ్ళ ఫైట్స్ కూడా అప్గ్రేడ్ అవుతాయి. చిన్నప్పుడు నా చాక్లెట్ ఎందుకు తిన్నావు, నా పెన్సిల్ ఎందుకు యూజ్ చేసావు నుంచి ఇప్పుడు నా చార్జర్ ఎందుకు తీసుకున్నావు, వాడాక బండిలో పెట్రోల్ కొట్టివచ్చు కదా అని అవుతుంది. ఇవన్నీ సరిపోవన్నట్టు వాళ్ళు టీనేజ్కి వచ్చాక ప్రతి బ్రదర్కి ఒక కొత్త ట్రేట్ యాడ్ అవుతుంది. అదే అన్నెసెసరీగా ప్రతి దాంట్లో ఇంటర్ఫియర్ అవ్వడం. అక్క, మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నావు? బయటికి వెళ్తున్నా. ఎవరితో? నా ఫ్రెండ్స్తో. ఏ ఫ్రెండ్స్? బాయ్స్ కూడా వస్తారా? నీకెందుకురా, అయినా నేను అమ్మకి అన్నీ చెప్పే వెళ్తున్నా. ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్, అయినా అడిగితే చెప్పచ్చు కదా. ఇలా ప్రతి చిన్న మ్యాటర్లో బ్రదర్కి ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలి, బట్ సిస్టర్కి ఏమో కొంచెం ప్రైవసీ కావాలి. ఆమెకి ఇరిటేషన్, వీడికి క్యూరియాసిటీ. ఎనీవే, లైఫ్ అలా ముందుకెళ్ళిపోతుంది. కాలేజ్ అయిపోతుంది, జాబ్స్ వస్తాయి, బ్రదర్ ఏమో వాడి కెరియర్లో బిజీ అయిపోతాడు, అండ్ వాళ్ళ సిస్టర్కి పెళ్ళైపోయి తన లైఫ్లో తన బిజీ అయిపోతుంది. రెస్పాన్సిబిలిటీస్ పెరిగిపోతాయి, అండ్ వాళ్ళ కాన్వర్జేషన్స్ అండ్ గొడవలు తగ్గిపోతాయి. కానీ ఇక్కడ నాదొక క్వశ్చన్, గొడవలు తగ్గాయి కాబట్టి ఇప్పుడు ప్రేమ

పెరిగినట్ట, లేదా కాన్వర్సేషన్స్ తగ్గిపోయాయి కాబట్టి బాండ్ కూడా తగ్గిపోయిందా? వెల్, మేబీ రెండు కాదేమో. హలో హలో ఆర్యన్, ఏం చేస్తున్నావురా? ఆ డ్రైవింగ్ అక్క, ఆఫీస్ నుంచి లాగౌట్ అయ్యా ఇప్పుడిప్పుడే, ఇంటికి వెళ్తున్నా. ఓ, డ్రైవ్ చేస్తున్నావా? సరే సరే, మళ్ళీ చేస్తాలే. పర్లేదక్క, కార్లో ఉన్నా, స్పీకర్లోనే మాట్లాడుతున్నాలే. ఓకే ఓకే, అదే ఏం లేదు. రేపు లీవ్ పెట్టుకున్నావా లేక వర్క్ ఫ్రమ్ హోమా అని అడుగుదామని చేశారా? లీవా? రేపా? ఎందుకక్క? అదేంట్రా, రేపు నేను ఇంటికి వస్తున్నా కదా, రాఖీరా రేపు? ఏంటి, రాఖీయా? అవునా? ఓ మై గాడ్ ఆర్యన్, యాక్టింగ్ చేయకు. సరే సరే, సారీ, నాకు తెలుసక్క రేపు రాఖీ అని. ఐఎమ్ ఆన్ లీవ్ టుమారో, డోంట్ వరీ. ఓకే. అరే ఆర్యన్, ఈసారి ఫస్ట్ టైం నువ్వు నాకు ఏం గిఫ్ట్ ఇస్తున్నావో నాకు అస్సలు తెలియదురా. చిన్నప్పుడైతే రూమ్లో నీ కబర్డ్లో వెతికి ముందే తెలుసుకునేదాన్ని నాకు ఏం గిఫ్ట్ ఇస్తున్నావని. అక్క, అక్కడైతే అంతా ఓకే కదా? యు ఆర్ ఫైన్ రైట్? ఆర్యన్, నేను బాగున్నారా? నువ్వు అస్సలు వరీ అవ్వకు. ఐ మిస్ యూ అక్క. అప్పుడు గొడవ పడినా ఏం పడినా నువ్వు ఇంట్లో నా పక్కనే ఉండేదానివి కదా. రే రే, ఇప్పుడు అంత ఎమోషనల్ అవ్వకురా. అప్పుడు నన్ను ఎంత ఇరిటేట్ చేసేవాడివో గుర్తుందా? నా చాక్లెట్స్ అన్నీ తినేసేవాడివి. నా ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళి ఇంటికి రావడం కొంచెం లేట్ అయితే ఒక పెద్ద ఇంటరోగేషన్ చేసేవాడివి. ఇడియట్ అక్క, అదంతా కన్సర్న్ తోటి. మేబీ ఐ వాజ్ బీయింగ్ రూడ్ అండ్ లౌడ్ ఏమో, కానీ అప్పుడు ఐఎమ్ వరీడ్ అబౌట్ యూ, కమ్ హోమ్ సూన్ అని చెప్పడం కన్నా ఎక్కడున్నావు అని అడిగి ఇరిటేట్ చేయడమే నాకు ఈజీగా అనిపించేది. ఇంకా నీ చాక్లెట్స్ అంటావా? అవును, అవి నీవని తెలిసే తినేవాణ్ణి. ఎందుకంటే ఇంట్లో వేరే ఎవరి చాక్లెట్ అయినా పర్మిషన్ లేకుండా తినలేను కదా. నీ చాక్లెట్ అంటే ఓకే. నువ్వు కోపం తెచ్చుకున్నా మళ్ళీ 5 మినిట్స్ తర్వాత నాతో మాట్లాడతావని నాకు తెలుసు, అందుకే తినేసేవాణ్ణి. ద నెక్స్ట్ డే వాజ్ రక్షాబంధన్. సేమ్ చిన్నప్పటిలాగే ఇంట్లో కొంచెం హడావిడి. వైష్ణవి ఆర్యన్కి రాఖీ కట్టింది, స్వీట్ పెట్టింది, వాళ్ళిద్దరూ ఫొటోస్ దిగారు, అండ్ వైష్ణవి గాట్ హర్ గిఫ్ట్, అ బ్యూటిఫుల్ వాచ్ అలాంగ్ విత్ అ బిగ్ చాక్లెట్ లైక్ ఎవ్రీ ఇయర్. డియర్ లిసనర్స్, ఆ వాచ్ కంటే కూడా ఆ చాక్లెటే వైష్ణవికి ఎంతో స్పెషల్, బికాస్ దాట్ సింబలైజెస్ దర్ సిబ్లింగ్ బాండ్. నేను ఫస్ట్లో చెప్పినట్టు సిబ్లింగ్స్కి ఒక పర్టికులర్ డెఫినేషన్ ఉండదు, వాళ్ళతో మనకి ఒక ఫిక్స్డ్ ఈక్వేషన్ ఉండదు. ఎందుకంటే దే ఆర్ అ మిక్స్ ఆఫ్ ఆల్. అమ్మ దగ్గరి కంఫర్ట్, నాన్న దగ్గరి సెక్యూరిటీ, ఫ్రెండ్ దగ్గర మనకుండే ఫ్రీడమ్, అండ్ మన పార్ట్నర్ నుంచి వచ్చే కంపానియన్షిప్, అన్నీ మనకి మన సిబ్లింగ్లో దొరుకుతుంది. మన ఫస్ట్ ఫైట్స్ వాళ్ళతోనే, మన ఫస్ట్ సీక్రెట్స్ చెప్పేది వాళ్ళకి, మన ఫస్ట్ కంప్లైంట్స్ వాళ్ళ మీదే, అండ్ సమ్హౌ మన ఫస్ట్ అన్కండిషనల్ బాండ్ కూడా వాళ్ళతోనే. చిన్నప్పుడు వాళ్ళు మన చాక్లెట్స్ తినేసినందుకు మనం గొడవ పడతాం, మన థింగ్స్ పర్మిషన్ లేకుండా తీసుకున్నందుకు కోపం తెచ్చుకుంటాం, మన ఫ్రెండ్స్ గురించి క్వశ్చన్స్ అడిగినందుకు ఇరిటేట్ అవుతాం. కానీ యాజ్ ఇయర్స్ పాస్, వీ అండర్స్టాండ్ దాట్ ఆ క్వశ్చన్స్లో కన్సర్న్ ఉంది, ఆ టీజింగ్లో కంఫర్ట్ ఉంది, అండ్ ఆ ఫైట్స్లో అటాచ్మెంట్ ఉంది అని. డియర్ లిసనర్స్, ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ అబౌట్ అ సిబ్లింగ్ బాండ్ ఇస్ దాట్ వాళ్ళతో ఫైట్ చేయడానికి ఒక రీజన్ కావాలి, కానీ మళ్ళీ వాళ్ళతో నార్మల్ అవ్వడానికి అసలు ఏ రీజన్ అవసరం లేదు. మన లైఫ్లో చాలా రిలేషన్షిప్స్ మన జర్నీలో మనతో కలుస్తాయి, కానీ సిబ్లింగ్స్ మన జర్నీ స్టార్ట్ అయ్యే ముందు నుంచే మన పక్కనే ఉంటారు. ఇట్స్ అ బాండ్ దట్ బిగిన్స్ బిఫోర్ వీ ఈవెన్ అండర్స్టాండ్ వాట్ లవ్ ఇస్, అండ్ సమ్హౌ స్టేస్ విత్ అస్ లాంగ్ ఆఫ్టర్ వీ లెర్న్ హౌ టు నేమ్ ఇట్. ఇది మన ఇవాల్టి ఎపిసోడ్ ఆఫ్ అనువంత. మళ్ళీ కలుద్దాం. నమస్కారం.

0: మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. సో ఫ్రెండ్స్, మనం వచ్చేసాము మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ హెలో రెయిన్బో కార్యక్రమానికి. మరి మీ అందరికి స్వాగతం, సుస్వాగతం, అనుస్వాగతం. సో ఫ్రెండ్స్, మరి హలో రెయిన్బో కార్యక్రమంలో ఈ రోజు దేని గురించి మాట్లాడుకుందాము అంటే, సరదాగా మరి మీకు చాలా ఇష్టమైన పర్యాటక ప్రదేశం గురించి మాట్లాడుకుందాం. మరి ఈరోజు వరల్డ్ టూరిజం డే సందర్భంగా యూనో సరదాగా మనం మాట్లాడుకుందాం. మరి బయటకు వెళ్ళడం అన్న, కొత్త కొత్త ప్లేసెస్ చూడడం అన్న అందరికీ ఇష్టమే కదా. సో మరి మీకు అలా మీ లైఫ్లో ఇప్పటిదాకా చూసిన ప్లేసెస్ అన్నిటిలో ఏది ఎక్కువగా ఇష్టం? మంచి పర్యాటక స్థలాలు ఎన్నెన్నో చూసుంటారు కదా, వాటి గురించి నాతో పాటు మన శ్రోతలందరితో కూడా పంచుకోండి. నంబర్స్ 0402323030, 0402334821, 0402970475 కి కాల్ చేయొచ్చు. అలాగే వాట్సాప్ నంబర్కి మెసేజ్ కూడా పెట్టచ్చు 0402323482 2 కి. సో ఫ్రెండ్స్, అదనమాట సంగతి. అయితే మరి టూరిజం అనగానే, పర్యాటక ప్రదేశాలు అనగానే మీకేం గుర్తొస్తాయి, మీకేమి ఇష్టం అన్న దాని గురించి మరి చెప్పండి అంటే శ్రోతలు సిద్ధంగా ఉన్నారు, ఏం చెప్తారో తెలుసుకుందాం. హలో, హలో అండి, వెల్కమ్ టు ఎఫ్ఎం రెయిన్బో. ఎవరు? హలో,
1: వెరీ వెరీ వెరీ వెరీ వెరీ
0: వెరీ గుడ్ ఈవినింగ్ అండి శ్రీనివాస్ గారు, చెప్పండి.
1: చాలా కాలం తర్వాత మిమ్మల్ని కలుస్తున్నాను.
0: అవునండి, అవును, నిజం.
1: చాలా కాలం అయిపోయిందమ్మా తల్లి.
0: నిజం, నిజం, చెప్పండి.
1: సో అన్ని ఇప్పటిదాకా జరిగిన పండుగ అన్నిటికీ శుభాశీస్సులు.
0: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.
1: మీరు బాగుండాలి
0: తప్పకుండా. థ్యాంక్ యూ అండి
1: రావాలి. అయితే మీ టాపిక్ బాగుంది.
0: థ్యాంక్ యూ.
1: ఇప్పటిదాకా చూసిన టూరింగ్ ప్లేసెస్ లో అన్నిట్లో కూడా వైష్ణవి మాత బాగా నచ్చిందమ్మా.
0: ఓకే, ఓకే.
1: ఒకసారి మేమందరం ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళాము. అక్కడ చాలా బాగా, చాలా బ్యూటిఫుల్ గా నుంచి మీదికి నడుచుకుంటూనే ఎక్కాము, నడుచుకుంటూనే దిగాము. చాలా ఎత్తైన ప్రదేశము, 8 కిలోమీటర్లు బాగా కష్టపడి ఎక్కాల్సి వస్తుంది. బాగా మంచిగా ఎక్కాము, చేసాము, తిరిగి వచ్చాము,
0: బాగా ఎంజాయ్ చేశాము.
1: ఏదైతే వాళ్ళు భోజనం పెడతారు కిందికి వచ్చి, అంటే మాకు తెలియకుండా కిందికి వచ్చినప్పుడు అక్కడ భోజనం పెడితే చూసాము. భోజనం పెట్టి ఎంత బ్యూటిఫుల్ భోజనం అంటే, అసలు లాస్ట్ లో వాళ్ళు హల్వా ఇచ్చారు. హల్వా అనేది సబ్బు పెట్టుకున్నా గానీ ఆ జిడ్డు పోలా,
0: సూపర్ సూపర్ బాగుందిగా
1: ఉంది. అంత బ్యూటిఫుల్ గా, అసలు మేము ఎప్పుడు ఎక్కడ, నేనైతే నా లైఫ్ లో నేను ఎక్కడ తినలేదు అనుకుంటాను అటువంటి ఫుడ్ తీసుకున్నాము. అక్కడంతా బాస్మతి రైస్ దాంతో ఇస్తారు, చాలా బ్యూటిఫుల్ గా ఉండింది.
0: సూపర్ అండి.
1: ఎక్కేటప్పుడు కూడా తర్వాత మా ఫ్రెండ్స్ అందరూ అన్నారు, అన్నా మాకు టీ తాగితే అంటే సరి చూశాను, అందరం కూర్చున్నా కూర్చుంటే అక్కడ లెమన్ టీ అని కనిపించింది.
0: మొత్తానికి అయితే నిజంగా వైష్ణవదేవి సందర్భంగా చూడటానికి వెళ్ళి అక్కడ మొత్తం బానే కవర్ చేసినట్టున్నారు కదా. సూపర్ అండి, సూపర్. థ్యాంక్ యూ సో మచ్ కాల్ చేసి షేర్ చేసుకున్నందుకు, థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, బ్యూటిఫుల్ లొకేషన్ లో మంచి భోజనం తింటూ ఉంటే ఆ రుచే వేరు, ఆ ఎక్స్పీరియన్సే వేరు కదా. ఆల్రైట్, సో ఫ్రెండ్స్ మనది ఇంకో కాలర్ సిద్ధంగా ఉన్నారు, ఏం చెప్తారో తెలుసుకుందాం. హలో,
2: చిరునవ్వుల సన్నజాజి.

0: కానీ హలో రెయిన్బో అనేది పెట్టిర్రు, అది కూడా హనుమంత పెట్టిర్రు, ఇదే బాగలేదు.
1: అలా అంటారా?
0: అలానే అంటానండి. అయితే పర్యాటక ప్రాంతం కోసం చెప్పమంటున్నారు. అయితే మౌంట్ కైలాసరికి వెళ్ళి ఉంటానండి నేను.
1: ఓ,
0: అయితే అక్కడ ఇలా పర్యాటక దినోత్సవమే కాకుండా ఈ రివర్ దినోత్సవం కూడా అన్నట్టు కదా.
1: అవునండి, అవునవును.
0: అయితే నాకు ఆ పర్వతం ఏంటంటే అందరు శివుడు తనే శివుడు అని చెప్పేసి కోలుస్తారు. అయితే కరెక్టే వాస్తవానికి. ఇంకోటి ఏంటంటే మనకు ఒక రూపంలో గాని ఒక విగ్రహంలో గాని శివుడు ఉండడం కాకుండా అక్కడ ఒకటి తెలుస్తుందండి, ఏంటంటే అది హై పీక్ లో ఉంటుంది ఆ మౌంటైన్. హలో,
1: వింటున్నారండి, చెప్పండి.
0: హై పీక్ లో ఉంటుంది ఆ పర్వతం, నాలుగు దిక్కులకు వెళ్ళి నాలుగు రివర్లు పారి ఏంటంటే ఇండస్, బ్రహ్మపుత్ర, కర్ణాలే, సెట్లస్ నదియా ఏదో ఇంకా నాలుగు నదులు పారతాయి. అవి వివిధ దేశాలకు కొన్ని కోట్ల మందికి ఒక
1: జీవనాధారం
0: ఇయ్యడమే కాకుండా ప్రాణాలను నిలిపెడుతుంది కదా ప్రకృతికి.
1: అవునండి,
0: అందులోనే మనం దేవుణ్ణి పోల్చుకోవాలి. ఇంకోటి మానస్ సరోవర్, ఆ పేరును వినండి, మామూలుగా వినండి, మానస్ సరోవర్. మన మనసు లోపల ఒక 24 గంటల్లో ఒక 72,000, 82,000 ఆలోచనలు పుడుతుంటాయి, వెళ్తుంటాయి. అయితే ఆ మానస్ సరోవర్ అనేది కూడా అందులో ఫిల్టర్ అయ్యి నీళ్లు వస్తుంటాయి, ఫిల్టర్ అయ్యి వెళ్ళిపోతుంటాయి, తీపి ఉంటది అండి. ఇంకోటి రాక్షసస్థలం ఉంటది, అందులోనేమో ఉప్పు నీరు ఉంటాయి, అదేమో ఫిల్టర్ అవ్వదు, అది అదొక ట్యాంక్ లాగా అందులోనే స్టోర్ అయి ఉంటాయి
1: అక్కడే.
0: అంటే మన మనసుతోటి మానస్ సరోవర్ పోల్చుకోవచ్చు, పరమాత్ముని ఆ మౌంట్ కైలాస్ లో చూసుకోవచ్చు.
1: అంతే,
0: ఆ పర్యాటక కేంద్రం చూసిన తర్వాత నాకు ఈ ఒక ఆధ్యాత్మిక బోధన లాగా వివరించడం అనేది ఇది ఒక చిన్నగా అనిపించి చాలా బాగా అనిపిస్తుంది అండి. అది
1: సూపర్ అండి,
0: వెళ్ళినప్పుడు చూడండి,
1: తప్పకుండా
0: తప్పకుండా పొందుతారని చెప్పేసి నేను అనుకుంటున్నాను.
1: డెఫినెట్ గా
0: కూడా చెప్తున్నాను, థ్యాంక్స్ కూడా చెప్తున్నాను.
1: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, కాల్ చేసి షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, అదనమాట సంగతి నిజమే కదా. యూనో, ఇలాంటి ప్లేసెస్ కి వెళ్ళినప్పుడు డెఫినెట్ గా యూనో ఆ వైబ్ ఏదైతే ఉంటుందో అక్కడంతా డెఫినెట్ గా మన లోపల నుంచి ప్యూర్ చేస్తుంది కదా. ఆల్రైట్, సో ఫ్రెండ్స్ మనం ఇంకా విశేషాలు మాట్లాడుకుందాం. అంతకంటే ముందు వచ్చేస్తుంది సహోచిత నుంచి మంచి పాట, వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బో జీవితం రంగులమయం.

0: FM Rainbow 101.9.
1: సహోచిత్ర నుంచి మంచి పాట విన్నారు. సో ఫ్రెండ్స్, మనం ఉన్నాము హెలో రెయిన్బో కార్యక్రమంలో. అండ్

0: మాట్లాడుకుంటూ ఉన్నాము. మరి మీకు ఇష్టమైన పర్యాటక ప్రదేశం గురించి చెప్పండి అని నేను అడిగితే శ్రోతలు సిద్ధంగా ఉన్నారు, ఏం చెప్తారో తెలుసుకుందాం. హలో. పాపం, వెయిట్ చేసి డిసప్పాయింట్ అయినట్టున్నారు. నో ప్రాబ్లం, మళ్ళీ కాల్ చేయండి, సరదాగా మాట్లాడుకుందాం. హలో
1: హలో
0: హలో అండి, ఎవరు?
1: ఎవరులే?
0: రమణయ్య గారు, చెప్పండి.
1: బాగున్నానేనా?
0: సూపర్ అండి, మీరెలా ఉన్నారు?
1: నేను కూడా బాగానే ఉండద్దండి.
0: చెప్పండి.
1: పర్యాటక ప్రదేశాలు కదా.
0: అవునండి, అవును.
1: నాకు నచ్చింది అయితే మైసూరు.
0: ఓకే,
1: మైసూరు విన్నాను. మైసూరులో చాముండేశ్వరి హిల్స్ పైన కొండ మీద
0: ఓకే
1: అమ్మవారు చాలా బ్రహ్మాండంగా ఆయన మంచి ఆశీర్వాదంతో బాగుంటుంది. చుట్టూ చల్లని ప్రదేశము, పైన ఎత్తు కొండలు కాబట్టి చుట్టూ బాగా అరుగులు అవి ఉన్నాయి. కొండలు చుట్టూ బాగా ఉంది. అవి చూస్తే మైసూరు టౌన్ కూడా కనపడుతుంది. అది కాకుండా మామూలుగా అయితే ఇక్కడ రాజప్రసాదము మైసూరులో జయచామరాజు వడయారిది, అది కొంచెం దానికి పర్మిషన్ ఇచ్చారు. లోపల చూసాము, బ్రహ్మాండంగా ఉంది అనమాట. ఆయన కూర్చుంటానే రాజు, ఇప్పుడు రాజు కూడా ఇప్పుడు ఉన్నాడు దాంట్లో. ఆ సంవత్సరమే లాస్ట్ దసరా, వాళ్ళు కూర్చో వాళ్ళు మళ్ళీ రాలే వాళ్ళు ఊరేగింపుగా రాజులు. జయచామరాజు వడయారు ఉన్నాడు, వాళ్ళు కూర్చొని దాంట్లో చేతిలో కూర్చొని పాలు పిస్తానే లైట్ వెలుగుతాయి. లైట్ బ్రహ్మాండంగా అసలు ఎట్లుంటుందంటే అంత చెప్పలేని ఇంత కాంతితో ఉంటది అనమాట. ఆ విధంగా జరిగింది బృందావన గార్డెన్. ఆ విధంగా అంటే పర్యాటక ప్లేస్ అయితే నాకు బాగా నచ్చుకున్నాము. అది మీ మా అన్నోసతో పంచుకున్నాను.
0: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ కాల్ చేసి షేర్ చేసుకున్నందుకు. థ్యాంక్ యూ అండి. సో ఫ్రెండ్స్, నిజంగా మైసూరు యూనో దసరా సెలబ్రేషన్స్కి చాలా చాలా ఫేమస్, చాలా వైభవంగా జరుపుతూ ఉంటారు అండ్ అందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కుదిరిన వాళ్ళు అక్కడికి వెళ్ళి, లేని వాళ్ళు మరి ఇంట్లో నుంచి చూసి కదా. ఆల్రైట్ సో ఫ్రెండ్స్, మనతో ఇంకో కాలర్ సిద్ధంగా ఉన్నారు, ఏం చెప్తారు తెలుసుకుందాం. హలో హలో
2: హలో
0: హలో అండి, ఎవరు?
2: సతీష్ మేడం, భద్రాద్రి కోట మేడం.
0: పేరు చెప్పండి మళ్ళీ ఇంకోసారి.
2: సతీష్ మేడం,
3: భద్రాద్రి కోట.
0: సతీష్ గారు
3: మేడం?
0: సతీష్ గారేనా?
3: అవును మేడం.
0: కట్కట్ వినిపిస్తుంది అండి అందుకని. సో సతీష్ గారు చెప్పండి.
3: మేడం, మేము అక్కడ భద్రాచలం దగ్గర కిన్నెర సాని ఉంటది మేడం ఒకటి.
0: ఓకే.
3: ఆ కిన్నెర సాని మేము చిన్నప్పుడు చదువుకునే రోజులలో ఎక్స్ట్రాక్షన్ గా పోయేది అన్నట్టు.
0: ఓకే ఓకే.
3: పోయినప్పుడు అది బస్సులు, అప్పుడు గవర్నమెంట్ బస్సులు కూడా గ్రీన్ బస్సులు ఉండే అప్పుడు.
0: ఓకే.
3: దాంట్లో వెళ్తామంటే స్పెషల్ గా స్కూల్ నుంచి ఒక బస్సు కూడా మేము బుక్ చేసుకునేది అన్నట్టు, పిల్లలందరం కలిసి సార్లంతా.
0: ఓకే.
3: దాంతో పాటు మొత్తం భోజనం కూడా సార్ వాళ్ళే మొత్తం అన్ని వేసి చేసేసి అక్కడ అద్దాల మేడ ఉంటది మేడం.
0: ఓకే.
3: ఆ అద్దాల మేడ నుంచి మొత్తం ఆ వ్యూ మొత్తం కనపడతానంట, కిన్నెర సాని ప్రాజెక్ట్ మొత్తం, ఆ వాటర్ గాని ప్రాజెక్ట్ టోటల్ గా, అభయారణ్యం మొత్తం, జింకలు పులులు
0: అన్ని కవర్ చేశారన్నమాట.
3: అన్ని కవర్ అసలు. అది ఎందుకంటే ఇప్పుడు చిన్నప్పటి రోజులు కాబట్టి ఎప్పటికీ మెమరీస్ కాబట్టి
0: మర్చిపోండి. అవునవును.
3: ఇప్పుడు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు కూడా పోతా అంటే మా పిల్లలకు చెప్తా అంటే వాళ్ళు కూడా, అమ్మా మీరు చిన్నప్పుడు ఇట్లా వెళ్ళిండ్రా డాడీ, వాళ్ళు కూడా ఎగ్జైట్మెంట్ కూడా ఉండేది పిల్లలు.
0: అవును, నిజం నిజం.
3: ఎందుకంటే అప్పుడు ఇంత నెట్వర్క్ లేదు, అందులో మనకు ఇంటర్నెట్ లేదు కాబట్టి ఏంటంటే చూసిన వాటిని అట్లా మనం గుర్తుంచుకున్నాం.
0: అవును.
3: కొన్ని ఫోటోలు కూడా దిగి అప్పుడు స్కూల్లో కూడా పెట్టారు, ఇట్లా ఇయర్ కి ఎక్స్కర్షన్ వెళ్ళినప్పుడు స్కూల్లో కూడా. ఇప్పుడు సిక్స్త్ క్లాస్ అనుకో, సిక్స్త్ క్లాస్ స్టూడెంట్స్ కిన్నెర సాని ప్రాజెక్ట్కి వెళ్ళారు అని ఆ ఫోటో ఒకటి అట్లా పెట్టుకునేది. స్కూల్ పోయినప్పుడు అలా చూశాను కదా మా చిన్నప్పుడు, ఎదురా
0: అంటాడు. సూపర్ అండి, సూపర్
3: అంటే మంచి టాపిక్ ఇచ్చారు మేడం.
0: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసి చేసుకున్నందుకు.
3: థ్యాంక్
0: యూ, థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, అదన్నమాట సంగతి కదా. నిజంగా ఇలాంటి విషయాలన్నీ కూడా చిన్నప్పుడే గుర్తొస్తూ ఉంటే భలే ఎక్సైటింగ్ గా ఉంటుంది. మరి ఇంకా విశేషాలు మాట్లాడుకుందాం, అందుకంటే ముందు వచ్చేస్తుంది మంచి పాట ఫ్రమ్ ద మూవీ భోలా శంకర్ నుంచి. వెంటనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బో జీవితం రంగులమయం.

0: जागते रहो जागते रहो,
1: सिर्फ जागते नहीं सजग रहो,
0: सिर्फ रातों में नहीं जिंदगी के हर मोड़ पर सजग रहना है,
1: अफवाहों से
0: धोखाधड़ी से
1: जागरूक होना है, अपने अधिकारों के प्रति
0: अपने जिम्मेदारियों के प्रति।
1: हर सही फैसले की शुरुआत होती है जागरूकता से, और जागरूकता की शुरुआत होती है सजग भारत से।
0: सजग भारत,
1: जागरूक भारत,
0: सशक्त भारत।
1: सुनिए सजग भारत
0: सोमवार सुबह 11:30 पर सिर्फ FM रेनबो 101.9 पर। सजग भारत,
1: जागरूक बनिए
0: सजग रहिए।
2: FM रेनबो 101.9।
3: వెల్కమ్ బ్యాక్. మనమున్నాము హెలో రెయిన్బో కార్యక్రమంలో. అండ్ మరి మాట్లాడుకుంటూ ఉన్నాము, మీకు నచ్చిన పర్యాటక ప్రదేశం గురించి చెప్పండి అంటే మరి శ్రోత సిద్ధంగా ఉన్నారు, ఏం చెప్తారో తెలుసుకుందాం. హలో
4: హలో అనుష్క గారు,
3: నన్ను హీరోయిన్ చేస్తున్నారంటే చెప్పండి. ఓలటి ప్రభాకర్ గారు,
4: ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు?
3: సూపర్ గా ఉన్నానండి, చెప్పండి మీరు ఎలా ఉన్నారు?
4: ఈ మధ్య మొత్తం బిర్యానీలోని డబుల్ కమిటాలో మునిగిపోయారు అసలు.
3: టేస్ట్ ఎలా ఉంది, బాగున్నాయా? టేస్ట్ ఎలా అనిపిస్తున్నాయి, బాగున్నాయా అంటున్నా? అయ్యో తినిపిస్తున్నాను కదండి, మాటల్లో
4: మాటల్లోనే తీపిగా ఉంది.
3: అదే మాటల్లో తినిపిస్తున్నాను కాబట్టి మీరు కూడా తినేసేయాలంతే.
4: మీరు ఎప్పుడు తినిపిస్తారంటే అప్పుడు తింటాం.
3: తప్పకుండా ఎవ్రీ సండే తినిపిస్తున్నాను కదా, తినేసేయండి. చెప్పండి. ఆనేరే ఉన్నామండి.
4: అయితే అస్సాంలో కామాక్ష టెంపుల్ అని ఉందమ్మా.
3: ఓకే,
4: చాలా బాగుంటుంది, డీసెంట్ గానే. గౌహతి దగ్గర, అస్సాం గౌహతి దగ్గర.
3: ఓకే,
4: అక్కడ నుంచి మనం శ్రీనివాసరావు గారు చెప్పినట్టుగానే అట్నుంచి అంటే మనం ఏది జమ్మూ దగ్గర ఏది కాతోని పేరు వస్తుంది, అదే వైష్ణోదేవి టెంపుల్. చాలా సూపర్, గుర్రం సారీ చేశాను అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత.
3: మీకు బాగా నచ్చిన ప్లేస్ అనమాట.
4: 8 కిలోమీటర్లు గుర్రం మీద వెళ్ళాలి, 12 కిలోమీటర్లు నడుచుకొని వెళ్ళాలి, 8 కిలోమీటర్లు అది వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి 4 కిలోమీటర్లు మనం మారుతి వ్యాన్ లో వెళ్ళాం.
3: ఓకే ఓకే,
4: కానీ జీవితంలో ఒక్కసారైనా చూడాలండి
3: అంతే అంటారా?
4: చాలా అదొకటి, కామాక్ష టెంపుల్ కూడా
3: సూపర్ సూపర్, మంచి విషయాలు చెప్పారు.
4: శక్తిపీఠాలు అన్నమాట.
3: అవును అవును,
4: కాబట్టి జీవితంలో ఒక్కసారైనా ఆయన శ్రీనివాసరావు గారు చెప్పినట్టుగా
3: తప్పకుండా చూడాలంట.
4: చాలా మంచిగా ఇస్తారు.
3: డెఫినెట్ గా డెఫినెట్ గా, చాలా చాలా మంచి విషయాలు చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్ కాల్ చేసి షేర్ చేసుకున్నందుకు, థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, అదన్నమాట సంగతి. నిజంగా యూనో పర్యాటక ప్రదేశాలు అంటేనే చాలా ఎక్సైటింగ్ గా అనిపిస్తుంటుంది. ఎప్పుడూ కూడా కుదిరినంత వరకు కుదిరినన్నిసార్లు వెళ్లాలని అనిపిస్తూ ఉంటుంది నిజంగా. ఆల్రైట్ సో ఫ్రెండ్స్, మరి మన రెయిన్బో క్లాక్ లో 7:30 కావస్తుంది కాబట్టి మన హెలో రెయిన్బో కార్యక్రమానికి ఇంతతో సమాప్తం చెప్పేస్తాం. మళ్ళీ ఇంకోసారి మాట్లాడుకుందాం ఈ విషయం గురించి. సో ఫ్రెండ్స్, మరి ఇప్పుడు ఫార్మ్ టు సిటీ కిసాన్ వాణి స్పాన్సర్ ప్రోగ్రాం ప్రసారం అవుతుంది. ఈరోజు మిద్దె తోటలను ఎలా నిర్మించుకోవాలి

తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి శ్రీమతి శాంతి ధీరజ్ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త వెంకటలక్ష్మి ఆర్జే, నిర్వహణ డాక్టర్ వీరన్న భుక్య, సిసి డి రాజలక్ష్మి.

0: संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है।
1: अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं,
2: अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं,
3: क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा।
4: बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा।
5: योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान, अब आपकी है बारी।
4: नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जनसेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
5: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
4: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय।
6: అందరికీ నమస్కారం. ఫార్మ్ టు సిటీ ప్రాయోజిత కార్యక్రమానికి స్వాగతం. మిద్దె తోట నిర్వహణ మరియు ఆవశ్యకత. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాయగూరలు, పండ్లు ఏవి తినాలన్నా రసాయనాలు కలపకుండా ఉన్నవి అస్సలు మనం తినలేకపోతున్నాం కదా. అయితే దీనికి పరిష్కారం ఏంటి అంటారు? సులభంగా సొంతంగా మిద్దె తోటలు నిర్మించుకోవాలి అనుకున్న వాళ్ళ కోసమే మా ఈ కార్యక్రమం. మిద్దె తోటలు ఎలా నిర్మించుకోవాలి, అసలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అన్న పూర్తి వివరాలు మిద్దె తోటలని గత 9 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న శాంతి ధీరజ్ పోడుపల్ హైదరాబాద్ నుంచి ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు. సో పూర్తి వివరాలన్నీ మేడం ని అడిగి తెలుసుకుందాం. హాయ్ మేడం.
7: హాయ్ అండి లక్ష్మి గారు,
6: ఎలా ఉన్నారు?
7: బాగున్నానండి.
6: అంటే మేడం, ఏం చెయ్యాలన్నా ఏది తినాలన్నా సరే ముందుగా మనం ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉందాము అంటే ఎటువంటి కాయగూరల్ని తీసుకుందామన్నా, ఏ పండ్లను తీసుకుందామన్నా సరే ఖచ్చితంగా రసాయనాలు కలిపినవే ఎక్కువగా ఉన్నాయి.
7: అవును.
6: సో దీనికి ఆల్టర్నేట్ ఏంటి అని చూస్తే, సొంతంగా పండించుకుంటే మనం రసాయనాలను ఏమి కలుపుకునే పరిస్థితులు రావు కాబట్టి, ముందుగా అసలు మీకు మిద్దె తోటల్ని నిర్మించుకోవాలి అన్న ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది మేడం?
7: యాక్చువల్గా చిన్నప్పటి నుంచి కూడా గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం అండి. అయితే మరి నగరాల్లో మనం నివసించేటప్పుడు మనకి పెద్ద స్థలాలంటూ ఏమి ఉండవు కదా. సో మిద్దె మీద కూడా మనం పండించుకోవచ్చు అని తెలిసింది. మొదట నేను చూసింది ఏంటంటే 2016 సంవత్సరంలో మా గురువులు శ్రీ తుమ్మేటి రఘోత్తమ రెడ్డి గారు వార్తాపత్రికలో ఒక శీర్షిక రాశారండి, మిద్దె తోటల మీద మనం కాయగూరల్ని సహజ సిద్ధ పద్ధతిలో మనం పండించుకోవచ్చు అనేటువంటి ఆ విధానాలని ఆయన ఒక శీర్షికల రూపంలో రాయడం జరిగింది. దాన్ని నేను ఫాలో చేసి చాలా ఇష్టంగా, నేను మా వారు చాలా నాకన్నా చాలా ఇష్టం అండి మొక్కలంటే. సో మా ఇద్దరం కూడా సొంత ఇల్లు కట్టుకుని దాని మీద మిద్దె తోట చేయాలి అనే తాపత్రయంతో బోడుపల్లో మేము ఒక సొంత గృహాన్ని తీసుకోవడం జరిగింది. ఆ విధంగా మేము 2017 సంవత్సరంలో చిన్న స్థాయిలో మేము మిద్దె తోటను మొదలుపెట్టి 2018 సంవత్సరంలో పూర్తి స్థాయిలో మిద్దె తోటను మనం నిర్మించుకోవడం జరిగింది.
6: ఈ ఆలోచన రావడమే నిజంగా గ్రేట్ అనుకోవాలి.
7: థ్యాంక్ యూ అండి.
6: మీలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంట్లో మిద్దె తోటల్ని నిర్మించుకోవాలి అనుకున్న వాళ్ళు ఉంటారు.
7: అవునండి.
6: సో బేసిక్ గా మిద్దె తోటల్ని నిర్మించుకోవాలి అనుకున్న వాళ్ళకి ఎటువంటి సామాగ్రి అవసరం అంటారు?
7: మిద్దె తోటను మనం ప్రారంభించాలి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా మనకు కావాల్సింది ఒక మడి. అది మీరు గ్రో బ్యాగ్ రూపంలో తీసుకుంటారా, లేకుంటే కుండీ రూపంలో తీసుకుంటారా, పర్మనెంట్ సిమెంట్ మడులనే నిర్మించుకుంటారా అనేది మీ ఇష్టం. మడి అయితే మనకి ఖచ్చితంగా ఒకటి కావాలి. తర్వాత మట్టి కావాలి, ఎరువు కూడా కావాలి, అలాగే ఒక విత్తనం కూడా మనకి కావాలి, అలాగే ఒక నారు మొక్క ఉంటే సరిపోతుంది. వేరుకుళ్ళు తెగుళ్ళు రాకుండా వేపపిండిని వాడుకుంటామండి. దీంతోనే మనం మిద్దె తోటని హాయిగా సులభతరంగా మనం స్టార్ట్ చేసుకోవచ్చు.
6: అంటే శాంతి గారు, నాకున్న చిన్న డౌట్ ఏంటంటే, ఇవన్నీ ఏర్పాటు చేసుకున్నా సరే కొంతవరకు ఇప్పుడున్న పట్టణాల్లో చాలా మంది అద్దెలకు ఉంటున్న వాళ్ళు ఉన్నారు.
7: అవును.

0: మరి సొంత ఇల్లు ఉంటే సరిపోతుందా? అద్దెల్లో ఉన్న వాళ్ళకి ఏ విధంగా మీరు సలహాలు ఇస్తారు?
1: సొంత ఇల్లు ఉండడం అనేది మిద్దె తోటకి ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చండి. అంటే ఎవరిని అడగక్కర్లేదు, మన మిద్దే కాబట్టి అది బలంగా ఉందా లేదా చూసి మనం మొదలు పెట్టేసుకోవచ్చు. కానీ అద్దెల్లో ఉన్న వాళ్ళు కూడా మరి మిద్దె తోట చేయాలని ఆశపడతారు కదండి. అలాంటి వాళ్ళు వాళ్ళ యజమానుల్ని పర్మిషన్ అడిగి వారు ఒప్పుకుంటే చేయవచ్చు. అలాగే ఖాళీ స్థలాల్లో కూడా, ఇళ్ళ పక్కన ప్లాట్స్ కొంచెం ఖాళీగా ఉంటాయి, అలాంటివి కూడా తీసుకొని రసాయన రహిత కాయగూరలు మనం పండించుకునే వీలుంటుందండి.
0: అంటే ఇవన్నీ ఉన్నా సరే కొంతవరకు అవగాహన లేకపోవడం, మిద్దె తోటల్ని ఏ విధంగా నిర్మించుకోవాలి అని వాటి పరిమాణాలు తెలియకపోవడం, అసలు జాగ్రత్తలు ఏం తీసుకోవచ్చు అంటారు?
1: మొదటిగా అసలు మిద్దె తోట మనం ప్రారంభించాలి అని అనుకుంటే ముందు బిల్డింగ్ యొక్క బలాన్ని చూసుకోవాలండి. ఆ స్ట్రక్చర్ అనేది బలంగా ఉందా లేదా, పైకప్పు అనేది బలంగా ఉంటే మాత్రమే మనం స్టార్ట్ చేసుకోవాలి. ఎందుకంటే పూర్వపిల్లల్లో మనకి స్తంభాలు లేకుండా ఇల్లు కట్టేవారు, గోడల మీదే మనకి పైకప్పు నిర్మించేవారు. అలాంటి వారు మిద్దె తోటను మొదలు పెట్టాలి అని అంటే మనం ఇంజనీర్ యొక్క సలహాను తీసుకుని ప్రారంభించడం మంచిది. లేదు, ఇవాళ రేపు ప్రతిదీ కూడా మనకి స్తంభాలు కట్టే ఇల్లు కడుతున్నారు కాబట్టి దాదాపుగా సమస్యలు ఏమీ రావు. కానీ మీరు మిద్దె తోటను మొదలు పెట్టాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు పైకప్పుని వాటర్ ప్రూఫింగ్ చేయించుకోవాలండి.
0: ఓకే.
1: అలాగే ఒక బరువు సమస్య కూడా బాధపడుతూ ఉంటారు జనాలు. అంటే ఏంటంటే ఇంటి మీద ఇళ్ళను కట్టడానికి భయపడరు, కానీ 10 తొట్లు పెట్టుకోగానే ఖచ్చితంగా ఏమంటూ ఉంటారు, అరే ఇన్ని తొట్లు పెట్టేసుకుంటూ ఉంటారు, నీళ్లు రోజు పోస్తూ ఉంటారు, నానిపోతుంది అని భయపడతారు. దీని వల్ల ఏంటంటే చాలా మంది భయపడుతూ ఉంటారు, మిద్దె తోటలు చేయడానికి ముందుకు రారు. కానీ మనం తీసుకోవాల్సింది ఏంటంటే వాటర్ ప్రూఫింగ్ చేయించుకుంటాం కాబట్టి అది సరిపోతుంది. కానీ ముఖ్యమైన విషయం ఒకటి ఉంది లక్ష్మి గారు, ఇప్పుడు 2 ఫ్లోర్లకి సంబంధించిన స్ట్రక్చర్ మనకి బిల్డర్ ఇచ్చాడు అనుకుందాం.
0: ఓకే,
1: 2 ఫ్లోర్లు బిల్డరే కంప్లీట్ చేసేసాడు అనుకుందాం. అలాంటప్పుడు పైన టెర్రస్ ఖాళీగా ఉంది కదా అని మీరు బరువుని మోపాలనుకున్నారనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది, మిద్దె మీద బరువు ఎక్కువైపోతుంది, అంటే బిల్డింగ్ అనేది సమస్యల్లో పడిపోతుంది. కాబట్టి మనం ఏం చేయాలి, 2 ఫ్లోర్లకి గనక స్ట్రక్చర్ బిల్డర్ చేసిచ్చినట్లయితే ఒక ఫ్లోర్ కట్టిన తర్వాత పైన ఉన్నటువంటి ఖాళీ స్థలాన్ని మనం మిద్దె తోట రూపంలో ఆ బరువుని వాడుకోవచ్చు. ఇది తెలియక చాలా మంది ఏం చేస్తున్నారంటే 3 ఫ్లోర్లు కట్టిన ఇంటి మీద మళ్లీ మిద్దె తోట యొక్క బరువుని మోపుతున్నారు. ఇది అవగాహన లోపం. ఇలాంటి చిన్న చిన్న సమస్యలను గనక అధిగమిస్తే చక్కగా మిద్దె తోటలు చేసుకోవడానికి అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయండి.
0: నిజమే మేడం, మీరు అంటున్నట్టుగా పూర్తిగా అవగాహన లేకుండా కూడా చాలా మంది మిద్దె తోటల ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఇంకా మిద్దె తోటలకు సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకునే ముందు ఒక చక్కటి పాట విందాం.

0: అంటే మేడం, ఇప్పటి వరకు మిద్దె తోటని ఎలా ఏర్పాటు చేసుకోవాలి, ఏ ప్లేస్లలో ఏర్పాటు చేసుకుంటే బెటరు, కాకపోతే మిద్దె తోటలని ఏర్పాటు చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని, లేకపోతే దీన్ని మెయింటైన్ చేయలేమేమో అన్న ఆలోచన చాలా మందికి ఉంటుంది.
1: అవునండి.
0: మరి ఈ ఎంత ఖర్చు అవుతుంది సాధారణంగా మిద్దె తోటని ఏర్పాటు చేసుకోవాలి అంటే?
1: ఎలా చెప్తే శ్రోతలకు అర్థమవుతుందంటారు? సరే అండి, ఈ ఉదాహరణ చెప్పి చూస్తా. ఇప్పుడు మనం ధరించే దుస్తులు ఉన్నాయండి, అవి ఎంత కాస్ట్లీగా వేసుకుంటాం అనేది మన ఇష్టం.
0: అవును.
1: లేదా మనం ఒంటిని కప్పుకోవడానికి మాత్రమే మన స్థాయిని బట్టి కొనుక్కుంటాం అనేది కూడా కంప్లీట్ గా మన ఇష్టమే.
0: అంతే.
1: సేమ్ మిద్దె తోట కూడా అంతేనండి. మనకు కావాల్సింది బేసిక్ గా ఏమనుకున్నాం, మట్టి, మనకి విత్తనం కావాలి, ఎరువు కావాలి, వేపపిండి కావాలి, ఇవన్నీ వేసుకోవడానికి ఒక మడి కావాలి.
0: అవును.
1: ఇది మనం అనుకున్నాం. దీన్ని మనం ఇంతవరకే పరిమితం చేసుకుంటామా లేదా దీన్ని అందంగా మార్చుకుంటామా అనేది మన చేతుల్లోనే ఉంటుంది. అంటే మిద్దె తోట నిర్వహణ అనేది తగుమాత్రపు వనరులను ఉపయోగించి మాత్రమే మనం మిద్దె తోట నిర్వహించుకోవడం అనేది ఉత్తమమైన పద్ధతి కాదు. మన గార్డెన్ కూడా అందంగా కనిపించాలి, చూడడానికి కూడా చాలా బాగుండాలి అనుకుంటే మీరు ఎంత ఖర్చు పెట్టుకునేది మీ బడ్జెట్ ప్రకారం మీరు ఇష్టంగా ఖర్చు పెట్టుకోవచ్చు.
0: ఓకే. అంటే ఎన్ని మొక్కల్ని ఏర్పాటు చేసుకోవాలి అనేది కూడా ఉంటుంది కదా మేడం?
1: అవునండి. ఇప్పుడు ప్రతి వారం మనం ఏమేమి కాయగూరలు తీసుకుంటున్నామో, ఇంటికి సంబంధించి మనం ఏమేమి తింటాం, కొంతమంది కొన్ని కాయగూరలు తింటారండి, కొంతమంది తినరు. అలాంటప్పుడు మన కుటుంబంలో ఏమేమి తింటున్నామో అవే పండించుకుంటే మనకి చాలా సులువుగా మనం మిద్దె తోటని తక్కువ బడ్జెట్లోనే నిర్వహించుకోవచ్చు. అలా కాకుండా చాలా మంది చాలా పండించేస్తున్నారు, నేను కూడా బోల్డని పండించేద్దామని అన్ని రకాలు పెట్టుకున్నాం అనుకోండి, మనకి కొంచెం నిర్వహణ అనేది ఖర్చు భారంగా అనిపిస్తుంది.
0: అంటే ఇప్పుడు మీరు మాట్లాడిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటి అంటే, లైక్ మన స్థాయికి మన స్తోమతకి మిద్దె తోటని నిర్మించుకోవచ్చు.
1: ఎస్.
0: కానీ ఎంతవరకు నిర్మించుకోవచ్చు?
1: మన అవసరాలకు తగ్గట్టుగా ఇంట్లో మనం వాడే కాయగూరలకు మాత్రమే మనం పరిమితం అయితే చాలా తక్కువ వనరులను ఉపయోగించి మనం మిద్దె తోటని హాయిగా నిర్వహించుకోవచ్చు అండి. లాంగ్ లాస్టింగ్, చక్కగా ఎప్పటికీ నిర్విరామంగా మనం కంటిన్యూ చేసుకోవచ్చు.
0: సూపర్. ఫర్ ఎగ్జాంపుల్ మేడం, ఇప్పుడు నేను మిద్దె తోటని ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నాను. సో ఒక మొక్కని ఏర్పాటు చేయడానికి అసలు బేసిక్ గా ఎంత ఖర్చు అవుతుంది అంటారు?
1: ఇప్పుడు ఒక ప్లాస్టిక్ టబ్ ఉందనుకోండి, ఒక 150 రూపాయలు.
0: ఓకే.
1: ఒక బస్తా మొట్టి ఒక 50 రూపాయలు అండి. ఒక అరసంచి ఎరువు అవసరం అవుతుంది, అది ఒక 50 రూపాయలు అనుకుందాం. ఒక కేజీ వేపపిండి ఒక 30 రూపాయలు అనుకుందాం. మరి ఈ మడి కుండి అనేది ఎప్పుడు నానిపోకుండా, మిద్దె నానిపోకుండా ఎప్పటికప్పుడు ఆరిపోవడం కోసం కంపల్సరీ మనం స్టాండ్స్ ను వాడవలసి ఉంటుందండి. ఎందుకంటే కుండీలు డైరెక్ట్ గా మనం మిద్దె మీద మోపేసామనుకోండి, మనం నీళ్లు వేసినప్పుడు ఆ చెమ్మ అనేది కింద కుండిపోతే మనకి లీకేజ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి మనం స్టాండ్ పెట్టుకున్నాం అనుకోండి, నీళ్లు వేసిన ఒక 1/2 గంటకి మిద్దె ఆరిపోతుంది. దానివల్ల మిద్దె యొక్క నాణ్యత బాగుంటుంది.
0: ఓకే.
1: సో అందుకని నేను 70 రూపాయలు ఒక స్టాండ్ కి వేసాను. విత్తనాలు ఒక 30 రూపాయలు అనుకుందాం. వెరస ఎంత అయిందండి? ఒక్క కుండీకి 360 నుంచి 400 రూపాయల మధ్యలో అవుతుంది.
0: అవును.
1: ఇది మీరు సింగిల్ సింగిల్ గా ఒక్కొక్కటి కొనుక్కుని 5-5 కొనుక్కుంటే మీకు ఎక్కువ డబ్బులు అనిపిస్తాయి. కానీ మీరు కొంచెం హ్యూజ్ లెవెల్లో చేసుకుందాము, ఒక్కసారి ఒక 50 తొట్లు మనం నిర్మించుకుందాము అని అనుకున్నప్పుడు హోల్సేల్ లో మనకి దొరుకుతున్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి. ఎందుకంటే నగరాల్లో ఇప్పుడు మిద్దె తోట అవగాహన చాలా పెరగడం వల్ల ఇప్పుడు హోల్సేల్ గా మనకి ప్రతి వస్తువు కూడా అందుబాటులోకి వచ్చేసింది. కాబట్టి ఇంకా మనం ఆ నిర్వహణ ఖర్చును తగ్గించుకోవచ్చు.
0: అవును. అంటే ఇప్పుడు మీరు అంటున్నట్టుగా హోల్సేల్ లో ఒకవేళ మేము తీసుకున్నాము అంటే, ఇప్పుడు మిద్దె ప్లేస్ అనేది ఎక్కువ కావాల్సి ఉంటుంది, మొక్కలకి మన ఎఫర్ట్ అనేది ఎక్కువగా ఇవ్వాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయి. మరి ఒకేసారిగా ఎక్కువగా తీసుకుంటే బెటర్ అంటారా, సింగిల్ సింగిల్ గా తీసుకుంటే బెటర్ అంటారా, 1/1?
1: ఇప్పుడైనా నేను మా ఔత్సాహిక మిత్రులకి ఒక్కటే సలహా చెప్తానండి, అందరినీ చూసి మనం పెట్టడం కాదు. నిజంగా మన మనసులో మిద్దె తోట చేయాలనేటువంటి ఆలోచన ఆసక్తి ఎంతుంది అనే దాన్ని బట్టి మనం స్టార్ట్ చేస్తాం.
0: అవును.
1: ముందు చిన్నగా మొదలు పెట్టుకోండి, కుటుంబం యొక్క సపోర్ట్ ఉందనుకోండి, హ్యూజ్ లెవెల్లో స్టార్ట్ చేసుకోండి.
0: 4 చేతులు వేసారంటే
1: అవునండి, కొంచెం ఈజీగా చేసుకోవచ్చు. లేదు కుటుంబం యొక్క సపోర్ట్ మనకి లేదు, అందరూ వ్యతిరేకిస్తున్నా, నేనే మిద్దె తోటను మొదలు పెట్టాలనుకుంటున్నాను నా కుటుంబ ఆరోగ్యం కోసం అని ఒక తల్లిగా మనం ఆలోచించామనుకోండి, అంచెలంచెలుగా మొదలు పెట్టండి. ఒక 10 తొట్లు ఒక 5 తొట్లు అలా మొదలు పెట్టి అంచెలంచెలుగా మీరు మిద్దె తోటని అభివృద్ధి చేసుకుంటే చాలా బాగుంటుందండి.
0: ఇది బెటర్ అనిపిస్తుంది నాకు ఇప్పుడు. ఈజీగా 1/1 ఏర్పాటు చేసుకున్నాము అంటే
1: అవునండి,
0: నెక్స్ట్ టైం కి అంత ఖర్చు కూడా ఉండదు, ఆల్రెడీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి.
1: అవునండి.
0: అంటే మిద్దె మీద మనం ఎటువంటి మొక్కని పెంచాలి అనుకున్నా సరే ఖచ్చితంగా నీరు అనేది అవసరం ఉంటుంది.
1: అవునండి.
0: మరి మిద్దె తోటకు నీటి యాజమాన్య పద్ధతులు ఎలా చేస్తే బెటర్ అంటారు, ఏ విధంగా?
1: ఇది చాలా చాలా ముఖ్యమైన ప్రశ్న అండి. చాలా మందికి ఈ విషయం మీద అవగాహన లేక అనేక మొక్కల్ని వాళ్ళు కోల్పోతూ ఉంటారు. మొక్క కదా, నీరు కావాలి కదా అని ఉన్నా లేకున్నా పోసేస్తూ ఉంటారు.
0: అవును.
1: మొక్కకి నీరు లేనప్పుడు కనీసం ఆకులు వాల్చి నీరు లేదని చెప్తుంది. కానీ మొక్కలకి నీరు ఎక్కువైనప్పుడు చెప్ప పెట్టుకున్న మొక్క అనేది చనిపోవడం జరుగుతుంది,
0: పడిపోతుంది.
1: కాబట్టి అందుకని ఏం చేయాలంటే మనం ఎప్పుడు కూడా మడిలోని తేమను చూసి మాత్రమే నీరు అందించాలండి. మనకి సహజంగా ఏంటంటే ఎండాకాలంలో నీరు అనేది మొక్కలకి ఎక్కువగా అవసరం పడుతుంది, అప్పుడు పొద్దున్న సాయంకాలం రెండు పూట్ల పోసుకోవాల్సి ఉంటుంది. వర్షాకాలంలో మనం తడిని చూసి ఇచ్చుకోవాలి. వర్షం పడినప్పుడు ఓకే, వర్షం పడనప్పుడు ఏమవుతుందంటే వర్షాకాలంలో ఉన్నటువంటి డిసడ్వాంటేజ్ ఏంటంటే మడిలోని మట్టి గట్టిగా అయిపోతుందండి. అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం కొంచెం ఒక సూది లాంటి ఒక ఏదైనా ఒక టూల్ తీసుకొని చువ్వ తీసుకొని మనం ఆ మొక్క మొదల్లో మట్టిని గనక మనం కొంచెం గుల్లబారిస్తే ఈ వర్షం యొక్క నీటిలో కూడా అనేక రకాలైన మినరల్స్ పోషకాలు అనేవి మొక్కకి సంబంధించినవి ఉంటాయి, కాబట్టి అవన్నీ కూడా మొక్క గ్రహించడం జరుగుతుంది అన్నమాట. ఇక శీతాకాలంలో మనం ఒంటి పూట పోసుకుంటే సరిపోతుందండి.
0: అంటే సాధారణంగా నేచర్ ఖచ్చితంగా మొక్కకి ఏదో ఒక విధంగా మినరల్స్ అనేవి అందిస్తూ
1: ఉంటాయి. నీరు అనేది కూడా మొక్కకి చాలా బలము. అందువల్ల ఏమైపోతుందంటే వర్షాకాలంలో ఎక్కువగా మొక్కలు అనేవి అంత బలాన్ని కూడా స్వీకరించలేక ఒక్కొక్కసారి ఎక్కువగా డ్యామేజ్ కూడా జరుగుతుంది.
0: ఎక్కువ వర్షం నీళ్ళల్లో కూడా
1: ఉంచకూడదు. కాబట్టి మనం మిద్దెని మళ్ళీ మనం ప్రొటెక్ట్ చేయలేం, కాబట్టి నీరు అనేది ఎప్పుడు కూడా కుండీల్లో నిలిచిపోకుండా ఎప్పటికప్పుడు మనం చూసుకుంటూ ఉండాలి. ఒకవేళ నీరు నిలిచిపోతే మనం ఎక్కడైనా చువ్వ పెట్టి కొంచెం నీరు కిందకి పోయేలాగా మనం ఎప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి.
0: అంటే సాధారణంగా ప్రతి మొక్కకి నేచర్ ఎంతో కొంత పోషకాలు అనేవి అందిస్తూనే ఉంటుంది,
1: బట్
0: మన చేతితో మనం వాటిని పెంచడానికి సంరక్షించడానికి మన చేతి నుండి కూడా కొంచెం ఎరువు అనేది అందించాలి. కాబట్టి మిద్దె తోటలకి ఎటువంటి ఎరువులు ఏర్పాటు చేసుకోవాలి, వాటిని తయారీ ఎలా ఉంటుంది మేడం?
1: అంటే మనం బాగా ఉపయోగించేటువంటి ఎరువు ముఖ్యంగా మిద్దె తోటల మీద మాగిన పశువుల ఎరువుని ఎక్కువగా వాడుతూ ఉంటామండి. అన్ని రకాలైనటువంటి గొర్రెలు మేకలు ఆవులు తర్వాత కోళ్ళు యొక్క ఏవైతే వ్యర్థాలు ఉంటాయో వాటిని మనం బాగా మాగిన తర్వాత మనం వాటిని వాడడం జరుగుతుంది. తర్వాత కిచెన్ కంపోస్ట్ వాడతాము, అలాగే వెర్మి కంపోస్ట్ కూడా వాడతాము. ఎప్పుడైతే మనకి గార్డెన్ అనేది బాగా అభివృద్ధిలోకి వస్తుందో మనకి ఎండిపోయిన ఆకులు కూడా ఎక్కువగా మనం కలెక్ట్ చేసుకునే వీలుంటుంది. ఆ ఆకుల్ని కూడా మనం ఒక మడిలో కొంతకాలం పాటు అలా పెట్టి అప్పుడప్పుడు నీళ్లు చల్లటం వల్ల లీఫ్ కంపోస్ట్ లాగా అది కూడా మనకి ఉపయోగపడుతుంది. అది తేలికపాటి మిశ్రమం కాబట్టి కొత్త మడులు మనం మొదలు పెట్టుకునేటప్పుడు మళ్ళీ మళ్ళీ మట్టి కొనకుండా వీటినే మనం సర్దుబాటు చేయొచ్చు.
0: మనం ఎంత పోషకాలు అందించినా కూడా మొక్కలు అన్న తర్వాత ఖచ్చితంగా చీడపీడలు వస్తూ ఉంటాయి.
1: అవునండి.
0: సో మిద్దె మీద ఏర్పాటు చేసుకునే మొక్కలకి ఎన్ని రకాల చీడపీడలు వస్తూ ఉంటాయి, వాటిని ఏ విధంగా నివారించుకోవాలంటారు?
1: మిద్దె తోటల కాన్సెప్ట్ అనేది ముందుకు వెళ్ళకపోవడానికి ప్రధాన కారణం కూడా ఈ చీడపీడలు రావడంతోనే చాలా మంది జనాలు చెక్ పెట్టేస్తూ ఉంటారండి. రీజన్ ఏంటంటే ప్రతిరోజు మనం మిద్దె తోట మీదకి వెళ్ళినప్పుడు దాదాపుగా అన్ని మొక్కల్ని చూసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది ఎకరాల ఎకరాల భూమిలో మనం పండించడం లేదు కదా, కొన్ని మొక్కలు మాత్రమే పెట్టుకుంటున్నాం కాబట్టి ప్రతి మొక్కని ఆల్మోస్ట్ చూసేటువంటి పరిస్థితి మనకు ఉంటుంది. అలాంటప్పుడు ఏదైనా చీడపీడ కనిపించింది అనుకోండి, మా గురుగారు ఒక మాట చెప్తూ ఉంటారు, చేతికి మించిన సాధనం ఏమీ లేదు అని. దానివల్ల ఇప్పుడు ఆకుపురుగు కనిపించింది అనుకోండి, తీసి ఒక కవర్లు వేసి గార్డెన్కి దూరంగా పడేయాలి. సాధారణంగా ఒక 5-6 చీడపీడలు కనిపిస్తూ ఉంటాయండి మిద్దె తోట మీద. అతిగా ఏమీ కనిపించవు, బట్ 5-6 చీడపీడలు అయితే సామాన్యంగా కనిపిస్తూ ఉంటాయి. నల్ల పేను కనిపిస్తుంది అండి, అది చిక్కుడు పాదు మీద కనిపిస్తూ ఉంటుందండి. మీకు చిన్నగా పేనులాగా కనిపిస్తుంది, మొత్తం అంతా కూడా బంకగా పట్టేస్తుంది అనమాట. దీనికి ఏం లేదండి, మొదటి దశలో గనక మనం చూసుకున్నప్పుడు ఇమీడియట్ గా చక్కగా మొక్కంతా తడిపేసి పొడి బూడిదని జల్లాలండి. నెక్స్ట్ డేకి మీకు కనిపించదు. తర్వాత మొక్కనంతా కూడా మీరు కొంచెం ఫోర్స్ గా పిచికారీ చేస్తే ఆ చీడ అనేది వెళ్ళిపోతుంది
0: వాటర్ తోని
1: అంతే. తర్వాత రెండోది పిండి నల్లండి, ఇది ఎక్కువగా మందార చెట్లకు కనిపిస్తుంటుంది.
0: ఓకే,
1: తెల్లగా ఉంటుంది, బడుపులు బడుపుల లాగా ఉంటుంది అనమాట. అది అంతా కూడా దానిపైన కొవ్వు కణం. ఏం లేదండి, దాని మీద సింపుల్ గా మనం ఏ ఆర్గానిక్ షాంపూ అయినా సరే లేదంటే కుంకుడు రసాన్ని అయినా సరే మనం ఒక 2 ml లీటర్ నీటికి తీసుకుని మనం కలిపి పిచికారీ చేసుకుంటే దాన్ని మనం నివారి

0: పెంచుకోవచ్చు. ఇకపోతే బీర, సొర, దొండ అలాంటి కాయగూరలకి మీకు పండుటీగ అనేది సమస్య చాలా ప్రధానంగా ఉంటుందండి. మంచిగా పక్వానికి వచ్చినటువంటి కాయని కొరికేస్తూ ఉంటుంది అనమాట. అంటే ఒక పండుటీగ అనేది వెళ్ళి దాంట్లో లార్వాలు పెట్టేస్తుంది, ఇక కాయ పోయినట్టే అనమాట.
1: కూరగాయలు తీసుకున్న తర్వాత చిన్న చిన్న పురుగులు వస్తాయి.
0: అవునండి. అయితే దీనికి మనం పరిష్కారంగా ఏం చేయొచ్చు అని అంటే ఫిరమోన్ ట్రాపర్స్ వాడచ్చు. ట్రాపర్స్ ఉంటాయి, అవి మార్కెట్లో దొరుకుతాయి, వాటిని మనం కట్టుకోవచ్చు. లేదు అంత బడ్జెట్ కూడా మనం పెట్టుకోలేము అనుకుంటే కవర్లు కట్టుకోవచ్చు. నిమటోడ్స్ ప్రధాన సమస్య అండి. నిమటోడ్స్ ఏంటంటే ఏదైనా నర్సరీ నుంచి మనం మొక్కలు తెచ్చినప్పుడు అక్కడ హ్యూజ్ లెవెల్లో వాళ్ళు అలాట్ చేస్తారు కాబట్టి అక్కడ నుంచి కొన్ని మట్టి తెగుళ్ళు మన మిద్దె తోటకి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి. అలాంటి సమయంలో మనం నిమటోడ్స్కి మాత్రం ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, నిమటోడ్స్ వచ్చినప్పుడు ఏంటంటే మొక్కని సడన్ గా చంపేస్తుందండి. ఈ రోజు బాగున్న మొక్కలు ఇప్పటికి చనిపోతుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం కొంతవరకు సాధ్యాసాధ్యాలు చూసుకొని కొత్త మొక్క తెచ్చినప్పుడే, నర్సరీ నుంచి తెచ్చినప్పుడే కలబంద గుజ్జుని, ఒక కప్పుడు గుజ్జుని 2 లీటర్ల నీళ్ళల్లో మనం 48 గంటల పాటు నానబెట్టి ఆ నీటిని మనం పోసుకోవడం వల్ల నిమటోడ్స్ అప్పటికప్పుడే నివారించుకోవచ్చు.
1: మొక్క నాటేకి ముందు
0: ఇవాళ రేపు ఏంటంటే నిమటోడ్స్ కోసమని మంచి బయో ప్రొడక్ట్స్ వచ్చినాయండి. ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అనేవి మార్కెట్లో వచ్చినాయి. ఖర్చు పెట్టుకోగలిగే స్థాయి ఉన్నవాళ్ళు చక్కగా ఆ ప్రొడక్ట్ కూడా వాడుకోవచ్చు.
1: ఒకవేళ ఖర్చు పెట్టలేము
0: అనుకున్నప్పుడు ఈ కలబంద అనేది అందరి ఇళ్లలో ఆల్మోస్ట్ ఉంటుంది కాబట్టి వాడుకోవచ్చు. మట్టి తెగుళ్ళు అంటారా, వేరుకుళ్ళు తెగుళ్ళు అంటారా, ఇవేవి రాకుండా మనం మొదటి నుంచి కూడా వేపపిండి వాడమని చెప్పాను కదా, అది సరిపోతుంది.
1: అంటే ఇప్పుడు వింటున్న శ్రోతలకు ఒక సందేహం రావచ్చు, ఎందుకు నేను అసలు మిద్దె తోటను నిర్మించుకోవాలి, సొంతంగా నేను ఎందుకు కూరగాయలు పండించుకోవాలి, బయట నుంచి ఆర్గానిక్ షాప్స్ ఉన్నాయి, ఆర్గానిక్ గా ఉన్నాయి, వాటి నుంచి తెచ్చుకుంటాను అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు.
0: అవునండి.
1: అసలు మిద్దె తోటల్ని ఎందుకు మనం ఏర్పాటు చేసుకోవాలి అనేది మీ నోటి ద్వారా వినాలి అనుకుంటున్నాను.
0: లక్ష్మి గారు, ఇప్పుడు ఆర్గానిక్ గా మనకి బయట ప్రొడక్ట్స్ దొరుకుతున్నాయి, కానీ మరి మనం వ్యాయామం చేయడానికి సమయం ఎక్కడుంది? లేదు. ఈ ఒత్తుళ్ళలో ఉన్నటువంటి ఈ పరిస్థితులు, ప్రస్తుతానికి మనం ఉద్యోగ ధర్మాలు నిర్వర్తిస్తున్నప్పుడు అనేక రకమైన ఒత్తిళ్లతో ఇబ్బంది పడుతున్నాం. అంటే ప్రెషర్స్, లేకపోతే టెన్షన్స్, డిప్రెషన్స్ ఇలాంటి వాటితో మనం బాధపడుతున్నాం. అలాంటప్పుడు మనం ఒక పార్క్ వెళ్ళి కూర్చోవాలనుకుంటాం. దీని బదులు సేంద్రియంగా సహజమైన పద్ధతుల్లో మన ఇంటి మీద ఉన్నటువంటి స్థలాన్ని మనం వాడి మన కుటుంబానికి సరిపడినటువంటి కాయగూరలు మనం పండించుకొని తినడంలో సంతృప్తి ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, ఆహ్లాదంగా ప్రశాంతంగా బ్రతకొచ్చు. ఇది 10 మందికి స్ఫూర్తిదాయకంగా కూడా ఉంటుంది.
1: కుటుంబం అంతా కలిసి ఒక చోట ఉంటుంది,
0: మానవ సంబంధాలు మెరుగవుతాయండి. ముఖ్యంగా మన కుటుంబంలో అందరి మధ్య కూడా ఈ సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా మంచిగా డెవలప్ అవుతాయన్నమాట.
1: అంటే సాధారణంగా ఉన్న డౌట్ ఏంటి అంటే, ఒక పక్క ఉద్యోగం చేస్తూ మిద్దె తోటని ఎలా నిర్వహించాలి అనేది ఒక డౌట్ మేడం. ఎందుకంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగానికి వెళ్తున్నారు, స్కూల్స్ కి వెళ్తున్నారు. సో మిద్దె తోటని ఎలా కాపాడుకోవాలి, ఎలా నిర్వహించుకోవాలి అనేది చాలా మందికి ఉన్న డౌట్. సో ఆల్టర్నేట్ గా రెండు బ్యాలెన్స్ ఎలా చేయాలి అంటారు?
0: టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతిరోజు దినచర్యలాగా దీన్ని భావించాలి. అంటే ప్రతిరోజు మనం మొక్కల దగ్గరికి వెళ్ళి కొంత పని చేయవలసి ఉంటుంది కాబట్టి దీన్ని ఒక దినచర్యలో భాగమని అనుకోవాలి. మరి వంట ఉండడం అనేది మనకి ఎంత ఇంపార్టెంటో, మరి సేంద్రీయంగా మనం పండించి మన ఆహారం మనం తీసుకోవాలనుకుంటున్నాం కూడా, దీనికి కూడా మనం టైంని అలాట్ చేయాలండి. కాబట్టి పొద్దున్న ఒక అర్ధగంట, సాయంత్రం ఒక అర్ధగంట దానికి మనం కేటాయించగలిగి, మనం చూసేటువంటి యూట్యూబ్ లేకపోతే సోషల్ మీడియాలో మనం వేస్ట్ చేస్తున్న టైం అంతా, లేదా టీవీలు చూస్తూ వేస్ట్ చేస్తున్న టైం అంతా కూడా మనం ఈ మిద్దె తోట కోసం ఒక అర్ధగంట కేటాయించగలిగితే హ్యాపీగా చేసుకోవచ్చండి.
1: సూపర్. వారానికి 2 వారాలకు ఒకసారి మార్కెట్కి వెళ్లే బదులు రోజుకు ఒకసారి మిద్దె మీదకి వెళ్తే సరిపోతుంది అంటారు.
0: మంచి మాట చెప్పారు.
1: అంటే గత 9 సంవత్సరాలుగా మీరు మిద్దె తోటలను నిర్వహిస్తూ ఉన్నారు, వాటిని ఏ విధంగా మేనేజ్ చేయాలి, ఏ విధంగా మెయింటైన్ చేయాలి అనేది మీకు బాగా తెలుసుంటుంది కదా మేడం. సో అసలు మిద్దె తోటల గురించి శ్రోతలకు మీరు ఇచ్చే సలహా ఏంటి, వాళ్ళు ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి అంటారు?
0: ఇప్పటికే మనకి నగరాల్లో భూగర్భ జలాలు అడగంటిపోయినాయి కదండి.
1: అవును.
0: లేవు, ప్రస్తుతానికి నీళ్ళు అయితే లేవు. దీనికంతా కారణం మనమే. కాంక్రీట్ వనాలుగా మారిపోయినాయి పట్టణాలు, నగరాలు. వీటి నుంచి మనం తప్పించుకోవడానికి ఆల్టర్నేటివ్ ఏమన్నా ఉంది నవ్వేడేస్ అని అంటే అది మిద్దె తోట మాత్రమేనండి. సో భవిష్యత్తు తరాల కోసం మనం ఆస్తులను మాత్రమే కూడబెట్టడం కాదు, ఈ మిద్దె తోట యొక్క సంస్కృతిని కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఖచ్చితంగా మనందరిపైన ఉందండి.
1: మీరు అంటున్నట్టుగా ప్రతి ఒక్కరికి కూడా ఒక కూరగాయ ఏ విధంగా పండుతుంది, దాని ప్రాసెసింగ్ ఏంటి అనేది చిన్నపిల్లలకు కూడా అలవాటు చేస్తే మంచిదేమో అనిపిస్తుంది.
0: అవునండి.
1: వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం అనేది ఫ్యూచర్ రేపటి పౌరులకు ఒక మంచి సందేశం ఇచ్చిన వాళ్ళం అవుతామేమో అనిపిస్తుంది.
0: అవునండి.
1: థ్యాంక్ యూ సో మచ్ మేడం. మిద్దె తోటల్ని ఏ విధంగా నిర్వహించుకోవాలి, ఎలాంటి స్థలాల్లో ఏర్పాటు చేసుకోవాలి అన్న పూర్తి సమాచారాన్ని ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం.
0: థ్యాంక్ యూ లక్ష్మి గారు.

ఇంతవరకు ఫార్మ్ టు సిటీ కిసాన్ వాణి స్పాన్సర్ ప్రోగ్రామ్ విన్నారు. ఈరోజు మిద్దె తోటలను ఎలా నిర్మించుకోవాలి, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి శ్రీమతి శాంతి ధీరజ్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త వెంకటలక్ష్మి ఆర్జే, నిర్వహణ డాక్టర్ వీరన్న భూక్య, సిసిడి రాజ్యలక్ష్మి. సో ఫ్రెండ్స్, ఈరోజు 8 గంటలకి మరికొద్ది నిమిషాల్లో మన దేశ ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలనుద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం పునః ప్రసారం జరుగుతుంది. వెంటనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: ఆకాశవాణి సమయం 8 గంటలు కావస్తోంది. మరికొద్దిసేపట్లో మన్ కీ బాత్ తెలుగు అనువాదం పునఃప్రసారం.
1: ఆకాశవాణి. ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం వింటారు.
2: ప్రియమైన దేశవాసులారా, నమస్కారం. మిమ్మల్ని మరోసారి కలుసుకునే అవకాశం సెప్టెంబర్ నెలలో ఈ మన్ కీ బాత్ కార్యక్రమంలో లభించింది. దేశ ప్రజలందరికీ స్వాగతం. మన్ కీ బాత్ కార్యక్రమంలో మన ప్రజల సానుకూల ప్రయత్నాలకు ఒక వేదికను అందిస్తాం. దేశం సాధించిన విజయాల గురించి చర్చిస్తాం. భారతదేశానికి చెందిన ఒక ముఖ్యమైన చారిత్రక ఘనతకు రేపటితో 10 సంవత్సరాలు నిండుతూ ఉన్నాయి. ఆ ఘనతే సర్జికల్ స్ట్రైక్. 10 ఏళ్ల కిందట 2016 సెప్టెంబర్ 28-29 తేదీల్లో భారత సైన్యం పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై సర్జికల్ స్ట్రైక్ నిర్వహించింది. నియంత్రణ రేఖను దాటి మన ధైర్యవంతులైన సైనికులు ఉగ్రవాదం మీద చర్య తీసుకున్న తీరు చూసి యావత్ ప్రపంచం ఆశ్చర్యపోయింది. సర్జికల్ స్ట్రైక్ మొత్తం ప్రపంచానికి భారతదేశ ఉగ్రవాద వ్యతిరేక విధానంలో ఒక కొత్త ఉదాహరణను ధైర్యంగా అందించింది. ఉగ్రవాద దాడుల కారణంగా భారతదేశం దీర్ఘకాలంగా అనుభవిస్తున్న బాధకు సర్జికల్ స్ట్రైక్ మన నిర్ణయాత్మక ప్రతిస్పందన. ఉగ్రవాదులు భారతదేశానికి వ్యతిరేకంగా కన్నెత్తి చూడటానికి సాహసిస్తే వారికి తగిన జవాబు ఇస్తాము అని గత దశాబ్ద కాలంలో బాలాకోట్ వైమానిక దాడి నుండి ఆపరేషన్ సింధూర్ దాకా భారతదేశం పదే పదే స్పష్టమైన సందేశాలిచ్చింది. మిత్రులారా, ఉగ్రవాద దాడులు భారతదేశాన్ని చాలా కాలంగా గాయపరుస్తూ ఉన్నాయి. భారతదేశంలో వరుస పేలుళ్ళు సర్వసాధారణమైపోయిన సమయం ఒకటుండేది. ఈ సెప్టెంబర్ నెలలోనే 2008 సెప్టెంబర్ 13వ తేదీన ఢిల్లీలో జరిగిన వరుస పేలుళ్లలో ఎంతోమంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత కొన్ని వారాలకే ముంబైలో భారీ స్థాయిలో 26/11 దాడి జరిగింది. మిత్రులారా, ప్రతి ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్పై చర్య తీసుకోవాలి అన్న డిమాండ్ అంతకుముందు కూడా వచ్చేది. కానీ అప్పట్లో ఆ డిమాండ్కు పెద్దగా ప్రాధాన్యత లభించేది కాదు. సమయం కోసం వేచి చూడటమే జరిగేది. ఇప్పుడు నేటి భారతదేశం ఉగ్రవాదంపై 0 టాలరెన్స్ విధానాన్ని అనుసరిస్తున్నది. మనం దాని ఫలితాల్ని చూస్తూ ఉన్నాం. మిత్రులారా, 9/11 అంటే 9/11 ఉగ్రవాద దాడులు జరిగి ఈ ఏడాదికి 25 ఏళ్లు గడిచాయి. అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్లో ప్రాణాలు కోల్పోయిన అమాయకుల్లో అమెరికా తర్వాత అత్యధిక సంఖ్యలో భారతదేశానికి చెందినవారే ఉన్నారు. 2014లో ప్రధానమంత్రి అయిన తర్వాత నేను అమెరికా పర్యటనకు వెళ్లినప్పుడు ఈ అమాయక ప్రజలకు నివాళులు అర్పించేందుకు న్యూయార్క్ వెళ్లిన విషయం నాకు గుర్తుంది. ఈరోజు మరోసారి కోట్లాది భారత ప్రజల తరఫున బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఈ రోజుల్లో దేశానికి సంబంధించిన ఒక బృహత్ చిత్రం ఆవిష్కృతం అవుతోంది. ఈ చిత్రంలో మీరున్నారు, మీ కుటుంబం కూడా ఉంది, మీ చుట్టుపక్కల ప్రజలు కూడా ఉన్నారు. నేను మాట్లాడుతున్నది భారతదేశ జనాభా లెక్కల కార్యక్రమాన్ని గురించి. దేశంలోని అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో జనగణన మొదటి దశ దాదాపుగా పూర్తయింది. 32 కోట్లకు పైగా కుటుంబాల సమాచారం నమోదైంది. ఈ రోజుల్లో లడఖ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్లోని మారుమూల మంచుతో కూడిన ప్రాంతాల్లో కూడా ఈ పని కొనసాగుతోంది. అక్కడి నుంచి ఎన్నో స్ఫూర్తిదాయకమైన అనుభవాలు మన ముందుకొచ్చాయి. ఉత్తరాఖండ్లో జనాభా లెక్కల ప్రక్రియ చమోలీలోని మాణా గ్రామం నుంచి ఆరంభమైంది. దేశంలోనే మాణా మొదటి గ్రామం అని చెబుతారు. మాణాలో 83 ఏళ్ల పూర్ణిమా రావత్ దీన్ని మొదట ప్రారంభించారు. ఉత్తర కాశీలోని బగోరి గ్రామంలో హోంస్టే నడుపుతోన్న హర్దేవ్ సింగ్ రాణా

తన సమాచారాన్ని డిజిటల్ మాధ్యమం సహాయంతో నమోదు చేశారు. మిత్రులారా, జనగణన మనందరి జాతీయ బాధ్యత. దీనికోసం సమయం కేటాయించాలి అని నేను 15వ తేదీన దేశ ప్రజల్ని కోరాను. జనగణన కోసం ఈ స్వీయ నమోదు సౌకర్యం చాలా సులభం. మీరు మీ మొబైల్ ఫోన్ నుంచి మీతో పాటు మీ కుటుంబ సభ్యుల సమాచారాన్ని కూడా నమోదు చేసుకోవచ్చు. ఈ సౌకర్యం హిందీతో సహా 16 భాషల్లో అందుబాటులో ఉంది. మిత్రులారా, దీనికోసం మీరు ఆన్లైన్ సెన్సస్ పోర్టల్ను సందర్శించాలి. ఈ పోర్టల్ చిరునామా sc.census.gov.in sc.census.gov.in. ఈ పోర్టల్కు వెళ్ళి మీ మొబైల్ నంబర్తో లాగిన్ అవ్వండి. మీ లొకేషన్ను నమోదు చేయండి. మీ కుటుంబ సభ్యుల సమాచారాన్ని నింపి సమర్పించండి. ఈ మొత్తం ప్రక్రియకు 15 నుంచి 20 నిమిషాలే పడుతుంది. దీనికోసం మీరు ఎలాంటి పత్రాల్ని అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. వివరాలు సమర్పించిన తర్వాత మీకు ప్రత్యేక ఐడి లభిస్తుంది. గణన అధికారులు మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు వారికి ఈ ఐడిని చూపించవచ్చు. మీరందించిన సమాచారం ధృవీకరణ జరిగిన తర్వాత అది జనగణనలో భాగంగా మారుతుంది. మిత్రులారా, ఇప్పటి వరకు 2,60,00,000కు పైగా ప్రజలు తమ మొబైల్ ఫోన్లను ఉపయోగించి జనగణన పోర్టల్లో తమ సమాచారాన్ని నమోదు చేశారు, స్వీయ గణనను పూర్తి చేశారు. దీనికి మీ సమయం కొంత అవసరం. ఇది దేశానికి ఎంతో ముఖ్యం. ఎందుకంటే మీ సరైన సమాచారం, మీ కుటుంబం గురించిన సరైన సమాచారం దేశ భవిష్యత్తు వాస్తవ చిత్రాన్ని రూపొందించడంలో ఎంతో సహాయకారిగా ఉంటాయి. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఈరోజు సెప్టెంబర్ 27వ తేదీ ఒక ప్రత్యేక కారణం వల్ల మరింత ప్రత్యేకంగా మారింది. సంస్కృతి, సమాజం, దేశం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ఒక మహనీయుని 100వ జయంతి ఈరోజు. నేను మాట్లాడుతోంది విశ్వ హిందూ పరిషత్ మాజీ అంతర్జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు, పూజ్యులైన దివంగత అశోక్ సింఘాల్ గారి గురించి. ఆయన 1926 సెప్టెంబర్ 27వ తేదీన ఆగ్రాలో జన్మించారు. ఆయన ఈ సమాజంలో ఉంటూనే తపస్వి లాంటి జీవితాన్ని గడిపారు. రామ జన్మభూమి ఉద్యమానికి అశోక్ సింఘాల్ గారు అందించిన దిశానిర్దేశం శక్తి ఫలితంగానే ఈరోజు మనం అయోధ్యలో ఈ భవ్య ఆలయాన్ని చూస్తూ ఉన్నాం. నేను చాలా అదృష్టవంతుణ్ణి. నేను ఆయన జీవితాన్ని దగ్గరగా చూడటమే కాకుండా ఈ ఉద్యమంలో ఆయనతో పాలు పంచుకునే అవకాశం కూడా పొందాను. రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొంటున్నప్పుడు కూడా నాకు అశోక్ గారు పదే పదే గుర్తుకు రావటం సహజంగా జరిగింది. మిత్రులారా, అశోక్ గారి గురించి ఎక్కువగా చర్చ జరగని విషయాలు ఎన్నో ఉన్నాయి. రామ మందిర ఉద్యమంతో పాటు ఆయన సామాజిక వివక్ష, అసమానతలకు వ్యతిరేకంగా కూడా పెద్ద పోరాటం చేశారు. ఆయన చాలా సంపన్న కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి సివిల్ సర్వీస్ అధికారి. అశోక్ సింఘాల్ గారి తోబుట్టువుల్లో చాలామంది కూడా ఉన్నత పదవుల్ని నిర్వహించారు. ఆయన స్వయంగా ఐఐటి బిహెచ్యు నుంచి పట్టభద్రులయ్యారు. ఇన్ని ఉన్నప్పటికీ ఆయన తన జీవితాన్ని సమాజానికి, సంస్కృతికి అంకితం చేశారు. ఇదే మహనీయుల్లోని గొప్ప సుగుణం. ఈరోజు ఆయన శత జయంతి సందర్భంగా కోట్లాది మంది అభిమానుల తరఫున వందనం చేస్తున్నాను. నా హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నాను. నా ప్రియమైన దేశ ప్రజలారా, మనం ఈ సంవత్సరాన్ని ఒక గొప్ప ఆత్మగౌరవ ఉత్సవంతో ఆరంభించాం. ఈ ఉత్సవమే సోమనాథ ఆత్మగౌరవ ఉత్సవం. 1000 ఏళ్ల క్రితం 1026లో మహమ్మద్ గజనీ మొదటిసారిగా సోమనాథ ఆలయాన్ని ధ్వంసం చేశాడు. అయితే సోమనాథుణ్ణి ధ్వంసం చేసి భారతదేశ గుర్తింపును తుడిచివేసేందుకు వచ్చిన వారు ఈనాడు ఉనికిలో కూడా లేరు. సోమనాథ దేవాలయం తన పూర్తి వైభవంతో విశాల సముద్ర తీరంలో భారతదేశానికి అమరత్వ ఆశీర్వాదాన్ని ప్రసాదిస్తోంది.
అందుకే ఈ సంవత్సరం మనం సోమనాథ ఆత్మగౌరవ ఉత్సవాన్ని ఎంతో గర్వంగా జరుపుకున్నాం. మిత్రులారా, ఈరోజు మన్ కీ బాత్లో నేను ఈ అంశాన్ని మళ్లీ ప్రస్తావించేందుకు ఒక ప్రత్యేక కారణం ఉంది. క్రీస్తు శకం 1026లో సోమనాథ దేవాలయాన్ని గజనీ ధ్వంసం చేసినప్పుడు అదే సంవత్సరం గుజరాత్లోని మోఢేరాలో ఉన్న ప్రసిద్ధ సూర్య దేవాలయంపై కూడా దాడి చేసి ధ్వంసం చేశారు. అంటే ఈ సంవత్సరంతో మోఢేరా ఆలయ విధ్వంసం జరిగి 1000 ఏళ్లు పూర్తవుతున్నాయి. అయితే ఆ ఆలయాన్ని నిర్మించి అప్పటికి కేవలం 1 సంవత్సరం మాత్రమే అయ్యింది. ఆ ఆలయాన్ని 1025లో భీమదేవరాజు నిర్మించారు. మిత్రులారా, ఒక్కసారి ఆ కాలం గురించి ఆలోచించండి. అంతటి భారీ దాడి జరిగి సోమనాథ ఆలయంలాంటి ఒక ప్రధాన విశ్వాస కేంద్రం ధ్వంసమైంది. ఇంకా అనేక ఇతర ప్రదేశాలపై దాడి జరిగింది. అది ఏ సమాజం లేదా ప్రభుత్వ మనోధైర్యాన్నైనా దెబ్బతీసుండేది. అయినప్పటికీ మొదటి భీమదేవరాజు గజనీతో పోరాటమే కాకుండా తక్కువ సమయంలోనే మోఢేరా సూర్య దేవాలయాన్ని పునర్నిర్మాణం చేశారు. ఈ దృఢ సంకల్పం కారణంగా పదే పదే విధ్వంసానికి గురైనప్పటికీ సోమనాథ ఆలయ పునర్నిర్మాణం జరుగుతూనే వచ్చింది. మిత్రులారా, ఆ తర్వాతి కాలంలో కూడా మోఢేరా సూర్య దేవాలయం మీద దాడులు ఆగలేదు. ఆ తర్వాత అల్లావుద్దీన్ ఖిల్జీ ఈ అద్భుతమైన వాస్తు నిర్మాణ ఆలయాన్ని మరోసారి ధ్వంసం చేశాడు. కానీ మిత్రులారా, మనం భారతీయులం. సూర్యుణ్ణి కేవలం వాస్తుశిల్పం, ఆలయాల ద్వారా మాత్రమే ఆరాధించం. మన సూర్యారాధన అంటే కాంతి, శక్తి, విజ్ఞానం, నిర్విరామాలకు ప్రేరణ కూడా. అందువల్ల మోఢేరా కేవలం సూర్య దేవాలయానికి మాత్రమే ప్రసిద్ధి చెందలేదు. గుజరాత్లోని ఈ గ్రామం దేశంలోనే మొట్టమొదటి సౌరశక్తి గ్రామంగా మారింది. నేడు మోఢేరా పూర్తిగా సౌరశక్తితో నడుస్తూ సుస్థిరతకు ఒక ఉదాహరణగా నిలుస్తుంది. మోఢేరా అనేక పర్యాటక ఆకర్షణల్ని, సౌకర్యాల్ని కూడా ప్రవేశపెట్టింది. మకర సంక్రాంతి తర్వాత జనవరిలో మోఢేరా నృత్యోత్సవం జరుగుతుంది. ఇందులో భారతీయ సాంస్కృతిక శాస్త్రీయ నృత్యాల అద్భుత ప్రదర్శన ఉంటుంది. మీరందరూ మోఢేరాను సందర్శించండి. భారతదేశ ఘనమైన వారసత్వంలో భాగంగా దీన్ని వీక్షించాలి అని నేను కోరుతున్నాను. మిత్రులారా, గతంతో మనకున్న అనుబంధం ఇప్పటికీ చాలా బలంగా ఉంది. దీన్ని మరింత బలపరుస్తున్న వారి అంకితభావం, కృషి, ఇలాంటివెన్నో ఉన్నాయి దాని వెనక. తమిళనాడు తిరుచిరాపల్లిలోని మనప్పారైలో ఇలాంటి ఒక విశిష్టమైన కార్యక్రమం జరుగుతున్నది. కళాశాలలోని తమిళ అధ్యయన విభాగంతో అనుబంధం ఉన్న ఏ సెల్వరాజు గారు ఈ కార్యక్రమానికి నాయకత్వం వహిస్తున్నారు. ఒక ఉపన్యాసం సందర్భంగా ఆయన ఒక విద్యార్థి నుంచి కొన్ని పురాతన విగ్రహాల గురించి తెలుసుకున్నారు. ఆ అంశం మీద చర్చించిన తర్వాత ఆయన ఒక క్షేత్ర పర్యటనని ఏర్పాటు చేశారు. ఈ పర్యటనలో వాళ్ళు వివిధ ప్రదేశాల్లో అనేక విగ్రహాల్ని, ఎన్నో పురాతన దేవాలయాల్ని కనుగొన్నారు. గతంతో మమేకం కావటానికి ఇది ఒక ఆసక్తిదాయకమైన ప్రయత్నం. ఈ విధంగా మనం మన వారసత్వాన్ని మరింత బాగా అర్థం చేసుకోవచ్చు కదా. దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఇలాంటి ప్రయత్నాలు చేయవచ్చు. ఇది మన చరిత్రను నిశితంగా పరిశీలించి అర్థం చేసుకోవటానికి మనకు ఒక అద్భుత అవకాశం. నా ప్రియమైన దేశవాసులారా, పూజ్య బాపూజీ జయంతి అయిన 2 అక్టోబర్ మరికొన్ని రోజుల్లో రాబోతున్నది. బాపూజీ మనకు ఎన్నో జీవన సూత్రాల్ని అందించారు. పరిశుభ్రత అందులో ముఖ్యమైంది. మన చుట్టూ పరిశుభ్రతకు సంబంధించిన ఎన్నో ప్రయత్నాల్ని మనం తరచుగా చూస్తూ ఉంటాం. ఈ ప్రయత్నాలు ఎంతో స్ఫూర్తిదాయకంగా, ప్రోత్సాహకరంగా ఉంటాయి. సామాజిక మాధ్యమాల్లోని ఇటువంటి చిత్రాలు, వీడియోలు, రీల్స్ కూడా మన దృష్టిని పదే పదే ఆకర్షిస్తాయి. ఇటీవలి కాలంలో నేను ఇటువంటి ఎన్నో ప్రయత్నాలను చూశాను. మధ్యప్రదేశ్లో ఒకచోట కొంతమంది యువకులు ఒక నదిని శుభ్రం చేస్తున్నారు. వారి ఈ చిన్న ప్రయత్నంలో యావత్ సమాజం పాలుపంచుకుంటోంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో యువకులు

పాత మెట్ల బావుల్ని, ఇతర బావుల్ని శుభ్రం చేస్తున్నారు. ఇది మన ప్రాచీన వారసత్వాన్ని పునరుద్ధరించేందుకు ఎంతో సహాయకారిగా ఉంటుంది. ముంబైలో కొంతమంది యువకులు

ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో స్థానిక ప్రజలతో కలిసి యువకులు, విద్యార్థులు పిక్నిక్ ప్రదేశాల్లోని మార్కెట్లను శుభ్రం చేస్తున్నారు. మిత్రులారా, ఈ ప్రయత్నాలన్నింటిలో ఒక విషయం స్పష్టంగా కనిపిస్తోంది. కొన్నిసార్లు ఒక వ్యక్తి మొదలు పెడితే మరికొందరు అతనితో చేరతారు. అలా ఆ యాత్ర పెరుగుతూ పోతుంది. ఇదే ప్రజాభాగస్వామ్యం. బాపూజీకి మనం అర్పించే అత్యంత సుందరమైన నివాళి పరిశుభ్రత మాత్రమే. ప్రియమైన నా దేశ ప్రజలారా, మనం పర్యావరణాన్ని పరిరక్షించినప్పుడు మొక్కలు, జంతువుల్ని మాత్రమే కాపాడడం కాకుండా మొత్తం జీవ వ్యవస్థను బలోపేతం చేస్తాం. దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న కొన్ని ప్రయత్నాలు ఈ స్ఫూర్తిని చాలా అందమైన రీతిలో ముందుకు తీసుకువస్తున్నాయి. అస్సాంలో సోనాయి రూపాయి వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఉంది. ఒకప్పుడు ఇక్కడ ఏనుగులు నివసించేవి, కానీ క్రమంగా అటవీ భూముల మీద మానవ ఆక్రమణలు పెరగటం వల్ల ఏనుగులు ఈ ప్రాంతానికి దూరంగా ఉండిపోయాయి. 3 సంవత్సరాల కిందట ఈ భూమికి ఆక్రమణల నుండి విముక్తి లభించింది. ఇప్పుడు అది అద్భుతమైన ఫలితాలనిచ్చింది. ఏనుగులు మళ్లీ తిరిగొచ్చాయి. సంవత్సరాలుగా కనిపించని ప్రాంతంలో ఇప్పుడు ఏనుగులు గుంపులు గుంపులుగా కనిపిస్తున్నాయి. మిత్రులారా, అస్సాంలోనే మరో అందమైన ప్రయత్నం కూడా జరిగింది. ఈ ప్రయత్నం పిగ్మీ హాగ్ అనే చాలా చిన్న జీవి, దాన్ని కాపాడేందుకు సంబంధించిన ప్రయత్నం. ఒకానొక సమయంలో దాని మనుగడ ప్రమాదంలో పడింది. అయితే వాటి జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నందువల్ల కేవలం 6 పిగ్మీ హాగ్లతో ఒక సంరక్షణ కార్యక్రమాన్ని ఆరంభించి వాటిని మళ్లీ అడవిలోకి ప్రవేశపెట్టారు. వాటి కోసం గడ్డి మైదానాల్ని కూడా అభివృద్ధి చేశారు. నేడు ఈ కార్యక్రమం ఫలితంగా పిగ్మీ హాగ్ల జనాభా 6 నుంచి ఇప్పుడు 190కి చేరింది. మిత్రులారా, ప్రకృతితో మనకున్న సంబంధం కేవలం దాన్ని పరిరక్షించేందుకే పరిమితం కాదు. కొన్నిసార్లు మనం ప్రకృతిని పోషించినప్పుడు అదే ప్రకృతి మన జీవితాలకు ఆసరాగా మారుతుంది. పశ్చిమ బెంగాల్లోని సుందర్బన్లో కొందరు మహిళలు ఈ సంబంధానికి స్ఫూర్తిదాయకమైన ఉదాహరణగా నిలుస్తూ ఉన్నారు. జార్ఖాళీకి చెందిన ఈ మహిళలు మడ అడవుల్ని అభివృద్ధి చేస్తున్నారు. వీళ్లలో చాలామంది పులుల దాడిలో భర్తల్ని కోల్పోయిన వారే. భర్తల్ని కోల్పోయిన తర్వాత వారికి ఒక ఆసరాగా నిలబడి సుందర్బన్ జీవనోపాధినిస్తున్నది. వారు నాటిన మడ మొక్కలు నేడు గ్రామాలకు సహజ రక్షణ కవచాలుగా మారుతూ ఉన్నాయి. వాటిని నాటడం ద్వారా ఈ మహిళలు ఆదాయం కూడా సంపాదిస్తున్నారు. మిత్రులారా, మనం పర్యావరణాన్ని కాపాడుకుందాం, ప్రకృతి సమతుల్యతను గౌరవిద్దాం, ప్రకృతిలోని వైవిధ్యాన్ని సంరక్షిద్దాం. మనం చేసే ఇటువంటి ప్రతి ప్రయత్నం భవిష్యత్ తరాల పట్ల మన బాధ్యత. నా ప్రియమైన దేశవాసులారా, ఇటీవల దేశంలోని 100,000 మంది యువత మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా చాలా ముఖ్యమైన ప్రతిజ్ఞ చేశారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటాం అని ప్రతిజ్ఞ చేయటంతో పాటు ఈ సందేశాన్ని ఇతరులకు కూడా వ్యాప్తి చేసే బాధ్యతను తీసుకున్నారు. ఇదంతా మాదక ద్రవ్యరహిత యువజన ఉద్యమం కింద జరుగుతున్నది. ఈ ఉద్యమం 100 వారాల పాటు కొనసాగుతుంది. మై భారత్ వాలంటీర్లు ఇందులో పాల్పంచుకుంటున్నారు. ఎన్ఎస్ఎస్తో అనుబంధం ఉన్న మన యువత కూడా అందులో భాగమే. పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, అనేక సామాజిక ఆధ్యాత్మిక సంస్థలు కూడా ఇందులో చేరాయి. గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా 1,000,000 ప్రతిజ్ఞా కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలు జరిగాయి. మిత్రులారా, ఈ ప్రచారంలో నాకు ప్రత్యేకంగా నచ్చిన విషయం నిషా విముక్తి సందేశం. మన యువత ఈ సందేశాన్ని వారి సొంత భాషలో, సొంత పద్ధతిలో వ్యాప్తి చేస్తూనే ఉన్నారు. మన్ కీ బాత్లో నా యువ మిత్రుల్ని వారి సృజనాత్మకత ద్వారా ఈ ప్రచారంలో చేరండి అని నేను కూడా కోరాను. ఆ పిలుపుకి 1,000,000 మంది యువత స్పందించారు, ముందుకొచ్చారు. నాకెంతో సంతోషంగా ఉంది. మై భారత్లో గీతం, నినాదాల రచన, వీధి నాటకాలు,
ఇలాంటి అనేక పోటీలు జరిగాయి.

0: అదేవిధంగా మన యువత తమ సృజనాత్మక కంటెంటును హ్యాష్ట్యాగ్ డ్రగ్ ఫ్రీ యూత్ అనే నినాదంతో సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు. అంటే సందేశం యువతది, మాధ్యమం యువతది, దాన్ని ముందుకు తీసుకువెళ్లే శక్తి కూడా యువతదే. రాబోయే రోజుల్లో ఈ ప్రచారంలో భాగంగా ఆరోగ్య పరీక్షలు, ధ్యాన శిబిరాలు లాంటి కార్యక్రమాలు కూడా జరుగుతాయి. మిత్రులారా, మన పండుగలు వేడుకలు ఎన్నో రాబోతున్నాయి త్వరలో. ఈ పండుగల ఆనందం నడుమ మన చుట్టూ ఉన్నవాటిని కూడా ఒక్కసారి పరిశీలిద్దాం. ఏ యువత అయినా ఏదైనా చెడు అలవాటు వైపు వెళుతూ ఉంటే వాళ్లతో మాట్లాడాలి. ఎవరైనా వ్యసనాన్ని అధిగమించేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటే వాళ్లకు సహకరించాలి. మాదక ద్రవ్యరహిత యువత, అభివృద్ధి చెందిన భారతదేశం అనే ఈ సంకల్పంలో మనమందరం కలిసి ముందుకు నడుద్దాం. నా ప్రియమైన దేశ ప్రజలారా, క్రీడల కోసం ఒక ప్రతిభాన్వేషణ ప్రచారాన్ని ఎర్రకోట నుంచి ఈసారి నేను ప్రకటించాను. భారతదేశం నిరంతరం ఉత్తమంగా రాణించాలి అంటే గ్రామాలు, పట్టణాలకు చేరుకొని క్రీడా ప్రతిభను కనుగొనటం చాలా అవసరం. ఈ పనికి తమను తాము అంకితం చేసుకున్న వారు చాలామంది ఉన్నారు. ప్రతిభను కనుగొనటం, పోషించటం, అదే వారి ఏకైక అభిరుచి. మన పంజాబ్లో రాజేందర్ సింగ్ గారు ఇదే పని చేస్తున్నారు. సీనియర్ అనే పదం కూడా పేరులో మిళితమైన వారు రాజేందర్ సింగ్ గారు. 1980 ఒలింపిక్స్లో హాకీలో స్వర్ణ పతకం గెలిచిన జట్టులో ఆయన సభ్యులు. 1982 ప్రపంచకప్లో ఆయన ఒక స్టార్. 2001లో భారతదేశం మొదటిసారిగా పురుషుల జూనియర్ ప్రపంచ కప్ టైటిల్ను గెలుచుకుంది. 2003లో దేశం సీనియర్ ఆసియా కప్ టైటిల్ను కైవసం చేసుకుంది. 2003లో మన దేశం సీనియర్ ఆసియా కప్ టైటిల్ను కైవసం చేసుకుంది. ఈ రెండు టోర్నమెంట్లలో కూడా రాజేందర్ సింగ్ గారు కోచ్గా వ్యవహరించారు. ఇప్పుడు ఆయన రౌండ్ గ్లాస్ హాకీ అకాడమీ ద్వారా తన అభిరుచిని ముందుకు తీసుకెళ్తున్నారు. ఆయన కృషి ఫలితంగా గ్రామాల్లో కొత్త హాకీ ఆస్ట్రోటర్ఫ్ రూపకల్పన జరుగుతూ ఉన్నది. రాజేందర్ గారి దృష్టి చాలా స్పష్టంగా ఉంది. మంచి కోచింగ్ సౌకర్యాలు పరిమితంగా ఉన్న గ్రామాల్లో పిల్లల్ని గుర్తిస్తున్నారు. ఇలాంటి ప్రయత్నాల వల్ల భారతదేశంలో జూనియర్ సీనియర్ స్థాయిలో చాలామంది క్రీడాకారులు తమ స్థానాన్ని సంపాదించుకుంటున్నారు కూడా. రాజేందర్ సింగ్ గారి ఈ అంకిత భావాన్ని ఎంత పొగిడినా తక్కువే కదా. నా ప్రియమైన దేశవాసులారా, ఉసిరికాయ మనందరికీ బాగా తెలుసు. ఉసిరికాయతో చేసిన ఊరగాయలు, ఉసిరికాయ జామ్ లాంటి మురబ్బాలు చాలా ఇళ్లలో ఎంతో ఇష్టంగా ఉపయోగిస్తారు కూడా. చాలామంది ఉసిరికాయ రసాన్ని కూడా ఇష్టపడతారు. చలికాలంలో చ్యవన్ ప్రాష మన దినచర్యలో ఒక ముఖ్యమైన భాగంగా మారుతుంది. మన పెద్దలు తరతరాలుగా ఉసిరికాయ గుణాల గురించి మనకు చెబుతూనే ఉన్నారు. మిత్రులారా, ఉత్తరప్రదేశ్లోని ప్రతాప్గఢ్లో ఈ ఉసిరికాయ నేడు కొత్త అవకాశాలకు మాధ్యమంగా మారుతోంది. ప్రతాప్గఢ్కు ఉసిరికాయకు మధ్య సంబంధం చాలా పురాతనమైంది. ఇక్కడి రైతులు తరతరాలుగా ఉసిరికాయను సాగు చేస్తూ ఉన్నారు. ఉసిరికాయ ప్రతాప్గఢ్కు ఒక బలమైన గుర్తింపు. ఇప్పుడు ఈ పాత గుర్తింపు ఇక్కడి రైతులకు, మహిళలకు కొత్త అవకాశాల తలుపులు తెరుస్తోంది. ఒక జిల్లా ఒక ఉత్పత్తి, లేదా ODOP, అంటే వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్. ఈ ODOP పథకం ద్వారా స్థానిక ఉసిరికాయ సంబంధిత పరిశ్రమల్ని ప్రోత్సహించింది ప్రభుత్వం. నేడు ప్రతాప్గఢ్లో ఉసిరికాయ ప్రాసెసింగ్కు సంబంధించిన దాదాపు 100 యూనిట్లు పనిచేస్తూ ఉన్నాయి. స్వయం సహాయక బృందాలతో సంబంధం ఉన్న మహిళలు కూడా ఇందులో పెద్ద పాత్ర పోషిస్తున్నారు. అటువంటి బృందాల్లో ఒకటి దేవగఢ్ కమాసీ గ్రామానికి చెందిన సావిత్రి ఫూలే స్వయం సహాయక బృందం. దీంతో సంబంధం ఉన్న మహిళలు ఉసిరికాయతో క్యాండీ, జామ్ లాంటి మురబ్బా, జ్యూస్లను తయారు చేస్తూ ఉన్నారు. ODOP కింద కొత్త మార్కెట్లు అందుబాటులోకి రావటం, అవి పెరగటం వల్ల వారి ఆదాయం కూడా పెరిగింది. ఒక గ్రామంలో వింధ్యవాసిని స్వయం సహాయక బృందం ఉంది. ఈ బృందంలోని మహిళలు ఉసిరికాయ పచ్చడి, డైజెస్టివ్ పౌడర్, అనేక ఇతర వస్తువుల్ని తయారు చేస్తున్నారు. ఈ మహిళలు ప్రాసెసింగ్ కోసం యంత్రాలు, రుణ సౌకర్యాన్ని కూడా పొందారు. వారికి స్థానిక వాణిజ్య ప్రదర్శనలో పాల్గొనే అవకాశం కూడా వచ్చింది. తక్కువ సమయంలో వారి ఆదాయం గణనీయంగా పెరిగింది. మిత్రులారా, మన దేశంలోని ప్రతి ప్రాంతానికి తనకంటూ ఓ ప్రత్యేకత ఉంది. ఒకచోట ఒక ప్రత్యేకమైన పండు, మరో చోట ఒక సంప్రదాయ కళ, ఇంకో చోట ఇంకో విశిష్టమైన నైపుణ్యం. ఇలా ఈ ప్రత్యేకతల్ని ప్రోత్సహించేందుకే ఒక జిల్లా ఒక ఉత్పత్తి, వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్, ODOP అనే ప్రచారం మొదలైంది. మన గ్రామాలు, చిన్న పట్టణాల గుర్తింపు స్థానిక మార్కెట్కే పరిమితం కాకుండా దేశంలోని ఇతర ప్రాంతాలకు, చివరికి ప్రపంచానికి కూడా చేరేలా చూడటమే మనందరి బాధ్యత, మన ప్రయత్నం కావాలి. ఇది వోకల్ ఫర్ లోకల్ ప్రచారాన్ని మరింత బలోపేతం చేస్తుంది. అంతేకాదు, దేశం స్వయం సమృద్ధి సాధించేందుకు స్ఫూర్తిగా నిలుస్తుంది. రాబోయే పండుగల సమయంలో కూడా మనం వోకల్ ఫర్ లోకల్ మంత్రాన్ని ఎన్నటికీ మర్చిపోకూడదు. ప్రియమైన దేశ ప్రజలారా, ఈ సెప్టెంబర్ మాసం పోషకాహార లోపంపై పోరాటానికి అంకితమైంది. పోషకాహార మాసం సందర్భంగా వివిధ రంగాలకు చెందిన ప్రజలు, సంస్థలు ఈ గొప్ప పని కోసం ఏకమవుతారు. పోషకాహార లోపాన్ని ఎదుర్కొనేందుకు ఈ సంవత్సరం అనేక ప్రశంసనీయమైన కార్యక్రమాలు జరిగాయి. ఛత్తీస్గఢ్ హర్ ఘర్ మునగ ఘర్ ఘర్ మునగ, అంటే ప్రతి ఇంట్లో మునగ, ఇంటింటా మునగ అనే ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ ప్రచారం ప్రజల్ని తమ ఆహారంలో పోషక పదార్థమైన మునగను తప్పకుండా చేర్చుకునేలా ప్రోత్సహిస్తుంది. గుజరాత్ కూడా చిరుధాన్యాలతో చేసిన వంటకాలతో వాంగీ స్పర్ధ అనే పోటీని ఆరంభించింది. ఈ కార్యక్రమం సరసమైన, పౌష్టికత ఉన్న స్థానిక ఆహారాన్ని ప్రోత్సహిస్తుంది. ఇప్పటి వరకు 2 లక్షల మందికి పైగా ఈ పోటీలో పాల్గొన్నారు. ఈ దిశగా మహారాష్ట్ర కూడా ప్రశంసనీయమైన ప్రయత్నాలు చేస్తూ ఉంది. అక్కడ ఉపాధ్యాయులు, అంగన్వాడీ కార్యకర్తలు, తల్లిదండ్రులు ఈ అవగాహన ప్రచారంలో చురుగ్గా పాలు పంచుకుంటున్నారు. మిజోరంలో ఈ సంవత్సరం పోషకాహార తోటల్ని నిర్వహించేందుకు ప్రజలు ఏకమయ్యారు, ప్రచారాన్ని ఆరంభించారు కూడా. ఇది తలో మడియనా అనే మిజో సంప్రదాయానికి అనుగుణంగా ఉంది. తలో మడియనా అర్థం నిస్వార్థ సేవ, ఇతరులకు సహాయం చేయటంలో ఎల్లప్పుడూ ముందు ఉండటం. ఇటువంటి పవిత్ర ప్రయత్నాలు ఎంతో ప్రశంసనీయం. ఇటువంటి కార్యక్రమాల్లో భాగమైన అంగన్వాడీ కేంద్రాలతో సంబంధం ఉన్న వారందరి పట్ల నేను కూడా ఎంతో గర్వంగా అనుభూతి చెందుతూ ఉన్నాను. ఈ అంగన్వాడీ కేంద్రాలు ఇప్పుడు పోషణ్ ట్రాకర్కు డిజిటల్గా అనుసంధానమయ్యాయి. 9 కోట్ల మంది లబ్ధిదారులు నమోదయ్యారు. ఇది పిల్లలు, గర్భిణులు, పాలిచ్చే తల్లులకు మెరుగైన సంరక్షణ అందించే వీలు కల్పించింది. పోషకాహార లోపం మీద ఈ పోరాటాన్ని మనం ఇదే విధంగా కొనసాగించాలి కూడా. మన సమాజాన్ని పోషకాహార లోపం నుంచి పూర్తిగా విముక్తి చేయాలి. మిత్రులారా, ఈ నెలలో మనమందరం గణేష్ ఉత్సవాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో, ఉత్సాహంతో జరుపుకున్నాం. దేశవ్యాప్తంగా గణపతి బాపాకు అత్యంత భక్తి శ్రద్ధలతో స్వాగతం పలికారు అందరూ. ఈ శుభ సందర్భం మొత్తం వాతావరణాన్ని ఆనందం, ఉత్సాహంతో నింపుతుంది. మిత్రులారా, విఘ్నాలను తొలగించే గణేశుడు జ్ఞానం, వివేకం, శుభకార్యాల ప్రారంభానికి ప్రతీక. ఆయనపై ఉన్న అపారమైన భక్తి భారతదేశానికే పరిమితం కాదు. ఉదాహరణకు థాయిలాండ్కు చెందిన పాంథన్ థీర్ ఖానోన్ గారిని కనుక్కోండి. థాయిలాండ్లోని గణేశుణ్ణి ఫ్రా ఫికానెత్ అనే పేరుతో పూజిస్తారు. పాంథన్ థీర్ ఖానోన్ గారు 19 ఏళ్ల వయస్సున్నప్పుడు ఆయన తండ్రి గణేశుడి ఫోటోను బహుమతిగా ఇచ్చాడు. అప్పుడే ఆయనలో ప్రగాఢ భక్తి మేల్కొంది. ఆయన 4 దశాబ్దాలకు పైగా గణేశుడికి సంబంధించిన సంప్రదాయాల్ని అధ్యయనం చేయడంలో గడిపారు సమయమంతా. ఆయన భారతదేశం, నేపాల్ సహా ఆసియా దేశాలకు ప్రయాణం కట్టారు. ఆయనకు మహారాష్ట్ర అంటే ఓ ప్రత్యేక అనుబంధం. అష్ట వినాయక సంప్రదాయం గురించి తెలుసుకున్నప్పటి నుండి ఆయన ఇక్కడికి చాలాసార్లు వచ్చారు. ఆయన కృషి వల్ల థాయిలాండ్లోని భక్తుల్లో కూడా అష్ట వినాయక యాత్ర ప్రాచుర్యం పొందింది. ఆయన ఉత్తర థాయిలాండ్లోని చియాంగ్ మాయిలో 2002 గణేష్ హిమాల్ మ్యూజియాన్ని స్థాపించారు. ఈరోజు అక్కడ 10,000 పైగా గణేష్ విగ్రహాలు ఉన్నాయి. భారతదేశానికి రాలేని భక్తుల కోసం ఆ మ్యూజియంలో అష్ట వినాయక విగ్రహాలు కూడా ఉన్నాయి. అక్కడ ప్రతి ఆదివారం దాదాపు 10 గణేశుడు పూజ నిర్వహిస్తారు. గణేశుడికి సంబంధించిన ప్రత్యేక సందర్భాల్లో కూడా పూజలు చేస్తారు. భారతదేశపు విశ్వాసం, కళ, సాంస్కృతిక సంప్రదాయాలు ఇతర దేశాల్లో ఎలా ప్రాచుర్యం పొందుతున్నాయి అనేందుకు ఇదో ఉదాహరణ. గణపతి బప్ప ఆశీస్సులు అందరిపైన ఎల్లప్పుడూ ఉండాలని నేను కోరుకుంటున్నాను. మిత్రులారా, మన్ కీ బాత్ ప్రతి ఎపిసోడ్ తర్వాత నేను వివిధ అంశాల మీద మీ సందేశాల్ని అందుకుంటున్నాను. దయచేసి ఇలాంటి స్ఫూర్తిదాయక గాథల్ని పంపడం కొనసాగించండి. మీ చుట్టూ జరుగుతున్న ఇటువంటి ప్రయత్నాల్ని మీరు అభినందించండి. వారి ఉత్సాహం మరింత పెరుగుతుంది. మన్ కీ బాత్ ద్వారా వాటి గురించి తెలుసుకోవటం వల్ల దేశంలోని ఇతర ప్రాంతాల ప్రజలు కూడా స్ఫూర్తి పొందుతూనే ఉన్నారు. మీ సహకారంతో ఈ ప్రయాణం నిరంతరం ముందుకు సాగాలి అని ఆశిస్తున్నాను. రాబోయే పండుగల్ని మీ కుటుంబం, స్నేహితులతో పూర్తి ఆనందోత్సాహాలతో జరుపుకోండి. మీ అందరికీ మరోసారి శుభాకాంక్షలు. చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం.
1: మీరింతవరకు ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం విన్నారు. అనువాదం డాక్టర్ రాయారావు సూర్యప్రకాశరావు. అనువాద పఠనం శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
2: మన్ కీ బాత్ తెలుగు అనువాదం పునఃప్రసారం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

0: మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.
1: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక క్లిక్ దూరంలో ఆకాశవాణి.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి. నిర్మలసుర గంగాజల సంగమ క్షేత్రం, రంగుల హరివిల్లులు విలసిల్లిన నిలయం, భారతదేశం మన జన్మ ప్రదేశం. భారత ఖండం ఒక అమృత భాండం. ఈ అమృత భాండాన్ని ఎప్పటికీ అంతే నిర్మలంగా ఉంచేందుకు పరిశుభ్రతే పరమావధిగా ఈ స్వచ్ఛాగ్రహ ఉద్యమంలో స్వచ్ఛందంగా పాలు పంచుకుందాం. మన పర్యావరణానికి మరింత ప్రసన్నతను చేకూర్చుదాం. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత. రండి, స్వచ్ఛత వైపు కలిసి మరో అడుగు వేద్దాం. స్వచ్ఛ భారతికి రథసారథులవుదాం.

ఇప్పుడు ప్రతి యాడ్ పై పొందండి ఒకటి కాదు రెండు యాడ్స్ ఉచితంగా. ఈ ఆఫర్ తో పాటు అదనంగా 10% డిస్కౌంట్ కూడా. ఇంకెందుకు ఆలస్యం, ఈ రోజు ఇవి చేయండి. ఆకాశవాణి వాణిజ్య ప్రసార విభాగం, సైఫాబాద్, హైదరాబాద్. మా ఫోన్ నెంబర్ 8332059580. ఇమెయిల్ కొరకు sdcbshvd@gmail.com.

ఆకాశవాణి. ఇప్పుడు కొన్ని సినీ దేశభక్తి గీతాలు విందాం. ముందుగా గల్లీ కుర్రాళ్ళు చిత్రం కోసం తదారాజా, సాయి చరణ్, సిద్ధార్థ్, ద్విజ కార్తీక్ ఆలపించిన గీతం విందాం. గీత రచన వేటూరి, సంగీతం సాయి కార్తీక్.

మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. సో ఫ్రెండ్స్, మనం వచ్చేసాము మరి మన లాస్ట్ అండ్ ఫైనల్ సెగ్మెంట్ అయిన తెలంగాణలోకి. సో మరి ఈరోజు తెలంగాణలో ఏం మాట్లాడుకుందాము అంటే కనుక మంచి టూరిస్ట్ ప్లేస్ గురించి మాట్లాడుకుందాం. నేను చెప్పాను కదా, యూనో మరి వర్షాకాలం ఆల్మోస్ట్ చివరి దశకు వచ్చేసాం కాబట్టి ఈ సమయంలోనే మరి వాగులు వంకలు అన్నీ కూడా నిండుగా నదులు సరస్సులు జలపాతాలు నీళ్లతో కళకళలాడుతూ చాలా చాలా అందంగా ఉంటాయి. మరి ఇలాంటి సమయంలోనే విహారానికి వెళ్ళాలి అంటే మాత్రం ఖచ్చితంగా జలపాతాల దగ్గరికి వెళ్లాల్సిందే. ఇప్పుడైతే మరి వాటి పూర్తి అందం మనకు కనిపిస్తూ ఉంటుంది కాబట్టి కరెక్ట్ టైం అన్నమాట. అండ్ మన హైదరాబాద్కి దగ్గరలో కొన్ని జలపాతాలు ఉన్నాయనుకోండి, అయితే కొంచెం దూరమైనా పర్వాలేదు, మంచి ఎక్స్పీరియన్స్ కావాలి అంటే మాత్రం ఒక వాటర్ఫాల్ ఉందన్నమాట. ఏంటది అంటే కుంటాల వాటర్ఫాల్. సో మరి కుంటాల జలపాతాల గురించి మాట్లాడుకుందాం. అంతకంటే ముందు వచ్చేస్తుంది మంచి పాట ఫ్రమ్ ద మూవీ ఉపెరా నుంచి. వెంటనే ఉండండి 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బో జీవితం రంగులమయం.

0: ఏంది బ్రో, కాళ్ళ చక్రాలు కట్టుకున్నట్టు హైదరాబాద్ సిటీ అంతా తిరుగుతూ స్టోరీలు పోస్టులు పెడుతున్నావు.
1: మరి హైదరాబాద్ లో ఇన్ని హ్యాపెనింగ్ ఈవెంట్స్ అవుతుంటే వెళ్లకుండా ఎట్లుంటా?
0: నాకు కూడా వెళ్లాలనే ఉంటుంది, గానీ ఎక్కడెళ్లాలో ఏమెళ్లాలో తెలియక ఎటు పోకుండా ఉంటున్నా. ఆ అప్డేట్స్ ఎట్లా తెలుసుకోవాలో నాకు కూడా చెప్పొచ్చుగా.
1: మన ఎఫ్ఎం రెయిన్బోలో ప్రతిరోజు మార్నింగ్ 8:00 కి వైబ్రెంట్ హైదరాబాద్ ప్రోగ్రామ్ లో సిటీ అప్డేట్స్ అన్ని ఇస్తారు.
0: సూపర్! అయితే ఇప్పటి నుంచి నేను కూడా వింటా.
1: ఎస్, డోంట్ మిస్ ఇట్.
2: Stay tuned, stay bright. Vibrant Hyderabad
1: on FM Rainbow 101.9.
3: FM Rainbow 101.9.
4: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. సో ఫ్రెండ్స్, మనం ఉన్నాము తెలంగాణలో అండ్ నేను మీ ఆర్జే అనూష. సో ఫ్రెండ్స్, మరి మనమేమో ఈరోజు కుంటాల జలపాతాల గురించి మాట్లాడుకుందాం అని నేను చెప్పాను కదా. నిజంగా చాలా చాలా అద్భుతంగా ఉంటాయి మరి కుంటాల వాటర్ఫాల్స్. అయితే ఇక్కడికి 260 కిలోమీటర్ల దూరం అన్నమాట. కొంచెం దూరం ఎక్కువే అయినా కానీ ఎక్స్పీరియన్స్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. సో చాలా చాలా ఎత్తైన జలపాతాలు అన్నమాట మన తెలంగాణలో. ఇవి ఇంచుమించు ఒక 200 ఫీట్ ఎత్తు నుంచి కిందకి పారుతూ ఉంటాయట. మరి నేరేడికొండ మండలం ఆదిలాబాద్ జిల్లాలో అందమైన పచ్చని ప్రకృతి ఒడిలో ఉన్న ఈ జలపాతాలు తెలంగాణ మరి నయాగరా ఫాల్స్ అని కూడా అభిమానంగా పిలుచుకుంటూ ఉంటారన్నమాట. అలాగే ఎందుకు పిలుస్తారు అంటే అంత వాటర్ వస్తుందన్నమాట దాంట్లోకి, అండ్ ఎత్తు నుంచి పడుతూ ఉంటాయి కాబట్టి అలా పిలుస్తారు. అక్కడికి వెళ్లాలంటే మాత్రం అడవిలో ఇంచే వెళ్ళాలి కాబట్టి చుట్టూ గ్రీన్ కార్పెట్ పరిచినట్టే ఉంటుంది. వాటర్ఫాల్స్ దగ్గరకు వెళ్ళిన తర్వాత చాలా చాలా వ్యూ పాయింట్సే ఉంటాయనుకోండి. నీళ్ళు ఎక్కువగా పడుతూ ఉంటాయి కాబట్టి మరి దగ్గరికి వెళ్ళనివ్వరు, కొంచెం డిస్టెన్స్లో ఇంచే చూడమని చెప్తూ ఉంటారు. బట్ సీనిక్ వ్యూ మాత్రం చాలా చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, ఇంకా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు వచ్చేసింది మంచి పాట ఫ్రమ్ ద మూవీ హుషార్ నుంచి. వెంటనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్ గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.
1: FM Rainbow 101.9. వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి 101.9 ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో జీవితం రంగులమయం. సో ఫ్రెండ్స్, మనం ఉన్నాము మరి తెలంగాణలో, అండ్ మాట్లాడుకుంటూ ఉన్నాము కుంటాల వాటర్ఫాల్స్ గురించి. యూనో, కడమ్ నదిపై ఉన్న కుంటాల జలపాతం జూలై నుంచి అక్టోబర్ నెలల మధ్యనైతే చూడటానికి చాలా చాలా అందంగా ఉంటుంది. మరి జలకళతో నీళ్లు కిందకి పడుతూ ఉంటాయి కాబట్టి. అయితే ఇక్కడ ఒక స్పెషాలిటీ ఉందన్నమాట. ఈ వాటర్ పడుతూ ఉంటాయి కదా, సో ఆ వాటర్ పడుతూ ఉన్న కింద అంటే ఒక గుహలో ఒక సోమేశ్వర స్వామి ఆలయం ఉంటుందన్నమాట. కాకపోతే జనరల్గా ఎప్పుడు పంపించరు, జలపాతంలో నీళ్లు తగ్గిన తర్వాత మాత్రమే పంపిస్తారనమాట. అరౌండ్ లైక్ జనవరి తర్వాత అనమాట, ఫ్లో తగ్గుతుంది కాబట్టి ఆ తర్వాత పంపిస్తారంట. మరి ఫ్రెండ్స్తో అయినా కుటుంబంతో అయినా ఎంజాయ్ చేయడానికి, రిఫ్రెష్ అవ్వడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అనమాట కుంటాల వాటర్ఫాల్స్. సో 260 కిలోమీటర్స్ దూరంలోనే హైదరాబాద్కు ఉంది కాబట్టి వెళ్ళి వచ్చేయచ్చు అన్నమాట సరదాగా కదా. ఆల్రైట్ సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మంచి పాట సిద్ధంగా ఉంది ఫ్రమ్ ద మూవీ బాహుబలి 2 నుంచి వచ్చేస్తుంది. వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో. రెయిన్బో జీవితం రంగులమయం.

0: Hey, did you hear what's happening in Hyderabad this weekend?
1: No, tell me.
0: I don't want to miss out. Then tune in to Vibrant Hyderabad on FM Rainbow 101.9, your one-stop show for all the city's events, concerts and cultural buzz.
1: That's so cool. So I'll know what's happening in Secunderabad too.
0: Absolutely. From food fest to film screenings, Vibrant Hyderabad keeps you plugged into the pulse of the Twin Cities.
2: Don't just live in Hyderabad. Celebrate it with Vibrant Hyderabad. Every day at 8 a.m.
3: వెల్కమ్ బ్యాక్. సో ఫ్రెండ్స్, మనమేమో తెలంగాణలో ఈరోజు కుంటాల వాటర్ ఫాల్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, మరి ఇంతటితో కార్యక్రమానికి సమాప్తం చెప్పేస్తున్నాం. మరికొద్ది క్షణాల్లో 9 గంటలు కావస్తుంది మన రెయిన్బో క్లాక్ లో ద ఆకాశవాణి పాడ్కాస్ట్ ప్రసారం అవుతుంది ఆన్ ద థీమ్ విమెన్ ఎంపవర్మెంట్ ఫీచరింగ్ మిసెస్ కుల్జీత్ కౌర్, ప్రెసిడెంట్ ఆల్ ఇండియా విమెన్ కాన్ఫరెన్స్.